0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 అక్టోబర్ 3వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.
1: గణనాథ పూజకు కరిక పోతలు రావే, గణనాథ పూజకు ఇంతకంటెను తీనులయ్యేది.

0: ప్రేమ స్వరూపులారు. ప్రపంచములో ప్రతి జీవికి ఆహారం అవసరం. జీవిత అవసరాలలో అత్యంత ప్రధానమైనటువంటిది అన్నము. కేవలము అన్నం ఉండినంత మాత్రమున మానవుడు తృప్తి పడడు. కడుపు నిండినంత మాత్రమున మనసు నిండదు, జీవితము పండదు. కడుపు నిండిన తరువాత కాలమును వ్యర్థము చేయటము మానవునికి ఇష్టము లేదు.
1: After filling his stomach, man does not want to waste his time.
0: తిండిని తిని తిరగడానికి ప్రయత్నిస్తాడు. దీనితో పాటు పనిని ప్రారంభిస్తాడు. ఈ పనిని ప్రారంభించినప్పుడు దేనికోసం ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం, ఏమి చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి విషయాలను విచర్చిస్తాడు. మానవుడు ప్రతి పని కూడాను చేయుటకు పూర్వము ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు తనలో తాను వేసుకోవాలి. ఈ పనిలో, ఈ విచారణలో తేలినటువంటి ఒక మంచిని తాను విశ్వసిస్తాడు. విశ్వసించినటువంటి ఒక మంచిని పెంచుకుంటాడు. పెంచుకున్నటువంటి మంచిని 10 మందికి పంచుతాడు. 10 మందితో పాటు తాను కూడాను ఆచరిస్తాడు. ఆచరించటం చేతనే ఆనందం అందుకుంటాడు. ఏతావాత అన్నముతో ప్రారంభమైనటువంటి యొక్క మానవుని యొక్క కర్తవ్యము ఆనందముతో అంత్యమవుతుండాలి. అయితే ఇందులో అన్నము ప్రధానమా, ఆనందము ప్రధానమా? అన్నము మొదలుకొని ఆనందము చేరు వరకు తాను గడిపినటువంటి ప్రతి విషయం కూడాను ఒక్కొక్క సోపానముగా అభివృద్ధి గంచి ఆనందములో ప్రవేశించినాడు కనుక ఒక్కొక్క ఇంచి, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అనుష్ఠానము అన్నీ కూడాను ప్రధానమనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది. సర్వం పంచభూతాన్ని, పంచభూతముల రహితమైనటువంటి యొక్క అణువు కూడాను ప్రపంచం నందు కానరాదు. ప్రతి అణువునందు కూడాను పంచభూతము మిళితమై ఉన్నది. అయితే ఈ పంచభూతములు ఏమిటి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ. వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుస్తూ వచ్చారు. అయితే ఈ పంచభూతములు కేవలము మానవ దృష్టిలో ఒక విధమైనటువంటి యొక్క పరికరములుగాను, ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క సహజ లక్షణములుగాను మనం విశ్వసిస్తున్నాము. ఇవి ప్రకృతి యొక్క సహజ ప్రభావములని కూడాను చెప్పుతున్నాము. ఇది సరి అయినటువంటి విచారణ కాదు. దీనికి అంతరాత్మతో కూడినటువంటి ఆధ్యాత్మికం కూడాను మిళితమై ఉన్నది. ఆకాశము, దీనిని కేవలం విజ్ఞానస్తులు శబ్దమునకు మూలాధారమని కూడాను చెబుతూ వచ్చారు. ఇది అనంతమైనటువంటిది, ఇది అగమ్యమైనటువంటిది. దీనికి మరొకటి ప్రమాణముగా నిరూపించుటకు వీలు కాదు కనుక అప్రమాణమైనటువంటిది. ఇట్టి ఆకాశమునకు ఆధ్యాత్మిక చిత్తమునందు జ్యోతి అని పిలిచబడుతూ వచ్చింది. ఈ జ్యోతి కూడాను అఖండమైనటువంటి జ్యోతి, అనంతమైనటువంటి జ్యోతి, ఆరని జ్యోతి, మారని జ్యోతి, అద్వైత జ్యోతి. కనుకనే ఈ జ్యోతి తత్వము కూడాను నిరంతరము కూడాను జగత్తునకు మంగళత్వాన్ని అందిస్తూ వచ్చింది. ఇది సదా ఉండునటువంటిది కనుక, మంగళత్వాన్ని అనుగ్రహించేటువంటిది కనుక దీనికి సదాశివం అని పేరు పెట్టారు. సదాశివం అనగా ఇది నిరంతరము కూడాను మంగళత్వాన్ని ప్రకృతికి అనుగ్రహించేటువంటిదని దీని యొక్క అర్థము. ఆకాశమును కేవలము ఒక శబ్దమునకు గురి అయినటువంటిది, శబ్దమునకు ఆధారమైనటువంటిది అని మాత్రమే మనం విశ్వసించరాదు. ఆకాశమనగా జ్యోతిర్మయమైనటువంటి యొక్క సదాశివతత్వం అని కూడాను ఆధ్యాత్మిక మార్గమునందు విశ్వసిస్తూ వచ్చారు. ఇక రెండవది వాయువు. ఈ గాలి అనేటువంటిది ప్రతి ప్రాణియందు కూడాను, ప్రతి అణువునందు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నది. ఈ గాలిని జీవుడని కూడాను చెప్తూ వచ్చారు. జీవమునందు గాలి ఉండినంత వరకు ఇది ప్రాణము అని భావిస్తూ వచ్చారు. గాలిలో ప్రాణము అంతర్భూతమై ఉంటుంటుంది. దీనిని విజ్ఞానస్తులు ఆక్సిజన్ అని చెప్తూ వచ్చారు. ఇట్టి గాలి దేశమునందు ఉండినంత వరకే ఇది మంగళంగా ప్రాణిస్తుంది. ఈ గాలి ఈ దేశము నుండి వీడిపోయిన తక్షణమే అమంగళ స్వరూపాన్ని ధరిస్తుంది. గాలి దేహమునందు ఉండినంత వరకును శివం అని అనిపిస్తుంది. గాలి దేహమును వీడిన తక్షణమే శవం అని అనిపిస్తుంది. ఈ వినిపించుటకు అనిపించుటకు గాలియే ప్రధానమైనటువంటిది. కనుకనే గాలిని జీవమని పేర్కొన్నారు. గాలి అనగా జీవుడు అని. ఇట్టి మంగళముతో కూడినటువంటి అనగా శాశ్వతమైనటువంటిది కాదు కనుకనే మంగళంతో కూడినటువంటి యొక్క జీవతత్వం కనుక దీనికి శివం అని పేరు పెట్టారు. శివుడనగా మంగళ స్వరూపుడు. ఇంకా మూడవది అయినటువంటి అగ్ని, ఇది తేజస్సుతో కూడినటువంటిది. అగ్ని ఎక్కడో దూరముగా ఉండినప్పుడే మనకు అమితమైనటువంటి భయం కలుగుతుంది. ఇది మహారౌద్రాన్ని నిరూపిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి యందు మన ఎందే ఉండి ప్రకాశించుతున్నటువంటి ఈ అగ్ని యొక్క తత్వాన్ని మనము అతి జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి వస్తుంది. ఈ అగ్నికి తేజస్సు అని కూడా పేరు పెట్టు వచ్చారు. ఈ తేజస్సుని విజ్ఞాన శాస్త్రం నందు ఎనర్జీ అని చెప్తూ వచ్చారు. ఈ ఎనర్జీ లేనటువంటి పదార్థం జగత్తు నందు కానరాదు. ఈ తేజస్సే లేనినప్పుడు జీవితమే ఉండదు. ఎనర్జీ వీడినటువంటి యొక్క పదార్థం ఏ విధమైనటువంటి యొక్క నిరుపయోగం అవుతుందో అదే విధముగాని ఈ తేజస్సు వీడినటువంటి యొక్క జీవతత్వం కూడాను ఒక నిరుపయోగమవుతుంది. అయితే ఇది కూడాను ఎనర్జీ అనేటువంటిది, తేజస్సు అనేటువంటిది క్రమక్రమేణ మార్పు చెందుతూ వస్తుంది. ఈ మార్పు చెంది తిరిగి మరొక స్వరూపాన్ని ధరిస్తూ వస్తుంటారు. ఇది తేజస్సు యొక్క సహజ లక్షణం. కనుక తేజస్వరూపుడైనటువంటి భయమును కొల్పేటువంటి భయమును కలిగించేటువంటి ఈ అగ్నికి రుద్రుడు అని పేరు పెట్టవచ్చు. ఈ రుద్రత్వం అనగా కేవలము జీవిత తత్వాన్ని కొంతవరకును మార్పు చేసేటువంటిది. ఇది దేహతత్వాన్ని కూడాను మార్పు కావించేటువంటిది. కనుకనే ఇతను రుద్రభూమి నివాసి అని కూడాను ఒక పేరు. కనుకనే ఇతని ఈశ్వరుడైనప్పటికీ రుద్రుడు అని పేరు పెడుతూ వచ్చారు అగ్నికి. ఇతను జీవతత్వముతో కూడినటువంటి వాడు, జీవమును స్వీకరించేటువంటి వాడు, జీవమును పాలించేటువంటి వాడు, జీవములో లీనమయ్యేటువంటి వాడు, లీనము చేసుకునేటువంటి వాడు. కనుకనే రుద్రుడు అని ఇతనికి ఒక పేరు పెట్టి. ఇంకా నాలుగవది జలము. ఈ జలము సర్వవ్యాపకమైనటువంటిది. మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను పృథ్వీ అందు సర్వత్రా కూడాను ఉండేటువంటిది ఈ జలము. కొంతమంది పైభాగమునందు దర్శించవచ్చును, మరికొంతమంది అట్టడుగున దర్శించవచ్చును. జలము లేనిటువంటి స్థానము జగత్తు కానరాదు. కనుకనే ఇది సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క విష్ణుత్వమును పోల్చుకుంటూ వచ్చారు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం అని దీనికి అర్థం. ఇంకా ఐదవది అయినటువంటి పృథ్వీ. పృథ్వీ అనగా సమస్త పదార్థములకును జన్మమును చేకూర్చినటువంటిది. కేవలము మృణ్మయమైనటువంటి యొక్క భూమిగా గోచరిస్తూ వచ్చింది. ఈ మృణ్మయమునే ఆధ్యాత్మికులు చిన్మయము అని పిలుస్తూ వచ్చారు. ఈ ప్రకృతి యందే పర్వతములు పెరుగుతూ వచ్చాయి, అడవులు మలుస్తూ వచ్చాయి, నదులు ప్రవహిస్తూ వచ్చాయి, జీవరాశులు అభివృద్ధి కావుతూ వచ్చాయి, జీవులన్నీ కూడా ఇందులో సంచరిస్తూ వచ్చాయి. శిలామయమైనటువంటి పర్వతములు, కాష్టమయమైనటువంటి వృక్షములు, మృణ్మయమైనటువంటి ప్రకృతి, మాంసమయమైనటువంటి దేహము, జలమయమైనటువంటి యొక్క సముద్రము, సర్వమునకును మూలాధారమైనటువంటిది ఈ ప్రకృతి. సర్వమును సృష్టింపజేసేటువంటిది ప్రకృతి, సర్వమును చేర్చుకునేటువంటిది ప్రకృతి, సర్వమును మోయునది ప్రకృతి. కనుక సృష్టికి ఇది ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం కనుకని దీనికి బ్రహ్మ అని పేరు పెడు. కనుక పంచభూతములు కూడాను కేవలము ఒక భూతములుగా, ఒక వస్తువులుగా, సహజ స్వరూపాలుగా మనం భావించరాదు. ఆకాశము సదాశివుడు, వాయువు శివుడు, అగ్ని రుద్రుడు, జీవుడు విష్ణువు, జలము విష్ణువు, ప్రకృతి బ్రహ్మ. ఈ పంచస్వరూపమైనటువంటి పరమాత్మని సర్వత్రా పంచభూతాని అని పేర్కొంటూ వచ్చింది భగవద్గీత. ఇట్టి రహస్యమును గుర్తించుకునలేనటువంటి వ్యక్తులు భూతములు భూతములుగా భావించి తాను కూడాను అందులో భూతములు ఒక భూతంగా రాణిస్తూ వచ్చాడు. కానీ ఈనాటి భూతములు ప్రేత పిశాచములుగా రూపొందుతూ వస్తున్నాయి. భూతములకు ఉండవలసినటువంటి సగుణములు లేకుండా పోతున్నాయి. భూతములు ప్రవర్తించినటువంటి సుగుణములు అతలో పెంచుకోలేకపోతున్నారు. సగుణమై సుగుణమై వ్యాప్తి గావించవలసినటువంటి మానవత్వము, నిర్మాణాత్మకం చేయవలసినటువంటి మానవత్వము నిర్మూల మార్గములను అనుసరిస్తున్నాయి. కనుకనే మానవత్వం అనేటువంటిది కోల్పోవటం చేతని ఈ దివ్యత్వం అనేటువంటి దానిని అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి విషయమునందును ఒక అంతరార్థం ఉంటుంటారు. అంతరార్థం లేనిటువంటి యొక్క పదములు మనకు కానరావు. రామాయణమునందు రావణుడు కలడు. ఈ రావణునకు 10 శిరస్సులు, దశకంఠుడు అని పేరు. ఈ విషయమును ఈనాటి వైజ్ఞానికులు విన్నప్పుడు హాస్యాస్పదంగా భావిస్తారు. 10 తలలు కలిగినటువంటి యొక్క మనిషి జగత్తునందు ఉండునా అనేటువంటి విషయాన్ని వాళ్లు కొంతవరకును తర్క వితర్కాలతో కాలమును వ్యక్తం చేస్తారు. 10 తలల మనిషి అసాధ్యము, జన్మించటమే వీలు కాదని కూడా నిర్ణయం చేసుకుంటారు. అయితే ఈ 10 తలలకు కూడాను అంతరార్థములు లేకపోలేదు. ఈ 10 తలలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మత్సరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 10 తలలే ఈ 10 స్వరూపంలో ఉంటున్నాయి. ఈ గుణములతో కూడినటువంటి యొక్క స్వరూపమే రావణుడు. ప్రత్యేకించి మానవత్వానికి విరుద్ధమైన స్వరూపాన్ని ధరించినటువంటి వాడు కాదు. యవని యందు కామక్రోధ లోప మోహ మదమాత్సల్యములతో కూడినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నవో వారందరూ కూడాను రావణుడే. అయితే ఇట్టి రావణుని యందు కూడాను ఒక ఆధ్యాత్మిక చిత్తం ఉంటుండాలి.
2: హి వుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ప్రదక్షిణలు సలుపుతున్నాడు, పూజలు చేస్తున్నాడు, కానీ బలవత్తరమైన యొక్క గుణములు అతనిని అనేక విధముల పెడమార్గములో కనుక తన ఎందుకున్నటువంటి యొక్క ఆత్మారాముడు తనను అనుగ్రహించాలనేటువంటి యొక్క సదుద్దేశముతో అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తాడు. సద్గుణముల చేత అతనికి అనేక విధములుగా కూడాను సంబోధన చేస్తాడు, సద్బోధలు చేస్తాడు. కానీ బోధలు వినున్నంత వరకు మాత్రమే అవి హాయిగా, స్థాయిగా, పవిత్రంగా గోచరిస్తాయి. మరి కొంతసేపు అయ్యేటప్పటికీ తిరిగి బలవత్తరమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు అతన్ని బాధిస్తాయి. కనుకనే రాములు ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ వచ్చాడు. కట్టకడపటికి మిగిలినటువంటిది అహంకారము, కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మత్సరము, మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ 9 కూడాను తృంచివేశాడు. ఈ తృంచివేయటం కూడాను రావణునిపై ఉండేటువంటి యొక్క అనుగ్రహ ప్రభావమే తప్ప ఆగ్రహం కాదు. కట్టకడపటకు మిగిలినటువంటిది అహంకారము. ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది? లోక సామాన్యముగా కమలము ఎక్కడ పుడుతుందంటే జలములో పుడుతుందని లోకవాడుక. జలమునందు పుట్టినటువంటి యొక్క కమలము, జలమునందు పెరుగునటువంటి యొక్క కమలము జలమును చేర్చుకోదు. ఇక్కడ పంచభూతములలో జలము విష్ణువు అని నిర్ణయం చేశారు. బ్రహ్మ ఎవరు? విష్ణువు నాభిలో పుట్టినటువంటి వాడు బ్రహ్మ అన్నారు. కనుక బ్రహ్మ ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ జలము అనేటువంటి విష్ణువు యొక్క నాభి నుండి పుట్టుతూ వచ్చింది. ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి కూడాను ఒక అహం, అనగా నేను, నాది, నీవు, వీడు, వాడు అనేటువంటి భేదభావములు ఉద్భవిస్తూ వచ్చాయి. నేను నేను నేను అనేటువంటి యొక్క అహం కేవలము ఈ ప్రకృతి నుంచియే పుట్టినది. ఈ ప్రకృతి అనగా బ్రహ్మనే. కనుక నేను అనేటువంటి అహం కూడాను బ్రహ్మ నుండియే పుట్టినది. సర్వమును బ్రహ్మమైనటువంటి యొక్క ఈ తత్వానికి నేను అనేటువంటిది ఒక దైవత్వంగా నిరూపిస్తూ వచ్చారు. కనుక ఈ నేను అనేటువంటి అహం తత్వము బ్రహ్మ నుండియే వచ్చినటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వికారములను మనం అణగదొక్కుకోవచ్చు. సామాన్యమైనటువంటి యొక్క భాగవతమునందు కృష్ణుని గురించినటువంటి ఒక చమత్కారం కూడా ఉంటుండాలి. ఒకనాడు కృష్ణుని తొడపైన పండబెట్టుకుని యశోద కృష్ణునికి కొన్ని కథలు చెబుతూ వస్తుండాలంటే నిద్రించడం చేయడానికి.

అతడెవ్వడో చెప్పు విందాము గోపాల అని యశోదాదేవి అడిగినంట. అతడెవ్వడో చెప్పు గోపాల అని యశోదాదేవి అడిగినంట. నేను

నేను నేను నేను అనేటువంటిది కేవలం ఒక్క కృష్ణుని నుండియే ప్రారంభమైంది. అనగా సర్వంతర్యామి యొక్క తత్వమును, సర్వజ్ఞత్వమును, సర్వశక్తిత్వమును కూడాను నేనే అనేటువంటి యొక్క ధీమాతో ఆ కృష్ణుడు మాత్రమే చెప్పగలిగాడు. దేహమును నేను అని మానవుడు చెబుతున్నాడు. నశ్వరమైన పదార్థములన్నీ నావి అని విశ్వసిస్తున్నాడు మానవుడు. కనుక ఈనాటి నేనుకు ఆనాటి నేనుకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా నేను అనేటువంటిది హృదయ స్థాయి నుండి ప్రారంభమైనటువంటిది. ఇది విష్ణువు నాభి నుండి కూడాను పుట్టినటువంటిది. ఇది బ్రహ్మ సృష్టి నుండి ఏర్పడినటువంటిది. హం బ్రహ్మాస్మి అని చెప్పారు. హం అనేటువంటిది నేనే, నేను నేనే. ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వమైనటువంటిది, సమస్త సృష్టికి కూడాను ఆధారమైనటువంటిది. క్రింద భూమి, పైన స్వర్గము, మధ్యన ఆకాశము. ఈ ఆకాశమే సదాశివతత్వం. ఈ సదాశివతత్వాన్ని మనం గుర్తించుకుంటే స్వర్గమనేటువంటిది చీనే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇది మనకు కేవలము తాత్కాలికమైనటువంటిది, మిథ్యము అని చెప్తూ వచ్చారు. మిథ్యము అనగా దీనికి సరియైనటువంటి అర్థము రూపనామములతో కూడినటువంటిదే మిథ్యము అని. రూపనామములు శాశ్వతములు కావు. నేడు ఒక రూపము, ఒక 10 సంవత్సరాలకు మరొక రూపము. నేడు ఉండవచ్చును, రేపు మారవచ్చును. కనుక ఉన్నది ఉన్నది అని అనుకుంటుంటే లేకుండా పోతుండాలి. లేదు లేదు అంటుంటే తిరిగి వస్తుండాలి. ఉన్నది కాదు, లేనిది కాదు, అసత్తు కాదు. కనుకనే దీనిని సదసత్ అని కూడాను మరొక పేరు పెట్టి పిలిచి వేదాంతం యొక్క రహస్యమును ఒక సృష్టికర్త తప్ప అన్యులు దీనిని సుస్పష్టంగా చెప్పలేరు. రహస్యాన్ని సామాన్య మానవులే కాకుండా పండితులు కూడాను సరైన రీతిలో గుర్తించుకోవటానికి ప్రయత్నించలేదు. కనుకనే ఈ రహస్యాన్ని పరిపరి విధములుగా కూడాను దీన్ని ఉపయోగపెడుతూ వస్తున్నారు. భగవద్గీత ఎందుకుండినటువంటి ప్రథమ శ్లోకాన్ని మనం ఆధారంగా తీసుకోండి చాలు. ధర్మక్షేత్రే కురుక్షేత్ర. ధర్మక్షేత్రం అనగా ఏమిటి? కేవలము హస్తినాపురములకు సమీపం ఉండినటువంటి పొల భూములు కావు, కేవలము బీడు భూములు కావు, లౌకికమైనటువంటి వ్యక్తులు పోట్లాడినటువంటి యొక్క ప్రదేశము కాదు. ఇది అంతర్భూతముల యొక్క సమరము, అంతర్హృదయం ఉన్నటువంటి సమర భూమి. ఈ ధర్మక్షేత్రమునే ఆత్మాస్థానము అన్నారు. ఇది ఏ హృదయము అన్నారు. హృదయమునే ధర్మక్షేత్రము. ఇంకా కురుక్షేత్రము పాప పుణ్యములను అను కర్మలను ఆచరించేటువంటిదే ఈ కర్మక్షేత్రమైన దేహము. ఇది దేహాత్మ బుద్ధితో కూడినటువంటి ప్రవర్తన. కనుకనే కర్మక్షేత్రము దేహము, ధర్మక్షేత్రము హృదయము. ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. ఆత్మ అనాత్మల యొక్క కూడిక అయినటువంటి చైతన్య స్వరూపమే మానవుని యొక్క దేహము. ఈ దేహమునందు దుర్గుణములు సద్గుణములు, సంకల్పములు దుస్సంకల్పములు, ఈ రెండింటికి నిరంతరము పోరాటం జరుగుతుంది. కనుక ధర్మక్షేత్రం అనేటువంటి దానికి ఏ విధంగా ధర్మం అనేటువంటి దానిని నిరూపిస్తూ వచ్చారు. ధర్మమునందు కూడాను స్వధర్మము పరధర్మము అని రెండు ధర్మములుగా విభజిస్తూ వచ్చారు. స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించినటువంటి హృదయ ధర్మము స్వధర్మం. కేవలం క్షత్రియుడు యుద్ధం చేయాలి, వైశ్యుడు వ్యాపారం చేయాలి, శూద్రుడు ఒక భూమిని దున్నాలి, బ్రాహ్మణుడు కేవలం ఉపదేశమే చెయ్యాలి అనేటువంటి యొక్క ఈ నియమంతో కూడినటువంటివి కాదు ధర్మములు. ఈనాడు లోకము

ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఈ రకంగా విభజిస్తూ వచ్చారు. కనుక కృష్ణుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు, సర్వధర్మములు ఎరిగినటువంటి కృష్ణుడు, అర్జున నీవు క్షత్రియుడవు, నీవు యుద్ధము చెయ్యి అనేటువంటి రీతిగా తాను ఆదేశించలేదు. కేవలం బాహ్య దృష్టితో యోచించవలసినటువంటి యొక్క విషయమును వీరు బోధిస్తూ వచ్చారు. ఆదేశించేటువంటి యొక్క ఆదేశము అంతరాత్మతో కూడినటువంటిది. అర్జున స్వధర్మో నిధనం సేహ పరధర్మో భయా. స్వధర్మం స్వధర్మం ఆత్మధర్మము నీకు నిరంతరము రక్షణ రీతిగా ఉంటుంటాయి. పరధర్మం అనగా దేహ సంబంధమైనటువంటి యొక్క వృత్తులన్నీ కూడాను నీకు భయంకరాన్ని చేకూరుస్తాయి. పరధర్మం అనగా దేహాత్మ బుద్ధితో చేసేటువంటి కర్మలను పరధర్మము. స్వధర్మం అనగా పరమాత్మ చిత్తంతో ఆచరింపజేసేటువంటిది స్వధర్మములు. స్వ అనగా బ్రహ్మము అని, స్వ అనగా ఆత్మ అని. కనుకనే సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమని ఈ సకారము యొక్క సరైనటువంటి అర్థమును ఆత్మరీతిగా పోల్చుకుంటూ వచ్చారు. ఈ దేహాత్మ బుద్ధితో ఆచరించేటువంటి ధర్మములన్నీ దేహములే అనిత్యమైనప్పుడు దేహముతో ఆచరించేటువంటి ధర్మములు సత్యములు ఎట్లవుతాయి? ఇవి కేవలం భయంకరాన్ని చేకూర్చేటువంటివి అన్నారు. ఇది మనోప్రభావంతో ఆచరించేటువంటి కర్మలన్నారు. మనస్సే చాలా ప్రమాదమైనప్పుడు మనస్సు బుద్ధితో ఆచరించేటువంటి కర్మలంతా కూడా ప్రమాదం కాక సుఖములు ఏ రీతిగా చేకూరుస్తాయి? మహా చంచలంగా ఉంటుండాలి. చంచలమైన మనస్సుతో చేసేటువంటి యొక్క పనులన్నీ కూడాను చంచలం కాక స్థిరములు ఎట్లవుతాయి? కేవలము ఒక పొరపాటుగా భావిస్తూ ఉన్నారు. కలాపేక్షతో చేసేటువంటి కర్మలకన్నీ కూడాను పునరపి జననం పునరపి మరణం. కలాపేక్ష రహితమైనటువంటి యొక్క నిష్కామ కర్మలు ఆచరించే సమయంలో స్వధర్మం ఆత్మభావంతో చేసినటువంటి కర్మలకు పునర్జన్మ నవిద్యతే. చరమైనటువంటి ఈ జగత్తునందు స్థిరమైన దాన్ని మనం పొందాలంటే స్థిరత్వమైనటువంటి ఆత్మతత్వమునే మనం ఆశ్రయించాలి. సముద్రము అనేక అలలతో కూడి ఉంటుండాలి. ఈ అనేక అలలతో కూడినటువంటి దానిలో మనం ఒక తెప్పలో ఎక్కాము. సముద్రము కదులుతుందాది కానీ నేను కదలకుండా కూర్చోగలను అని నీవు ధీమాతో కూర్చోవచ్చును. అయ్యా నీవు కదలలేదు, నీవు కూర్చున్న పడవ కదులుతుండాలి. ఈ పడవ కూడాను కదలలేదు, నీళ్లు కదిలిస్తున్నాయి. కదిలేటువంటి నీటి పైన ఉండినటువంటి మనిషి కదలకుండా ఎట్ట ఉండడానికి వీలవుతుంది? అందుకనే భగవద్గీత యందు అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తే అనిత్యం అసుఖం. ఇందులో నిశ్చిత్తమైనటువంటి సత్యత్వమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా మనం పొందడానికి వీలవుతుంది? ఉండినంత వరకు మన మనసును పండే రీతిగా సాధనలు సలపాలి. హృదయము పండిన తర్వాత ఆత్మ నిండుతుంది. ఇట్టి ఆత్మను నిండించుకునేటువంటి యొక్క స్థితికి మనం కొన్ని రకమైనటువంటి ఆత్మ విచారణలే చేయాలి. సంసారము భుజం పైన సర్వేశ్వరుని హృదయం పైన నింపుకున్నప్పుడే మన సర్వస్వం కూడా సార్థకమవుతుంది. చేతులు జగత్తు లోపల హృదయాన్ని దైవం లోపల పెట్టుకున్నప్పుడు మన జీవితం పండుతుంది. దీనినే తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్. కనుకనే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్. సేవకారూపమైనటువంటి వృత్తులు ఎందు సేవా పరికరములు ఎందు మన జీవితము

0: స్వాధీనం. రెండింటినీ సమానంగా చూసుకోవాలి. కర్మలు చేసే కాయము బ్రహ్మ, కర్మలు బ్రహ్మ, అర్పితము గావించుకునే అగ్ని బ్రహ్మ, ఈ ఊతలు బ్రహ్మ, దీనిని అందుకునేటువంటి వాడు బ్రహ్మ. కనుకనే వేదమునందు స్వధా అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చారు. స్వధా అనగా ఏమిటి? అన్నము అని అర్థం. అన్నం అంటే కేవలం వండినటువంటి, కేవలం నోటుతో తినేటువంటి యొక్క వస్తువుకు మాత్రమే ఆహారం కాదు. సర్వేంద్రియములతో అనుభవించేటువంటి యొక్క విషయములు, విషయము, పదార్థము అన్ని కూడా ఆహారం కిందనే లెక్క. ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉంటున్నాయి. శబ్దము ఇది ఆకాశ స్వరూపమైనటువంటి యొక్క కర్ణము, శబ్దములో సదాశివుడు ఉంటున్నాడు. కనుక ఈ సదాశివునికి నైవేద్యము గావించడానికి సద్విషయములు విను, పవిత్రమైనటువంటి విషయాలు విను, మధురమైనటువంటి గానములు విను, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి శబ్దములు మాత్రమే ఈ బ్రహ్మకు, సదాశివులకు సరైన నైవేద్యంగా ఇవ్వాలి. ఇది కూడాను ఒక ఆహారమే. ఇంకా నాసికము, ఇది కూడాను ఒక బ్రహ్మని, ఇది వాసన బ్రహ్మ. అతనికి చక్కని సుగంధాన్ని మాత్రమే అందించు, సుగంధాన్ని మాత్రం నైవేద్యం చేసి అతనికి ఏమాత్రం కూడాను చిరాకును కలిగించద్దు. కాదు, ఈ దుర్గము దేహమునకంతా కూడా నువ్వు ఒక విధమైనటువంటి అసహ్యాన్ని కలిగిస్తుంది, దేహమునకు అనారోగ్యం చేకూరుస్తుంది. కనుక తినేటువంటి ఆహారం కూడా మంచి ఆహారమైనప్పుడే చక్కగా జీర్ణమై పుష్టిని సంతృష్టిని అందిస్తుంది. చెడ్డ ఆహారములేగిన అయితే అనారోగ్యాన్ని తెప్పిస్తుంది, మరణానికి గునిపోతుంది. కనుక ఈ ద్వారము నుండి కూడాను చక్కని ఆహారం అనేటువంటి వాసనను అందించు. కూడాను ఆహారమే. ఇంకా కన్నులు, ఇవి కూడాను ఒక విధమైనటువంటి ఇంద్రియములు. ఇది భగవంతుని యొక్క దృష్టి స్వరూపములు. కమలపత్ర నేత్రాయ నమః. ఈ కన్నులు అతని యొక్క దృష్టిగా నిరూపిస్తూ వచ్చాయి. కనుక మంచిని చూడు,
1: సో సీ గుడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క సౌందర్యమైనటువంటి జగత్తును చూడు, చెడ్డను చూడవద్దు. ఎవరికి ఎవరేమైనా అపకారం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవద్దు, బాధిస్తున్నటువంటి దృశ్యమును చూడవద్దు. కనుక దృశ్యమును కూడాను ఒక పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారంగా తీసుకుని అది దీనికి నైవేద్యంగా అందించాలి. స్పర్శ చర్మము, ఇది కూడాను అందరినీ తగిలించడానికి వీలు కాదు, ఎవరితో స్పర్శించడానికి సాధ్యము కాదు. ఇది లోకరీతిగా చూస్తే ఒకరినొకరి స్పర్శత వల్ల కొన్ని రోగములు కూడాను ప్రారంభమవుతాయి. కనుక నీ ధ్యాన సమయమునందు ఏకాంతమైనటువంటి యొక్క స్థితిని ఏర్పరచుకుని ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడాను తగలనివ్వకుండా దేహాన్ని చుచ్చుకుంటూ వస్తుంటారు. స్పర్శ కూడాను ఒక పవిత్రమైనటువంటి నైవేద్యమే భగవంతునకు. ఈ భగవంతునికి స్పర్శ రూపంలో ఉండేటువంటి యొక్క గాలి ఆ విష్ణువునకు నైవేద్యం, శివునకు నైవేద్యం. ఈ విధంగా భగవంతునికి నైవేద్యంగా మనం భావించాలి. కనుకనే శబ్ద స్పర్శ రూప రసగంధాదులే కాకుండా సర్వేంద్రియములు కూడాను ఇది ఆహారంగానే ఉంటుంది. కనుక ఆహారం అంటే కేవలం నోటితో భుజించేటువంటిదే కాదు ఆహారం. కన్నులతో చూచేది ఆహారమే, చెవులతో వినేటువంటిది ఆహారమే, ముక్కుతో వాసన చూచేటువంటిది ఆహారమే, చర్మముతో చేర్చేటువంటిది ఆహారమే. ఈ ఐదు కూడాను ఆహారంగానే ఉంటున్నాయి. ఈ ఆహారమును నీవు భుజిస్తున్నావు అనేటువంటి భావంతో నీవు భుజించకూడదు. బ్రహ్మార్పణం, దైవానికి అర్పితం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇవి పవిత్రమైనవి గాను, శుచి అయినటువంటివి గాను, శుభ్రమైనటువంటివి గాను ఉంటుంటాయి. అంటే దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి వేదమునందు. మాయా అని ఒక అర్థము, ప్రకృతి అని మరొక అర్థము. ఏతావాత ప్రకృతి అంతయి కూడాను మనకు ఆహారమే, క్రియలు కూడాను మనకు ఆహారమే, సంకల్పం కూడాను మనకు ఆహారమే, ప్రతి చర్య కూడాను ఆహారమే. కనుక ప్రకృతి యొక్క స్వభావములో ఉండినటువంటి ఒక దేహమునకు ప్రకృతి ఆహారంగానే ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణ, ఆకలి అవుతుండాలి. ఈ ఆకలి అవుతే సమయంలో ఆహారం అందించాలి. ఈ ఆకలి కేవలము ఒక రోగముతో సమానం. ఈ రోగమునకు ఆహారం ఔషధంతో సమానము. అన్నం అందించినప్పుడే ఆకలి అనే రోగం నివారణ అవుతుంది. ఒక సంకల్పం వచ్చింది, ఇక్కడ నవ్వ పెడుతూ ఉండాలి. నేను గోక్కోవాలి అని ఒక సంకల్పం వచ్చింది, క్షణమే గోక్కోవాలని సంకల్పం వచ్చేసరికి చేయిపోయి గోకుతుంది. ఈ సంకల్పం ఒక రోగమే. ఈ సంకల్పానికి ఈ పని చేయటమే దీనికి ఔషధం. అనగా ప్రతి చిన్న విషయం నుంచి కూడాను పెద్ద విషయం వరకు కూడాను అన్నము మొదలుకొని ఆనందం వరకు కూడాను బ్రహ్మమయమే. కనుకనే సర్వం బ్రహ్మమయం. కనుకని నీ తృప్తి నిమిత్తమై నీవు సాధనలు చేసి నీ సస్వరూపాన్ని నీవు సందర్శించుకుని నిత్య చైతన్యాన్ని నీవు అనుభవించుకొని ఈ మానవ జన్మానికి ఒక సార్థకతను అందించండి.
2: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 అక్టోబర్ 3వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మీరెంతో గొప్ప శ్రీమంతులుగా విద్యావంతులుగా ఉండవచ్చును, కాని నేను మీ సిరి సంపదలను మీ విద్యను చూసి మెచ్చుకోను. వాటిని మీరెంతవరకు సద్వినియోగం చేస్తున్నారనేదే నేను చూస్తాను. ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. సమాజానికి ఉపకరించని విద్య సంపద ఎంత ఉండినా ప్రయోజనమేమిటి? మీ విద్యను సద్వినియోగం చేసినప్పుడే మీరు నిజమైన విద్యావంతులవుతారు. మీ సంపదను సద్వినియోగం చేసినప్పుడే మీరు నిజమైన శ్రీమంతులవుతారు. మీలో ప్రేమ ఉన్నప్పుడే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. నాలో ప్రేమ సంపూర్ణంగా ఉంది కనుకనే ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ప్రేమయే అందరినీ ఇక్కడికి రప్పిస్తున్నది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? వేసవి శిక్షణ తరగతులలో స్వామి స్వయంగా తమ బాల్యాన్ని గురించి చెప్పిన విశేషాలను మరికొన్ని విందాం. అనంతపురానికి సుమారు 30 మైళ్ల దూరంలో ఉన్న ఉరవకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వామి అన్నగారు తెలుగు టీచరుగా పనిచేసేవారు. అక్కడ తన అన్నగారింట్లో 2 సంవత్సరాలు గడిపినప్పుడు జరిగిన సంఘటనలను గురించి ఇలా వివరించారు. 1.5 సంవత్సరాల క్రితం కస్తూరిగారు కూడా స్వయంగా వెళ్లి ఉరవకొండ ప్రాంతాన్ని దర్శించి వచ్చారట. స్వామి పాదస్పర్శతో పునీతమైన ఆ పాఠశాలలోని విశాలమైన పొడవైన వసారాలో నడిచారట. తరగతి గదిలో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకోవటానికి 3 విద్యార్థులు మాత్రమే కూర్చోవటానికి ఆ బల్ల సరిపోయేలా ఉండేది. కస్తూరిగారు ఆ బల్లపైన కూర్చుని స్వామి తన పక్కన చిన్నారి బాబాగా కూర్చున్నట్టు ఊహించుకున్నారట. ఆ రోజున పాఠశాలలో కస్తూరిగారితో పాటు ఉరవకొండలో వైద్య నిపుణులైన డాక్టర్ మొయినుద్దీన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా స్వామి వయసు వారే. ఆయన స్వామితో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. డాక్టర్ మొయినుద్దీన్ గారు బాబాతో గడిపిన బాల్య విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నేను సరిగ్గా సత్యం వెనకే కూర్చునేవాణ్ణి. స్వామి తలపైన ఉండే టోపీని లాగి అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. టోపీ లేకుండా ఆ రోజులలో ఎవ్వరూ తరగతి గదులకు హాజరు కావటానికి వీలుండేది కాదు. కనుక స్వామి తన టోపీని తిరిగి ఇవ్వమని అడిగేవారు. అంతేకాని నాతో పోట్లాడటం కాని ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయటం కాని తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోటం కాని చేసేవారు కాదు. ఆయన ఎంతో సౌమ్యంగా, మృదువుగా, అహింసాయుతంగా వ్యవహరించేవారు. అందువలన ఆ టోపీని తిరిగి స్వామికి ఇవ్వాలంటే బదులుగా నాకేదైనా మిఠాయి సృష్టించి ఇవ్వమని అడుగుతూ ఉండేవాణ్ణి. కలకండ అంటే విసుగు పుట్టిన నేను రసగుల్లా, లడ్డూ లేదా మైసూర్పాకు వంటి మిఠాయిలను ఇవ్వమని కోరేవాణ్ణి. తన చేతిని 2-3 సార్లు గాలిలో గుండ్రంగా తిప్పి స్వామి నేను కోరిన మిఠాయిని సృష్టించి ఇచ్చేవారు. ఇది చూసిన వాళ్లందరికీ సహజంగానే నోరూరేది. మళ్లీ మళ్లీ సృష్టించివ్వమని అందరం కలిసి గొడవ చేయటంతో ఆ రేకెత్తే కలకలం విని ఉపాధ్యాయుడు ఏమిటో ఈ గొడవ అని చూస్తే పాఠం చెప్పటం ప్రారంభించటానికి ముందుగా ఆయనకు కూడా తన వంతు వాటా ఇవ్వబడుతూ ఉండేది అంటూ డాక్టర్ మొయినుద్దీన్ గారు స్వామి చిన్ననాటి ముచ్చట్లను చక్కగా వివరించారు. ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది అంతటా సత్యపాలనను స్థాపిస్తానని తనతో రహస్యంగా స్వామి చెప్పారని ఆయన తోటి విద్యార్థులలో ఒకరైన శ్రీ సీతారామారావు గారు కస్తూరిగారితో చెప్పారు. చిన్నప్పుడు స్వామి తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆటలాడుకునే చెట్టుని కూడా చూశాను అన్నారు కస్తూరిగారు. దీర్ఘచతురస్రాకారంలో కల ఆ స్థలంలో గల 5 చెట్లపై తాను తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆట ఎలా ఆడుకునేవారో మాకు వివరించి చెప్పారు. ఆ 5 చెట్లలో 2 ఇప్పుడు నరికేశారు, కాని మిగతా 3 చెట్లు అలాగే ఉన్నాయి అని చెప్పారు కస్తూరిగారు. ఈ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు 2 జట్లుగా ఏర్పడి ఆడతారు. వీళ్లలో 1 జట్టువారు కొమ్మలపై పాకుతూ, కొమ్మలు పట్టుకుని వేలాడుతూ, కిచకిచలాడుతూ 1 కొమ్మ నుంచి మరొక కొమ్మ వైపుకు పడిపోకుండా దాటుతూ ఉంటారు. అప్పుడు 2వ జట్టువారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు పెడుతూ 1వ జట్టులో ఎవరైనా ఒకరిని ముట్టుకోగలిగితే వారు ఆటలో అవుట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా కొమ్మలపై నుంచి ఎగురుతున్నప్పుడు కింద పడిపోతే అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. అవతలి జట్టువారు కింద పడిపోవడం కోసం 2వ జట్టువారు గట్టిగా అరుస్తూ, కేకలు పెడుతూ, చాలా గట్టిగా వేగంగా కొమ్మలను పట్టుకుని ఊపేస్తూ ఉంటారు.
ఒకవేళ ఆటలో పొరపాటున ఎవరైనా మామూలుగా మాట్లాడేస్తే వారు తక్షణమే అవుటైపోయినట్లు లెక్క కడతారు. ఈ విధంగా కోతి కొమ్మచ్చి ఆటలాడే భాగ్యాన్ని డాక్టర్ మొయినుద్దీన్ వంటి వారు ఇప్పటికీ మధుర స్మృతులుగా గుర్తు చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తాను స్కౌటుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను గురించి స్వామి వివరించారు. మాకు ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆయన పాఠశాలలో ఒక స్కౌటు దళాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా ఆ దళంలో సభ్యునిగా చేర్చాలని ఆయనకు చాలా పట్టుదలగా ఉండేది. నాకు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టాలని కోరికగా ఉండేది. కాని మా కుటుంబం చాలా పేదది కావడం చేత తగిన దుస్తులు ఇతర సామాన్లు కొనుక్కోవటానికి సరిపడా ధనం లేదు. అందువలన నేను స్కౌటు దళంలో సభ్యునిగా చేరలేకపోయాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే మీకు ఒక సంఘటన చెప్పాలి. నేను పాఠశాలకి రోజూ ఒకే ఒక చొక్కా వేసుకుని వెళ్లేవాణ్ణి. ఎందుకంటే నాకు తొడుక్కోడానికి రెండవ చొక్కా ఉండేది కాదు. ఈ విషయం కనిపెట్టిన పిల్లలు కొంతమంది నన్ను చూసి నవ్వటం ప్రారంభించారు. ఒకరోజున పాఠశాలకు వెళుతుండగా త్రోవలో వెనక నుంచి వారు నా చొక్కాను లాగి చింపేశారు. చిరిగిన చొక్కాకు పెట్టుకోవడానికి కావలసిన గుండుసూది కూడా నా దగ్గర లేకపోవటం వలన ఒక తుమ్మ ముళ్ళును తీసుకుని నా చిరిగిన చొక్కాకు పెట్టుకున్నాను. నేను స్కౌటులో ఎందుకు చేరలేకపోయానో తెలుసుకున్న నా తోటి విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. పాఠశాలలో బెంచిపై నా కుడిపక్కన కూర్చునే విద్యార్థి రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే చీఫ్ అకౌంటెంట్ గారి కుమారుడు. అతడు తన తండ్రి వద్దకు వెళ్లి 2 జతల యూనిఫాం దుస్తులను కొనిపెట్టమని అడిగాడు. ఖాకీ నిక్కరు, సగం చేతుల వరకు ఉండే ఖాకీ చొక్కా మాకు యూనిఫాంగా ఉండేది. అతను ఒక జత బట్టలు నా డెస్క్లో చుట్టి పెట్టి నాకొక కాగితం మీద ఆ దుస్తులను తప్పక తీసుకోవలసిందని, మనిద్దరం సోదరుల వంటి వారం కనుక ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని కోరుతూ ఉత్తరం రాసి మరీ పెట్టాడు. కాని అది నాకు సంతోషాన్ని కలిగించలేదు. ఆ బహుమానాన్ని తీసుకోకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల బట్టలను అలాగే డెస్కులో పెట్టేసి దానితో పాటు ఒక కాగితం మీద మనిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలంటే ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి ఉండకూడదు. ఎందుకంటే బాగా అవసరంలో ఉన్నవాడికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ ఉపకారానికి బదులుగా ఏదైనా చేసి రుణం ఎలా తీర్చుకోవాలో అన్న ఆతృత ఉంటుంది. తనేదో దానం చేశానన్న భావం ఇచ్చిన వ్యక్తిలో అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అందుచేత ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి వలన తీసుకున్నవారికి ఆత్మనూన్యతాభావం, ఇచ్చినవారికి అహంభావం పెరుగుతుంది. అటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుచేత నేను ఈ దుస్తులను తీసుకోకుండా ఈ కాగితంతో పాటు ఇక్కడే ఉంచుతున్నాను అని రాసిపెట్టారు స్వామి. మర్నాడు ఆ విద్యార్థి కనీసం స్కౌటులో ఉన్ననాళ్లు ఆ దుస్తులను ధరించి తరువాత తనకి తిరిగి ఇచ్చేయమని ప్రార్థించాడు. కాని నేను అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. నేను ఎవరి సహాయమూ కోరను. ఇతరులకు ఎంత ఎక్కువగా బాగా సేవ చెయ్యాలో, నేర్పే అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాను. అంతేకాక ఆ దుస్తులు మీ నాన్నగారు నీకోసం తయారు చేయించినవి. అవి నువ్వు కాకుండా నేను ధరిస్తే అది అసత్యమవుతుంది. నా పేరే సత్యం కనుక సత్యం తప్పి ప్రవర్తించటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని నచ్చచెప్పి అతని బట్టలు అతనికి తిరిగి ఇచ్చివేశాను అని తెలిపారు స్వామి.

ఈ సందర్భంలో ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది అని కస్తూరిగారిలా చెప్పారు. 20 ఏళ్ల క్రితం మా బంధువులలో ఒకరికి కలిగిన అనుభవమిది. అతను రంగూన్ నుండి బెంగుళూరులో ఉన్న తన సోదరికి ఒక చక్కని బర్మా గొడుగును పుట్టినరోజు కానుకగా ఇవ్వటం కోసమై తీసుకొచ్చాడు. కాని ఆమె ఆ బహుమానాన్ని తిరస్కరించటంతో ఆ గొడుగు వాడకుండా అలాగే మూలపడి ఉంది. కొన్నాళ్ల తర్వాత అతని తల్లిదండ్రులు ఆ గొడుగును తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. దొంగిలించిన వస్తువులు నాకెందుకు తెచ్చి ఇచ్చారు? వాడినా వాడకపోయినా ఇది మీ అమ్మాయి గొడుగు అంటూ తీసుకోవటానికి స్వామి నిరాకరించారు. స్వామికి ఏదైనా సమర్పించదలుచుకుంటే మనసా వాచా కర్మణ ఆ వస్తువుని త్రికరణ శుద్ధితో స్వామికి సంపూర్ణంగా అర్పించాలి. స్వామి బాల్య విశేషాలను వివరిస్తూ కస్తూరిగారు ఈ విషయాలనింకా వెల్లడించారు. ఉరవకొండలో బాబా రోజూ నీళ్లు తోడి తెస్తుండే బావిని కూడా కస్తూరిగారు చూశారట. ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఉన్న ఆ బావి నుంచి స్వామి ఒక కావడి భుజంపై పెట్టుకుని 2 పెద్ద నీళ్లబిందెలతో రోజూ 6 సార్లు నీళ్లు మోసుకుని వచ్చేవారు. ఆ ఊరికి అదొక్కటే మంచినీళ్ల బావి కావటం చేత నూతిలో నీరు బాగా లోతుగా ఉండటం చేత చాలా శ్రమ పడవలసి వచ్చేది. ఇంటికి నీళ్లు తేవటానికే ఉన్న సమయమంతా సరిపోవటం చేత మరి ఏ ఇతర కార్యక్రమాలకు స్వామికి సమయం దొరికేది కాదు అని తెలిపారు స్వామి. బాలునిగా ఉన్నప్పుడే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆరాధించి ఈ బాలుడు ఒకనాడు ప్రపంచానికే బోధకుడు కాగలడని ఊహించిన ఉపాధ్యాయుడు మహబూబ్ ఖాన్ను కూడా కస్తూరిగారు కలుసుకున్నారు. తనను తాను షిరిడీ సాయి అవతారంగా ప్రకటించుకున్న తర్వాత ప్రతి గురువారము స్వామి కూర్చుని ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని కూడా కస్తూరిగారు సందర్శించుకున్నారు. మేము ఎంతో గౌరవంతో భక్తితో ఆ ప్రదేశంలో తన్మయులమై నిలబడి ఉండగా ఒక వృద్ధ గ్రామస్థుడు ఆ రోజుల్లోని ఒక కథను గురించి కస్తూరిగారికి వారితో కూడా ఉన్న భక్తులకు వివరించాడు. ఒకనాటి రాత్రి పక్క ఊరి నుంచి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి ఒక సినిమా చూడ్డానికి వచ్చారు. బండిలో బాగా కిక్కిరిసి గుంపుగా కూర్చోవటం వల్ల అదే అదనుగా వారిలో ఒక స్త్రీ తన పక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించేసింది. ఆమె నిద్రలేచిన తర్వాత తన తలలో బంగారు ఆభరణం లేకపోవటాన్ని గమనించింది. కాని వారిలో ఎవరికీ ఈ దొంగతనం చేసిన స్త్రీపై అనుమానమే కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత వారికి తమలో ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం చేస్తుండగా మధ్యదారిలో ఆభరణం వదిలే బహుశా కింద పడిపోయిందేమో అని అందరూ ఊహిస్తే, మరికొందరు ఆమె వచ్చేటప్పుడే ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతడు ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మనం ఈ విషయం అతనిని అడిగి తెలుసుకొనవచ్చును అని సలహా చెప్పాడు. వారంతా స్వామి దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్లని చూసి, ఓ జానకమ్మా, ఆ నగ తిరిగి ఇచ్చేయ్ అని ఆదేశించగానే ఆమె వెంటనే తాను దొంగిలించిన నగను తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె తల వాలిపోయింది. వెళ్ళండి, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకువెళ్ళండి. పశ్చాత్తాపమే తప్పుకు సరియైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేందుకు కారణం మీరే కదా. ఇంక మరెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చెయ్యదు. నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహించబడింది అని స్వామి ఆ స్త్రీలతో అన్నారు. ఈ విధంగా ఆ వృద్ధ గ్రామస్థుడు మాకు ఆ నగ వృత్తాంతాన్ని తెలియచేశాడు అని తెలిపారు కస్తూరిగారు. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బాల్యం నుంచి కూడా తాను ఎటువంటి బాధ పడకుండా ఆ దుర్భర దారిద్ర్యాన్ని
కఠినమైన ఆ జీవితాన్ని ఎలా ఓర్పుతో భరించారో స్వామి విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం స్వామి తమ ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. స్వామి సోదరుని భావమరిదికి స్వామి ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతను కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చుని అలా మహారాజులా ఊగటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గట్టిగా గద్దించాడు. ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నువ్వే చూస్తావు అని చెప్పారట స్వామి. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. 7 సంవత్సరాల తర్వాత స్వామి చెక్క కుర్చీలో కూర్చోడం భరించలేక చించోలి రాణి స్వామి కోసం ఒక వెండి కుర్చీని తయారు చేయించి తెచ్చారు. శివరాత్రికి కాని దసరా పండగలలో కాని స్వామి ఆ కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. స్వామి జన్మదినోత్సవానికి స్వామి సోదరుని భావమరిది రావటం జరిగింది. అప్పుడు స్వామి అక్కడ ఉన్న అంతమందిలోనూ అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ అతడు క్షమించమంటూ స్వామిని వేడుకున్నాడు. విచారింపవల్లదని స్వామి అతనిని అనునయించారు. ఇతరులు ఎంతగా నొప్పించినా ఏమాత్రం చలించకుండా ఎంతో సహనంతో ఓర్పుతో భరించే స్వామి తన జీవితంలో బహుశా ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. సంకుచితంగా వ్యవహరించే స్వార్థపరులకు, ఇతరుల తప్పులను వేలెత్తి చూపి అపహాస్యం చేసే అసూయాగ్రస్తులకు తాను చాలా దూరంగా ఉండేవాడినని, తనకు జన్మనిచ్చిన కుటుంబము యొక్క వంశము యొక్క పరువు ప్రతిష్టలను కాపాడటానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడినని స్వామి విద్యార్థులకు తెలియచేశారు. పాటలను నినాదాలను వ్రాసి అందుకు బదులుగా తనకు కావలసిన దుస్తులను పుస్తక సామాగ్రిని కోట సుబ్బన్న కిరాణా దుకాణం నుంచి స్వామి తీసుకుంటూ ఉండేవారు. ఆ దుకాణాన్ని కూడా కస్తూరి గారు చూశారు. ఇప్పుడు ఆ దుకాణం సుబ్బన్న మనవడి చేత నడపబడుతోంది. సుబ్బన్న ఒకసారి తను అమ్మే ఆయుర్వేద ఔషధాలు, పసిపిల్లల ఆహారం బాగా అమ్ముడుపోయేలా సహాయం చేయమని స్వామిని అర్థించాడు. స్వామి వ్రాసే పదాలు ప్రచారాన్ని ఎంత బాగా చేసేవంటే, బాలురు ఆ పదాలను పాడుతూ ఆ వస్తువులను గురించి ప్రచారం చేస్తుంటే సరుకంతా కూడా క్షణాల్లో అమ్ముడుపోయేదని సుబ్బన్న సమకాలికులు తెలియచేశారు. ఉరవకొండ ప్రజలకు ఏ కొత్త వస్తువులను పరిచయం చేయాలన్నా, ఉదాహరణకు డాక్టర్ గోపాలాచార్యులు గారు తయారు చేసిన బాలభాస్కర వంటివి, ఈ విధంగా వీధులలో పాటలు పాడుతూ ప్రచారం చేయవలసిందే. పట్టణంలో ప్రతి వారం జరుగుతుండే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు సుబ్బన్న సరుకంతా ఈ పిల్లలు పాడే పాటలతో ఆ పదాలతో త్వరత్వరగా విక్రయించబడుతూ ఉండేది. స్వామి చిన్ననాటి విశేషాలను ఎంత విన్నా మనసు ఇంకా వినాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. స్వామి బాల్య స్నేహితులందరూ ఎంత అదృష్టవంతులో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధా శ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 11వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన దివ్య తత్వాన్ని మూర్ఖులకు అజ్ఞానులకు తెలియజేయకూడదు అని చెబుతూ, ఈ పరమ రహస్యమైన విషయం భక్తి విశ్వాసాలు లేనివారికి, భగవంతునియందు నమ్మకం లేనివారికి, సేవ చెయ్యడంలో పరమార్థాన్ని గ్రహించలేనివారికి చెప్పవద్దని ఆదేశించారు. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం అంటున్నారు. సత్యమీ రహస్యాలన్నింటినీ మించిన రహస్యం అనే గొప్ప సత్యాన్ని బాబా ఇక్కడ ఈ షెడ్లో బహిరంగంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ నీకూ నాకూ అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటారు అని శ్రీ రత్నయ్య గారు అన్నారు. ఇది నాకు విచిత్రంగా ఉంది అన్నారాయన. ఇంతలో మా సంభాషణలో మరో వ్యక్తి కల్పించుకుని, ఈ యువకుడు మట్టిగోడలతో ఉన్న పూరింట్లో చుట్టూ కొండలతో ఆక్రమించిన ఈ కుగ్రామంలో మట్టిలో మాణిక్యంలా జన్మించాడు. ఈ నేలపై ఈ నది ఒడ్డున ఆడిపాడిన ఈ మాణిక్యం ఇప్పుడు తన అసలు కాంతులతో ప్రకాశిస్తోంది. ఈ కుగ్రామం భూతల స్వర్గంగా రూపొందుతుందని ఎవరం ఊహించాం అన్నారు. సృష్టికర్త సృష్టిభర్త అయిన ఈ బాబా చేసిన ఈ కొత్త ప్రకటన మాలో నూతన సంచలనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది. స్వామి పట్ల మా దృక్పథం దివ్యమైన నూతన పంథాలో ప్రయాణించేలా, స్వామిని మరింత దగ్గరగా అర్థం చేసుకునేలా చేసింది. మేమంతా ఇలా రాత్రివేళ బయటకు వెళ్లడం, వెన్నెల్లో మళ్లీ మళ్లీ తరచి తరచి మాలో మేము చర్చించుకోవటం, సరికొత్త జ్ఞానాన్ని పొంది నూతన ఉత్సాహంతో తిరిగి రావటం అంతా బాబాకి తెలియని సంగతేమీ కాదుకదా. తలగడకు తల ఆంచుకుని పడుకుని ఆలోచిస్తున్న నా తలంపుల్లో భగవద్గీత శ్లోకం ఒకటి మెదిలింది. ఒక వ్యక్తి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయంగా దీన్ని చూస్తాడు, అలాగే మరో వ్యక్తి ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి మాట్లాడతాడు, మరొకడు ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి వింటాడు. కాని నిజానికి ఇది అసలు ఏమిటో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను బాబాని చూశాను, నేను బాబాతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. ఎందరి ద్వారానూ స్వామి గురించి, స్వామి అద్భుత మహిమ గురించి విన్నాను. కాని స్వామి వీటన్నింటికంటే అతీతమైన, మానవ మేధకు అందని అద్భుతమూర్తి. ఇనుపమంచంలో ముడుచుకొని పడుక్కున్న ఈ మానవాకృతి దాల్చిన వ్యక్తి సకల విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవటం నాకు సాధ్యమా? నా విశ్వాసం నాకు ఈ పరమ సత్యాన్ని గ్రహించడానికి తోడ్పడుతుందా? మందిరంలో బాబా దివ్య సన్నిధిలో కాలం గడపటమంటే అది భారతీయ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మ మౌలిక సూత్రాలను గురించిన విజ్ఞానాన్ని సముపార్జించుకోవటమే. బాబా మనకు పవిత్రమైన ప్రేమను బోధిస్తారు. ఒకసారి తిరుచనాపల్లికి దగ్గరగా ఉన్న గ్రామం నుండి ఒక పిల్లవాడి తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల బాబును బాబాచేత అక్షరాభ్యాసం చేయించటం కోసం తీసుకువచ్చారు. వారు ప్రార్థించిన దానికంటే కూడా బాబా ఎక్కువగా అనుగ్రహించారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం జరిపించవలసిన కొన్ని విధులు వారు ఇంకా నిర్వర్తించాల్సి ఉందని బాబా అన్నారు. బాబుకి ముండనకర్మ చేయించి తలస్నానం చేయించారు. తరువాత తమ హస్తచాలనంతో ఒక బంగారు తీగను సృష్టించి దానికి ఒకవైపున సూది మొనవలే చేసి హిందూ బాలురకు తప్పనిసరిగా చేయవలసిన చెవులు కుట్టించే కార్యక్రమం అంటే చౌలం అనే విధిని చేయించారు. అప్పుడు ఆ పిల్లాడిని ఒళ్ళో కూచోబెట్టుకుని కుడిచేతిని పట్టుకుని ఓంకారం రాయించి అక్షరాభ్యాసం చేశారు. అన్ని ధ్వనులు ఉత్పన్నమయ్యేది ఓంకారం నుండే కదా. మానవ స్వరపేటిక నుండి ధ్వని ఉత్పన్నమై గొంతు నుండి ఓంకారంగా బయలుదేరి పెదవుల నుండి ఉచ్చరింపబడుతుంది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నేను స్వయంగా చూసే అవకాశం లభించింది. ఆ రోజుల్లో బాబా బెంగుళూరు వచ్చినప్పుడు తరచుగా భక్తుల ఇళ్లకు వస్తూ ఉండేవారు. నేను, మా ఆవిడ, మా అమ్మా కూడా ఒక్క అవకాశం కూడా పోగొట్టుకోకూడదని ప్రయత్నం చేసేవాళ్లం. ఆయన పాదాలను స్పృశించాలని ఆతృతతో ఉన్న మమ్మల్ని వందలాది మంది చుట్టూ మూగి ఉన్నప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతోనూ
చెయ్యి ఊపి సైగ చెయ్యడం ద్వారానూ దగ్గరకు రమ్మని పిలిచేవారు. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ పున్నయ్య ఇంట్లో స్వామి ఎక్కువగా బస చేస్తూ ఉండేవారు. పూర్ణయ్య గారి సతీమణి అయిన శ్రీమతి నాగమణి అమ్మ కూడా బాబా భక్తుల పట్ల చాలా దయతో వ్యవహరించేవారు. బాబా అక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు భక్తుల కోసం తెరువబడి ఉండేది. బాబా అక్కడి నుండి పుట్టపర్తి గాని మరే ప్రదేశమైనా కాని వెళ్లిపోయినప్పటికీ ఆమె భక్తులతో గంటల కొద్దీ, స్వామి అక్కడ ఉన్నప్పుడు ఆయన చూపిన అద్భుతాల గురించి, గొప్ప సంఘటనల గురించి చాలా ఉత్సాహంతో తరచుగా చెప్తూ ఉండేది. బాబా దివ్యత్వాన్ని గురించిన సంఘటనలు ఆవిడ వివరిస్తూ ఉంటే వినాలనే ఉత్సాహంతో మేము తరచూ వాళ్లింటికి వెళ్తూ ఉండేవాళ్లం. ఆ అద్భుతమూర్తి లీలలు ఆయన పట్ల మాకున్న భక్తి విశ్వాసాలను ఇంకా ప్రగాఢంగా చేసేవి. అలా ఎన్ని విన్నా తనివి తీరేది కాదు. మనసంతా ఆనందంతో నిండిపోయి ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలం కలుగుతూ ఉండేది. ఒకసారి బాబా బెంగుళూరులో చించోలీరాణి సోదరీమణుల ఇంటికి వచ్చారు. బాబా మమ్మల్ని వాళ్ల డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించారు. చిన్న సోదరి సీతమ్మ మైసూర్ మహారాణి కాలేజీలో బీఏ డిగ్రీ పరీక్ష రాసినప్పుడు నాకు శిష్యురాలు. బాబా వాళ్లతో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల వారి సంభాషణ నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల భర్తలు చనిపోయారు. పెద్ద సోదరి రాజమ్మ ఒక కూతుర్ని పోగొట్టుకుంది. ఇంకా ఆవిడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ అక్కచెల్లెళ్లకు వృద్ధురాలైన ఒక తల్లి ఉంది. హైదరాబాద్లో రజాకర్ల ఉద్యమం ఉన్మత్తంగా చెలరేగి ఉన్నప్పుడు బాబా తాను పెద్ద సోదరి అయిన చించోలీరాణి ఇంట్లో గడిపిన కాలం గుర్తు చేసుకున్నారు. రాణిని ఆయన తన సంకల్పంతో కాపాడిన ఎన్నో సంఘటనల్ని వివరించారు. ఆయన షిరిడీలో ఉన్నప్పుడు చించోలీ రాజాకు ఆయన పట్ల ఉన్న ప్రగాఢమైన భక్తిని గురించి వివరించారు. మానవతా దృష్టితో పేద ప్రజానీకానికి, ఆర్తులకు సేవ చేస్తూ అతను వెలుబుచ్చిన భక్తి విశ్వాసాలను వివరించారు. తరువాత సంభాషణ శరణాగతి పొందటాన్ని గురించి, భగవంతునికి అంకితమవడం గురించి మళ్ళింది. భగవంతుని శరణాగతి పొందటం గురించి మాట్లాడటం తేలికే, కాని మీరు నిజంగా సర్వస్వ శరణాగతిని చేస్తున్నారా? ఇంద్రియాలకు వశమైపోయిన మీరు ఇంకా ఉన్నతమైన ఆదర్శానికి అంకితమయ్యే స్థితిలో లేరు అన్నారు బాబా. మీ మనసును మీరు స్వాధీనపరుచుకోలేదు. అది మిమ్మల్ని పరిపరి విధాలుగా పరిభ్రమించేటట్లు చేస్తుంది. రావణునకు 10 తలకాయలున్నాయి. ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి శరణాగతి వేడటం ఎలా సాధ్యమవుతుంది? శివుడిని అతను స్థానభ్రంశం చెయ్యడానికి ప్రయత్నించాడు అంటే అందులో ఆశ్చర్యమేముంది అంటూ బాబా నా వైపుకి తిరిగి, రావణుడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అని అడిగారు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. తన ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ బాబా ఇంకా ఇలా అన్నారు, ప్రకృతి యజమాని నుండి ప్రకృతిని దొంగిలించటమే అతను చేసిన పెద్ద పొరపాటు. ఈనాడు మీ శాస్త్రజ్ఞులు చేస్తున్న తప్పు ఇదే. భూమి నుండి నాగటి చాలులో దొరికిన భూజాత సీత. సీత అంటే ప్రకృతి. రావణుడు ఈ ప్రకృతిని దొంగిలించాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా ప్రకృతిని తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ప్రకృతిని తాము లొంగదీసుకోగలిగామని, జయించగలిగామని గర్వపడుతున్నారు. రావణుడు ప్రకృతికి ప్రభువైన రాముణ్ణి గౌరవించలేదు. అలాగే నేటి విజ్ఞానం కూడా ప్రకృతిని గాయపరచటానికి, అవమానించడానికి భయపడటం లేదు. ప్రకృతి భర్తయైన యజమానిని గుర్తించడం లేదు. ఈ మాటలు వింటుంటే నాకు బాబా వ్యక్తిత్వం యొక్క మరోవైపు చూస్తున్నట్లు అనిపించింది. సమకాలీన మానవజాతి పరిస్థితిని అర్థం చేసుకోవటంలో ఆయన చూపే అరుదైన, స్పష్టమైన, న్యాయమైన పద్ధతి నాకు గోచరించినట్లయింది. చించోలీరాణి పెద్ద సోదరి కుమారునితో బాబా మాట్లాడారు. అతను భారత రక్షక భట దళంలో ఆఫీసరుగా సెలెక్ట్ అయి మౌంట్ అబూలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అతనికి విద్యుక్త ధర్మాన్ని బోధిస్తూ బాబా ఎన్నో గీతాశ్లోకాలను ఉదహరించారు. మార్గదర్శి అయి
సరైన బాటలో నడిచేలా చెయ్యమని, తనను ఎల్లవేళలా కాపాడుతూ ఉండమని అతను బాబాను ప్రార్థించినప్పుడు బాబా ఇలా అన్నారు, "అది నా కర్తవ్యం. శరణు కోరిన వారినందరినీ కాపాడటం నా విధ్యుక్త ధర్మం. మానవునికి ఆకలిని ఏర్పరిచిన నాకు అతని ఆకలి తీర్చి కడుపు నింపటం ధర్మం. మొక్కను నాటిన నాకు నీరు పోసి పోషించడం కూడా కర్తవ్యమే కదా." బాబా యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించే ఈ సందేశాన్ని విని నేను నిర్ఘాంతపోయాను. తన ఖజానా నిండుగా ఉన్నదని, ఎవరేది కోరినప్పటికీ ఇవ్వటానికి తాను సిద్ధమని షిరిడీసాయి అన్నారని నేను సాయి సచ్చరిత్రలో చదివాను. అప్పట్లో నా స్నేహితులతో అదంతా అబద్ధం, మోసం అన్నాను. కాని బాబా నా యొక్క సిద్ధాంతాలు ఎంత తప్పో రుజువు చేస్తున్నారు. అలా మిగతా భక్తుల ఇళ్లలో స్వామితో గడిపినప్పుడల్లా నాకు బాబాను మా ఇంటికి ఆహ్వానించాలనే కోరిక తీవ్రతరం అవుతూ ఉండేది. కాని బాబా మన ప్రార్థనకు కరిగిపోయి అనుగ్రహించవలసిన వరమే కాని ఊరికే మన ఇళ్లకు రారు అని నేను గ్రహించాను. ఒకసారి బసవనగుడిలో ఒకరింట్లో స్వామి బస చేసినప్పుడు అమ్మ ధైర్యం చేసి బాబాను మా ఇంటికి తప్పక రావాలని ఆహ్వానించింది. "తప్పక వస్తాను, తప్పక వస్తాను" అని 3 సార్లు ఆశీర్వదించి అనుగ్రహించారు. కాని ఎప్పుడు? ఆయన సంకల్పం ఎప్పుడో అప్పుడు. కాని వస్తానని స్వామి అనుగ్రహించటం మాకు ఓదార్పుగా అనిపించింది. 1948లో బాబా జన్మదినోత్సవానికి, 1949లో ఫిబ్రవరి నెలలో శివరాత్రికి మేము పుట్టపర్తి వెళ్లాము. సుమారు 100 మంది భక్తుల సమక్షంలో ఈ ఉత్సవాలు నిరాడంబరంగా జరుపబడేవి. బాబా గ్రామ ప్రజలందరినీ అనుగ్రహించి దీవిస్తూ ఉండేవారు. జన్మదినన్నాడు ఘనంగా ఇవ్వబడే విందు ముఖ్యభాగమైతే, శివరాత్రి నాడు రాత్రి జాగరణ, భజన ముఖ్యంగా ఉండేది. మరికొద్దిసేపటిలో లింగం ఆవిర్భవిస్తుంది అనగా బాబా పగటివేళ తాను గడిపే గదిలోకి వచ్చేశారు. ఆ పవిత్రమైన సందర్భంలో అక్కడ కొద్దిమంది ముఖ్యులతో పాటు ఆ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. బెల్లం తయారీకి శివరాత్రి ప్రారంభోత్సవం కాబట్టి గ్రామస్థులంతా బళ్లనిండా చెరకు వేసుకుని వచ్చి ఉన్నారు. వారంతా తాము తయారు చెయ్యబోయే బెల్లంకు ఎక్కువ ధర పలకాలని, దిగుబడి బాగా ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థించడం కోసం వేచి ఉన్నారు. బెంగళూరు నగర పొలిమేర ప్రాంతంలో ఒక మూల ఊరికి దూరంగా చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసించడం ప్రారంభించాం. నేను పనిచేసే కాలేజీకి చేరాలంటే 3 మైళ్లు ఎండనక వాననక నడవాల్సి వచ్చేది. 1949 జూలైలో ఒకసారి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. కార్పొరేషన్ ఆఫీసు దగ్గరకు వచ్చేటప్పటికీ చెవులు చిల్లులు పడేలా ధ్వనిచేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటికే స్థలం లేకుండా ఆవులు, కుక్కలు, గాడిదలు, మనుషులు అంతా గుమిగూడి ఉన్న ఒక ప్రదేశంలో నేను కూడా తలదాచుకున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రారు ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఆయన్ను కలిసి ఎలాగైనా, ఎంత దూరమైనా సరే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీకి నేను ఉండే చోటుకు దగ్గర్లో ఉండేలా బదిలీ చెయ్యమని అభ్యర్థించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాను. అక్కడ నుండి వానజల్లులో తడుస్తూ గబగబా కాలేజీకి నడక ప్రారంభించాను. ఆ రోడ్డు దాటగానే ఉన్న సెంట్రల్ కాలేజీలోనే ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసినా ధ్వనిచేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటికే స్థలం లేకుండా ఆవులు, కుక్కలు, గాడిదలు, మనుషులు అంతా గుమిగూడి ఉన్న ఒక ప్రదేశంలో నేను కూడా తలదాచుకున్నాను.

యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసినా నాకు క్లాసు ఉండడంతో గబగబా కాలేజీకి వెళ్లాను. ప్రిన్సిపల్ అయిన డాక్టర్ తిరుమలాచారి గుమ్మంలోనే నా కోసం ఎదురుచూస్తూ నిల్చుని, "కంగ్రాట్స్, బాబా నిన్ను అనుగ్రహించారు. యూనివర్సిటీ నుండి ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. దావణగెరే ఇంటర్మీడియట్ కాలేజీకి నిన్ను ప్రిన్సిపల్గా చేశారు. రేపు గురువారమే చేరాలి. అది కూడా గురువారం అంటే స్వామి ప్రత్యేకంగా అనుగ్రహించే రోజు" అని అభినందించారు. ఇప్పుడే అక్కడికి ఒక తంతిని పంపి రాత్రి రైల్లో 9 గంటలకు బయలుదేరితే రేపు ఉదయం 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్పారు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే నా ఉద్యోగం, హోదా, అంతస్తు, జీతం అంతా పెరుగుతాయని బాబా ఇచ్చిన హామీ ఇప్పుడు నిజమైంది. బాబా సంకల్పం వల్లే ఇదంతా జరిగింది. బాబాకు ప్రత్యేకంగా ప్రీతికరమైన గురువారం నాడే నేను దావణగెరే వెళ్లి ఓకే నంబియార్ నుండి పదవీ బాధ్యత స్వీకరించాను. ఆయన తల నుండి ఆనందంగా దింపేసుకున్న ముళ్ల కిరీటాన్ని నేను ధరించాను. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉన్నదని, అప్పటికే వైస్ ఛాన్సలర్ ఆ కాలేజీ వాతావరణాన్ని చక్కబరిచేందుకు 4 వరుసగా అక్కడికి ప్రిన్సిపల్ పదవికి బదిలీ చేశారని, వారు ఆ ప్రయత్నంలో విఫలం కావడం చేత ఏడాదికి ఒకరిని మార్చాల్సి వచ్చిందని, ఒకవేళ నేను వెళ్లాక కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నన్ను కూడా అక్కడి నుండి బదిలీ చేసి ఇక ఆ కాలేజీని శాశ్వతంగా మూసెయ్యదలుచుకున్నారని తెలిసింది. ఇదేమంత ఆహ్లాదకరమైన విషయం కాకపోయినా బాబా స్వయంగా పంపించి ఉండటం చేత ఈ ముళ్లన్నీ కూడా పూలరేకులుగా మారుతాయనే విశ్వాసంతో ఉన్నాను. నా కార్యాలయంలో బాబా పటాన్ని పెట్టుకున్నాను. ఏ సంతకం పెట్టాల్సి వచ్చినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్డర్ జారీ చేసినా ముందుగా వెయ్యబోయే ప్రతి అడుగు కూడా బాబా పటం ముందు నిలబడి ప్రార్థించి వారి అనుగ్రహంతోనే ప్రారంభించేవాడిని. సాయి ప్రేమమంత్రం ప్రభావంతో ఒక వర్గం విద్యార్థులకు విద్య పట్ల ఉన్న ద్వేషాన్ని పోగొట్టగలిగాను. ఆ మంత్రంతోనే దావణగెరే హరిజన క్వార్టర్స్లో సేవా బీజాన్ని నాటగలిగాను. ఆ పట్టణంలో ఒక వెజిటబుల్ ఆయిల్ కర్మాగారం ఉంది. ఎందుకంటే అక్కడ వేరుశనగ పంట అధికం, పత్తి బాగా పండే నల్లరేగడి నేల కావడంచేత పత్తి పంట కూడా అధికం. అందువల్ల అక్కడ 3 కాటన్ మిల్స్ కూడా ఉన్నాయి. ఒక పెద్ద హరిజనవాడ ఉండేది. 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఒక గుడిసె హరిజనులచే రామమందిరంగా మలచబడింది. ఆ గుడిని మా కళాశాల సేవా కేంద్రంగా ఎన్నుకున్నాం. అక్కడే స్తంభాలను పాతి ఒక నెట్ కట్టి ఒక వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి మా కాలేజీ కుర్రాళ్లు, హరిజన బాలురు చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవారు. సంఘంలోని ఒక ఛాందస వర్గం వారు గోలపెట్టిన మా కాలేజీ పిల్లల ఆదర్శం, ఐక్యత ముందు వారి వాదన నిలవలేదు. మేము రామమందిరం గోడలపై బొమ్మలతో సహా వార్తా విశేషాలను అంటించేవాళ్లం. అక్కడి వృద్ధులకు ఆ వార్తలన్నీ వివరించి చెప్పేవాళ్లం. భజనలు, సంగీత కచేరీలు, చర్చలు, నాటకాలు ఇలా అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్లం. ఎవరైనా ప్రముఖులుగాని మంత్రివర్యులుగాని కాలేజీకి వచ్చినప్పుడు వారి చేత ఆ మందిరం వద్ద ఉపన్యాసం ఇప్పించేవాళ్లం. కొంతమంది మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాలు నచ్చలేదు. ఇదంతా వట్టి ప్రదర్శన అని, బూటకమని, కాలేజీ మ్యాగజైన్స్ కోసం కేటాయించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామని దుష్ప్రచారం చేసేవారు. కాని మా విద్యార్థులు వాళ్ల దుర్బుద్ధికి నవ్వుకుని వారిమీద కూడా కొన్ని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్లు. మున్సిపాలిటీ కౌన్సిలర్ల పిల్లలే కొంతమంది మా జట్టులో ఉండటం వల్ల పెద్ద పెద్ద ఉన్నతాధికారులను ఆ ప్రదర్శనకు ఆహ్వానితులుగా రావటం వల్ల మున్సిపాలిటీ వాళ్లు తప్పనిసరిగా ఆ హరిజన కాలనీ రోడ్లన్నీ వెడల్పు చేయించి మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేసి ఆ కాలనీ వాళ్లకు వాళ్లు చేసిన అన్యాయాలకు బదులుగా ప్రత్యేక శ్రద్ధ వహించి కాలనీ అంతా బాగు చేయించవలసి వచ్చింది. దావణగెరే కేంద్రంలోనూ, దగ్గరే ఉన్న మల్లదహల్లి గ్రామాల్లో కూడా నేను నా హరికథా కాలక్షేపాలు కొనసాగించాను. కాలేజీ ప్రిన్సిపల్గా నా అధికారం ఆఖరి రోజున ఆ హరిజన కాలనీలో నందనార్ కథాకాలక్షేపం ఏర్పాటు చేయించాను. నందనార్ అంటే 15వ శతాబ్దికి చెందిన ఒక హరిజన భక్తుడు. బ్రాహ్మణ పూజారుల చేత స్వయంగా
చిదంబరంలోని శివాలయంలోనికి ఆహ్వానించబడిన గొప్ప భక్తి.

ఈ కార్యక్రమం మైసూర్ ప్రభుత్వ విద్యాశాఖామాచ్యుల అధ్యక్షతన రామమందిరం వద్ద నిర్వహింపబడింది. నేను మరొక నూతన గ్రామీణ పథకాన్ని కూడా తయారు చేశాను. కాలేజీ విద్యార్థి బృందం దానికి నాయకత్వం వహించింది. సంచార విద్యా విషయక ప్రదర్శనను ఏర్పాటు చేశాం. పెద్దవాళ్ల కోసం 50, పిల్లల కోసం 50 చిత్రపటాలను తయారు చేసి ఆ బొమ్మల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలను తెలియజెప్పేవాళ్లం. అలాగే ప్రయోగశాలకు సంబంధించిన 20 భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను వాళ్లకు చేసి చూపించడం ద్వారా వాళ్లల్లో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించగలిగేవాళ్లం. ఆల్చిప్పలు, నత్తగుల్లలు, శంఖాలు, పగడపు శాఖలు, పక్షిగూళ్లు, నెమలి ఈకలు ఇలాంటివన్నీ మేము పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టుకుని బస్సులోనో ఎడ్లబళ్లలోనో ప్రయాణిస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం. పాఠశాల హాలులో ప్రదర్శన ఏర్పాటు చేయటం, సరైన ఎత్తులో పటాలను వేలాడదీయటం, విద్యార్థులతో ప్రయోగాలు చేయించటం, అంతేకాకుండా తోవ పొడవునా తోరణాలు, జెండాలు కట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి అలంకరించేవాళ్లు. మాతో పాటు తీసుకువెళ్లిన ఒక డప్పు వాయిద్యాన్ని ఒక స్కౌట్ విద్యార్థి గేటు దగ్గర నిలబడి వాయిస్తూ ఉంటే గ్రామంలోని స్త్రీ పురుషులు, పిల్లలు అంతా వేరువేరు వరుసల్లో వచ్చి హాల్లో వినోద విజ్ఞాన ప్రదర్శన్ని తిలకించి ఆనందించేవాళ్లు. ఉపాధ్యాయులను కూడా విద్యా వ్యతిరేక కార్యకలాపాల నుండి మళ్లించవలసి వచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉద్యోగులంతా తమ తమ కుటుంబాలతో కలిసి సరదాగా ఒక దగ్గర గడిపే ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నించాను. వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరింట్లో ఈ విందులు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి. ఈ విధానం వారిలో సోదరభావాన్ని పెంపొందింపజేసేందుకు దోహదం చేసింది. అతి త్వరలోనే ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ రకరకాల వంటకాలు చేసుకువచ్చి సరదాగా విందులు ఏర్పాటు చేసుకునేవాళ్లం. దావణిగెరేకి 10 మైళ్ల దూరంలో బొంబాయి ప్రెసిడెన్సీ, సుమారు 30 మైళ్ల దూరంలో మద్రాసు ప్రెసిడెన్సీ ఉండేవి. ఈ రెండు ప్రెసిడెన్సీలు కూడా బాగా జనసమ్మర్దం కలిగి మైసూరు రాష్ట్రంతో వాణిజ్యపరంగానూ సాంస్కృతిక పరంగానూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవి. బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల పరిధిలో వచ్చే దావణగెరేకి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కన్నడ భాష మాట్లాడే ప్రజల సంఖ్య చెప్పుకోదగ్గదిగా ఉండేది. నేను మా ఉపాధ్యాయ బృందంతో ఈ గ్రామాల్లో పర్యటించి కన్నడ కళలు, సంస్కృతికి, భాషాభివృద్దికి కృషి జరిపిన పండితులు, సాహితీవేత్తలు, గొప్ప గొప్ప మహాపురుషుల జీవితాలపై కన్నడ భాషలో ప్రసంగించేవాళ్లం. ఈ పథకాన్ని మరింతగా విస్తృతం చెయ్యాలని మా ఉపాధ్యాయ బృందం ఉత్సాహపడటం గమనించాను. మేమంతా కలిసి సాంస్కృతిక సంఘాలుగా ఏర్పడి దావణగెరే నుండి హుబ్లీ వరకు గల రైలు మార్గంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ, గదగ్ హోస్పేట్ రహదారిలో ఉన్న ప్రతి పట్టణంలోనూ కూడా విస్తృతంగా పర్యటించాం. 1954 ఏప్రిల్ నెలలో ప్రభుత్వ శాసనం ప్రకారం నేను 55 సంవత్సరాలు నిండగానే పదవీ విరమణ చేసి దావణగెరే నుండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబాతో, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా, హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం. నేను వచ్చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో ఉక్కిరిబిక్కిరి చేశారు అని చెప్తుంటే బాబా వెంటనే, చాలా సంతోషం, బాగుంది అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించారు. అది చూడడానికి 4 అంగుళాలు పొట్టిగా అనిపించిన స్వామి నా మెడలో ఆ మాలను వేసినప్పుడు అది సరిగ్గా సరిపోయింది. మన ప్రతి అడుగు బాబా గమనిస్తూ, తన సహాయాన్ని మనకు అందిస్తూ, మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగాని కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణాకటాక్షం వల్లనే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వల్లనే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ పదవీ బాధ్యత నుండి విరమించటానికి ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. స్వామి బెంగుళూరు వస్తారు అనగానే మా అమ్మాయి ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉండటం వల్ల బాబా ఎక్కడ బస చేసినప్పటికీ దర్శించుకోవటానికి, వారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించటానికి అవకాశం కలిగేది.
నాకు గుర్తున్నంత వరకు స్వామితో అహంభావపూరితంగా ఉపయోగించిన మొదటి మాట అదే, మా ఇల్లు. ఓహో, అది మీ ఇల్లా, అలాగా అన్నారు ఆశ్చర్యంగా స్వామి. వెంటనే, కాదు కాదు స్వామి, అది నీ ఇల్లే. ఆ ఇంటిలోని అణువణువు, అందులోని వ్యక్తులు అంతా నీవే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు స్వామి గట్టిగా, నా ఇంటికి ఆహ్వానించడానికి నువ్వెవరు? నేను నీ ఇంటా బయట నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఉంటాను, నువ్వెవరు అడగడానికి అన్నారు. ఒకానొక సందర్భంలో, అంతా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. నేను, నా భార్య, మా అమ్మ అంతా కలిసి బెంగుళూరులో ఉన్నాం. స్వామి మా ఇంటికి రావటానికి అంగీకరించారు. అలాగే మరికొంతమంది ఇళ్లకు కూడా వస్తానని స్వామి చెప్పినట్లు తెలిసింది. బాగా పొద్దెక్కేదాకా స్వామి కోసం హృదయపూర్వకంగా నిరీక్షిస్తూ ఉండి, సుమారు 5 గంటల సమయంలో మేమంతా 1 డజను మందిమి నిరాశతో, దుఃఖంతో, ఎర్రబడ్డ కళ్లతో, తడారిపోయిన గొంతుకలతో స్వామి వద్దకు వెళ్లి వారి పాదాలపై పడ్డాం. స్వామి ఈ దృశ్యాన్నంతా వినోదంగా తిలకిస్తూ, నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి ఇళ్లకూ వచ్చాను. మీ అందరికీ ఒక సూచన కూడా ఇచ్చాను. మీ ఇళ్లలో నా పటానికి వేసిన దండ 2 ముక్కలై కింద పడిందా లేదా చెప్పండి అన్నారు. నిజమే, అందరి ఇళ్లల్లోనూ ఒకే సమయంలో ఈ సంఘటన జరిగింది. మా ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కృతజ్ఞతతో స్వామి పాదాలంటి నమస్కరించుకున్నాం. 1950లో పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు జరగలేదు. అందుకు కారణం, స్వామి సూచనలకు అనుగుణంగా 2 సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటున్న ప్రశాంతి నిలయం స్వామివారి 25వ జన్మదినోత్సవం నవంబర్ 23, 1950 నాటికి పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి అవతార కార్యక్రమాల్లో ప్రశాంతి నిలయ నిర్మాణం ఒక ముఖ్యమైన ఘట్టం. నేను ఉత్సవాలకు 1 రోజులు ముందుగానే పుట్టపర్తి చేరుకుని హైదరాబాదు, వెంకటగిరి, మద్రాసు, సేలం, ఇంకా బెంగుళూరు మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన సోదరులతో కలిసి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ, మందిరం నుండి ప్రశాంతి నిలయానికి మధ్య ఊరేగింపు కొనసాగే 2 ఫర్లాంగుల తోవ పొడుగున స్వాగత తోరణాలు కట్టే ఏర్పాట్లు చెయ్యటంలోనూ పాలు పంచుకున్నాను. ఆ మార్గం చిన్న కాలువ, పచ్చని పొలాలు, పొదలగుండా సాగింది. ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగం వహించిన బెంగుళూరుకు చెందిన ఒక ఇంజనీరు అక్కడ ఉన్న ఒక పొదను చూపిస్తూ, అందునుండి బాబా బొత్తాయిలు, యాపిల్స్ కోసి భక్తులకు ఇస్తూ ఉండేవారని చెప్పాడు. అంటే నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షణకు భక్తులతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన విస్కీ స్వామి ఆ పొదలో నుండి తీసి ఇస్తే బాగుండునని తాను అనుకునేవాడినని ఏమాత్రం సిగ్గుపడకుండా అతను చెప్పాడు. ఆ ఉదయం అక్కడ వేలాది మంది ప్రజలు చేరారు. బెంగుళూరు నుండి వచ్చిన పువ్వుల కళాకారులు అద్భుతంగా, అతి సుందరంగా స్వామి పల్లకీని అలంకరించి సిద్ధం చేశారు. దట్టంగా గులాబీలు, మల్లెలు కూర్చిన దండల వరుసలతో ఆ పల్లకీ అత్యద్భుతంగా అలంకరించబడింది. బంగారు జరీపనితో నగిషీలు చెక్కబడ్డ పట్టు బాలీసులపై స్వామి ఆసీనులు కాగానే భక్తులు పల్లకీని భుజంపై ఎక్కించుకుని ఊరేగింపుగా బయలుదేరారు. బాబా అపూర్వమైన రీతిలో నిలయం వైపుకు తరలారు. ఒకవైపు బ్యాండు వాయిద్యాలు మోగుతుండగా, మరొకవైపు భక్తులు ఎలుగెత్తి చేసే భజన పాటలతో ఊరేగింపు కొనసాగింది. అందరి కళ్లు భూమిపై శాంతిని స్థాపించి సత్సంకల్పాలను నెలకొల్పడానికి అవతరించిన ఆ దివ్య సుందరమూర్తిపై నిలిచి ఉన్నాయి. పరమశివుని త్రినేత్రాన్ని సూచిస్తూ అద్భుతంగా వెలుగుతున్న ఒక కాంతివంతమైన గుర్తును బాబా నొసటిపై చాలామంది చూడగలిగారు. పూలమాలల నుండి పూరేకులు తెంపి అరచేతి నిండా నింపుకుని స్వామి పల్లకి ఇరువైపులా విలాసంగా జల్లుతుండటం గమనించాను. కాని ఆ పూరేకులు భూమిపైకి లేదా భక్తుల శిరస్సుపైకి చేరగాని అవి పూలరేకుల్లా కాకుండా ఒకవైపు బాబా, మరొకవైపు షిరిడీబాబా చిత్రపటాలున్న వెండి బిళ్లలుగా మారిపోతున్నాయి. కేవలం వెండి బిళ్లలే కాదు, లాకెట్లే కాదు, అవి ఉంగరాలు, చాక్లెట్లు, జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, ఇలా అవి ఏరుకున్న ప్రతి వ్యక్తికి ఎన్నో రకాలుగా అద్భుతమూ, ఆశ్చర్యకరమూ అయిన కానుకలుగా లభించాయి.
ఆ విధంగా ఉత్తరం నుండి దక్షిణం దాకా దివ్యత్వాన్ని వర్షిస్తూ ఆ ఊరేగింపు కొనసాగింది. పల్లకి భూమిని తాకబోయే ముందు భక్తుల హర్షధ్వానాల మధ్య బాబా పల్లకీ మోస్తున్నవారిని కొద్దిగా ఆగమని ఒక పెద్ద కుప్పలాగా ఉన్న పూరేకులను బయటకు వెదజల్లారు. ఆశ్చర్యం, అవి గులాబీ పూరేకులు కావు, మల్లెపూరేకులూ కావు, వృక్షశాస్త్రానికి అందని ఏ పూజాతి రేకులో స్వర్గం నుండి ముద్రించబడినవా అన్నట్లు మెరిసిపోతూ ఉన్న వెండి నాణాలుగా అవన్నీ కిందపడ్డాయి. వాటన్నిటిమీద బాబారూపం స్పష్టంగా ముద్రించబడి ఉంది. అంతేకాక భయం ఎందుకింకా, నేనుండగా మీ చెత్త, వాయు ఫియర్ వినాయం హియర్ అన్న అక్షరాలు స్పష్టంగా ఎన్నో భారతీయ భాషల్లోనూ ఆంగ్లంలోనూ చెక్కబడి ఉన్నాయి. భయం నుండి విముక్తిని కలిగించి శాంతి ప్రసాదిస్తాననే హామీ ఇస్తూ సాయిశకం ఉదయించినట్లు మాకు తెలియవచ్చింది. ప్రత్యేకంగా ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సమారోహాన్ని వీక్షించటానికై వచ్చిన ఇంజనీర్లు ఆ సామూహిక సమ్మోహన ప్రభావంలో పడటం ఇష్టంలేక వారి తర్కాన్నే సమర్థించుకుంటూ ఆ నాణాలను ఏరుకోవడానికి సందేహించారు. నేను ఏరుకున్న రెండు నాణాలను వారి చేతికిచ్చి పరీక్షించి నిజం తెలుసుకోమని చెప్పాను. కాని వారు తమ శుష్క సిద్ధాంతాల మాయలోనే ఉండి స్వామి దివ్యత్వాన్ని గుర్తించే అదృష్టానికి నోచుకోలేకపోయారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 11వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: హే నందలాల, గోపాల, శ్యామగోపాల్, సాయి గోపాల్, ఘన శ్యామగోపాల్, సాయి గోపాల్, హే నందలాల గోపాల, గిరిధర గోపాల, సాయి గోపాల, శ్యామగోపాల్, సాయి గోపాల్.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని బెహాగ్ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, చతుర్షతి దైవతం, చతుర్షతి రిషభం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

0: ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1 2 3 4 1 2 3 4 1 2 3 4

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్దగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకై ప్రతి పంక్తిలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇందులోని మొదటి పంక్తి

నందుని ముద్దుల కుమారుడు గోపాలుడు. గోపాల అంటే గోవులను రక్షించేవాడు అని ఒక అర్థం. గో అన్న అక్షరం మానవునిలోని పశులక్షణాలను కూడా సూచిస్తుంది. గో అంటే జీవి అని, భూమి అని కూడా అర్థాలున్నాయి. గోపాలుడు గోవులకు ప్రమాదం లేకుండా కాపాడినట్లు గోపాలుడు గోవిందుడు అనగా మన ఆత్మలను రక్షించేవాడని అర్థం. 1990లో ఒక బాలుడు ప్రైమరీ స్కూల్లో చేరాడు. ఆ పిల్లవాని పేరు సాయికృష్ణ. బాగా పాడేవాడు. సాయికృష్ణ నామకరణానికి సంబంధించిన ఒక ఉదంతం ఉంది. ఇతని తల్లికి మొదటి సంతానం కలిగినప్పుడు ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ పుట్టిన బిడ్డకు ఏదో ఇన్ఫెక్షన్ సోకింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ బిడ్డ వారికి దక్కలేదు. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన ప్రాణమే పోయినంతగా ఆమె బాధపడసాగింది. ఆమెను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత కొందరు భక్తులు ఆ ఊరి నుండి పుట్టపర్తికి వెళ్తున్నారని తెలిసి ఈ భార్యాభర్తలు ఆ గ్రూప్తో కలిసి పుట్టపర్తికి వచ్చారు. అదృష్టం కొద్దీ వారిని స్వామి ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ రూములో అడుగుపెట్టిన వెంటనే ఆ తల్లి తన బాధను స్వామి వద్ద వెళ్లబోసుకుంది. ఆమె దుఃఖం కట్టలు త్రెంచుకుంది. స్వామి, మీరెందుకు నా బిడ్డను నాకు దూరం చేశారు? నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను ఏం పాపం చేశాను? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే స్వామి ఏమీ మాట్లాడకుండా ఆమె వంక ప్రేమగా జాలిగా చూస్తూ ఉండిపోయారు. ఆమె తన గోడు వెళ్లబోసుకుంటూ ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. స్వామి మరో డివోటీతో ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక ఆమె చేసేది లేక కన్నీరు కారుస్తూ కూర్చుండిపోయింది. ఇక కొంతసేపటిలో ఇంటర్వ్యూ ముగిసిపోతుందనగా ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదని భావించి ఆ తల్లి స్వామిని మరీ మరీ ప్రార్థించింది. తన ప్రశ్నలకు సమాధానమివ్వమని, తన మనస్సుకు శాంతినందీయమని. స్వామి మందహాసంతో, కరుణ నిండిన కన్నులతో ఆమె వంక చూస్తూ, సరే, నీకు మరో సంతానాన్ని ప్రసాదిస్తాను అన్నారు. ఆ దంపతులు స్వామి మాటలకు ఎంతో ఆనందించారు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. ఒక్కొక్కరూ బయటికి వెళ్తున్నారు. చివరిగా ఆ దంపతులు గడప దాటుతుండగా స్వామి ఆమె చెవిలో, నేను నీకు తిరిగి ఆ కుమారుడినే అందిస్తాను అన్నారు. ఆ తరువాత ఈ సాయికృష్ణ అనే అబ్బాయి జన్మించాడు. స్వామి అతని తల్లి కలలో కనిపించి, నీకు పుట్టబోయే కుమారుడికి సాయికృష్ణ అని పేరు పెట్టమని చెప్పారు. కనుక స్వామి అన్ని ఆత్మలకు అధినేత, రక్షకుడు, పోషకుడు. కట్టకడపటికి జీవాత్మలన్నీ పరమాత్మలో లీనం కావలసిందే. అందుకే ఆయన గోపాలుడు.

శ్యామ అన్నది కృష్ణనామాలలో ఒకటి, అంటే నీలపు శరీరఛాయ కలవాడని అర్థం. మేఘశ్యామల వర్ణం కలవాడు. ఘన అంటే మేఘం. దైవం నీలవర్ణంలో ఉన్నట్లుగా ఎందుకు వర్ణిస్తారు? భగవంతుని తత్వం ఎవ్వరికీ అర్థం కాదు, అది నిగూఢం. సముద్రాన్ని, ఆకాశాన్ని నీలవర్ణంలో సూచిస్తారు, అంటే అవి ఎంతో విశాలమైనవి, అగాధమైనవి. సముద్రపు లోతు కొలవడానికి సాధ్యమవుతుందా? ఆకాశం యొక్క వైశాల్యాన్ని ఇంత అని చెప్పగలమా? అనంతత్వాన్ని, అగాధత్వాన్ని, అప్రమేయత్వాన్ని తెలిపేదే నీలవర్ణం. నిజంగా కృష్ణుడు నీలవర్ణపు చర్మంతో జన్మించలేదు. ఆయనను ఆ విధంగా వర్ణించారు. ఎందుకంటే దైవం అప్రమేయుడు, అనంతుడు. ఎంత లోతుగా పరిశీలించినా, పరీక్షించినా మానవ మాత్రులకు అర్థం కానివాడు అంటారు బాబావారు. మరొక సందర్భంలో స్వామి ఇలా వివరించారు. శ్రీకృష్ణుడు మానవుల హృదయాలను భౌతికమైన ఇంద్రియముల వెంట పరిగెత్తనీయకుండా అదుపులో ఉంచుతాడు. వారి మనస్సులను దైవోన్ముఖం చేస్తాడు. ఏమాత్రమూ విలువలేని లౌకిక భోగాల నుండి మనస్సులను మరల్చి మానవ హృదయాంతరాలలోని తృష్ణను చల్లార్చుతాడు. ప్రతి మానవ హృదయము అలమటించేది శాంతి కోసమే కదా. మేఘశ్యామ అంటే వర్షాకాలపు మేఘం వంటి నల్లని వర్ణం కలవాడని అర్థం. వర్షించబోయే మేఘం సర్వులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే అతడు ఘనశ్యాముడు, మేఘశ్యాముడు. ఆనాటి శ్యామ గోపాలుడే నేడు సాయి గోపాలునిగా అవతరించాడు. శ్రీ కృష్ణదాస ఇరాడి సోదరులు ప్రశాంతి నిలయంలో 1960 నుండి భజనలు పాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రశాంతి మందిర భజనంలో ఆయన కంఠం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన స్వామివారితో ఇంతటి గాఢమైన అనుబంధాన్ని ఎలా పెంపొందించుకున్నారు అంటే, ఆయన మొట్టమొదట స్వామివారిని దర్శించుకున్నది భజన మందిరంలో. భజన జరుగుతూ ఉండగా సింహాసనంలో ఆయన దర్శించినది సాయిబాబాను కాదు, తాను బాల్యం నుండి ఆరాధిస్తున్న తన శ్రీకృష్ణుణ్ణే. ఆ కృష్ణుని ప్రకాశవంతమైన దేహఛాయ మనస్సును మరులుగొలిపే మందహాసం, సుందర వదనారవిందం తిలకించి తన్మయత్వంలో మునిగిపోయారాయన. ఆనాటి నుండి ఆయన గమ్యం ప్రశాంతి నిలయమే అయ్యింది. నేటికీ భజనలో కృష్ణ భజనలు పాడుతున్నప్పుడు ఆయన హృదయం ఆనంద తాండవం చేస్తుంది. ఆ శ్యామగోపాలుడే మన హృదయాలను సమ్మోహపరిచే సాయిగోపాలుడు.

గోవర్ధన గిరిని చిటికెన వేలిపై ఎత్తి గోవులను గోపి గోపాలకులను రక్షించాడు శ్రీకృష్ణుడు. గోకుల బృందావన వాసులు మేఘాధిపతి అయిన ఇంద్రుని ఆరాధించేవారు. బాలకృష్ణుడు ఇంద్రుని పూజించేదానికి బదులుగా గోవర్ధన పర్వతానికి పూజలు చేయమని నందాదులను ఆదేశించాడు. అందరూ గోపాలుడు చెప్పినట్లే చేశారు. దీనితో ఇంద్రుడు కోపగించి గోకులంపై 7 రోజులు రాళ్లవాన కురిపించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను గోపీ గోపాలకులను కాపాడాడు. 7 రోజులు గోవర్ధన గిరిని మోశాడు శ్రీకృష్ణుడు. భాగవత వాహినిలో స్వామి ఇలా వర్ణించారు, శ్రీకృష్ణుడు భగవదవతారమే అని లోకానికి చాటే నిమిత్తమే ఈ నాటకమాడాడు ఇంద్రుడు. ఇంద్రునికి కృష్ణునిపై గాని గోకుల వాసులపై గాని పగ ఏమాత్రమూ లేదు. తమతో ఆడుతూ పాడుతూ బాలరూపంలో ఉన్న కృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్న ఎరుక గోకుల వాసులకు కలిగించే నిమిత్తమే ఈ గోవర్ధనోద్ధరణ జరిగింది. ఏ కార్యము కారణం లేకుండా జరగదు. 1961లో ఈ విషయాన్నే స్వామి ఇలా చెప్పారు, కృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకెత్తాడు? తన దివ్యత్వాన్ని గోపీ గోపాలులకు తెలిపే కొరకు, వారిలో ధైర్య సాహసాలు పెంపొందించడానికి, దివ్యత్వంపై ప్రగాఢ విశ్వాసం కలిగించడానికే. నేను చేయలేని కార్యము ఈ జగత్తునందు లేదు, నేను ఎత్తలేనంత బరువు ఏదీ లేదు అన్నారు భగవాన్. శ్రీమతి విజయకుమారి అన్యథాశరణం నాస్తి గ్రంథంలో ఇలా రాశారు, స్వామి బాల్యంలో వారి అవసరాలను చూసే వ్యక్తి ఒక ఆమె ఉండేవారు. ఆమె పేరు బాయమ్మ. వయస్సు 60 పైననే ఉంటుంది. స్వామి లేడిపిల్లలా పరుగెత్తి వచ్చి బాయమ్మ ఒడిలో కూర్చొని ఆమె బుగ్గలు లాగి నవ్వించేవారు. మెల్లగా చప్పుడు చేయకుండా వెనుక నుండి వచ్చి ఆమె కన్నులు మూసి భయపెట్టేవారు. బాయమ్మ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేది. పారాయణం పూర్తి అయిన తరువాత కళ్లజోడు పక్కన పెట్టుకుని కన్నులు మూసి ధ్యానం చేసేది. స్వామి మెల్లగా వచ్చి ఆ కళ్లజోడు తీసుకుని పరుగెత్తేవారు. ఆమె ధ్యానం ముగించి కళ్లు తెరిచి కళ్లజోడు కోసం వెతికితే ఆ జోడు కనిపించేది కాదు. ఈ సాయిదేవుడో ఏదో చిలిపి చేష్ట చేశాడని భావించి, ఎందుకు బాబా ఇట్లా చేస్తావు, నా కళ్లజోడు ఇవ్వమ్మా, నా బంగారు కొండవు కదా, నాకెంత పని ఉంటుంది, నీవిట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నన్నెందుకు ఏడిపిస్తావు అంటూ బ్రతిమలాడుతుంది. స్వామి మౌనంగా నిలబడి ఈ డ్రామా అంతా చూసి ఆనందించేవారు. బాలకృష్ణునికి ఏమాత్రమూ తీసిపోని అల్లరి చేసేవారు బాలసాయి. ఒకనాడు బాయమ్మ దగ్గరకు పరుగున వచ్చి స్వామి ఆమెను ఆలింగనం చేసుకుని, బాయమ్మ, నువ్వు రోజు భగవద్గీత ఎందుకు చదువుతావు, దానివల్ల నీకేమి లాభం ఉంది అని అమాయకంగా అడిగారు. అందుకామె, అది నాకొక అలవాటు స్వామి, గీత నాకు మోక్షం ప్రసాదిస్తుంది అంది. స్వామి ఆమె పక్కన నిలబడి, బాయమ్మా, శ్రీకృష్ణుణ్ణి నేనే, నేను నీ ఎదురుగా ఉండగా నీకీ పారాయణ ఎందుకు అన్నారు. భగవంతుడు మన ప్రక్కనే ఉండగా మనం ఆ దైవం కోసం ఎక్కడో అన్వేషిస్తుంటాము. ఆయన మనతో ఆటలాడుతున్నా మనం గ్రహించలేము. మనలో ఒకడుగా మసలుకునే దైవాన్ని మనం మానవునిగానే భావించి మాయలో పడిపోతుంటాము. మానవుడు మూర్ఖత్వంతో దైవాన్ని గుర్తించలేని తరుణంలో ఆ కరుణామయుడు తనను తాను ప్రకటించుకుంటాడు. మీరెంత కష్టనష్టాలలో కొట్టుమిట్టాడుతున్నా దైవాన్ని మాత్రం మరువవద్దు, దైవ ప్రేమకు దూరం కావద్దు. ఆ పాద పద్మాలను ఆశ్రయించుకుంటే పర్వతాల వంటి పాపకర్మలైన దూది పింజల వలె ఎగిరిపోతాయి. పర్వతాల వంటి సమస్యలను తన చిటికెన వ్రేలితో మోసి భక్తుల భారాలను తొలగిస్తాడు అన్నారు భగవాన్ ఒక సందర్భంలో. అన్యథాశరణం నాస్తి గ్రంథంలోని విషయమే మరొకటి. శ్రీమతి విజయకుమారి గారి తల్లిదండ్రులు 1945లో స్వామి వద్దకు వచ్చారు. అంతకుముందు 4-5 సంవత్సరముల నుండి ఆమె తండ్రి రాధాకృష్ణయ్య గారి ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. మధ్య మధ్య భయంకరమైన కడుపు నొప్పి, వాంతులు, ఆయన ఆరోగ్యం పాడయిందని ఆయన భార్య కన్నీరు పెట్టుకుంటూ ఉండటం చూసి స్వామి చెలించిపోయారు. ఆమె 2 చేతులు పట్టుకుని, ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతావు, నేను లేనా, అంతా నాకు వదిలిపెట్టు, ఇక ఏ మందులతో పనిలేదు,
నేనుండగా భయమెందుకు? మిమ్మల్ని కంటిరెప్పలా కాపాడే బాధ్యత నాది. ఇటువంటి చిన్న విషయాలకు తలక్రిందులు కాకూడదు, ధైర్యంగా ఉండు అని ఆమెను ఓదార్చారు. స్వామివారి పలుకులు కరుణతో ప్రేమతో నిండి అదే సమయంలో దృఢంగా ఉండి ఆ కుటుంబ సభ్యులందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చాయి. 1000 తల్లుల ప్రేమ అంటే ఇదే కదా. స్వామివారు భక్తుల పాలిటి కామధేనువు, కల్పవృక్షం. ఈ విషయం తెలిసినా ఏదైనా చిన్న కష్టం రాగానే కన్నుల వెంట కన్నీరు వస్తుంది. స్వామి దయతో ధైర్యపు వచనాలు పలికినప్పుడు చేతులు జోడించి నమస్కరించేవారు. దైవం మన అండగా ఉన్నప్పుడు పర్వతాల వంటి కష్టాలు కూడా మంచులా కరిగిపోతాయి. అందుకే ఆయన గిరిధారి, గిరిధర గోపాలుడు. కాలక్రమంలో స్వామి రాధాకృష్ణయ్యను పునర్జీవితుని చేశారు. కనుక మనం దైవ విశ్వాసాన్ని కోల్పోకూడదు. భక్తులను రక్షించే నిమిత్తం భగవంతుడు ఒక్క గోవర్ధనగిరినే కాదు, అవసరమైతే పర్వత శ్రేణులనే లేపగలడు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ హేనందలాల గోపాల అన్న ఈనాటి మన భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: శ్రీ సాయిరాం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బరుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబరుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేనే బ్రహ్మముననుట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయి మీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవ చమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యరూపునందు

0: సర్వం సృష్టించే సత్యం.
1: దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవ చమత్కారం.
2: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి

సత్యమహిమలేని తణమేది కనుగొన్నా శుద్ధ సత్వమది.

சகமதியே சுந்தரங்கி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పుడమని అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతము. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలము కూడాను సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మమునే వరిస్తూ ఉంటుంది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను కావిస్తూ వస్తుంది. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. కానీ పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తుండాలి సమాజమునందు. ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛా విహారం చలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం

లక్ష్యం నందించుకుని ప్రవర్తిస్తున్నారు. ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్య ధర్మమును మాత్రమే రక్షించాలి. సత్య ధర్మమునే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్య ధర్మమును విస్మరించి దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమున వివేకులు కారు. కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి. గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి కొంచెమైన

0: గొప్ప విద్యావంతుడు కంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరి అయినటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతి యువకుల యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విద పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుడు ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడా ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములను ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి, చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసమును కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణం. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల ఎందే కాక ఆచార విచారములు ఎందే కాక కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి కూడాను సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖమంటే ఏమిటో అనేటువంటిది కూడాను వారు గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటం సుఖంగా భావిస్తున్నారు. తినటము త్రాగటము నిద్రించడము ప్రపంచాన్ని మరచటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపచ్చి మృగాదులు కూడాను తినటం లేదా నిద్రించటం లేదా ఆరోగ్యాన్ని మరచటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం, అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచమును సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్ల పైన ఉండేటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క బియ్యమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము, ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా ధవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైన సంస్కారం పొందింది? పూర్వంగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించటం లేదు. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదే మానవుడు పుట్టినటువంటి మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విద్యక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణ కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతలనే ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దాని వల్ల మనం అంత ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వంలో జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసును. మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడాను సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు కూడాను దురదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు కూడాను ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మిక ఆశాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ అభిమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితెరలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడాను స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంత కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. పాప భీతి లేని
1: పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమడగే మానవులందున విశ్వశాంతికిది ఏ విప్లవము.
0: ఈనాడు విశ్వశాంతికి అంటే ఆ విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: కోప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారం లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: విద్యార్థులారా,
1: మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఈ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయుల గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. దురదృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కాని ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేస్తుంది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మనస్సేకం వచస్ ఏకం కర్మణ్ ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇదే మన ధర్మం. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర.
0: చెప్పాయి
1: సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునికే విజయము అని, ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు. యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण एक्कड़ सर्वशक्तिमैनटुवंटि भगवंतुडु एक्कड़ सर्वधर्म परायणुडैनटुवंटि ओक अर्जुनुडु निर्मलुडु उंटुन्नाव अक्कड़े विजयं ఈ విజయానికి సత్య ధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడాను ఈ సత్య ధర్మంలే ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యం నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ
1: పలికి బొంకుట కన్న పాపమున్నా పలికి బొంకుట కన్నా పాపమున్నా
0: మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా? అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చదివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి

0: లేడు. చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు.
1: అది ఏ సత్య చదువు, అది ఏ ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారు, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే, విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ఎంత ప్రఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి. అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహం నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. వ్యక్తి ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. వగుచు కలకాలము తిరుగక హంసవైడముగా మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనం చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశమంటే ఎలాంటిది, ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైన దేశము, ఎంతటి విశాలమైన దేశము. దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. ఏదో భారతదేశం అంటే ఒక చెత్త భూమిగా మేము విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళుతున్నారు. భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వం.

0: వాట్
1: ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యమేమి కలదు.
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినియులారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక న్యాయ మార్గము లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారము ప్రధానము కాదు, అధికారము కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.

0: సర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలములకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట, ధనుజుల దుష్కృతుల నెల్లా పొగడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. ఏ మానవ జీవితం నువ్వు రాజబాట, ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థి విద్యార్థిని అందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవభక్తి అత్యవసరం. దైవభక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటారు నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారు.

పంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోనూ కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వథ్ నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు, బెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశ దేశాలు తిరిగాను, నేను ధన ధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకు అది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు. సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు. సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన ఎంపీఏ చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు స్వామి వచ్చారు హాస్పిటల్కి. ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారన్నమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏమ్రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
0: కరెక్ట్. అఖిల, ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠరోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100,000,000 డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100,000,000 డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
1: ఓహో సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తూ ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతూ ఉంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభా మండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దాదాపు 1 గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాం. ఒకవైపు నేను, మరొకవైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కల్లోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరూ ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాం అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండిని ఇద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
0: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకి రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది, ఆసక్తి ఉండాలే తప్ప. సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తులిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తోంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావనుడవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొంతులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాం.

0: ఈ చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటుంది, సిగరెట్ తాగే అలవాటుంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవు ఇచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమీ పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలు తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు. పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు అలా 7 రోజులు తాగు. చివరికి అది వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయ అని గబుక్కున స్వామి దగ్గరికి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
2: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబరుచుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబరుచుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకింత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ్య గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల నుంచి తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ నేం చేస్తావు, దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కానీ అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కానీ ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్లప్ పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్ధ్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు వాసు, అమ్మా వాసంతి ఎక్కడున్నావమ్మా? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, త్రిషకు బాగాలేదు ఇంటికి పంపిస్తున్నామని. స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదినా, కడుపు నొప్పి, వాంతులట, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డు తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు, కారం, ఉప్పు, పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో, దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను, కానీ చూస్తే చాలు తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను, కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క, ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను, ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దానిమీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది, మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగి వేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్యా?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు, పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు, పళ్లతో పాటు ఉప్పులు, పులుసులు, మసాలాలు అత్యంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని, మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు, సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచి గాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్యా?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పా కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవనామస్మరణతో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్నాత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే ఆ స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోండోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలెలాగో మనిషి చేసే కార్యాలలాగా, కార్యాలెలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగివేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సు అనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చేయాలి?
1: స్వామి అంటారు జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘ సేవా కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సు అనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జప తపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలియనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి నోమిత? మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకు ఏమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యింటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కుని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను. దినా
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను. మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను. అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను. బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
1: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను. టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలె డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చు అయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి, ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదాని వినోమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
1: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి. కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు. కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
1: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదిన, కళ్ళు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
1: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలన్నమాట. ఇది ప్రవృత్తి. అంటే
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే
1: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొంటితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకూపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
1: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమేనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
1: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజ జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదును పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక కార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
1: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. అన్ ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవునోదిన, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
1: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలుపులు, ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
1: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
1: లేడు ప్రభ. ఘర్షణలకు కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను, నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరను, మెతుకులను కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట, తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
1: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలనే మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
1: అవునమ్మా, భగవద్గీతలో కాళీ మర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
1: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా.
1: సరే, ఇద్దరు చిరిసగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
1: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం. అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చెయ్యడమంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
4: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణమేమిటి, దానికి అర్థమేమిటి?
1: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నెరిసెనుగా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అంటారు స్వామి.
5: అర్థమైందక్క, యవ్వనం అందం ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు, అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
1: బాగా చెప్పావమ్మా.
4: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
1: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించడానికి మార్గం.
4: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను. దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
1: నీకే కాదమ్మా, నాకు అంతే. నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
1: నేను మీకు ఇదివరకే చెప్పానా కథ?
3: ఏది పెద్దు?
1: రాజుగారు అమ్మాయి మేక ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
1: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరు అనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు, మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని బెత్తాన్ని ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
1: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
5: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్యా. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
1: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
5: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
1: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈవేళ పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
6: సరే సరే.
7: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషా సాయి, నమితా సాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలు బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత 7 ఏళ్లుగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్ళు సార్థకం చేసుకోగలుగుతున్నారో అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ళ చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది ఒక స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించాం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు, ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు, పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ 2 రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం. దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ 2 రోజుల ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మేము చేస్తున్నామని చెప్పి మీరంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే, ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి. ఏ విధంగా అపార్థం చేసుకో, ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంట వంట జంట ఉంటారని చెప్పి అన్నారు. అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
7: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విందాం.

0: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు అందరికీ జై సాయిరామ్. 85 సంవత్సరాలుగా జరిగిన మహాప్రస్థానం, ఇందులో ఎన్నో ఘట్టాలు అసత్వరమైనవి. దగ్గరికి పిలిచి స్వామి బంగారు ఇప్పుడే వచ్చావా అని అడిగిన సన్నివేశాలు, ఏమిటి ఇంతవరకు రాలేదు ఎక్కడ ఉన్నావు అని అడిగిన సన్నివేశాలు, అప్పుడే వెళ్ళిపోతావా వచ్చే పండుగకి ఆగచ్చులే అప్పుడు వెళ్ళొచ్చులే ఇంకో పండుగకి ఆగచ్చులే అని తన దగ్గరే పెట్టేసుకుని ఆపేసిన భక్తుల విషయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి నిజంగా చెప్పినట్టు ఒక ఆదిశేషువు హస్తాలు కలిగిన ఏ వ్యక్తి పట్టుకుని ఎన్ని పేజీల మీద రాసినా కూడా ఆగని సంపూర్తిగానే భాగవతం ఇది. ఇటువంటి భాగవతంలో భాగవతోత్తములుగా స్వామికి దగ్గరగా కొన్ని రోజులు ఉండే అదృష్టం కలిగిన సాయి విద్యార్థుల్లాగా మీకందరికీ ఒక చక్కని అనుభవాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ అనుభవాల్లో ఏదైనా మత్సుక్తి ఒకటి మీకు ఇప్పుడు గుర్తుకు వస్తున్న ఒక అనుభవం మీరు గనక శ్రోతలందరికీ పంచితే ఆ భావాన్ని తీసుకుని మనం ముందరికి వెళ్దాం అని అనుకుంటున్నాను. సో మొట్టమొదట సర్వోత్తముడు గారు, మీరేమన్నా అనుభవం మీరు?
1: మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ముందుగా స్వామి దగ్గరికి వచ్చింది 1948 అండి. అయితే అప్పుడు మా నాన్నగారికి టాన్సిలిటిస్ అయ్యి బాగా సివియర్ గా ఉండడం వల్ల మద్రాసులో ఆయన ఆపరేషన్ చేయాలని చెప్పారు వారికి. ఈ లోపల వీరు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మద్రాసు వెళ్ళాలి. బెంగళూరులో ఎవరో చెప్పారు ఇట్లా బాల సాయిబాబా అని ఉన్నారు, వైట్ ఫీల్డ్ లో ఉంటారు వారు, వారు ఇట్లాంటి మిరాకిల్స్ ఎన్నో చేశారు, ఆపరేషన్స్ లేకుండా కూడా ఇది క్యూర్ కావచ్చు, మీరు వెళ్ళండి అని చెప్పి. అయితే వీళ్ళకి నమ్మకం లేకపోయినా కూడా సరే ఇంతమంది చెప్తున్నారు కదా ఇది చూద్దామని చెప్పి మా నాన్నగారు మా తాతయ్య గారు ఇద్దరు కలిసి బృందావన్ వెళ్ళడం జరిగింది అప్పట్లో. అయితే స్వామి దర్శనంకి వచ్చి వీళ్ళని చూసి పలకరించి తప్పకుండా మీతో మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. గంట, 2 గంటలు 3 గంటలైంది, ఎంతకీ స్వామి రాలేదు. రాకపోతే తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగారట, ఇదేంటి స్వామి వచ్చి మాట్లాడతామన్నారు, స్వామి ఉన్నారా లోపల అని. అంటే లేదు, స్వామి ఆల్రెడీ పుట్టపట్టి వెళ్ళిపోయారని చెప్పారు వాళ్ళు. అంటే స్వామి ముందు వీళ్ళకి చెప్పేసేసి వెనక మార్గం ద్వారా స్వామి ఆల్రెడీ పుట్టపట్టి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే సరే అని వీళ్ళు నిరుత్సాహపడి రిటర్న్ వెళ్ళిపోయి సరే నెక్స్ట్ డే చెన్నై వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి శ్రీయోగిలాషులు చెప్పారు, స్వామి చెప్పారు కదా చూస్తా అని చెప్పి, మీరు ఎందుకు డిజార్టన్ అవుతారు, పుట్టపర్తి వెళ్ళండి, మీరు పుట్టపర్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ మద్రాసు వెళ్తారు అని. సరే అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పుట్టపర్తి రావడం జరిగింది. వీళ్ళు జస్ట్ వచ్చే కొద్దిసేపు ముందు స్వామి భక్తులతో ప్రసంగిస్తూ 2 ఆపిల్ పళ్ళు పక్కకి తీసిపెట్టి, కొద్దిసేపట్లో ఒక తండ్రి కొడుకులు వస్తారు వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి పక్కకు పెట్టారు స్వామి. స్వామి చెప్పిన కొద్దిసేపు తర్వాత వీళ్ళు రావడం, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, స్వామి ఇంతకుముందే చెప్పారు ఒక తండ్రి కొడుకులు వస్తారని చెప్పి మీ గురించి ఉంచారు స్వామి ఇది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మా తాతయ్య గారు స్వామిని అడిగారు, స్వామి మీరు బృందావనంలో తప్పకుండా మాట్లాడతాను చూస్తా అన్నారు, కాకపోతే ఆయన కవి అనమాట అందుకని దొడ్డిదారిని పారిపోయిచ్చారు స్వామి అన్నారు. అంటే వెంటనే స్వామి చెప్పారట, దొడ్డిదారి పారిపోయి రావడం కాదు ఆయన, పుట్టపర్తి రోడ్లు నీకు చూపిద్దామని వచ్చాను, ఎందుకంటే నువ్వు కొన్ని 100 సార్లు రావాల్సింది ఫ్యూచర్ లోపల, అందుకని పుట్టపర్తి ఎలా ఉంటుందని చూపించడానికి నేను ఇక్కడికి పంపించాను నేను అని చెప్పి తర్వాత వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూ ఇవ్వడం, నాన్నగారికి తాతయ్య గారికి విభూతి క్రియేట్ చేసి టాన్సిల్స్ ప్లేస్ లోపల స్వామి అవి రాయడంతో నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ట్రేస్ అంటూ లేదు. సో దట్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ దే హ్యాడ్ గాట్ విత్ భగవాన్. సో ఆ తర్వాత నుంచి ఇంకా వాళ్ళు రెగ్యులర్ గా రావడం, ఇందాక మీరు చెప్పారు స్వామి వస్తే భక్తుల్ని కొన్ని నెలల పాటు అలా ఉంచేసేవారని, యాక్చువల్గా ప్రత్యక్షంగా మా వాళ్ళ విషయంలో జరిగింది. మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఆగస్ట్ లో అట్లా రావడం, వచ్చిన తర్వాత దసరా అయిపోతుంది, దసరా అయిపోగానే స్వామి అప్పట్లో ఏంటంటే స్వామి సెలవిస్తే తప్ప వీళ్ళు వెళ్ళేవాడు కాదు, సో అందుకని స్వామి సెలవు ఇవ్వడానికని సెలవు కొరకు వీళ్ళు కూర్చునేవారు. స్వామి ఉండి అదేంటి ఆయన దసరా అయిపోయింది స్వామి పుట్టిన పండుగ మీద చూసుకుని వెళ్తారు అని, స్వామి పుట్టినరోజు అయిపోయింది, అయిపోయిన వారం రోజులైనా మళ్ళీ స్వామి సెలవు ఇవ్వరు, సో అందుకని మళ్ళీ వెళ్ళి స్వామి ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాం స్వామి అంటే, జనవరిలో నీ పుట్టిన పండుగ ఉంది కదా ఆయన, నీ తండ్రిని దగ్గర పెట్టుకుని ఇంత పెద్ద పెద్ద బంగ్లాల దగ్గర పెట్టుకుని ఎక్కడో వెళ్ళి చేసుకోవడం ఎందుకు, నీ పుట్టిన పండుగ కూడా చేసుకున్న తర్వాత స్వామి నీకు అనుమతిస్తారు. సో ఆ విధంగా వీళ్ళని 3 నెలలు 4 నెలలు వచ్చారంటే 4-5 మంత్స్ స్వామి ఆ విధంగా ఉంచి వాళ్ళకి ప్రేమాందాగాలు అప్పట్లో అంటే వీళ్ళే కాదు అప్పట్లో ఉన్న భక్తులందరూ కూడా నిజంగా ధన్యులు. ఎందుకంటే ఈ రోజులో స్వామిని దేవుడు అని చెప్పి కొలవడం కానీ ఇది కానీ ఇది గొప్పతనం కాదు, ఎందుకంటే ప్రత్యక్షంగా కొన్ని 1000 మిరాకిల్స్ చూస్తున్నారు అందరు కూడా. బట్ ఆ రోజుల్లో ఇట్లాంటివేవీ లేకుండా స్వామిని భగవంతుడు అని నమ్మి నెలల పాటు స్వామి కొరకు ఉండడం అనేది నిజంగా అది స్వామి వాళ్ళ మీద చూపించిన అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో స్వామి మా నాన్నగారి కానీ మా గ్రాండ్ మదర్ కానీ మా బాబాయ్లు కానీ ఇంట్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఏదో విధమైన మిరాకిల్ ద్వారా వాళ్ళకి అనారోగ్యాన్ని క్యూర్ చేయడమో లేకపోతే తన సర్వాంతర్యత్వాన్ని నిరూపించడమో. ఒకసారి నాన్నగారు అనుకున్నారట స్వామి మా ఇంటి వేలు సుబ్రహ్మణ్య స్వామి, సో అందుకని సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఒకసారి స్వామి దర్శనిస్తే బాగుంటుంది అని అనుకున్నారట. ఆ రోజుల్లో వీళ్ళు డైరెక్ట్ గా సామ్ రూమ్ లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళి అంతా మాట్లాడి వచ్చేసిన తర్వాత ఈయన తిరిగి మళ్ళీ వెళ్తుంటే దారి మధ్య లోపల అప్పుడు నైట్ చీకటి పడింది కొద్దిగా. వస్తుంటే ఒక పెద్ద సర్పం ఇలా పడగ విప్పి ఎదురుగా నిలబడింది. వెంటనే ఈయన భయపడి పారిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ స్వామి రూమ్ కి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయారు. మెట్ల మీదకి వెళ్ళగానే స్వామి తలుపు తెరిచి అన్నట్ట, ఏంటి భయపడ్డావు, నువ్వే కదా అడిగింది, దర్శనం ఇచ్చాను కదా నువ్వు అనుకున్నట్టు అని చెప్పి స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో నేనే నీకు దర్శనం ఇచ్చింది అన్నట్టుగా. సో ఆ విధంగా ఎన్నో సందర్భాల్లో స్వామి తమ ప్రేమని, తమ సర్వాంతర్యత్వాన్ని, అదేవిధంగా తమ సర్వశక్తిమంతత్వాన్ని వీరికి ఈ విధంగా చూపిస్తూ వచ్చారు. వారికే కాదు మొత్తం త్రూ పబ్లిక్ ఎంత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనుభవం, లక్షలాది కోట్లాది మంది భక్తులకి మీరు ఎవరినన్నా అడగండి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం ఉండి తీరుతుంది. నిజంగా చెప్పాలంటే స్వామి అందరితో ట్రాన్సాక్ట్ చేయలేదు. చాలా మంది అసలు స్వామిని చూడని వాళ్ళు కూడా ఉన్నారు, కోట్లాది భక్తులు స్వామి చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. బట్ అయినప్పటికీ వాళ్ళు స్టాంచ్ భక్తులు, అంటే స్వామి డివైన్ డిస్కోర్సెస్ ద్వారా కావచ్చు, స్వామి లేదా వాళ్ళకి ఇచ్చిన స్వప్న దర్శనం వల్ల కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఇచ్చిన అనుభూతి వల్ల కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఎవరన్నా అడగండి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అనుభూతి ఉండి తీరుతుంది. దట్ ఈస్ భగవాన్. ఎందుకంటే బికాజ్ ఈజ్ ఇండ్వెల్లర్, మనలోనే అంతర్యామిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధమైన అనుభవం చేయకూడడం అనేది అది దానికి స్వామి యొక్క ఇండ్వెల్లర్ అని స్వామి ఏదైతే చెప్తారు, నేను దేహిని కాదు, దేహిని దేహాన్ని కాదు అని దానికి అది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని నేను అనుకుంటాను.
0: సర్వోత్తముడు గారు చాలా బాగుందండి, మీ ఫ్యామిలీకి జరిగిన ఎక్స్పీరియన్స్ ద్వారా చక్కని విషయం ఒకటి తెలిసింది, దర్శనమైన నిదర్శనమైన ఆత్మదర్శనం కోసమే స్వామి మనకి ఇస్తారని. ఈ ఆత్మదర్శనం చేసుకున్న వారు ఎప్పుడు ఎక్కడ జరగాలి ఎందుకు జరగాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు మనం వదిలేస్తే మనకి జరగాల్సిన అనుభవాలు మనకు జరుగుతాయి. ఇటువంటి అనుభవాలు లక్షలాది కోట్లాది భక్తులకి ఎన్నో ఉన్నాయి. ఇంకొక అనుభవం మనం స్వామి గారి ద్వారా విందాము.
2: స్వామి భక్తులందరికీ కూడా ఏనాడు తమ ఇంట వెంట జంట ఉండి కాపాడతానని సెలవిచ్చినట్లుగా నా జీవితంలో కూడా మళ్ళా పునర్జన్మ అయినటువంటి సంఘటన ఒకటి మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిసారిగా నా తల్లిదండ్రులు స్వామిని 1958 రాజమండ్రి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా సాయి బాటలోనే నడిపారు. నాన్నగారు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేవారు. 1965 తణుకులో ఉండగా ప్రతి ఆదివారం నాడు సత్సంగ కార్యక్రమాలు జరుగుతుండేవి. ఆ సత్సంగ కార్యక్రమాలు మా ఇంట్లో 4:00 మొదలై 5:30 దాకా కొనసాగి 5:30 తణుకులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో భజన కార్యక్రమంతో పూర్తయ్యేవి. ముఖ్యంగా ఆ ఆదివారం నాడు సత్సంగ కార్యక్రమం జరుగుతుండగా నాన్నగారు బ్యాంకు పని మీద ఏలూరు వెళ్లడం జరిగింది. నాన్నగారు లేరు ఇంట్లో. సత్సంగ కార్యక్రమం యథావిధిగా జరుగుతోంది. నేను మా అక్కయ్య 2 అంతస్తు పైన ఒక మంచం వేసుకుని, చిన్న పట్టి మంచం అనేవారు, చిన్న మంచం అనేవారు, అది వేసుకుని గోడ మీద, పెట్టగోడ మీద వేసి, పెట్టగోడ వైపు నేను కూర్చున్నాను, మేడ వైపు అక్కయ్య కూర్చుంది. మీ ఇద్దరం అలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ లోపల మా అమ్మగారు మా అక్కయ్యని పిలిస్తే ఆ వస్తున్నా అంటూ అక్కయ్య లేచి కిందకు వెళ్లిపోవడం జరిగింది. వెంటనే పల్టీ కొట్టి పైనుంచి నేను కిందకు వచ్చి పడ్డాను. ఈ కిందకు పడుతున్నటువంటి శబ్దం విని లోపల సత్సంగంలో కూర్చున్నటువంటి పొదిలి విశ్వనాథ శర్మ గారు అనేటువంటి మహానుభావులు, షిర్డి సాయిబాబా భక్తులు, వారు బాబా అని గట్టిగా అరిచి నా పేరు నరసింహం, నరసింహం పడిపోయాడు అని చెప్పి బయటకు వచ్చి అందరూ చూడడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ చూసింది ఏంటంటే మెట్ట తామర మొక్కల్లో నేను బాలకృష్ణుడిలాగా, అంటే వాళ్ళు చెప్పినటువంటి విధానం తర్వాత చెప్పినటువంటిది ఏంటంటే బాలకృష్ణుడిలాగా పడి ఉండడం జరిగిందని. అందరూ వచ్చారు, స్వామి విభూతి పెట్టారు, తీసుకుని లోపలికి తీసుకుని వెళ్లారు. మా ఇంటి ఓనర్ గారు డాక్టర్, ఆయన వచ్చి చెక్ చేశారు. చేసిన తర్వాత అంతా ఎక్కడా కూడా తలకి దెబ్బ తగలడం కానీ, ఎక్కడా ఫ్రాక్చర్ కానీ, చిన్న గీత కానీ కూడా జరగలేదు. వెంటనే సాయంత్రం అందరితో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొని యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మర్నాడు నాన్నగారు వచ్చిన తర్వాత వారికి విషయం చెప్తే నాన్నగారు స్వామికి ఒక ఉత్తరం ద్వారా, స్వామి మీరు నా బిడ్డకి పునర్జన్మను ప్రసాదించారు అని చెప్పి స్వామికి ఆ వృత్తాంతం అంతా రాయడం జరిగింది. ఆ రోజుల్లో కస్తూరి గారు వచ్చిన ఉత్తరాలన్నీ కూడా దొంతరలో చేతిలో పెట్టుకుని స్వామి సన్నిధికి వెళ్లి చూపించడం, చదవడం అవన్నీ జరుగుతుండేవిట. ఆ రోజున కస్తూరి గారు తెచ్చినటువంటి ఉత్తరాల దొంతరని చూసి స్వామి అలా నా ఉత్తరం తీ బయటికి, మా నాన్నగారి పేరు సూర్యామూర్తి. సూర్యామూర్తి ఉత్తరం రాశాడు స్వామికి. స్వామి సూర్యామూర్తి కొడుకుని రక్షించాడు అనేటువంటి వృత్తాంతం దాంట్లో ఉంది. ఇది రాబోయే సనాతన సారథిలో ప్రింట్ చేయించు అని చెప్పి కస్తూరి గారికి చెప్పగా 1965 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో తంజావూరు తణుకు అనేటువంటి వ్యాసంలో నాన్నగారు రాసినటువంటి లేఖని యథావిధిగా పొందుపరచడం జరిగింది. స్వామి చేత పునర్జన్మని పొందినటువంటి నేను స్వామి సేవా కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచే నిరంతరం పాలు పంచుకుంటూ శ్రీ సత్యసాయి విజయం అనేటువంటి మాసపత్రిక కొవ్వూరు నుంచి సనాతన సారథిలాగా మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రింట్ చేసి పంపించడం జరుగుతుండేది. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాణ్ణి. ప్రతి ఆదివారం నాడు హాస్పిటల్కి తీసుకువెళ్లి సేవా కార్యక్రమాలు చేసేవారు. తర్వాత ఈ 65 తర్వాత నాన్నగారు 66-68 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వెళ్లడం జరిగింది ట్రాన్స్ఫర్ మీద. అక్కడ కూడా స్వామి అప్పటికే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అని స్థాపన చేయడం జరిగింది. స్వామి ఆ సమితులన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా భజన మండళ్లు సేవా సమితులు ఇవన్నీ స్థాపన చేసి 68 నాన్నగారు మళ్లీ కొవ్వూరు ట్రాన్స్ఫర్ అయిందండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ పశ్చిమ గోదావరి జిల్లా.
0: స్వామి గారు, ఈ మనము ముందరికి వెళ్లే ముందర ఒక విషయం, పునర్జన్మ వృత్తాంతము నాకు తెలిసి సత్యసాయి వ్రతాల్లో కథల్లో కూడా ఉన్నట్టు విన్నారు, నిజమేనా?
2: అవును సార్, నా అదృష్టం ఏంటంటే పెద్ద బొట్టమ్మ రాసినటువంటి శ్రీ సత్యసాయి వ్రతాల్లో మనకి 5 కాండలుంటాయండి. ఆ 5 కాండల్లో 3 కాండ రక్షాకాండ. ఆ రక్షాకాండలో పెద్ద బొట్టమ్మ గారు దాంట్లో పొందుపరచడం జరిగింది ఈ వృత్తాంతాన్ని. మేడమించి పడిపోయిన బాలుడు స్వామి రక్షించాడు అనేటువంటి వృత్తాంతాన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం అని. పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్యమో, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ భిక్ష, స్వామి విద్యార్థిగా చదువుకోవడానికి తర్వాత స్వామి బాటలో నడవడానికి దోహదపడింది అనేటువంటిదే నా భావన.
0: చాలా చక్కని భావన ఇది. రామదాసు గారు అన్నారట, ఎవరు అడిగారట, మీకు ఒక హోదా ఇవ్వడానికి లేక మీకు అన్నం పెట్టడానికి సంపదలు ఇవ్వడానికి ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు కదా, మీరు బ్రహ్మాండమైన కవులు కదా అంటే ఆయన అన్నారట, ఆయురన్నం ప్రయచ్చతి అనుచు ఊరకున్నాము నీవే మాకున్నావనుచు. అంటే ఆయువు నుంచి అన్నం పెట్టేంత వరకు ప్రతీది చూసుకునేది ఆయనే అన్న ఒక విధానంలో మీ జీవితాన్ని మలచారు స్వామి. చిన్నప్పుడే మెట్టతామరలో మిమ్మల్ని అక్కడ పెట్టి మీ జీవితమే ఒక ఆయన పాదాల దగ్గర ఒక తామర పువ్వులాగా అటువంటి విధంగా మలిచారు. అదే విధంగా మీరు మసలుకుంటున్నారు ఆ స్వామి సేవలో. మీ దగ్గర నుంచి వినడానికి ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు, మళ్లీ ఒక ప్రస్తుతం మీ దగ్గరికి వస్తాను. అయితే ఎంఆర్కే ప్రసాద్ గారు ఎన్నో సార్లు వాళ్ల మిరాకిల్స్ అవి చెప్పడం నేను విన్నాను. మనకున్న కొద్ది సమయంలో ఆయన్ని ఒక మిరాకిల్ చెప్పండి అని అడగడం చాలా కష్టం, ఏదన్నా ఉదంతం చెప్పడం అని అడగడం చాలా కష్టం స్వామి ప్రసాద్ గారు. అయితే మీ ఆలోచనలో ఇప్పుడు వస్తున్న స్వామి ఉదంతం ఏమన్నా మనందరికీ శ్రోతలందరికీ స్వామిని మరొక్కసారి భావించుకుని ఆనందించే విధానంగా మీరు చెప్తే బాగుంటుంది.
3: నేను 1979 లో చేరాను ప్రశాంత్ మేడం క్యాంపస్ లో. హాస్టల్లో ఉండి అప్పటికే 3 నెలలు అయింది చేరిన తర్వాత. జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ టైంలో ఒకసారి నాకే అనిపించింది, ఇంత మంది ఉన్నాం, 200 పైన ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, మనం ఉన్నట్టు స్వామికి తెలుస్తుందా? అసలు నేను ఒకడిని ఉన్నానని స్వామికి ఎలా తెలుస్తుంది? ఇంతమందిని చూస్తున్నారు, ఎంతో మందిని దర్శనమిస్తున్నారు, మనకి స్వామి మనసులో మనం ఉన్నామని ఎలా తెలుస్తుంది? దానికి నిదర్శనం ఉంటే బాగుండేదేమో అని అనుకున్నాను. అదే రోజు స్వామి సాయంత్రం హాస్టల్కి వచ్చారు. వచ్చి అందరి ముందు వచ్చి కూర్చున్నారు. స్వామితో పాటు ఆ రోజు ఒక కవి ఆయన పేరు ఇంకా గుర్తు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు. ఆయన్ని తీసుకొచ్చారు స్వామి. తీసుకొచ్చి స్వామి హాస్టల్ని చూపించి, మీ అందరం స్వామి ముందు కూర్చోనుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని అందరిని చూసి మాట్లాడుతూ నన్ను చూసి ఆయనతో అన్నారు, పిచ్చయ్య శాస్త్రి నీకు బాబునాయుడు తెలుసా, నెల్లూరు అన్నారు. అంటే ఆయన అన్నారు, అదేం స్వామి నాకేం తెలియదు బాబునాయుడు, నెల్లూరు బాబునాయుడు బాగా తెలుసు స్వామి అంటే, స్వామి నన్ను చూపించి అడుగో, బాబునాయుడు మనోడు, రాంబాబు ఉన్నాయి, రాంబాబు కొడుకు అని చెప్పారు. అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటి మనం ఉన్నామని పొద్దునే అసలు నేను ఉన్నాననేది తెలుస్తుందా స్వామి అనుకున్నాను. అటువంటిది ఇంత క్లియర్ గా ఇంత నిదర్శనంగా స్వామి చూపించారంటే అది నిజంగా చాలా అదృష్టంగా భావించాను. అంటే మనం తప్పక స్వామి అనుగ్రహంలో ఉన్నాం అని ఒక నిదర్శనం క్లియర్ గా నాకు కలిగింది. ఇలాగే స్వామి ఎలాగా ఎంతమందిని ఎటువంటి ప్రదేశాల్లో ఎట్లాంటి సమయాల్లో అనుగ్రహిస్తారో అనేది ఒక రెండు మూడు విషయాలు చెప్తాను.
0: శ్రోతలందరికీ ప్రసాద్ గారు ఆ మిగతా విషయాలు చెప్పే ముందర చెప్పవలసిన ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు మేము స్టూడియోలో కూర్చుని మాట్లాడుతున్న తరుణంలో ప్రసాద్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పంగానే చెప్తూ ఉండంగానే ఇక్కడ స్వామి ఫోటో మీద ఉన్న ఒక పుష్పం కింద పడడం జరిగింది. పువ్వు పడంగానే నిదర్శనం అన్న మాట రావడం జరిగింది. ఇదంతా స్వామి సర్వ వ్యాపకత్వాన్ని మళ్ళీ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మనకి నిరూపిస్తోంది. ప్రసాద్ గారు మిమ్మల్ని నేను ఆపాను, సారీ, మీరు మళ్ళీ కంటిన్యూ.
3: స్వామి అనుగ్రహం అండి. అయితే ఒకసారి మా నాన్నగారు స్వామి దగ్గర స్వామి పాదాల దగ్గర కూర్చుని పాదసేవ చేసుకుంటున్నప్పుడు పుట్టుపర్తిలో స్వామికి బాగా అత్యంత ఆప్తులుగా మా నాన్నగారు రాంబాబు అంటారు, మా నాన్నగారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్న టైంలో మా నాన్నగారికి అప్పుడు ఇంకా స్వామి పెద్ద నమ్మకం లేదు. అంత దగ్గరున్నా కూడా స్వామి నిజంగా దేవుడా, అసలు ఈయనేంటి ఇట్లా ఇంత పెద్ద జుట్టు పెట్టుకుని బుట్టతల్లలాగా పెట్టుకుని పైన మంచి లిప్స్టిక్ వేసుకుని పెదాలలాగా ఉన్నాయి ఈ పెదాలు, ఇట్లా ఆయన కూర్చుని ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, అందరికి ఏదో చెప్తూ ఉన్నారు, అది నేను దేవుడేనా, అసలు ఇదేమైనా విగ్గేమో ఈ పైన తల మీద పెట్టుకుండేది అని ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన క్షణంలో స్వామి మా నాన్నగారిని చూడడం జరిగింది. ఇలా చూసి వెంటనే అటు తిరిగి, రాజా నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం తల పడతారా అని అడగడం జరిగింది. అయితే రాజారెడ్డి స్వామి అత్యంత ప్రియ భక్తుడు, ఆయన మధుసూదన అతను ఇద్దరు కలిసి స్వామికి తల అంటడం మొదలెట్టారు. ఎంత గట్టిగా అంటారంటే మా నాన్నగారు చూసి చూస్తూ ఇప్పుడు ఊడిపోద్ది విగ్గు అనుకునేవారు. ఇంకా ఆ టైంలో స్వామి ఇంకా పీకండి, ఇంకా లాగండి, గట్టిగా అద్దండి, ఇంకా అంటండి అని చెప్తూనే ఉన్నారు స్వామి. స్వామి అంత కష్టాన్ని కూడా లోనయ్యి ఒక భక్తుడి కోరిక, ఒక భక్తుడి డౌట్ ని క్లియర్ చేయడానికి ఎటువంటి శ్రమ పడ్డారు అనేది ఇప్పుడు మాకు అవగతం అవుతుంది. కానీ అప్పుడు స్వామిని చూసి ఇంకా అది ఇప్పుడు ఊడిపోతుంది విగ్గు అనుకున్న మా నాన్నగారు చూసిన తర్వాత అది ఊడలేదు కదా స్వామి, కొంచెంసేపు కొంచెం అట్లాగా అనుభవించిన తర్వాత ఇంక చాలే రాజా మీరు బయలుదేరండి భజన టైం అవుతుంది అని చెప్పి వాళ్ళు కింద పంపించి మా నాన్నగారు కూడా లేచి కిందకు వస్తుంటే రాంబాబు నువ్వు ఉండు అని చెప్పడం జరిగింది. స్వామి నన్ను చూశారు, విగ్గు పట్టించుకున్నారు, విగ్గు అనుకున్నాను తల పట్టించుకున్నారు, ఇప్పుడు నాకేదో ఉంది అని అనుకుంటూ మా నాన్నగారు స్వామి దగ్గర కూర్చుంటే స్వామి దగ్గరికి తిరిగితే స్వామి వెంటనే చూసి తరువు వోల్టేజ్ లాభకు వస్తూ ఇది విగ్గు అనుకుంటున్నావా ఇది అని చెప్పి దగ్గరకు వచ్చి గద్దించడం మొదలెట్టారు. లేదు స్వామి నాకు క్షమించండి, నేను తప్పు చేశాను స్వామి, నాకు అది అటువంటి డౌట్ రాకూడదు, అటువంటిది ఎట్లా వచ్చింది తెలియదు, నాకు క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే స్వామి అప్పుడు చెప్పిన విషయం వింటే అసలు స్వామి ఎవరు అనేది తెలిసిపోతుంది. స్వామి ఆ టైంలో ఎట్లా చెప్పారంటే ముందుకి మీదకి వచ్చి స్వామి మా ఫాదర్ మీదకి మా నాన్నగారి ముందుకు వచ్చి నన్ను ఎవరనుకుంటున్నావు, ఒక లక్షాధికారిని బీదవాడిగా ఒక క్షణం ఒక్క సంకల్పంతో మార్చేయగలను, అదే బీదవాడిని మళ్లీ లక్షాధికారిగా ఒక్క సెకండ్ లో మార్చేయగలను, నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు, ఎవరనుకుంటున్నాను చూసి నువ్వు అని చెప్పి గట్టిగా గద్దించడం వల్ల ఆ ఉన్నటువంటి డౌట్లు గాని అంత మొత్తం క్లియర్ అయిపోయింది ఒక్కసారిగా.
0: చాలా ఆశీర్వదిస్తుంది. అంటే స్వామి భగవతత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి కూడా ఈ నిదర్శనం చూపెట్టాలనుకుంటారు, ఎవరైతే ఆయనకి దగ్గర వారు ఆపుతులు అని అనుకుంటారో, ఎవరి మీద ఆయన అనుగ్రహం ఉందో వారికి మాత్రము నిదర్శనం చూపెట్టాలనుకుంటారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మీరు చూసిందే ఈ మధ్యకాలంలో ఆ స్వామి గురించి చిరువలు పొలవలు అన్ని టీవీ ఛానల్స్ లో వేయడము, ఇప్పటికీ కూడా స్వామి ఏదో కేరళకి వెళ్లారని ఏదో మలయాళ మంత్రాలు నేర్చుకున్నారని చెప్పేవారున్నారు. అయితే వారిని మనం తప్పు పట్టక్కల, ఎందుకో స్వామి అనుగ్రహం వారికి రాక వారికి ఆ క్లారిటీ రాలేదు. అయితే ఎవరో క్లారిటీ వచ్చిన ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఆ ముందరు రోజుల్లోనే స్వామి సంకల్పం ఇంకా అందరూ ప్రపంచమంతా తన దగ్గర రావాలని కాకముందే కొంతమందికి తన దగ్గర ఉన్న వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ వాళ్ళ డౌట్ ఈ విధంగా తీసేసి వారిని ఎవరికి కూడా ఈ నిదర్శనం చూపెట్టాలనుకుంటారు, ఎవరైతే ఆయనకి దగ్గర వారు ఆపుతులు అని అనుకుంటారో, ఎవరి మీద ఆయన అనుగ్రహం ఉందో వారికి మాత్రము నిదర్శనం చూపెట్టాలనుకుంటారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మీరు చూసిందే ఈ మధ్య కాలంలో ఆ

0: అని వన్స్ ఫర్ ఆల్ వాళ్ళ డౌట్ ఈ విధంగా తీసేసి వారిని తన దగ్గరికి చేర్చుకున్నారంటే ఎంత ప్రేమ తత్వం అని.
1: అంతేకాదు ఆకాశాన్ని భూమిగా, భూమిని ఆకాశంగా మార్చే ఒక్క సంకల్ప మాత్రాన్ని మార్చే పరిస్థితి స్వామికి ఒక్కటికే ఉంది అని చెప్పడం, దాంతో అతని మా నాన్నగారు డౌట్ అంతా కంప్లీట్ గా పట్టాపంచలైపోయి కంప్లీట్ గా శరణాగతికి వచ్చేసారు. ఇట్లాగే మా తాతగారు అంటే మా నాన్నగారు నాన్నగారు, ఆయన పేరు బాబునాయుడు, ఆయన మెడ్రాస్ లో కారు బాగా సెప్టిక్ అయిపోతే డాక్టర్స్ పండాల నర్సింగ్ హోమ్ లో డాక్టర్స్ ఈ కారు ఆంప్లిఫైడ్ చేయాలి, తీసేసేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలోనే స్వామి మెడ్రాస్ లో ఉన్నారు, దర్శనంకి వచ్చారు. అయితే ఎప్పుడైతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో డాక్టర్స్ చెప్పిన ప్రకారంగా వాళ్ళు కాలు తీసేయడం జరిగింది. బాగా సెప్టిక్ అయిపోయిన వలన షుగర్ ఉండి బాగా సెప్టిక్ అయిపోతే తీసేశారు. ఆ టైంలో ఆయన అది విని భరించలేక చనిపోవడం జరిగింది. పండాలి నర్సింగ్ హోమ్ టి నగర్ చెన్నై ఆ హాస్పిటల్లో.
0: ఏ సంవత్సరం అండి ఇది?
1: ఇది 1961 లో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆ వార్త విని మా నాన్నగారు వెంటనే గబగబా స్వామి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ ఇంటికి వెళ్లి బయట నిల్చుకుని, అయ్యో స్వామి ఇంత జనం ఉన్నారు, నేను ఎలాగ స్వామికి వార్త కన్వే చేయాలి అని చెప్పాను బయట నిల్చుకొని ఉంటే, స్వామి వెంటనే బయట పోర్టుకోలోకి రావడం జరిగింది. ఆ ఇంట్లో అంత దూరంలో చూసి సైగ చేసి రమ్మని చెప్పడం, దగ్గర రమ్మని చెప్పడం చూసి గబగబా అంత జనాల్లోనూ వే చేసుకుని లోపలికెళ్లి, స్వామి నాన్నగారు చనిపోయినారు స్వామి అని చెప్తే, ఎవరు చెప్పారు అట్టా అని, స్వామి డాక్టర్ చెప్పారు స్వామి అంటే, లేదు నేను వస్తున్నాను పద అని చెప్పి వెంటనే కార్ తీసుకుని బయలుదేరి మా నాన్నగారు తీసుకుని పండారి నరసింహంకి వస్తే అప్పటికే కొన్ని గంటలు అయిపోయింది చనిపోయి. డాక్టర్స్ డిక్లేర్ చేసేసి ఇంక తీసుకెళ్లిపోవచ్చు శవాన్ని అని చెప్తే, అటువంటి టైంలో స్వామి వచ్చి డాక్టర్స్ అందరిని చూసి, ఎక్కడ బాబు నేను ఎక్కడ అంటే వచ్చి లోపలికి వచ్చి కంప్లీట్ గా ఆప్రాన్ కవర్ చేసి ఉన్న బాడీని దగ్గరికి వచ్చి పైన గుడ్డ తీయండి అని చెప్పి స్వామి మా తాతగారిని చూసి గట్టిగా, బాబునాయుడు లే స్వామి వచ్చారు చూడు అని చెప్పడం, ఆ చెప్పిన వెంటనే ఆయన కళ్ళు తీసి చూడడం, చూసి వెంటనే స్వామి అన్న అన్నం, అందరు చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఆయన బతకడం ఎట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ జరగదు అటువంటిది. స్వామి తట్టి అతను లేపి, బాబునాయుడు లే స్వామి వచ్చారు చూడు, మీ స్వామి వచ్చారు చూడు అని చెప్పగానే వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసి కన్నీని గార్చడం జరిగింది. అప్పుడు స్వామి చెప్పు నీకేం కావాలి చెప్పు అంటే, అప్పుడు మా ఫాదర్ ఒక్కరు ఇంకా పెళ్లి కాలేదా మొత్తం ఆ ఫ్యామిలీలో లాస్ట్ సన్ అయితే అక్కడ ఎదురుగుండా ఉన్నప్పుడు చూసి స్వామికి వేలు పెట్టి చూపించారు ఎవరిని, మా ఫాదర్ ని, ఓ రాంబాబా రాంబాబు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే, స్వామి అతన్ని కంప్లీట్ గా ఒక ఫాదర్ గానే ఉంటూ మా ఫాదర్ పెళ్లి కూడా స్వామి చేశారు, ఆస్తి పంపకాలు కూడా స్వామి చేశారు, ఆ తర్వాత మా చదువులు కూడా స్వామి చూశారు. మా ఫాదర్ చనిపోయే ముందు కూడా స్వామి కళ్ళ కనిపించి, నువ్వు నాతో వెంటనే రా, నా వెంటనే రా, నా వెంటే రా అని, వస్తున్నావా లేదా అని చూసుకుంటూ తీసుకెళ్లిపోయారు. సో స్వామి వాగ్దానం చేసినట్టుగా, అది ఎటువంటి వాగ్దానం అంటే, ఎట్లయితే వచ్చే సంకల్పం అంటారో అటువంటి పవర్ఫుల్ వాగ్దానం స్వామిది కూడా. స్వామి చెప్పింది చెప్పినట్టు చేస్తారు. అలాగే స్వామి కంప్లీట్ గా మా ఫాదర్ ని, మా గ్రాండ్ ఫాదర్ కి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా ఫాదర్ ని చూసుకుని అంత ఇంకా అంటే కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలా చూసుకుని తీసుకొచ్చి మమ్మల్ని మా చదువులు కూడా చూపించి, మా పిల్లల చదువులు కూడా చూపించుకుంటా స్వామి చేశారని ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నాం. ఇట్లాగే మా మదర్ సైడ్ నుంచి కూడా చూస్తే, మా మదర్ కి ఒంట్లో బాగాలేక మా మదర్ కి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే 8 ఇయర్స్ అంటే 1948 లో, ఆ టైంలో కూడా తనకి గోర్లు పుచ్చిపోయి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుగా అనిపించి, వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నెన్నో డాక్టర్ దగ్గర తిరిగితే కూడా ఎక్కడ కనిపించకపోతే, ఎక్కడ ఎక్కడ నయం కాకపోతే, ఎవరో చెప్పారట ఇట్లా సత్యసాయి బాబా అని ఒక ఆయన ఉన్నారు పుట్టపర్తిలో ఉంటారు, అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా అని చెప్తే, అక్కడి నుంచి చేబ్రోలు వెస్ట్ గోదావరి చేబ్రోలు నుంచి బయలుదేరి, రోడ్లు కూడా లేని ప్రదేశం ఆ టైంలో ఉన్న ఆ టైంలోనే పుట్టపర్తికి రావడం, స్వామి వీళ్ళని ఎదురొచ్చి, వచ్చారా ఇప్పటికైనా వచ్చారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మీకోసం, ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను అని చెప్పి స్వామి వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళకి నమస్కారాలు ఇవ్వడం, వెంటనే స్వామి ఇట్లా అమ్మాయికి బాగలేదు ఇలాగా పుచ్చి

0: పుచ్చిపోతున్నాయంటే ఇది నేను క్రియేట్ చేస్తే వచ్చింది, నేను తీసేస్తాను దీన్ని అని చెప్పి వెంటనే విభూతి తీసి అంతా మొత్తం పూస్తే రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ కొత్త గోరు చిగురించి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇట్లాంటి మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ ఇంకా ఎన్నెన్నో సంఘటనలు అనుభవాలు ఇట్లాంటి జరిగినాయి.
1: మీరు చెప్తూ ఉంటేనే ఎంత ఒళ్ళు జలధరిస్తుందంటే ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, జన్మ వృద్ధి జననము మరణము అన్నిటి మీద సర్వహక్కులు స్వామివి. అందరి భక్తులకే కాకుండా సర్వజనానికానికి సర్వహక్కులు ఉన్న స్వామి తన దేహానికి మరణం అన్నది ఒకటి ఆపాదించుకుని మన మధ్య లేరు అంటే మనం నమ్మడం ఎట్లా? ఇది నమ్మదగ్గ విషయం కాదు. అయితే ఆయన ఆడే లీలలో ఇది ఒక అంశంగా మాత్రం మనకి తోస్తుంది. ఇలా భక్తుల అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఎంతసేపన్నా మనం కాలం గడుపుకోవచ్చు, కానీ కల్లూరు సురేష్ గారి దగ్గర చక్కని అనుభవాలు ఉన్నాయని మాకు తెలుసు. ఆయన అనుభవం మనం చెప్పుకోకుండా ముందరికి వెళ్ళడం కష్టం. కల్లూరు సురేష్ గారు, మీకు ఉన్న ఒక అనుభవాల్లో ఒక చక్కని అనుభవం మీరు పంచుకుంటే.
2: సాయిరామ్ అండి, నేను పుట్టబర్త్ లో జాయిన్ అయింది 1984 సంవత్సరం అండి స్వామి దగ్గర. 1984-85-86 లో మా స్టూడెంట్స్ అందరికి ఒక చిన్న పిచ్చి ఒకటి ఉండేది. ఆ పిచ్చి ఏంటంటే రోజు స్వామికి ఒక లెటర్ రాసుకుని స్వామి చేతికి అందించాలి. స్వామి చేతికి అందించేటప్పుడు స్వామి దివ్యాస్త్రాలు మనకి తగులుతాయి, అలాగే స్వామి లెటర్ తీసుకోవడానికి మన దగ్గరకు వస్తారు, మనల్ని చూస్తారు అని. ఇది ఒక లవ్ అనమాట, స్వామి అంటే అదొక ప్రేమ మాకు. సో ఆయనని మా దగ్గరికి ఎట్లా రప్పించుకుంటాం, మన చేతిలో ఏదైనా ఉంటే ఆయన చూసి దగ్గరకు వచ్చి పట్టుకెళ్తారని ఒక ఆశతోటి రోజు లెటర్స్ రాసేవాళ్ళం స్వామికి. లెటర్స్ లో ఏముంటుంది, ఏదో ఒక ప్రేయర్, చిన్న ప్రేయర్ ఒకటి స్వామికి, స్వామి మీ అనుగ్రహం కావాలనో లేకపోతే అట్లా ఒక చిన్న ప్రేయర్స్ ఏవో రాసి ఇస్తూ ఉండేవాళ్ళం. స్వామి ఆయనకి తెలుసు రోజు ఒకటే ప్రేయర్ ఉండొచ్చు, లేకపోతే అయినా కూడా ఆయన బంగారు అని వచ్చి నవ్వుతూ లెటర్ పట్టుకెళ్లేవారు. ఆ రోజుల్లో ఒకసారి స్వామి లెటర్ తీసుకుని నేనేవో కొన్ని ఇంటి విషయాలు రాసుకున్నాను, దాంట్లో రాసుకుంటే స్వామి ఆ లెటర్ తీసుకుని ఈ లెటర్ నేను చదవాలా అని అడిగారు నన్ను. అంటే నేను ఒక్కసారి కంగు తిన్నాను, అంటే స్వామికి ఏంటి ఇలా అడుగుతున్నారు అంటే, స్వామికి అన్నీ తెలుసు, ఈ లెటర్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పారు స్వామి. అంటే చాలా థ్యాంక్స్ స్వామి, అంటే స్వామికి తెలుసు నేను రాయకపోయినా స్వామికి తెలిసిపోయిందని సంతోషించి ఆ లెటర్ స్వామి చేతిలో పెడితే స్వామి అది పుచ్చుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అలాగా మళ్ళీ ఇంకో సెకండ్ సన్నివేశంలో కూడా ఏదో ఇష్యూ ఒకటి రాసుకుంటే ఈ లెటర్లు ఏముంది నేను చదవాలా అని మళ్ళీ అడిగారు స్వామి. అనగానే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, సెకండ్ టైం అవుతుంది, హిస్టరీ రిపీటెడ్ అనమాట. మళ్ళీ అడుగుతున్నారు ఏంటి స్వామి, నేను ఏదో ప్రాబ్లం ఉండి రాసుకున్నాను కదా, ఏంటి స్వామి ఇలా అడుగుతున్నారంటే, నాకు తెలుసురా ఏముందో ఈ లెటర్లో, నువ్వు ఫలానా అడుగుతున్నావు అంటే అవును స్వామి అన్నాను. అంటే పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. థర్డ్ టైం కూడా అలాగే జరిగిందండి. స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి రాగానే పిలిచారు, పిలిస్తే అక్కడే ఉన్న నేను లెటర్ పట్టుకుని స్వామి దగ్గరికి పరిగెత్తాను. స్వామి ఆ లెటర్ పట్టుకుని పలానా ఇష్యూస్ అన్ని రాసావు కదా నాకు తెలుసు నేను చదవక్కర్లేదు అంటే, నేను మళ్ళీ అదొక స్టన్నింగ్ న్యూస్ లాగా అయిపోయి నేను అలాగే ఉంటే స్వామి అన్నారు అప్పుడు, రే నేను లేనప్పుడు లెటర్ ఎవరికి ఇస్తావు, లెటర్ రాయాలి కదా, నువ్వు రాసి తీసుకొచ్చి నాకు ఇప్పుడు ఇస్తున్నావు, నేను లేనప్పుడు ఏం చేస్తావు, మనసులో ప్రే చేయి, ఎక్కడున్నా సరే మనసులో ప్రే చేయి, ప్రే చేయగానే అది ఇమీడియట్ గా నాకు వచ్చేస్తుంది, ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నేను అట్లాగే రెస్పాండ్ చేస్తాను, హార్ట్ టు హార్ట్ ఇది, నీ హార్ట్ లో నువ్వు ప్రే చేసుకోగానే ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అవుతాను, ఈ లెటర్స్ ఇవి ఒకవేళ నేను దగ్గర లేను అనుకో, దూరం ఉన్నాను అనుకో, లెటర్ తీసుకోలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, స్వామికి లెటర్ ఇవ్వలేదని బాధపడతావు, కానీ మనసులో తలుచుకోగానే అది నాకు వచ్చేస్తుంది కాబట్టి ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అవుతాను, సో కంటిన్యూ టు ప్రే ఇన్ యువర్ హార్ట్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. అప్పటి నుంచి కూడాను అంటే ఆ పిల్లతత్వం, స్వామికి లెటర్ ఇవ్వాలి అన్న ఒక పిల్లతత్వాన్ని తగ్గించుకుని హార్ట్ లో ప్రే చేసుకోవడం మొదలు పెట్టాను. అది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ మై లైఫ్ నౌ, సో దట్ ఈస్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ.
1: మీరు చెప్పిన అనుభవం నా మనసులో కూడా ఒక చిన్న అనుభవం తీసుకొచ్చిందండి. ఇదే విధంగా మా తల్లిదండ్రులు నేను చదువుతున్నప్పుడు పుట్టపర్తికి రావడం జరిగింది. స్వామి వారికి ఇంటర్వ్యూ ఇవ్వాలని నేను ఒక లెటర్లో రాసుకుని పెట్టుకుంటే స్వామి రావడము, నేను ఏ చేతిలో అయితే లెటర్ పట్టుకున్నానో ఆ చేతిని అట్లా తన మొత్తం పట్టేసి తన చేతితో ఆ లెటర్ తీసుకోకుండా లెటర్తో పాటు నా చేయి కూడా పట్టుకుని, అమ్మా నాన్న వచ్చారు వారికి ఇంటర్వ్యూ ఇవ్వాలి రేపు రమ్మను అని నేను ఎట్లా రాశానో అదే విధానంగా చదివారు. అంటే ఈ సర్వజ్ఞత అనేది భగవంతుడికి ఒక్కటే ఉంది, అయితే ఆయన నిదర్శనం మనకి ప్రతిసారి చూపెట్టుకోగల, అయితే ఫ్లాషెస్ లాగా తన చుట్టూ ఉన్న వారికి అప్పుడప్పుడు చూపెట్టి దివ్యత్వం ఇక్కడ ఉంది సుమా, గుర్తు చేసినట్టుంటుంది, నేనుండగా మీకు ఎందుకు భయం, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అని చెప్పినట్టు అనిపిస్తుంది.
3: ఇంకొకటి అండి, స్వామి అంటే మనకు చూపిస్తే స్వామి దేవుడు అనేది మనకు ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్మినా కూడా, ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా మనకు ఒక తృప్తి ఏంటంటే లెటర్ అంటూ స్వామికి ఇస్తే స్వామి దగ్గరికి వస్తారు, స్వామి చూస్తారు, స్వామి దగ్గరికి వస్తారు, స్వామి ఏదో మాట్లాడతారు. ఆ దీంతో ముఖ్యంగా స్టూడెంట్స్ సైకి ఏంటంటే అలా అదేనమాట. మన విద్యార్థులు చాలా మంది మనకు ఉన్న ఇదేంటంటే స్వామికి అన్ని తెలుసు, స్వామి చెప్తారు నువ్వు రాయకముందే నాకు ఆల్రెడీ నాకు రీచ్ అయిందిరా అంటారు. బట్ అయినప్పటికీ మనం మానవత్వంలో ఏంటంటే అరే స్వామి దగ్గరికి వస్తారు కదా, స్వామి చూస్తారు కదా, స్వామి చేస్తారు కదా అని దీంతో మనం చాలా ఆ రోజుల్లో మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. స్వామి కూడా పిల్లలు తన పిల్లలు కదా, అదే ప్రేమతో స్వామి కూడా తీసుకుంటుండడం ఇవన్నీ కూడా
1: నిజమండి. మొన్న మన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న లెక్చరర్ గా పనిచేస్తున్న గంగాధర శాస్త్రి గారు చెప్పిన విషయం, స్వామి అక్కడ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్స్ గా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ భార్యలకి స్వామి ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారట, ఏమ్మా మీ హస్బెండ్ పేరు ఏంటి, మీ హస్బెండ్ పేరు ఏమిటని అడుగుతున్నారట. అందరు చెప్తున్నారట, ఒక ఆమె మాత్రం చెప్పదట, ఆవిడ స్వామి మీకు తెలుసు కదా అందిట. అనేసరికి సరేలే మళ్ళీ చెప్పు పర్వాలేదు అన్నట్ట స్వామి, అంటే స్వామి మీకు తెలుసు కదా అందిట. అమ్మాయి అంటూనే ఉందిట ఆవిడ అట్లా స్వామి పేషెన్స్ టెస్ట్ చేస్తున్నట్టు. స్వామి చివరికి అన్నారట, చూడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళని అడిగాను వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ పేర్లు నాకు తెలియక కాదు, అదేవిధంగా ఇప్పుడు మీ హస్బెండ్ పేరు కూడా నాకు తెలియక కాదు, నీ పేరు తెలియక కాదు. అడగడంలో అర్థం ఏమిటంటే నీకు నాతో మాట్లాడే ఒక సంభాషణకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఎందుకంటే అవతారం వచ్చినప్పుడే ఆయన కార్యకలాపాలు అన్ని తన కోసం ఏదీ కాదు కాబట్టి, వేరే వారి కోసమే కాబట్టి వారికి ఇచ్చే లైఫ్ అంతా జన్మంతా ఒక ఆపర్చునిటీ వేరే వారికి ఇచ్చింది. అటువంటి దాంట్లో ఇదొకటి, చిన్న చిన్న విషయాలను మేరకి అనిపించినా కూడా ఏది చిన్న విషయం లేదు, స్వామికి ఏది పెద్ద విషయం లేదు, అందులో సంపూర్ణంగా ఆనందం ఇస్తారు.
3: ప్రతి అవకాశం కూడా అనుగ్రహం ఇవ్వడానికి అని చెప్పి స్వామి పదే పదే గుర్తు చేస్తుండేవారు. మరి మీతో ఇవన్నీ ఎందుకు చేస్తా అంటే నేను చేసుకోలేదు కాదు, నేను వేరే వాళ్ళతో చేయించలేదు కాదు, మీకు నా అనుగ్రహం ఇవ్వాలంటే మీకు దానికి అర్హత సంపాదించాలి, ఆ అర్హత సంపాదించడానికి మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి స్వామి పట్ల మన వరండాలో అంటుండేవారు.
1: అందువల్ల ఈ మనం ఒక అధ్యాయం తీసుకుంటే భక్తుల అనుభవాలు అని అది సమాప్తం అని ఉండే ఒక చాప్టర్ కాదు, వెళ్తూ ఉంటుంది. అయితే అనుభవం ఎందువల్ల ఇస్తారు, అనుభవం వల్ల మనకి ఏదో బోధిస్తున్నారు. స్వామి స్టూడెంట్స్ లాగా మీరు ఆయన దగ్గర ఉండి అందుకున్న బోధలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ నలుగురు మన స్టూడియోలో ఉన్న నలుగురులో వారు స్వామి దగ్గర అందుకున్న బోధ ఎటువంటిదో తెలుసుకోవడానికి మనం ముందు శీర్షికల్లో చాలా తెలుసుకుంటాము. అయితే ఈ అనుభవాలు అన్న ఘట్టం మనం సమాప్తి చేసే ముందర ఎమ్మెల్యే స్వామి గారు ఒక చిన్న విషయం చెప్తారు.
4: స్వామి ప్రతి చిన్న విషయాన్ని కూడా విపులంగా విశదీకరించి విద్యార్థులందరికీ నేర్పించేవారు. ఎవరికి ఏ విధాన వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలో ఆ విధానంలో. అలాగే ఒక చిన్న ఉదంతం నేను చెప్తాను. నేను చదువుకున్న 3 సంవత్సరాలు 1978 సంవత్సరం నుంచి 81 3 సంవత్సరాలు స్వామి భక్తుల యొక్క అమ్మాయిల గాని అబ్బాయిలు గాని పెళ్లిళ్లు సుమారు ఒక 35 చేశారు ఆ 3 సంవత్సరాల్లో. పెళ్లిళ్లు జరిగినప్పుడల్లా లంచ్ కానీ డిన్నర్ కానీ మా డైనింగ్ హాల్లోనే ఏర్పాటు చేయించేవారు స్వామి. ఒకసారి అన్ని పెళ్లిళ్లు కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతుండేవి. కర్ణాటక వాళ్ల పెళ్లి అయితే కర్ణాటక వాళ్ల సాంప్రదాయం, ఆంధ్ర వాళ్ల పెళ్లి అయితే ఆంధ్ర వాళ్ల సాంప్రదాయం. సాంప్రదాయాలకి స్వామి పెద్దపీట వేస్తారు ఎప్పుడు కూడా. అలాగే ఒకసారి ఆంధ్ర వాళ్ల అమ్మాయో అబ్బాయో పెళ్లి జరిగింది. జరిగినప్పుడు డైనింగ్ హాల్లో మేమన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఏర్పాట్లు చేస్తుంటే ఆంధ్ర వాళ్ల పెళ్లిలో జరుగుతున్నప్పుడు ఏంటంటే అరిటాకులు వేసి అరటికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసి అరటి కాయల్ని అగరత్తులు వెలిగించి పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇంపార్టెంట్ వాళ్ళందరి దగ్గర రంగవల్లు ముగ్గులన్నీ వేసి అరిటాకు చుట్టూరా ఇలా అంతా చక్కగా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను అప్పటికే అయిపోయింది, వచ్చేసేస్తున్నారు పెళ్లివారు వచ్చేసేస్తున్నారు, స్వామి ఎప్పుడొచ్చారో డైనింగ్ హాల్లోకి వచ్చారు. నేను ఉప్పు సర్వ్ చేస్తున్నానండి, ఆకుల్లో ఉప్పు వేస్తున్నాను. నా చేతిలో ఉప్పు ప్యాకెట్ ఉంది, ఉప్పు సర్వ్ చేస్తున్నాను. గబగబగబా వెళ్ళిపోతున్నాను ఆకుల్లో వేసేస్తూ. ఎప్పుడొచ్చారునండి, స్వామి వచ్చారు. నా వీపు మీద ఒక్కటేశారండి, దున్నపోత ఉప్పొట్టిస్తున్నావా కూరొట్టిస్తున్నావా అన్నారండి. నా చేతిలో సాల్ట్ ప్యాకెట్ ఉంది, స్వామికే చూశాను, స్వామి సాల్టే ఉప్పే ఒట్టిస్తున్నాను స్వామి అన్నా. అంటే స్వామి నాకేసి చూసి, ఒక్కసారి ఆకుల్లో చూడరా, కూరలా ఒట్టించావు కాదురా, సాల్ట్ అంటే ఉప్పు అంటే చవి, రుచి కోసం మాత్రమే వేయాలి. ఆల్రెడీ పదార్థాల్లో వేస్తారు కదా, వేసిన దానికి ఎవరికైనా కొంచెం ఎక్కువ తక్కువలు అయితే వాళ్ళు కలుపుకోవడం కోసం వేయాలి, అంతేగాని కూరలా వడ్డించకూడదు, తీసేయ ముందరా అన్నా. ఏమండి ఆ రోజుల్లో సాల్ట్ ప్యాకెట్ విలువ 20 పైసలు 25 పైసలు, ఏమండి కొంచెం ఎక్కువ వేసుకోకూడదా? కాదు, ఏ వస్తువు ఎంత పరిమాణంలో వాడాలో, ఏ వస్తువు ఎక్కడ ఎక్కువ తక్కువలు కాకుండా వాడాలో, అంత చిన్న విషయం దగ్గర నుంచి కూడా స్వామి, సమస్తమైన విద్యార్థులు, స్వామి దగ్గర చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా అన్ని రకాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా తర్ఫీదిచ్చి మమ్మల్ని అందరినీ కూడా, మన అందరినీ కూడా ఈ సమాజంలో నడిచేలాగా, స్వామి బాటలో నడిచేలాగా తర్ఫీదిచ్చినటువంటి స్వామికి ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోగలం?

సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి హైదరాబాద్ స్టూడియో వారి సమర్పణం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకు ముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టబర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారు అనమాట. ఆ ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసినమను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం, అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో ఆ విద్యార్థులకి ఇచ్చే ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85th బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు ఇక మన స్టూడెంట్స్ అంతాని. ఆ స్టూడెంట్స్ లో ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నేను, నాకు బాగా గుర్తున్నట్లయితే అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు. వేరేస్ ఆధ్యాత్మిక విద్య, అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది, కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంతసేపు పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనకాతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారాక
1: గణేష్? మన మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్లాలు నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకెదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికని మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి ఒకరోజు, సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజును వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనం ఇచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని. వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం ఇచ్చారో చూడండి.
1: చూడండి మరి ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైవ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే, ఇప్పటికి కూడా యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
0: చాలా బాగుంది.
1: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
0: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
1: అయి ఉండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండుండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే, ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారి గురించి చాలా కొన్ని విషయాలు అనమాట.
0: అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్నీ కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చెయ్యాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేశారనమాట.
1: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
0: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేవి జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు. ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
1: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్టు దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క సంవత్సరం 2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులను కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఈజ్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో, ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగిటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
1: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
0: మరి మన దేశంలో అయితే September 5 ని ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకి టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలలు కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్ May 1 మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లా గెట్ టుగెదర్స్ కి పిలవటము, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
1: వారం అంతా
0: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10 సెప్టెంబర్, ఇంకొక 5 ఉంది ఇప్పటికి, 10 సెప్టెంబర్ ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు, సరే ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా, ప్రపంచంలో ఏం ఆలోచించినా, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి దగ్గరికి. ఎందుకంటే మేము 3rd year అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము, అది అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము, అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటము. సో మేము పాటలు దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటుగాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాటంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని దాంట్లో ఒక లైన్.
1: చాలా అద్భుతంగా ఉంటుంది,
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు ఈ లైన్ వచ్చేసరికి పుడమియంతయు తిరిగిన గాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్లి ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏ మాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితో ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్ గా హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ. చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను. నేను అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండా మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని, అప్పటికే స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది, ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాస్లోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు, సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెంట్ చేస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైందనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తున్నది వింటున్నట్టే అనిపించింది. మరి మీరన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అనమాట, మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను, ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్. నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి. ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంతో ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు ఇది ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది, అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసి ఉండము, దాన్ని పాయింట్ చేయాలంటే ఇలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండి అమ్మా, ఇది ఇలాగైతే ఈ నాలుగైతే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడం. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలాగ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్యవరు ప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీలో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ అన్నమాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
3: 1960 నుంచి 66 వరకు చదివాను.
2: ఎందుకు మీకు ఆయన అంటే అంత అభిమానం?
3: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలాగ ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేకంగా ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి మీరందరూ ఇలాగ పాటలు పాడడం నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డ్ మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడుతూ మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు, తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
2: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: ఆయనకి మా చేతులు జోడించి మా నా తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
2: సాయిరాం.
3: సాయిరాం.
1: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
0: అవును,
1: 64 అని చెప్పారు కదా.
0: అవును,
1: 60 నుంచి 66 దాకా ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్దవారు. ఇప్పుడు చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారు విందాం. సాయిరామ్ అమ్మా, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
1: వారంటే మీకు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువ వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడ ఒక ఆవిడ, అందుకని ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు, 16,000 మందిలో ఈవిడ ఒక ఆవిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, నా పేరు ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతుల్లయ్యని పిలిచే వాళ్ళు కాదు, వాళ్ళు టీహెచ్ఆర్ఏ టీహెచ్ఎల్ఎల్ఏ ఇవన్నీ వాళ్ళకు ఏదో పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th వచ్చాం, 8th లో కూర్చున్నాం, సార్ని చూస్తేనే బాగా ఏదో ఒక కల సారులో, నేను వీళ్ళ పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యం ఆయన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి, అందరూ అలాగే చెప్తున్నారు. పల్లెటూరు స్కూలు పిల్లలు నా వంతు వచ్చేసింది. ఏమా చెప్పమ్మా, ఏంటి మేము భారతదేశం కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను, భారతదేశం వానొత్తి పలికాను, వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు. అది అలాగా మాస్టర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంతు అయిపోయాను. నేను ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి, అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు, ఇప్పుడు పేరు చెప్తుంది ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను, త్రతుల్లయ్య, త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా, త్రతుల్లయ్య. త్రతుల్లయ్యకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి, అలాగే త్రతుల్లయ్య అనే పేరుకు త్రతుల్లయ్య ప్రకృతి, అత్తుల్లయ్య వికృతి. మాస్టర్ చెప్పారు అత్తుల్లయ్య అని కూడా పిలవచ్చమ్మని, లక్ష్మిని లచ్చి అని ఎలా పిలవచ్చో అలా. అత్తుల్లయ్య అంటే ఎవరు, వైష్ణవత్వంలో రామానుజ స్వామి అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తుల్లయ్య. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది. రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవరు పెట్టారమ్మా, నాకేదో ధైర్యం వచ్చేసింది, మా నాన్నగారు పెట్టారు సార్. ఓ మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో, ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక, కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నవా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత కందిపోయిందో అన్నాడట. ఎలా మీరు అలాగే చేస్తారా, పిల్లని అడిగేవాడు. అలాగే భార్యతో తనిచుకుంటారా కాదు అలాగే నవ్వించేవారు. పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు, ఆయన ఇళ్ళలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, ఇళ్ళలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు, ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పింది. కానీ ఇళ్ళ అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూ నవ్వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరుకు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
0: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి ఆంటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
1: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
0: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు,
1: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
5: సాయిరామ్, నా పేరు అరుణ అండి. నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు. నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చిన దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడు చిన్నగా మాట్లాడడం గాని చిన్నగా చూడడం గాని చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి. అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికి, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 అవర్ 1 అవర్ మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు, కానీ మా కోసం అని ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్ లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సార్,
0: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్సే నచ్చుతారు.
1: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
0: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్ మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్, తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తను ఏం చెప్తాడో ఒకసారి విందాం.
6: ఓం శ్రీ సాయిరాం. రేడు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్, అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాము టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్ లోనే, మీడియోకర్ టీచర్ టెల్స్, అ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, అ సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్, అండ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద పయనించడానికి ఇన్స్పైర్ చేస్తారు. అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మ నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తున్నది, ఇది నాకు గుర్తున్నది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్లోని దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురామన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు, 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావం నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలుసు మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంసది ఒక పుస్తకం చదివాను, గాస్పిల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నాకు కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే, సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా. అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు, దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే. అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురుస్, వాళ్ళు స్వామి అస్టిల్స్, వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
0: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారాని.
1: చాలా బాగా చెప్పారు గణేష్. గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తే గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురువు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగో మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను, ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దాని మీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులవి, చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు, ఇంకొంత మంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక పిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన ప్రపంచం డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ, అదే చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంత నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేవట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారట, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుది కూడా కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతుంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకన కిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికే ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతోంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు.

0: మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికి ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి, ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే, స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు. ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించొచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
1: అంటే అనొచ్చు, కానీ మనం మొట్టమొదటి దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాం ఒక. ఎందుకంటే ఇది ఎప్పుడూ మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003లో స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈశ్వరమ్మ డే నాడు. సో ఈశ్వరమ్మ గారు అన్నారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్య ఏదో తప్పు చేసుకుంటాడు అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పుకొని అవునమ్మా నాదే తప్పు, నేను హోంవర్క్ క్లాస్ లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు మరి టీచర్ గారు కుర్చీ కట్టుకుంటున్నారు కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట అది అయిపోయింది అది ప్రోగ్రాము స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ చెప్పారు ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన పిల్లలందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది, నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే, సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట మదాలస. అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు ఒక రాజుకి. ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకా ప్లేస్ లో తాను ఉండి వాళ్లు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పథంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుని చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనకి టీచర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అందరికీ మనకు నేర్పించేవాళ్లే. స్వామి ఒక 3-స్టెప్

0: చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్ అధ్యాపకుడు, రెండవది ఆచార్యుడు, మూడవది గురువు. సో ఈ మూడు కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది, అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
1: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకొస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
0: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
1: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికీ తెలిసిన వారే. ఆయన పోయెట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడేవారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను. అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో, పదవితో, నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
0: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
1: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు అక్కడ. ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
0: తప్పకుండా.
1: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి. ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే, ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన, నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్టె వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది తర్వాత ఆయన, మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చెయ్యాలి, అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి భౌతిక భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ, ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి నీరు ఇచ్చి, ఆయనకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి, ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడ వైపు మళ్ళీ కోపంగా చూశారట, ఇంత ఆలస్యమా అని చెప్పి. అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ, ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోడని నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందిట, ఎక్కడో జరిగిన సంగతి, ఎప్పుడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం? అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు, మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మథురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మథురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు ఈయన అనుకున్నారు, ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇళ్లలో ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తోంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడ అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందన్నమాట, అది కసాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అన్నమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేమిటి నన్ను నీ దగ్గరికి, ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది, నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయివాడివి, జీవహింసని వృత్తి అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే, అది ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్లీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్లి నాకు కావలసింది సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను, నేనే కాదు నా భార్య నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటారు, ఇంతకు మించి నాకేమి తెలియదు స్వామి మీకు చెప్పడానికి, మన బంధాలు అనుకుని భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేశారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేశారు బయటికి, అది కరెక్టా, లేదు ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవ ధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేశాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ, ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి ఈ కథ చెప్తారనమాట.
0: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలని గ్రహించగలమన్నమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడి కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు, కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కషాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకి ఎంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను. మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
1: మంచి పెద్ద డిబేట్. అది
0: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా, మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగే డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి. ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. ఆ మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది. అది కోస్టల్ ఏరియా, దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు, వాళ్ళంతని మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తియాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడిటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా దే గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
1: వాళ్ళు ఫిషర్మెన్,
0: వాళ్ళు
1: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్,
0: ఇదేదే చేపలు వాళ్ళకి, ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంటే దట్స్ ఆల్.
1: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
0: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళ చదువు కూడా రాదు, వాళ్ళ దగ్గర నుంచి స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదక్క. మనకి స్వామి ఇప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
1: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగ నేటికి, చావులేని చదువు చదువరాలే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
0: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందాక మనం ఆదిలాబాద్ వెళ్ళాము, ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పారపల్లి అనే ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
1: అసలు ప్రశ్న వేసే అవసరము రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
0: ఆలోచన అసలు రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని ఏమండి, మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే భజన కాదు మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్ళంగానే స్వామివారి చిత్రపటం కనిపించింది, అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు స్వామి.
1: స్వామి
0: పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితోటి.
1: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
0: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకొని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్.
1: ఎగ్జాంపుల్
0: వాళ్ళు పెద్ద మాట్లాడ వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి, అంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది.
2: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంక్ లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాయి. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి ఒక ట్యాంకులలో పవిత్రమైనటువంటి ఒక భావములు, నిస్వార్థమైనటువంటి ఒక చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ ప్రకటించటం కానీ వికసించటం కానీ ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ 5 Ds ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అన్నమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ ఇది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ 5 Principles చెప్తున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ని అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-step ప్రాసెస్ ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
0: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
1: అంతే మెకానికల్.
0: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం
1: లేదు. రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటం, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది 2nd stage అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే స్వామి ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఇదందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
0: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారట. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే, ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
1: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది స్వామి రిటర్న్ అయ్యేసరికి. మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనుకుంటది. సో స్వామి కారులో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివని డ్రైవర్ కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కార్ ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను నేను చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగా స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ, మనకి అందరికి తెలిసిందే స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అన్న భావం ఎప్పుడూ రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో గానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా ఆ డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 డేస్ గురు ఆచార్యుడు అనే దానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
0: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5 డేస్ లో ఏది తీసుకున్నా అన్నింటికి పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తాను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్లీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అన్నమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాత మనకి చెప్తారు, కానీ ఇలా చేసాయి అని చెప్పరు. తాను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆ ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా?
1: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేదడానికి స్వామి 6 కిలోమీటర్లు నడిచేవారు.
0: 6 కిలోమీటర్లు చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
1: చిన్న వయసు. స్వామికి 8 to 9 ఇయర్స్ ఉంటాయి ఆ టైంలోని, కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి. గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదరు మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
0: అది డిస్క్రిమినేషన్,
1: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికి వచ్చిన ఒకేసారి వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అది ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అన్నమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
1: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు, తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటిని, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు, ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి, నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలు అమ్మమ్మలతో ఉండాలంటే చాలా
0: కష్టం, ఇప్పుడు
1: తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పాటు ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామి ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్లేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో క్యాల్కులేట్ చేసుకోండి మీరు, ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారు అనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్. ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికీ గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
0: చూసారా మరి కొండమరాజు గారిది, పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
1: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
0: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
1: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ది ఫస్ట్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ అన్నమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
0: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తోంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసే ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయి బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడ నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
1: విపరీతంగా
0: చాలా ఎక్కువ. ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలున్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతులు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయనమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతుల నుంచి ఒక్క వేసిన గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయాట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్షాలకు మృగాలకు ఇంకా ప్రతి జీవికి ఆయన నేర్పించగలరు అనమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
1: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 మంకీస్ ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు అని.
0: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుకుండా అందరూ ఆచరించాలి, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
1: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్ కి. సో ఇది ఒక స్టూడెంట్ తరఫున ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది, ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 డేస్ లాస్ట్ అవర్ బంక్ కొట్టేసే అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 వీక్ 10 డేస్ గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 డేస్ లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 డేస్ అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th డే ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి, అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు, వార్డెన్ సార్ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ని. మాట్లాడారు, ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటి అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు, అంతే. అంతవరకే పంపిస్తే హాస్టల్కి వెళ్లంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి అబ్బాయిని పిలిచి, చూడు బాబు నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శనకి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి, ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది, స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెష్ అప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. స్వామి మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి దగ్గరికి పిలిచి, బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చింది అన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుని చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగా అని, అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారు అనమాట. సో ఇది అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
0: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
1: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటుండాలి. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకులు చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండినా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండినా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితములకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల ఎందు, పాటల ఎందు, మాటల ఎందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజుల్ని కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణ లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కాని, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కాని, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరము. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్ను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుగుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కాని, కూర్చోవటం ఎందు కాని, నవ్వటమునందు కాని ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి ఏరో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెరుపు కలిగినటువంటి వారం అవుతాము. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండే ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్, స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే, భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర, అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి, సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియం కి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్ లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు, మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
2: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్ కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్సే ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 డేస్ పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుందన్నమాట, రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవదు. అలాగో మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయేమో. ఇది కూడా

0: నొప్పి ఉంటుందన్నమాట. రెండు దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవదు. అలాగో ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా. అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు, నువ్వెందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపు మానిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట, ఏడుపు మానేశాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు రెండు బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోని ఇది కొంచెం పోస్ట్పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా, మీకు ఇలా కష్టంగా ఉంది కదా, ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగూ అంటే. స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను. ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
1: మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అవుతుంది అంటే రేపు దర్శనానికి తీసుకుని రండి అని సండే స్వామిని వాడిని పిలిచారనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లాడు ఆ అబ్బాయి స్వామితో పాటును. బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదన్నమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఉన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే స్వామి, ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావనంలోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని. ఆ మూమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ కానీ థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అక్క
0: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్. భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని, మనకి ఏది కావాలంటే అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచొస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచొస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరు నడిచిండి అంటే మనం వెళ్ళమా, వెళ్తాం కదా, అలా చేయలేదు చూడండి. నడిచొస్తారు, ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే ఆ మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషి ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్ లోని, మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి. అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నది అనమాట.
0: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, ఆ పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట, భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్, ఒక రైటింగ్ టేబుల్, వార్డ్రోబ్.

0: ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట స్వామి. గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి.
1: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా, మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో, ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు, తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ని చూపించగలం అంటే, ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే, అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్ధలు ఏమి అంటే, అది దట్ మేబీ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
0: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు,
1: తమ జీవితంలో వాటిని అనేక మార్పుల్ని చేసి. ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్, మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే, స్వామి చెప్పిన గైడ్ లైన్స్ కంటే. అందులో ఎన్నో మార్పులు చేసుకుని తమ జీవితాల్ని మార్చుకోవడమే కాకుండా తమ ఆచరణతో ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళందరూ. అలాంటి భక్తులు స్వామికి ఎంతమందో, మరి వాళ్ళలో కొంతమంది ఉదాహరణలైనా మనం కొద్దిగా ఇవాళ మాట్లాడుకుని వాళ్ళ గురించి వినగలిగితే కొంచెమైనా మనలో కూడా మార్పు వస్తుందేమో చూద్దామా.
0: ముందుగా మనం శ్రీ హెచ్జి దొర గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పే అనుభవం విందాము. ఒక పోలీస్ ఆఫీసర్ గా స్వామి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చెయ్యి, అది ఆయన ప్రొఫెషన్ కి ఎట్లా హెల్ప్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
2: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ ఈ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు. తర్వాత
3: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే, ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్పవాళ్ళం అనుకున్నాం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాని స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
2: అది
3: స్వామి బిహేవియర్ విత్ అదర్స్, ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు, స్వీట్ గా. సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి, మనకి
2: పార్ట్ ఆఫ్ నేచర్
3: ఇన్వాలంటరీగా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవటం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇనార్మస్ గుడ్ విల్ యూ డెవలప్. అరే మంచివాడు, చాలా బాగా మాట్లాడటాన్ని వింటాడు, ఒక ఆఫీసర్ గా అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ అట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడ్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి, నోబడి వుడ్ సే అబ్బాయి అతను లావలేదండి అనో, లేకపోతే అతను వద్దండి అని అలాగైనా అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినాయి.
2: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్ ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు, అది ప్రజల అభిమానం విపరీతం.
3: ఐడియా ఈజ్ యునో హూఎవర్ కమ్స్ టు యూ అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్ అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడని అలాగే చాలా మంది రావడం అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు. ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూసాక నేను ఆ యూస్ అది ఎందుకు అవన్నీ ప్రభావం స్వామి
2: స్వామి
3: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామీస్ పర్సనాలిటీ సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
2: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్ అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడు ఉంది, బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు, గాని డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు? ఈ స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
3: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
2: లేదు.
3: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ,
2: డ్యూటీ
3: అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి యూ హావ్ టు బి లైక్ దట్. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతి చార్జ్ చేయాలి,
2: తప్పదు.
3: లాతి చార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది.
2: అది
3: కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్స్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాలి. బట్ వాళ్ళ మీద ఏమీ ద్వేషభావం గాని కోపం గాని అలాంటివి ఉండవు.
2: అది ఆ రిక్వైర్మెంట్, ఆ సన్నివేశానికి కావాల్సినది.
3: సో ఇప్పుడు అది చేయాలి కదా, మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జునుడిని యుద్దం చేయించాడు కదా,
2: చేయాలి కదా, తప్పదు.
3: సో అది మరి తప్పదు, ధర్మం అది. అందులోకి అర్జునుడు డైలమా ఇంకా ఎక్కువ మనకంటే, ఇది ఓన్ అంకిల్స్, ఇస్ ఓన్ బ్రదర్స్, యూ హావ్ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గాని కన్ఫ్యూషన్ గాని ఉండదు,
2: కన్ఫ్యూజన్ ఉండదు.
3: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ, యూ హావ్ టు బి రుత్లెస్, వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్, దట్ బికమ్స్ ధర్మ. రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మూమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు.
2: అవును.
3: ఏదో వాడిని చంపించాలనో, అణిచేయాలనో, లేదా వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు. ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, అలా నేను ప్రవర్తించాను అంతే. ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను, అంతవరకే నాకు. అంతేగాని అతని మీద ఇది లేదు,
2: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్.
3: బట్ ఒకటి, బట్ స్వామి వల్ల ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే, మా ఓన్ సిబ్బంది, పీపుల్ హు వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే, అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే.
2: స్పెషల్ కోర్సెస్ లేకుండా,
3: బికాజ్ యు నో యూ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్,
2: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్,
3: సో లాయల్టీ, ఆ లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫామ్ డీజీ, ఒక కాన్స్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్,
2: హ్యూమన్ బీయింగ్, కరెక్ట్.
3: స్వామి దగ్గర మనం నేర్చుకున్నది అదే కదా, తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక, ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఇస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకి మనసులో అంటే మనకి వంటి పట్టినాక వి డోంట్ ఫైండ్, అంటే మన డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
1: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో, ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు, ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో కదా గణేష్, ఏమక్కర్లా స్వామి చెప్పింది వినండి చాలా అని చెప్తున్నారు అంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు, భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన, స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విన్నాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడ ఏం చెప్తున్నారో విందాం.
0: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి, మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారు అది కొంచెం చెప్తారా?
4: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది, ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవా తత్పరత, ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ, ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదాన్ని. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాము, మనం అతనికి సేవ అంతే కాని ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ళ రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్లని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్లు త్వరగా కోలుకుంటారేమో మన మందులు కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి, ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి. మొట్టమొదట స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మారిపోయింది. ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం, మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తామో అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంటరీ, ఎక్కడ కుదరలేదు అతనికి, పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్లి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు, అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుటపడుతున్నప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు, కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే
0: ఆ కనెక్షన్ అది
4: క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు, వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా భేదవాళ్ళు, మెట్రికులేషన్ అదొకటప్పుడు రాశాడు, తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి, ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి, అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి. ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
0: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
4: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగ నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. సేవాధర్మం మా డ్యూటీ, మీరు చెయ్యకపోతే కుదరదు, చేసి తీరాలి, డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు. వాళ్ళని మన వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్లు అన్న విశ్వాసం వాళ్లకి కలగాలి. దాంతో పాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను. అది ఒక ఆస్పెక్ట్.
0: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
4: చాలా మార్పు వచ్చిందండి.
0: కొన్ని ఉదాహరణ?
4: చాలా మార్పు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి, అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు, వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు. కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చారు. అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
0: అని అడిగేవారు.
4: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
5: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోని ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్ కి, ఈజ్ ఎ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు, నేను డాక్టర్స్ కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు, అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్ లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్ గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్ కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించటం అనేది ముఖ్యమని స్వామి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్ప కోల్పోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కాని మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్ గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మనం ముఖ్యంగా డాక్టర్స్ అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ అందుబాటులో ఉండేటువంటి వారు, రాత్రి అయినా పగలైనటువంటి కూడా. స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్ కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా చాలా సార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచిది కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చటం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్లీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకి పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుంది అన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవటము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు నేను గమనించేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్ కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము, ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యుమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ, డాక్టర్స్ అందరికీ తెలుసు, కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని, వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే, మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనం మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
1: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
0: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు ఒక్కడే అని చెప్పారు.
1: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్డ్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
0: ఎందుకంటే స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నో సార్లు పాపం ప్రస్తావించారు.
1: మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మనం ఆ విషయాన్ని మన శ్రోతలకి వినిపిద్దామా?
0: తప్పకుండా.
6: నా పేరు కేవీ చిదానంద కుమారి అండి. వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి. స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జి గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు గొడవ పెట్టుకొని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిగ్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి. నేను పర్సీవ్ చేసి లవాల్, సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్లు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే, అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా, ప్రశాంతంగా, ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
1: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్ లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది, ఇంకా 1 జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా, డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలో ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు. సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
6: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను, ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్ కి వెళ్లి, కాలేజీలకు వెళ్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మమేంటి అని చెప్పగలిగితే, ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన పంతాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది, ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు. తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరాం.
0: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈరోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివకుమార్ సార్ అని, బృందావన్ లో లెక్చరర్ అయిన ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
7: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో, కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్, విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్కి ఒక మంచి బోధనాలు చెప్పి, వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి, వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ మూడు రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, రెండో రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్ లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి, ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్ లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్సే మంచి ఉదాహరణంగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్ గా ఉండాలంటే ముఖ్యముగా టీచర్స్ వాళ్ళకి అహంకారం, ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్ లో 30 సంవత్సరంగా టీచర్ గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే, ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో MBA డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి MBA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని MBA స్టూడెంట్స్, మరి టీచర్స్ కి స్వామి అందరినీ పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21st రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరూ మంచి లైన్ నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా, నేను టీచరే కదా, ఎందుకు పిల్లలతో లైన్ లో నిల్చుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాద నమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కాని స్వామి చెప్పారు కదా, టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్లో నిల్చుకుని వచ్చి పాద నమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను. స్వామి మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఈ జీవితం పూర్తి మీకే, మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా, ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జై సాయిరాం.
0: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే, పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతని. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుందన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
1: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్, విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు. ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి, వీళ్ళందరూ ఆచార్యులే, వీరు కూడా ఆచరించి చూపిస్తున్నవాడు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్, ఎగ్జాంపుల్, ఆదర్శం ఎవరంటే మన స్వామి.
0: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట, అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలు ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామి వారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవేన పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం లలితక్క.
1: సాయిరాం గణేష్. ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకి ఇచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
0: సాయిరాం.
1: సాయిరాం.
8: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. వనక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నందు కానీ ఇతర దేశం నందు కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మఠాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి దినం గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వమే క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు 1984 అక్టోబర్ 3వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని వింటారు.

గణనాథ పూజకు కరిక పోతలు రావే గణనాథ పూజకు ఇంతకంటెను తీనులయ్యేది నరు.

ये भारत अम्मा अरुष देगा इंत

0: ఎంత విషయో ఏమి ఫలము మానవత్వము కోల్పోయి మనిషిని ఇంత కళ్ళను వేరెత్తి ఎరుగబరదు మానవత్వము కోల్పోయి మనిషిని ఇంత కళ్ళను వేరెత్తి ఎరుగబరదు
1: ప్రేమస్వరూపుల ప్రపంచములో ప్రతి జీవికి ఆహారం అవసరం. జీవిత అవసరాలలో అత్యంత ప్రధానమైనటువంటిది అన్నము. కేవలము అన్నం ఉండినంత మాత్రమున మానవుడు తృప్తి పడడు. కడుపు నిండినంత మాత్రమున మనసు నిండదు, జీవితము పండదు. కడుపు నిండిన తరువాత కాలమును వ్యర్థము చేయటము మానవునికి ఇష్టము లేదు.
2: ఆఫ్టర్ ఫిల్లింగ్ హిస్ స్టమక్ మ్యాన్ డస్ నాట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైమ్.
1: తిండిని తిని తిరగడానికి ప్రయత్నిస్తాడు, దీనితో పాటు పనిని ప్రారంభిస్తాడు. ఈ పనిని ప్రారంభించినప్పుడు దేనికోసం ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం, ఏమి చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి విషయాలను విచర్చిస్తాడు. మానవుడు ప్రతి పని కూడాను చేయుటకు పూర్వము ఏమి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి మూడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు తనలో తాను వేసుకోవాలి. ఈ పనిలో, ఈ విచారణలో తేలినటువంటి ఒక మంచిని తాను ప్రారంభిస్తాడు. ఈ పనిని ప్రారంభించినప్పుడు దీనికోసం ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం, ఏమి చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి విషయాలు చర్చిస్తాడు.

ఈ విచారణలో తేలినటువంటి ఒక మంచిని తాను విశ్వసిస్తాడు. విశ్వసించినటువంటి యొక్క మంచిని పెంచుకుంటాడు. పెంచుకున్నటువంటి మంచిని 10 మందికి పంచుతాడు. 10 మందితో పాటు తాను కూడాను ఆచరిస్తాడు. ఆచరించటం చేతనే ఆనందం అందుకుంటాడు. ఏతావాత అన్నముతో ప్రారంభమైనటువంటి యొక్క మానవుని యొక్క కర్తవ్యము ఆనందముతో అంత్యమవుతుండాలి. అయితే ఇందులో అన్నము ప్రధానమా, ఆనందము ప్రధానమా? అన్నము మొదలుకొని ఆనందము చేరు వరకు తాను గడిపినటువంటి ప్రతి విషయము కూడాను ఒక్కొక్క సోపానముగా అభివృద్ధి గంచి ఆనందములో ప్రవేశించినాడు. కనుక ఒక్కొక్క ఇంచి, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అనుష్ఠానము అన్నీ కూడాను ప్రధానమనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది. సర్వం పంచభూతాలు, పంచభూతముల రహితమైనటువంటి యొక్క అణువు కూడాను ప్రపంచం నందు కానరాదు. ప్రతి అణువు నందు కూడాను పంచభూతము మిళితమై ఉన్నది. అయితే ఈ పంచభూతములు ఏమిటి? ఆకాశము, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ. వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుస్తూ వచ్చారు. అయితే ఈ పంచభూతములు కేవలము మానవ దృష్టిలో ఒక విధమైనటువంటి యొక్క పరికరములుగాను, ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క సహజ లక్షణములుగాను మనం విశ్వసిస్తున్నాము. ఇవి ప్రకృతి యొక్క సహజ ప్రభావములని కూడాను చెప్పుతున్నాము. ఇది సరి అయినటువంటి విచారణ కాదు. దీనికి అంతరాత్మతో కూడినటువంటి ఆధ్యాత్మికం కూడాను మిళితమై ఉన్నది. ఆకాశము, దీనిని కేవలం విజ్ఞానస్తులు శబ్దమునకు మూలాధారమని కూడాను చెబుతూ వచ్చారు. ఇది అనంతమైనటువంటిది, ఇది అగమ్యమైనటువంటిది. దీనికి మరొకటి ప్రమాణముగా నిరూపించుటకు వీలు కాదు. కనుక అప్రమాణమైనటువంటిది ఇట్టి ఆకాశమునకు ఆధ్యాత్మిక చిత్తమునందు జ్యోతి అని పిలిచబడుతూ వచ్చింది. ఈ జ్యోతి కూడాను అఖండమైనటువంటి జ్యోతి, అనంతమైనటువంటి జ్యోతి, ఆరని జ్యోతి, మారని జ్యోతి, అద్వైత జ్యోతి. కనుకనే ఈ జ్యోతి తత్వము కూడాను నిరంతరము కూడాను జగత్తునకు మంగళత్వాన్ని అందిస్తూ వచ్చింది. ఇది సదా ఉండునటువంటిది కనుక, మంగళత్వాన్ని అనుగ్రహించేటువంటిది కనుక దీనికి సదాశివం అని పేరు పెట్టారు. సదాశివం అనగా ఇది నిరంతరము కూడాను మంగళత్వాన్ని ప్రకృతికి అనుగ్రహించేటువంటిదని దీని యొక్క అర్థము. ఆకాశమును కేవలము ఒక శబ్దమునకు గురి అయినటువంటిది, శబ్దమునకు ఆధారమైనటువంటిది అని మాత్రమే మనం విశ్వసించరాదు. ఆకాశమనగా జ్యోతిర్మయమైనటువంటి యొక్క సదాశివతత్వం అని కూడాను ఆధ్యాత్మిక మార్గమునందు విశ్వసిస్తూ వచ్చారు. ఇక రెండవది వాయు. ఈ గాలి అనేటువంటిది ప్రతి ప్రాణియందు కూడాను, ప్రతి అణువునందు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నది. ఈ గాలిని జీవుడని కూడాను చెప్పుతూ వచ్చారు. జీవమునందు గాలి ఉండినంత వరకు ఇది ప్రాణము అని భావిస్తూ వచ్చారు. గాలిలో ప్రాణము అంతర్భూతమై ఉంటుంటుంది. దీనిని విజ్ఞానస్తులు ఆక్సిజన్ అని చెప్తూ వచ్చారు. ఇట్టి గాలి దేశమునందు ఉండినంత వరకే ఇది మంగళంగా ప్రాణిస్తుంది. ఈ గాలి ఈ దేశము నుండి వీడిపోయిన తక్షణమే అమంగళ స్వరూపాన్ని ధరిస్తుంది. గాలి దేశమునందు ఉండినంత వరకును శివం అని అనిపిస్తుంది. గాలి దేహమును వీడిన తక్షణమే శవం అని అనిపిస్తుంది. ఈ వినిపించుటకు అనిపించుటకు గాలియే ప్రధానమైనటువంటిది. కనుకనే గాలిని జీవమని పేర్కొన్నారు. గాలి అనగా జీవుడు అని. ఇట్టి మంగళముతో కూడినటువంటి అనగా శాశ్వతమైనటువంటిది కాదు. కనుకనే మంగళంతో కూడినటువంటి యొక్క జీవతత్వం కనుక దీనికి శివం అని పేరు పెట్టారు. శివుడనగా మంగళ స్వరూపుడు. ఇంకా మూడవది అయినటువంటి అగ్ని, ఇది తేజస్సుతో కూడినటువంటిది. అగ్ని ఎక్కడో దూరముగా ఉండినప్పుడే మనకు అమితమైనటువంటి భయం కలుగుతుంది. ఇది మహా రౌద్రాన్ని నిరూపిస్తుంది, సమాధాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితి యందు మన నుండే ఉండిని ప్రకాశిస్తున్నటువంటి ఈ అగ్ని యొక్క తత్వాన్ని మనము అతి జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి వస్తుంది. ఈ అగ్నికి తేజస్సు

0: ఇప్పుడు పేరు పెట్టు వచ్చారు. ఈ తేజస్సుని విజ్ఞాన శాస్త్రం నందు ఎనర్జీ అని చెప్తూ వచ్చారు. ఈ ఎనర్జీ లేనటువంటి పదార్థం జగత్తు నందు కానరాదు. ఈ తేజస్సే లేనినప్పుడు జీవితమే ఉండదు. ఎనర్జీ వీడినటువంటి యొక్క పదార్థం ఏ విధమైనటువంటి యొక్క నిరుపయోగం అవుతుందో అదే విధముగాని ఈ తేజస్సు వీడినటువంటి యొక్క జీవతత్వం కూడాను ఒక నిరుపయోగం అవుతుంది. అయితే ఇది కూడాను ఎనర్జీ అనేటువంటిది, తేజస్సు అనేటువంటిది క్రమక్రమేణా మార్పు చెందుతూ వస్తుంది. ఈ మార్పు చెంది తిరిగి మరొక స్వరూపాన్ని ధరిస్తూ వస్తుంటారు. ఇది తేజస్సు యొక్క సహజ లక్షణం. కనుక తేజస్వరూపుడైనటువంటి భయమును కొల్పేటువంటి, భయమును కలిగించేటువంటి ఈ అగ్నికి రుద్రుడు అని పేరు పెట్టి వచ్చింది. ఈ రుద్రత్వం అనగా కేవలము జీవిత తత్వాన్ని కొంతవరకును మార్పు చేసేటువంటిది. ఇది దేహతత్వాన్ని కూడాను మార్పు కావించేటువంటిది. కనుకనే ఇతను రుద్రభూమి నివాసి అని కూడాను ఒక పేరు. కనుకనే ఇతని ఈశ్వరుడైనప్పటికీ రుద్రుడు అని పేరు పెడుతూ వచ్చారు అగ్నికి. ఇతను జీవతత్వముతో కూడినటువంటి వాడు, జీవమును స్వీకరించేటువంటి వాడు, జీవమును పాలించేటువంటి వాడు, జీవములో లీనమయ్యేటువంటి వాడు, లీనము చేసుకునేటువంటి వాడు. కనుకనే రుద్రుడు అని ఇతనికి ఒక పేరు పెట్టి. ఇంక నాలుగవది జలము. ఈ జలము సర్వవ్యాపకమైనటువంటిది. మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను పృథ్వీ అందు సర్వత్రా కూడాను ఉండేటువంటిది ఈ జలము. కొంతమంది పైభాగమునందు దర్శించవచ్చును, మరికొంతమంది అట్టడుగున దర్శించవచ్చును. జలము లేనిటువంటి స్థానము జగత్తు కానరాదు. కనుకనే ఇది సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క విష్ణుత్వమునకు పోల్చుకుంటూ వచ్చారు. విష్ణుత్వమనగా సర్వవ్యాపకత్వం అని దీనికి అర్థం. ఇంకా ఐదవది అయినటువంటి పృథ్వీ. పృథ్వీ అనగా సమస్త పదార్థములకును జన్మమును చేకూర్చినటువంటిది. కేవలము మృన్మయమైనటువంటి యొక్క భూమిగా గోచరిస్తూ వచ్చింది. ఈ మృన్మయమునే ఆధ్యాత్మికులు చిన్మయము అని పిలుస్తూ వచ్చారు. ఈ ప్రకృతి అంటే పర్వతములు పెరుగుతూ వచ్చాయి, అడవులు మలుస్తూ వచ్చాయి, నదులు ప్రవహిస్తూ వచ్చాయి, జీవరాశులు అభివృద్ధి కావుతూ వచ్చాయి, జీవులన్నీ కూడా ఇందులో సంచరిస్తూ వచ్చాయి. శిలామయమైనటువంటి పర్వతములు, కాష్టమయమైనటువంటి వృక్షములు, మృన్మయమైనటువంటి ప్రకృతి, మాంసమయమైనటువంటి దేహము, జలమయమైనటువంటి యొక్క సముద్రము, సర్వమునకును మూలాధారమైనటువంటిది ఈ ప్రకృతి. సర్వమును సృష్టింపజేసేటువంటిది ప్రకృతి, సర్వమును చేర్చుకునేటువంటిది ప్రకృతి, సర్వమును మోయునది ప్రకృతి. కనుక సృష్టికి ఇది ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం. కనుకని దీనికి బ్రహ్మ అని పేరు పెడు. కనుక పంచభూతములు కూడాను కేవలము ఒక భూతములుగా, ఒక వస్తువులుగా, సహజ స్వరూపాలుగా మనం భావించరాదు. ఆకాశము సదాశివుడు, వాయువు శివుడు, అగ్ని రుద్రుడు, జీవుడు విష్ణువు, జలము విష్ణువు, ప్రకృతి బ్రహ్మ. ఈ పంచస్వరూపమైనటువంటి పరమాత్మని సర్వత్రా పంచభూతాని అని పేర్కొంటూ వచ్చింది భగవద్గీత. ఇట్టి రహస్యమును గుర్తించుకునలేనటువంటి వ్యక్తులు భూతములను భూతములుగా భావించి తాను కూడాను అందులో భూతములు ఒక భూతంగా రాణిస్తూ వచ్చాడు. కాని ఈనాటి భూతములు ప్రేత పిచాతములుగా రూపొందుతూ వస్తున్నాయి. భూతములకు ఉండవలసినటువంటి సగుణములు లేకుండా పోతున్నాయి. భూతములు ప్రవర్తించినటువంటి సుగుణములు అతలో పెంచుకోలేకపోతున్నారు. సగుణమై సుగుణమై వ్యాప్తి గావించవలసినటువంటి మానవత్వము, నిర్మాణాత్మకం చేయవలసినటువంటి మానవత్వము నిర్మూల మార్గములను అనుసరిస్తున్నాయి. కనుకనే మానవత్వం అనేటువంటిది కోల్పోవటం చేతని ఈ దివ్యత్వం అనేటువంటి దానిని అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి విషయమునందును ఒక అంతరార్థం ఉంటుంటుంది. అంతరార్థం లేనిటువంటి యొక్క పదములు మనకు కానరావు. రామాయణమునందు రావణుడు కలడు. ఈ రావణునకు 10 శిరస్సులు, దశకంఠుడు అని పేరు. ఈ విషయమును ఈనాటి వైజ్ఞానికులు విన్నప్పుడు హాస్యాస్పదంగా భావిస్తారు. 10 తలలు కలిగినటువంటి యొక్క మనిషి జగత్తునందు ఉండునా అనేటువంటి విషయాన్ని వాళ్లు కొంతవరకును తర్క వితర్కాలతో కాలమును వ్యర్థం చేస్తారు. 10 తలల మనిషి అసాధ్యము, జన్మించుటదే వీలు కాదని కూడా నిర్ణయం చేసుకుంటారు. అయితే ఈ 10 తలలకు కూడా అంతరార్థములు లేకపోలేదు. ఈ 10 తలలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మత్సరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 10 తలలు ఈ 10 స్వరూపంలో ఉంటున్నాయి. ఈ గుణములతో కూడినటువంటి యొక్క స్వరూపమే రావణుడు. ప్రత్యేకించి మానవత్వానికి విరుద్ధమైన స్వరూపాన్ని ధరించినటువంటి వాడు కాదు. యవని యందు కామక్రోధ లోపమోహ మదమాత్సల్యములతో కూడినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నవో వారందరూ కూడాను రావణులే. అయితే ఇట్టి రావణి యందు కూడాను ఒక ఆధ్యాత్మిక చిత్తం ఉంటుండాలి.
1: హి వుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ప్రదక్షిణ సలుపుతున్నాడు, పూజలు చేస్తున్నాడు, కాని బలవత్తరమైన ఈ యొక్క గుణములు అతనిని అనేక విధముల పెడమార్గములో కనుక తన ఎందుకున్నటువంటి యొక్క ఆత్మారాముడు తనను అనుగ్రహించాలనేటువంటి యొక్క సదుద్దేశముతో అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తాడు. సద్గుణముల చేత అతనికి అనేక విధములుగా కూడాను సంబోధన చేస్తాడు, సద్బోధన చేస్తాడు, కాని బోధలు వినున్నంత వరకు మాత్రమే అవి హాయిగా స్థాయిగా పవిత్రంగా గోచరిస్తాయి. మరి కొంతసేపు అయ్యేటప్పటికీ తిరిగి బలవత్తరమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు అతన్ని బాధిస్తాయి. కనుకనే రాములు ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ వచ్చాడు. కట్టకడపటికి మిగిలినటువంటిది అహంకారము, కామ క్రోధ లోభ మోహ మదము మత్సరము మనస్సు బుద్ధి చిత్తము, ఈ తొమ్మిదిని కూడాను తృంచివేశాడు. ఈ తృంచివేయటం కూడాను రావణునిపై ఉండేటువంటి యొక్క అనుగ్రహ ప్రభావమే తప్ప ఆగ్రహం కాదు. కట్టకడపటకు మిగిలినటువంటిది అహంకారము. ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది? లోక సామాన్యముగా కమలము ఎక్కడ పుడుతుందంటే జలములో పుడుతుందని లోకవాడుక. జలమునందు పుట్టినటువంటి యొక్క కమలము, జలమునందు పెరుగునటువంటి యొక్క కమలము జలమును చేర్చుకోదు. ఇక్కడ పంచభూతములలో జలము విష్ణువు అని నిర్ణయం చేశారు. బ్రహ్మ ఎవరు? విష్ణువు నాభిలో పుట్టినటువంటి వాడు బ్రహ్మ అన్నారు. కనుక బ్రహ్మ ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ జలము అనేటువంటి విష్ణువు యొక్క నాభి నుండి పుట్టు వచ్చింది. ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి కూడాను ఒక అహం అనగా నేను నాది నీవు వీడు వాడు అనేటువంటి భేదభావములు ఉద్భవిస్తూ వచ్చాయి. నేను నేను నేను అనేటువంటి యొక్క అహం కేవలము ఈ ప్రకృతి నుంచియే పుట్టినది. ఈ ప్రకృతి అనగా బ్రహ్మనే. కనుక నేను అనేటువంటి అహం కూడాను బ్రహ్మ నుండియే పుట్టినది. సర్వమును బ్రహ్మమైనటువంటి యొక్క ఈ తత్వానికి నేను అనేటువంటిది ఒక దైవత్వంగా నిరూపిస్తూ వచ్చారు. కనుక ఈ నేను అనేటువంటి అహం తత్వము బ్రహ్మ నుండియే వచ్చినటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వికారములను మనం అణగదొక్కుకోవచ్చు. సామాన్యమైనటువంటి యొక్క భాగవతమునందు కృష్ణుని గురించినటువంటి ఒక చమత్కారం కూడా ఉంటుండాలి. ఒకనాడు కృష్ణుని తొడపైన పండబెట్టుకుని యశోద కృష్ణునికి కొన్ని కథలు చెబుతూ వస్తుండాలంటే నిద్రించడం చేయడానికి. ఒకడు నల్లనివాడు

అతడెవ్వడో చెప్పు విందాము గోపాల అని యశోదాదేవి అడిగినంట. అతడెవ్వడో చెప్పు గోపాల అని యశోదాదేవి అడిగినంట, నేను

నేను నేను నేను అనేటువంటిది కేవలం ఒక కృష్ణుడి నుండియే ప్రారంభమైంది. అనగా సర్వంతర్యామి యొక్క తత్వమును, సర్వజ్ఞత్వమును, సర్వశక్తిత్వమును కూడాను నేనే అనేటువంటి యొక్క ధీమాతో ఆ కృష్ణుడు మాత్రమే చెప్పగలిగాడు. దేహమును నేను అని మానవుడు చెబుతున్నాడు. నశ్వరమైన పదార్థములన్నీ నావి అని విశ్వసిస్తున్నాడు మానవుడు. కనుక ఈనాటి నేనుకు ఆనాటి నేనుకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా నేను అనేటువంటిది హృదయ స్థాయి నుండి ప్రారంభమైనటువంటిది. ఇది విష్ణువు నాది నుండి కూడాను పుట్టినటువంటిది. ఇది బ్రహ్మ సృష్టి నుండి ఏర్పడినటువంటిది. హం బ్రహ్మాస్మి అని చెప్పారు. హం అనేటువంటిది నేనే, నేను నేనే. ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వమైనటువంటిది, సమస్త సృష్టికి కూడాను ఆధారమైనటువంటిది. క్రింద భూమి, పైన స్వర్గము, మధ్యన ఆకాశము. ఈ ఆకాశమే సదాశివతత్వం. ఈ సదాశివతత్వాన్ని మనం గుర్తించుకుంటే స్వర్గమనేటువంటిది చీనే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇది మనకు కేవలము తాత్కాలికమైనటువంటిది, నిత్యము అని చెప్తూ వచ్చారు. నిత్యము అనగా దీనికి సరి అయినటువంటి అర్థము రూపనామములతో కూడినటువంటిదే నిత్యము అని. రూపనామములు శాశ్వతములు కావు. నేడు ఒక రూపము, ఒక 10 సంవత్సరాలకు మరొక రూపము. నేడు ఉండవచ్చును, రేపు మారవచ్చును. కనుక ఉన్నది ఉన్నది అని అనుకుంటుంటే లేకుండా పోతుండాలి. లేదు లేదు అంటుంటే తిరిగి వస్తుండాలి. ఉన్నది కాదు, లేనిది కాదు, అసత్తు కాదు. కనుకనే దీనిని సదసత్ అని కూడాను మరొక పేరు పెట్టి తిట్టి వేదాంతం యొక్క రహస్యమును ఒక సృష్టికర్త తప్ప అన్యులు దీనిని సుస్పష్టంగా చెప్పలేరు. రహస్యాన్ని సామాన్య మానవులే కాకుండా పండితులు కూడాను సరి అయిన రీతిలో గుర్తించుకోవటానికి ప్రయత్నించలేదు. కనుకనే ఈ రహస్యాన్ని పరిపరి విధములుగా కూడాను దీన్ని ఉపయోగపెడుతూ వస్తున్నారు. భగవద్గీత యందు ఉండేటువంటి ప్రథమ శ్లోకాన్ని మనం ఆధారంగా తీసుకుంటే చాలు. ధర్మక్షేత్రే కురుక్షేత్రం. ధర్మక్షేత్రం అనగా ఏమిటి? కేవలము హస్తినాపురములకు సమీపండినటువంటి పొల భూములు కావు, కేవలము బీడు భూములు కావు, లౌకికమైనటువంటి వ్యక్తులు పోట్లాడినటువంటి యొక్క ప్రదేశము కాదు. ఇది అంతర్భూతముల యొక్క సమరము, అంతర్ హృదయం నందు ఉన్నటువంటి సమర భూమి. ఈ ధర్మక్షేత్రమునే ఆత్మాస్థానము అన్నారు. ఇది ఏ హృదయము అన్నారు. హృదయమునే ధర్మక్షేత్రము. ఇంకా కురుక్షేత్రము పాప పుణ్యములను అను కర్మలను ఆచరించేటువంటిదే ఈ కర్మక్షేత్రమైన దేహము. ఇది దేహాత్మ బుద్ధితో కూడినటువంటి ప్రవర్తన. కనుకనే కర్మక్షేత్రము దేహము, ధర్మక్షేత్రము హృదయము. ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. ఆత్మ అనాత్మల యొక్క కూడిక అయినటువంటి చైతన్య స్వరూపమే మానవుని యొక్క దేహము. ఈ దేహమునందు దుర్గుణములు సద్గుణములు, సంకల్పములు దుస్సంకల్పములు, ఈ రెండింటికి నిరంతరము పోరాటం జరుగుతుంది. కనుక ధర్మక్షేత్రం అనేటువంటి దానికి ఏ విధంగా ధర్మం అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చారు. ధర్మమునందు కూడాను స్వధర్మము పరధర్మము అని రెండు ధర్మములుగా విభజిస్తూ వచ్చారు. స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించినటువంటి హృదయ ధర్మము స్వధర్మం. కేవలం క్షత్రియుడు యుద్ధం చెయ్యాలి, వైశ్యుడు వ్యాపారం చెయ్యాలి, శూద్రుడు ఒక భూమిని దున్నాలి, బ్రాహ్మణుడు కేవలం ఉపదేశమే చెయ్యాలి అనేటువంటి యొక్క ఈ నియమంతో కూడినటువంటివి కాదు ధర్మములు. ఈనాడు లోకము

ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఈ రకంగా విభజిస్తూ వచ్చారు. కనుక కృష్ణుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు, సర్వధర్మములు ఎరిగినటువంటి కృష్ణుడు, అర్జున నీవు క్షత్రియుడవు, నీవు యుద్ధము చెయ్యి అనేటువంటి రీతిగా తాను ఆదేశించలేదు. కేవలం బాహ్య దృష్టితో యోచించవలసినటువంటి యొక్క విషయంను వీరు బోధిస్తూ వచ్చారు. ఆదేశించినటువంటి యొక్క ఆదేశము అంతరాత్మతో కూడినటువంటిది. స్వధర్మో నిధనం సేహ పరధర్మో భయా. స్వధర్మం స్వధర్మం ఆత్మధర్మము నీకు నిరంతరము రక్షణ రీతిగా ఉంటుంటాయి. పరధర్మం అనగా దేహ సంబంధమైనటువంటి యొక్క వృత్తులన్నీ కూడాను నీకు భయంకరాన్ని చేకూరుస్తాయి. పరధర్మం అనగా దేహాత్మ బుద్ధితో చేసేటువంటి కర్మలను పరధర్మము. స్వధర్మం అనగా పరమాత్మ చిత్తంతో ఆచరింపజేసేటువంటిది స్వధర్మములు. స్వ అనగా బ్రహ్మము అని, స్వ అనగా ఆత్మ అని. కనుకని సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమని ఈ సకారం యొక్క సరైనటువంటి అర్థమును ఆత్మరీతిగా పోల్చుకుంటూ వచ్చారు. ఈ దేహాత్మ బుద్ధితో ఆచరించేటువంటి ధర్మములన్నీ దేహములే అనిత్యమైనప్పుడు దేహముతో ఆచరించేటువంటి ధర్మములు సత్యములు ఎట్లవుతాయి? ఇవి కేవలం భయంకరాన్ని చేకూర్చేటువంటివి అన్నారు. ఇది మనోప్రభావంతో ఆచరించేటువంటి కర్మలన్నారు. మనస్సే చాలా ప్రమాదమైనప్పుడు మనస్సు బుద్ధితో ఆచరించేటువంటి కర్మలంతా కూడా ప్రమాదం కాక సుఖములు ఏ రీతిగా చేకూరుస్తాయి? మహా చంచలంగా ఉంటుండాలి. చంచలమైన మనస్సుతో చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా చంచలం కాక స్థిరములు ఎట్లవుతాయి? కేవలము ఒక పొరపాటుగా భావిస్తూ ఉన్నారు. కలాపేక్షతో చేసేటువంటి కర్మలకన్నీ కూడాను పునరపి జననం పునరపి మరణం. కలాపేక్ష రహితమైనటువంటి యొక్క నిష్కామ కర్మలు ఆచరించే సమయంలో స్వధర్మం ఆత్మభావంతో చేసినటువంటి కర్మలకు పునర్జన్మ నవిద్యతే. చరమైనటువంటి ఈ జగత్తునందు స్థిరమైన దాన్ని మనం పొందాలంటే స్థిరత్వమైనటువంటి ఆత్మతత్వమునే మనం ఆశ్రయించాలి. సముద్రము అనేక అలలతో కూడి ఉంటుండాలి. ఈ అనేక అలలతో కూడినటువంటి దానిలో మనం ఒక తెప్పలో ఎక్కాము. సముద్రము కదులుతుందాది కానీ నేను కదలకుండా కూర్చోగలను అని నీవు ధీమాతో కూర్చోవచ్చును. అయ్యా నీవు కదలలేదు, నీవు కూర్చున్న పడవ కదులుతుండాలి. ఈ పడవ కూడాను కదలలేదు, నీళ్లు కదిలిస్తున్నాయి. కదిలేటువంటి నీటి పైన ఉండినటువంటి మనిషి కదలకుండా ఎట్ట ఉండడానికి వీలవుతుంది? అందుకనే భగవద్గీత యందు అనిత్యం అసుఖం లోకం విమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తే అనిత్యం అసుఖం. ఇందులో నిశ్చిత్తమైనటువంటి సత్యత్వమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా మనం పొందడానికి వీలవుతుంది? ఉండినంత వరకు మన మనసును పండే రీతిగా సాధనలు సలపాలి. హృదయము పండిన తర్వాత ఆత్మ నిండుతుంది. ఇట్టి ఆత్మను నిండించుకునేటువంటి ఒక స్థితికి మనం కొన్ని రకములైనటువంటి ఆత్మ విచారణలే చేయాలి. సంసారమును భుజం పైన సర్వేశ్వరుని హృదయం పైన నింపుకున్నప్పుడే మన సర్వస్వం కూడా సార్థకమవుతుంది. చేతులు జగత్తు లోపల హృదయాన్ని దైవం లోపల పెట్టుకున్నప్పుడు మన జీవితం పండుతుంది. దీనినే తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ ఆత్మే కామ్. కనుకనే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్. సేవకారూపమైనటువంటి వృత్తులు ఎందు సేవా పరికరములు ఎందు మన జీవితము

0: ఆ దీను రెండింటినీ సమానంగా చూసుకోవాలి. కర్మలు చేసే కాయము బ్రహ్మ, కర్మలు బ్రహ్మ, అర్పితము గావించుకునే అగ్ని బ్రహ్మ, ఈ ఓతలు బ్రహ్మ, దీనిని అందుకునేటువంటి వాడు బ్రహ్మ. కనుకనే వేదమునందు స్వధా అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చారు. స్వధా అనగా ఏమిటి? అన్నము అని అర్థము. అన్నం అంటే కేవలం వండినటువంటి, కేవలం నోటుతో తినేటువంటి యొక్క వస్తువుకు మాత్రమే ఆహారం కాదు. సర్వేంద్రియములతో అనుభవించేటువంటి యొక్క విషయములు, విషయము, పదార్థము అన్ని కూడా ఆహారం కిందనే లెక్క. ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు ఉంటున్నాయి. శబ్దము ఇది ఆకాశ స్వరూపమైనటువంటి యొక్క కర్ణము, శబ్దములో సదాశివుడు ఉంటున్నాడు. కనుక ఈ సదాశివునికి నైవేద్యము గావించడానికి సద్విషయములు విను, పవిత్రమైనటువంటి విషయాలు విను, మధురమైనటువంటి గానములు విను, ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి శబ్దములు మాత్రమే ఈ బ్రహ్మకు, సదాశివులకు సరైన నైవేద్యంగా ఇవ్వాలి. ఇది కూడా ఒక ఆహారమే. ఇంకా నాసికము, ఇది కూడా ఒక బ్రహ్మని, ఇది వాసన బ్రహ్మ. అతనికి చక్కని సుగంధాన్ని మాత్రమే అందించు, సుగంధాన్ని మాత్రం నైవేద్యం చేసి అతనికి ఏమాత్రం కూడా చిరాకును కలిగించద్దు. కాదు, ఈ దుర్గము దేహమునకంతా కూడా ఒక విధమైనటువంటి అసహ్యాన్ని కలిగిస్తుంది, దేహమునకు అనారోగ్యం చేకూరుస్తుంది. కనుక తినేటువంటి ఆహారం కూడా మంచి ఆహారమైనప్పుడే చక్కగా జీర్ణమై పుష్టిని సంతృష్టిని అందిస్తుంది. చెడ్డ ఆహారములేగిన అయితే అనారోగ్యాన్ని తెప్పిస్తుంది, మరణానికి గునిపోతుంది. కనుక ఈ ద్వారము నుండి కూడాను చక్కని ఆహారం అనేటువంటి వాసనను అందించు, కూడాను ఆహారమే. ఇంకా కన్నులు, ఇవి కూడాను ఒక విధమైనటువంటి ఇంద్రియములు. ఇది భగవంతుని యొక్క దృష్టి స్వరూపములు. కమలపత్ర నేత్రాయ నమః. ఈ కన్నులు అతని యొక్క దృష్టిగా నిరూపిస్తూ వచ్చాయి. కనుక మంచిని చూడు,
1: సో సీ గుడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క సౌందర్యమైనటువంటి జగత్తును చూడు, చెడ్డను చూడవద్దు. ఎవరికి ఎవరేమైనా అపకారం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవద్దు, బాధిస్తున్నటువంటి దృశ్యమును చూడవద్దు. కనుక దృశ్యమును కూడాను ఒక పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆహారంగా తీసుకుని అది దీనికి నైవేద్యంగా అందించాలి. స్పర్శ చర్మము, ఇది కూడాను అందరినీ తగిలించడానికి వీలు కాదు, ఎవరిని వారితో స్పర్శించడానికి సాధ్యము కాదు. ఇది లోకరీతిగా చూస్తే ఒకరినొకరి స్పర్శించడం వల్ల కొన్ని రోగములు కూడాను ప్రారంభమవుతాయి. కనుక నీ ధ్యాన సమయమునందు ఏకాంతమైనటువంటి యొక్క స్థితిని ఏర్పరచుకుని ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడాను తగలనివ్వకుండా దేహాన్ని చుచ్చుకుంటూ వస్తుంటారు. స్పర్శ కూడాను ఒక పవిత్రమైనటువంటి నైవేద్యమే భగవంతునకు. ఈ భగవంతునికి స్పర్శ రూపంలో ఉండేటువంటి యొక్క గాలి ఆ విష్ణువునికి నైవేద్యం, శివులకు నైవేద్యం. ఈ విధంగా భగవంతునికి నైవేద్యంగా మనం భావించాలి. కనుకనే శబ్ద స్పర్శ రూప రసగంధాదులే కాకుండా సర్వేంద్రియములు కూడాను ఇది ఆహారంగానే ఉంటుంది. కనుక ఆహారం అంటే కేవలం నోటితో భుజించేటువంటిదే కాదు ఆహారం. కన్నులతో చూచేది ఆహారమే, చెవులతో వినేటువంటిది ఆహారమే, ముక్కుతో వాసన చూచేటువంటిది ఆహారమే, చర్మముతో చేర్చేటువంటిది ఆహారమే. ఈ ఐదు కూడాను ఆహారంగానే ఉంటున్నాయి. ఈ ఆహారమును నీవు భుజిస్తున్నావు అనేటువంటి భావంతో నీవు భుజించకూడదు. బ్రహ్మార్పణం, దైవానికి అర్పితం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇవి పవిత్రమైనవి గాను, శుచి అయినటువంటివి గాను, శుభ్రమైనటువంటివి గాను ఉంటుంటాయి. అంటే దీనికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. వేదమున మాయా అని ఒక అర్థము, ప్రకృతి అని మరొక అర్థము. ఏతావాత ప్రకృతి అంతయు కూడాను మనకు ఆహారమే, క్రియలు కూడాను మనకు ఆహారమే, సంకల్పం కూడాను మనకు ఆహారమే, ప్రతి చర్య కూడాను ఆహారమే. కనుక ప్రకృతి యొక్క స్వభావములో ఉండినటువంటి యొక్క దేహమునకు ప్రకృతి ఆహారంగానే ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణ, ఆకలి అవుతుండాలి. ఈ ఆకలి అవుతే సమయంలో ఆహారం నందించాలి. ఈ ఆకలి కేవలము ఒక రోగముతో సమానం. ఈ రోగమునకు ఆహారం ఔషధంతో సమానము. అన్నమును అందించినప్పుడే ఆకలి అనే రోగము నివారణ అవుతుంది. ఒక సంకల్పం వచ్చింది, ఇక్కడ నవ్వు పెడుతూ ఉండాలి. నేను గోక్కోవాలని ఒక సంకల్పం వచ్చింది, క్షణమే గోక్కోవాలని సంకల్పం వచ్చి చేయిపోయి గోకుతుంది. ఈ సంకల్పం ఒక రోగమే, ఈ సంకల్పానికి ఈ పని చేయటమే దీనికి ఔషధం. అనగా ప్రతి చిన్న విషయం నుంచి కూడాను పెద్ద విషయం వరకు కూడాను, అన్నము మొదలుకొని ఆనందము వరకు కూడాను బ్రహ్మమయమే. కనుకనే సర్వం బ్రహ్మమయం. కనుకని నీ తృప్తి నిమిత్తమై నీవు సాధనలు చేసి నీ సత్స్వరూపాన్ని నీవు సందర్శించుకుని నిత్య చైతన్యాన్ని నీవు అనుభవించుకొని ఈ మానవ జన్మానికి ఒక సార్థకతను అందించండి.
2: ఇంతవరకు మీరు ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1984 అక్టోబర్ 3వ తేదీన దసరా మహోత్సవాల సందర్భంగా భగవాన్ బాబావారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మీరెంతో గొప్ప శ్రీమంతులుగా విద్యావంతులుగా ఉండవచ్చును, కాని నేను మీ సిరి సంపదలను మీ విద్యను చూసి మెచ్చుకోను. వాటిని మీరెంతవరకు సద్వినియోగం చేస్తున్నారనేదే నేను చూస్తాను. ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. సమాజానికి ఉపకరించని విద్య సంపద ఎంత ఉండినా ప్రయోజనమేమిటి? మీ విద్యను సద్వినియోగం చేసినప్పుడే మీరు నిజమైన విద్యావంతులవుతారు. మీ సంపదను సద్వినియోగం చేసినప్పుడే మీరు నిజమైన శ్రీమంతులవుతారు. మీలో ప్రేమ ఉన్నప్పుడే అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. నాలో ప్రేమ సంపూర్ణంగా ఉంది కనుకనే ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ప్రేమయే అందరినీ ఇక్కడికి రప్పిస్తున్నది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? వేసవి శిక్షణా తరగతులలో స్వామి స్వయంగా తమ బాల్యాన్ని గురించి చెప్పిన విశేషాలను మరికొన్ని విందాం. అనంతపురానికి సుమారు 30 మైళ్ల దూరంలో ఉన్న ఉరవకొండ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో స్వామి అన్నగారు తెలుగు టీచరుగా పనిచేసేవారు. అక్కడ తన అన్నగారింట్లో 2 సంవత్సరాలు గడిపినప్పుడు జరిగిన సంఘటనలను గురించి ఇలా వివరించారు. 1.5 సంవత్సరాల క్రితం కస్తూరిగారు కూడా స్వయంగా వెళ్లి ఉరవకొండ ప్రాంతాన్ని దర్శించి వచ్చారట. స్వామి పాదస్పర్శతో పునీతమైన ఆ పాఠశాలలోని విశాలమైన పొడవైన వసారాలో నడిచారట. తరగతి గదిలో స్వామి విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాలు పెట్టుకోవటానికి 3 విద్యార్థులు మాత్రమే కూర్చోవటానికి ఆ బల్ల సరిపోయేలా ఉండేది. కస్తూరిగారు ఆ బల్లపైన కూర్చుని స్వామి తన పక్కన చిన్నారి బాబాగా కూర్చున్నట్టు ఊహించుకున్నారట. ఆ రోజున పాఠశాలలో కస్తూరిగారితో పాటు ఉరవకొండలో వైద్య నిపుణులైన డాక్టర్ మొయినుద్దీన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా స్వామి వయసు వారే. ఆయన స్వామితో కలిసి చదువుకున్న సహ విద్యార్థి. డాక్టర్ మొయినుద్దీన్ గారు బాబాతో గడిపిన బాల్య విశేషాలను ఈ విధంగా పంచుకున్నారు. నేను సరిగ్గా సత్యం వెనకే కూర్చునేవాణ్ణి. స్వామి తలపైన ఉండే టోపీని లాగి అల్లరి చేస్తూ ఉండేవాణ్ణి. టోపీ లేకుండా ఆ రోజులలో ఎవ్వరూ తరగతి గదులకు హాజరు కావటానికి వీలుండేది కాదు. కనుక స్వామి తన టోపీని తిరిగి ఇవ్వమని అడిగేవారు. అంతేకాని నాతో పోట్లాడటం కాని ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేయటం కాని తన టోపీకి బదులుగా నా టోపీని లాక్కోటం కాని చేసేవారు కాదు. ఆయన ఎంతో సౌమ్యంగా, మృదువుగా, అహింసాయుతంగా వ్యవహరించేవారు. అందువలన ఆ టోపీని తిరిగి స్వామికి ఇవ్వాలంటే బదులుగా నాకేదైనా మిఠాయి సృష్టించి ఇవ్వమని అడుగుతూ ఉండేవాణ్ణి. కలకండ అంటే విసుగు పుట్టిన నేను రసగుల్లా, లడ్డూ లేదా మైసూర్పాకు వంటి మిఠాయిలను ఇవ్వమని కోరేవాణ్ణి. తన చేతిని 2-3 సార్లు గాలిలో గుండ్రంగా తిప్పి స్వామి నేను కోరిన మిఠాయిని సృష్టించి ఇచ్చేవారు. ఇది చూసిన వాళ్లందరికీ సహజంగానే నోరూరేది. మళ్లీ మళ్లీ సృష్టించివ్వమని అందరం కలిసి గొడవ చేయటంతో ఆ రేకెత్తే కలకలం విని ఉపాధ్యాయుడు ఏమిటో ఈ గొడవ అని చూస్తే పాఠం చెప్పటం ప్రారంభించటానికి ముందుగా ఆయనకు కూడా తన వంతు వాటా ఇవ్వబడుతూ ఉండేది అంటూ డాక్టర్ మొయినుద్దీన్ గారు స్వామి చిన్ననాటి ముచ్చట్లను చక్కగా వివరించారు. ఈ ప్రపంచాన్ని చక్కదిద్ది అంతటా సత్యపాలనను స్థాపిస్తానని తనతో రహస్యంగా స్వామి చెప్పారని ఆయన తోటి విద్యార్థులలో ఒకరైన శ్రీ సీతారామారావు గారు కస్తూరిగారితో చెప్పారు. చిన్నప్పుడు స్వామి తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆటలాడుకునే చెట్టుని కూడా చూశాను అన్నారు కస్తూరిగారు. దీర్ఘచతురస్రాకారంలో కల ఆ స్థలంలో గల 5 చెట్లపై తాను తన స్నేహితులతో కలిసి కోతి కొమ్మచ్చి ఆట ఎలా ఆడుకునేవారో మాకు వివరించి చెప్పారు. ఆ 5 చెట్లలో 2 ఇప్పుడు నరికేశారు, కాని మిగతా 3 చెట్లు అలాగే ఉన్నాయి అని చెప్పారు కస్తూరిగారు. ఈ కోతి కొమ్మచ్చి ఆటను పిల్లలు 2 జట్లుగా ఏర్పడి ఆడతారు. వీళ్లలో 1 జట్టువారు కొమ్మలపై పాకుతూ, కొమ్మలు పట్టుకుని వేలాడుతూ, కిచకిచలాడుతూ 1 కొమ్మ నుంచి మరొక కొమ్మ వైపుకు పడిపోకుండా దాటుతూ ఉంటారు. అప్పుడు 2వ జట్టువారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, కేకలు పెడుతూ 1వ జట్టులో ఎవరైనా ఒకరిని ముట్టుకోగలిగితే వారు ఆటలో అవుట్ అయినట్లు. ఒకవేళ ఎవరైనా కొమ్మలపై నుంచి ఎగురుతున్నప్పుడు కింద పడిపోతే అవుట్ అయినట్లు ప్రకటిస్తారు. అవతలి జట్టువారు కింద పడిపోవడం కోసం 2వ జట్టువారు గట్టిగా అరుస్తూ, కేకలు పెడుతూ, చాలా గట్టిగా వేగంగా కొమ్మలను పట్టుకుని ఊపేస్తూ ఉంటారు.
ఒకవేళ ఆటలో పొరపాటున ఎవరైనా మామూలుగా మాట్లాడేస్తే వారు తక్షణమే అవుటైపోయినట్లు లెక్క కడతారు. ఈ విధంగా కోతి కొమ్మచ్చి ఆటలాడే భాగ్యాన్ని డాక్టర్ మొయినుద్దీన్ వంటి వారు ఇప్పటికీ మధుర స్మృతులుగా గుర్తు చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. చిన్నప్పుడు తాను స్కౌటుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను గురించి స్వామి వివరించారు. మాకు ఒక డ్రిల్ మాస్టర్ ఉండేవారు. ఆయన పాఠశాలలో ఒక స్కౌటు దళాన్ని ఏర్పాటు చేశారు. నన్ను కూడా ఆ దళంలో సభ్యునిగా చేర్చాలని ఆయనకు చాలా పట్టుదలగా ఉండేది. నాకు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులను సాధనా మార్గంలో ప్రవేశపెట్టాలని కోరికగా ఉండేది. కాని మా కుటుంబం చాలా పేదది కావడం చేత తగిన దుస్తులు ఇతర సామాన్లు కొనుక్కోవటానికి సరిపడా ధనం లేదు. అందువలన నేను స్కౌటు దళంలో సభ్యునిగా చేరలేకపోయాను. మా కుటుంబం ఎంత పేదదో తెలియాలంటే మీకు ఒక సంఘటన చెప్పాలి. నేను పాఠశాలకి రోజూ ఒకే ఒక చొక్కా వేసుకుని వెళ్లేవాణ్ణి. ఎందుకంటే నాకు తొడుక్కోడానికి రెండవ చొక్కా ఉండేది కాదు. ఈ విషయం కనిపెట్టిన పిల్లలు కొంతమంది నన్ను చూసి నవ్వటం ప్రారంభించారు. ఒకరోజున పాఠశాలకు వెళుతుండగా త్రోవలో వెనక నుంచి వారు నా చొక్కాను లాగి చింపేశారు. చిరిగిన చొక్కాకు పెట్టుకోవడానికి కావలసిన గుండుసూది కూడా నా దగ్గర లేకపోవటం వలన ఒక తుమ్మ ముళ్ళును తీసుకుని నా చిరిగిన చొక్కాకు పెట్టుకున్నాను. నేను స్కౌటులో ఎందుకు చేరలేకపోయానో తెలుసుకున్న నా తోటి విద్యార్థులు ఎంతో బాధపడ్డారు. పాఠశాలలో బెంచిపై నా కుడిపక్కన కూర్చునే విద్యార్థి రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే చీఫ్ అకౌంటెంట్ గారి కుమారుడు. అతడు తన తండ్రి వద్దకు వెళ్లి 2 జతల యూనిఫామ్ దుస్తులను కొనిపెట్టమని అడిగాడు. ఖాకీ నిక్కరు, సగం చేతుల వరకు ఉండే ఖాకీ చొక్కా మాకు యూనిఫామ్గా ఉండేది. అతను ఒక జత బట్టలు నా డెస్క్లో చుట్టి పెట్టి నాకొక కాగితం మీద ఆ దుస్తులను తప్పక తీసుకోవలసిందని, మనిద్దరం సోదరుల వంటి వారం కనుక ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పకుండా అంగీకరించమని కోరుతూ ఉత్తరం రాసి మరీ పెట్టాడు. కాని అది నాకు సంతోషాన్ని కలిగించలేదు. ఆ బహుమానాన్ని తీసుకోకూడదని నేను నిశ్చయించుకున్నాను. అందువల్ల బట్టలను అలాగే డెస్కులో పెట్టేసి దానితో పాటు ఒక కాగితం మీద మనిద్దరి మధ్య స్నేహం కలకాలం కొనసాగాలంటే ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి ఉండకూడదు. ఎందుకంటే బాగా అవసరంలో ఉన్నవాడికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆ ఉపకారానికి బదులుగా ఏదైనా చేసి రుణం ఎలా తీర్చుకోవాలో అన్న ఆతృత ఉంటుంది. తనేదో దానం చేశానన్న భావం ఇచ్చిన వ్యక్తిలో అహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అందుచేత ఇలా ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతి వలన తీసుకున్నవారికి ఆత్మనూన్యతాభావం, ఇచ్చినవారికి అహంభావం పెరుగుతుంది. అటువంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుచేత నేను ఈ దుస్తులను తీసుకోకుండా ఈ కాగితంతో పాటు ఇక్కడే ఉంచుతున్నాను అని రాసిపెట్టారు స్వామి. మర్నాడు ఆ విద్యార్థి కనీసం స్కౌటులో ఉన్ననాళ్లు ఆ దుస్తులను ధరించి తరువాత తనకి తిరిగి ఇచ్చేయమని ప్రార్థించాడు. కాని నేను అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. నేను ఎవరి సహాయమూ కోరను. ఇతరులకు ఎంత ఎక్కువగా బాగా సేవ చెయ్యాలో, నేర్పే అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉంటాను. అంతేకాక ఆ దుస్తులు మీ నాన్నగారు నీకోసం తయారు చేయించినవి. అవి నువ్వు కాకుండా నేను ధరిస్తే అది అసత్యమవుతుంది. నా పేరే సత్యం కనుక సత్యం తప్పి ప్రవర్తించటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని నచ్చచెప్పి అతని బట్టలు అతనికి తిరిగి ఇచ్చివేశాను అని తెలిపారు స్వామి.

ఈ సందర్భంలో ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది అని కస్తూరిగారిలా చెప్పారు. 20 ఏళ్ల క్రితం మా బంధువులలో ఒకరికి కలిగిన అనుభవమిది. అతను రంగూన్ నుండి బెంగుళూరులో ఉన్న తన సోదరికి ఒక చక్కని బర్మా గొడుగును పుట్టినరోజు కానుకగా ఇవ్వటం కోసమై తీసుకొచ్చాడు. కాని ఆమె ఆ బహుమానాన్ని తిరస్కరించటంతో

ఆ గొడుగు వాడకుండా అలాగే మూలపడి ఉంది. కొన్నాళ్ల తర్వాత అతని తల్లిదండ్రులు ఆ గొడుగును తెచ్చి స్వామి పాదాల చెంత సమర్పించారు. దొంగిలించిన వస్తువులు నాకెందుకు తెచ్చి ఇచ్చారు? వాడినా వాడకపోయినా ఇది మీ అమ్మాయి గొడుగు అంటూ తీసుకోవటానికి స్వామి నిరాకరించారు. స్వామికి ఏదైనా సమర్పించదలుచుకుంటే మనసా వాచా కర్మణ ఆ వస్తువుని త్రికరణ శుద్ధితో స్వామికి సంపూర్ణంగా అర్పించాలి. స్వామి బాల్య విశేషాలను వివరిస్తూ కస్తూరిగారు ఈ విషయాలనింకా వెల్లడించారు. ఉరవకొండలో బాబా రోజూ నీళ్లు తోడి తెస్తుండే బావిని కూడా కస్తూరిగారు చూశారట. ఊరికి 1 కిలోమీటర్ దూరాన ఉన్న ఆ బావి నుంచి స్వామి ఒక కావడి భుజంపై పెట్టుకుని 2 పెద్ద నీళ్లబిందెలతో రోజూ 6 సార్లు నీళ్లు మోసుకుని వచ్చేవారు. ఆ ఊరికి అదొక్కటే మంచినీళ్ల బావి కావటం చేత, నూతిలో నీరు బాగా లోతుగా ఉండటం చేత చాలా శ్రమపడవలసి వచ్చేది. ఇంటికి నీళ్లు తేవటానికే ఉన్న సమయమంతా సరిపోవటం చేత మరి ఏ ఇతర కార్యక్రమాలకు స్వామికి సమయం దొరికేది కాదు అని తెలిపారు స్వామి. బాలునిగా ఉన్నప్పుడే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆరాధించి ఈ బాలుడు ఒకనాడు ప్రపంచానికే బోధకుడు కాగలడని ఊహించిన ఉపాధ్యాయుడు మహబూబ్ ఖాన్ను కూడా కస్తూరిగారు కలుసుకున్నారు. తనను తాను షిరిడీ సాయి అవతారంగా ప్రకటించుకున్న తర్వాత ప్రతి గురువారము స్వామి కూర్చుని ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని కూడా కస్తూరిగారు సందర్శించుకున్నారు. మేము ఎంతో గౌరవంతో భక్తితో ఆ ప్రదేశంలో తన్మయులమై నిలబడి ఉండగా ఒక వృద్ధ గ్రామస్థుడు ఆ రోజుల్లోని ఒక కథను గురించి కస్తూరిగారికి వారితో కూడా ఉన్న భక్తులకు వివరించాడు. ఒకనాటి రాత్రి పక్క ఊరి నుంచి కొంతమంది స్త్రీలు జట్టుగా ఎడ్లబండిలో ప్రయాణం చేసి ఒక సినిమా చూడ్డానికి వచ్చారు. బండిలో బాగా కిక్కిరిసి గుంపుగా కూర్చోవటం వల్ల అదే అదునుగా వారిలో ఒక స్త్రీ తన పక్కనున్న స్త్రీ తలలో ధరించిన ఒక బంగారు ఆభరణాన్ని దొంగిలించేసింది. ఆమె నిద్రలేచిన తర్వాత తన తలలో బంగారు ఆభరణం లేకపోవటాన్ని గమనించింది. కాని వారిలో ఎవరికీ ఈ దొంగతనం చేసిన స్త్రీపై అనుమానమే కలగలేదు. అందరూ ఒకరినొకరు బాగా ఎరుగున్నవారు కావటం చేత వారికి తమలో ఎవరిపైనా అనుమానం రాలేదు. ప్రయాణం చేస్తుండగా మధ్యదారిలో ఆభరణం వదిలే బహుశా కింద పడిపోయిందేమో అని అందరూ ఊహిస్తే, మరికొందరు ఆమె వచ్చేటప్పుడే ధరించి వచ్చిందో లేదో బాగా గుర్తు తెచ్చుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు ఒక వృద్ధుడు వారితో, ఈ ఊరిలో ఒక అద్భుతమైన బాలుడున్నాడు. అతడు ఈ ఊరి పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుని సోదరుడు. మనం ఈ విషయం అతనిని అడిగి తెలుసుకొనవచ్చును అని సలహా చెప్పాడు. వారంతా స్వామి దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్లని చూసి, ఓ జానకమ్మా, ఆ నగ తిరిగి ఇచ్చేయ్ అని ఆదేశించగానే ఆమె వెంటనే తాను దొంగిలించిన నగను తిరిగి ఇచ్చివేసింది. అవమానంతో ఆమె తల వాలిపోయింది. వెళ్ళండి, ఆమెను కూడా మీతో సినిమాకు తీసుకువెళ్ళండి. పశ్చాత్తాపమే తప్పుకు సరియైన శిక్ష. ఈ తప్పును మన్నించండి. బలహీన మనస్కురాలైన ఆ స్త్రీ నగల చేత ఆకర్షింపబడేందుకు కారణం మీరే కదా. ఇంక మరెన్నడూ ఆమె ఇటువంటి పొరపాటు పనులు చెయ్యదు. నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆమె నా చేత అనుగ్రహించబడింది అని స్వామి ఆ స్త్రీలతో అన్నారు. ఈ విధంగా ఆ వృద్ధ గ్రామస్థుడు మాకు ఆ నగ వృత్తాంతాన్ని తెలియచేశాడు అని తెలిపారు కస్తూరిగారు. ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ బాల్యం నుంచి కూడా తాను ఎటువంటి బాధ పడకుండా ఆ దుర్భర దారిద్ర్యాన్ని, కఠినమైన ఆ జీవితాన్ని ఎలా ఓర్పుతో భరించారో స్వామి విద్యార్థులకు చెప్పారు. ఒకరోజు సాయంకాలం స్వామి తమ ఇంట్లో ఉన్న ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. స్వామి సోదరుని భావమరిదికి స్వామి ఇలా కుర్చీలో కూర్చుని ఊగటం కోపాన్ని తెప్పించింది. అతను కోపంతో మండిపోతూ ఎంతో అసహనంతో, అంత విలువైన కుర్చీలో కూర్చుని
అలా మహారాజులా ఊగటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గట్టిగా గద్దించాడు. ఒకనాడు నేను వెండి కుర్చీలో కూర్చుని మహారాజులా ఊగటం నీ కళ్లతో నువ్వే చూస్తావు అని చెప్పారట స్వామి. ఇది అతనికి మరింత కోపాన్ని కలిగించింది. 7 సంవత్సరాల తర్వాత స్వామి చెక్క కుర్చీలో కూర్చోడం భరించలేక చించోలీ రాణి స్వామి కోసం ఒక వెండి కుర్చీని తయారు చేయించి తెచ్చారు. శివరాత్రికి కాని దసరా పండగలలో కాని స్వామి ఆ కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. అలా మహారాజులా ఊగటానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? లే, ఇక్కడి నుంచి లేచి బయటికి పో అంటూ గట్టిగా గద్దించాడు. ఒకనాడు నేను వెండి

స్వామి ఆ కుర్చీని బయటకు తీయటానికి అనుమతించలేదు. స్వామి జన్మదినోత్సవానికి స్వామి సోదరుని బావమరిది రావటం జరిగింది. అప్పుడు స్వామి అక్కడ ఉన్న అంతమందిలోనూ అతనినే పిలిచి ఆ కుర్చీని భజన మందిరంలో పెట్టమని చెప్పారు. పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ అతడు క్షమించమంటూ స్వామిని వేడుకున్నాడు. విచారింపవల్లదని స్వామి అతనిని అనునయించారు. ఇతరులు ఎంతగా నొప్పించినా ఏమాత్రం చలించకుండా ఎంతో సహనంతో ఓర్పుతో భరించే స్వామి తన జీవితంలో బహుశా ప్రతిస్పందించిన సంఘటన ఇదొక్కటే. సంకుచితంగా వ్యవహరించే స్వార్థపరులకు, ఇతరుల తప్పులను వేలెత్తి చూపి అపహాస్యం చేసే అసూయాగ్రస్తులకు తాను చాలా దూరంగా ఉండేవాడినని, తనకు జన్మనిచ్చిన కుటుంబము యొక్క వంశము యొక్క పరువు ప్రతిష్టలను కాపాడటానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడినని స్వామి విద్యార్థులకు తెలియచేశారు. పాటలను నినాదాలను వ్రాసి అందుకు బదులుగా తనకు కావలసిన దుస్తులను పుస్తక సామాగ్రిని కోట సుబ్బన్న కిరాణా దుకాణం నుంచి స్వామి తీసుకుంటూ ఉండేవారు. ఆ దుకాణాన్ని కూడా కస్తూరి గారు చూశారు. ఇప్పుడు ఆ దుకాణం సుబ్బన్న మనవడి చేత నడపబడుతోంది. సుబ్బన్న ఒకసారి తను అమ్మే ఆయుర్వేద ఔషధాలు, పసిపిల్లల ఆహారం బాగా అమ్ముడుపోయేలా సహాయం చెయ్యమని స్వామిని అర్థించాడు. స్వామి వ్రాసే పదాలు ప్రచారాన్ని ఎంత బాగా చేసేవంటే, బాలురు ఆ పదాలను పాడుతూ ఆ వస్తువులను గురించి ప్రచారం చేస్తుంటే సరుకంతా కూడా క్షణాల్లో అమ్ముడుపోయేదని సుబ్బన్న సమకాలికులు తెలియచేశారు. ఉరవకొండ ప్రజలకు ఏ కొత్త వస్తువులను పరిచయం చేయాలన్నా, ఉదాహరణకు డాక్టర్ గోపాలాచార్యులు గారు తయారు చేసిన బాలభాస్కర వంటివి, ఈ విధంగా వీధులలో పాటలు పాడుతూ ప్రచారం చేయవలసిందే. పట్టణంలో ప్రతి వారం జరుగుతుండే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు సుబ్బన్న సరుకంతా ఈ పిల్లలు పాడే పాటలతో ఆ పదాలతో త్వరత్వరగా విక్రయించబడుతూ ఉండేది. స్వామి చిన్ననాటి విశేషాలను ఎంత విన్నా మనసు ఇంకా వినాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. స్వామి బాల్య స్నేహితులందరూ ఎంత అదృష్టవంతులో.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఈనాటి మన కార్యక్రమంలో శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ పుస్తకం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 11వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తన దివ్య తత్వాన్ని మూర్ఖులకు అజ్ఞానులకు తెలియజేయకూడదు అని చెబుతూ, ఈ పరమ రహస్యమైన విషయం భక్తి విశ్వాసాలు లేనివారికి, భగవంతునియందు నమ్మకం లేనివారికి, సేవ చెయ్యడంలో పరమార్థాన్ని గ్రహించలేనివారికి చెప్పవద్దని ఆదేశించారు. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం అంటున్నారు. సత్యమీ రహస్యాలన్నింటినీ మించిన రహస్యం అనే గొప్ప సత్యాన్ని బాబా ఇక్కడ ఈ షెడ్లో బహిరంగంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ నీకూ నాకూ అందరికీ తెలిసేలా ఎలుగెత్తి చాటారు అని శ్రీ రత్నయ్య గారు అన్నారు. ఇది నాకు విచిత్రంగా ఉంది అన్నారాయన. ఇంతలో మా సంభాషణలో మరో వ్యక్తి కల్పించుకుని, ఈ యువకుడు మట్టిగోడలతో ఉన్న పూరింట్లో, చుట్టూ కొండలతో ఆక్రమించిన ఈ కుగ్రామంలో మట్టిలో మాణిక్యంలా జన్మించాడు. ఈ నేలపై ఈ నది ఒడ్డున ఆడిపాడిన ఈ మాణిక్యం ఇప్పుడు తన అసలు కాంతులతో ప్రకాశిస్తోంది. ఈ కుగ్రామం భూతల స్వర్గంగా రూపొందుతుందని ఎవరం ఊహించాం అన్నారు. సృష్టికర్త సృష్టిభర్త అయిన ఈ బాబా చేసిన ఈ కొత్త ప్రకటన మాలో నూతన సంచలనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది. స్వామి పట్ల మా దృక్పథం దివ్యమైన నూతన పంథాలో ప్రయాణించేలా, స్వామిని మరింత దగ్గరగా అర్థం చేసుకునేలా చేసింది. మేమంతా ఇలా రాత్రివేళ బయటకు వెళ్లడం, వెన్నెల్లో మళ్లీ మళ్లీ తరచి తరచి మాలో మేము చర్చించుకోవటం, సరికొత్త జ్ఞానాన్ని పొంది నూతన ఉత్సాహంతో తిరిగి రావటం అంతా బాబాకి తెలియని సంగతేమీ కాదు కదా. తలగడకు తల ఆంచుకుని పడుకుని ఆలోచిస్తున్న నా తలంపుల్లో భగవద్గీత శ్లోకం ఒకటి మెదిలింది. ఒక వ్యక్తి ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయంగా దీన్ని చూస్తాడు, అలాగే మరో వ్యక్తి ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి మాట్లాడతాడు, మరొకడు ఎంతో అద్భుతమైన ఈ విషయం గురించి వింటాడు. కాని నిజానికి ఇది అసలు ఏమిటో ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను బాబాని చూశాను, నేను బాబాతో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. ఎందరి ద్వారానూ స్వామి గురించి, స్వామి అద్భుత మహిమ గురించి విన్నాను. కాని స్వామి వీటన్నింటికంటే అతీతమైన, మానవ మేధకు అందని అద్భుతమూర్తి. ఇనుపమంచంలో ముడుచుకొని పడుక్కున్న ఈ మానవాకృతి దాల్చిన వ్యక్తి సకల విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవటం నాకు సాధ్యమా? నా విశ్వాసం నాకు ఈ పరమ సత్యాన్ని గ్రహించడానికి తోడ్పడుతుందా? మందిరంలో బాబా దివ్య సన్నిధిలో కాలం గడపటమంటే అది భారతీయ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మ మౌలిక సూత్రాలను గురించిన విజ్ఞానాన్ని సముపార్జించుకోవటమే. బాబా మనకు పవిత్రమైన ప్రేమను బోధిస్తారు. ఒకసారి తిరుచనాపల్లికి దగ్గరగా ఉన్న గ్రామం నుండి ఒక పిల్లవాడి తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల బాబును బాబాచేత అక్షరాభ్యాసం చేయించటం కోసం తీసుకువచ్చారు. వారు ప్రార్థించిన దానికంటే కూడా బాబా ఎక్కువగా అనుగ్రహించారు. ప్రాచీన సంప్రదాయం ప్రకారం జరిపించవలసిన కొన్ని విధులు వారు ఇంకా నిర్వర్తించాల్సి ఉందని బాబా అన్నారు. బాబుకి ముండనకర్మ చేయించి తలస్నానం చేయించారు. తరువాత తమ హస్తచాలనంతో ఒక బంగారు తీగను సృష్టించి దానికి ఒకవైపున సూది మొనవలే చేసి హిందూ బాలురకు తప్పనిసరిగా చేయవలసిన చెవులు కుట్టించే కార్యక్రమం అంటే చౌలం అనే విధిని చేయించారు. అప్పుడు ఆ పిల్లాడిని ఒళ్ళో కూచోబెట్టుకుని కుడిచేతిని పట్టుకుని ఓంకారం రాయించి అక్షరాభ్యాసం చేశారు. అన్ని ధ్వనులు ఉత్పన్నమయ్యేది ఓంకారం నుండే కదా. మానవ స్వరపేటిక నుండి ధ్వని ఉత్పన్నమై గొంతు నుండి ఓంకారంగా బయలుదేరి పెదవుల నుండి ఉచ్చరింపబడుతుంది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నేను స్వయంగా చూసే అవకాశం లభించింది. ఆ రోజుల్లో బాబా బెంగుళూరు వచ్చినప్పుడు తరచుగా భక్తుల ఇళ్లకు వస్తూ ఉండేవారు. నేను, మా ఆవిడ, మా అమ్మ కూడా ఒక్క అవకాశం కూడా పోగొట్టుకోకూడదని ప్రయత్నం చేసేవాళ్లం. ఆయన పాదాలను స్పృశించాలని ఆతృతతో ఉన్న మమ్మల్ని వందలాది మంది చుట్టూ మూగి ఉన్నప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతోనూ
చెయ్యి ఊపి సైగ చెయ్యడం ద్వారానూ దగ్గరకు రమ్మని పిలిచేవారు. చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ పున్నయ్య ఇంట్లో స్వామి ఎక్కువగా బస చేస్తూ ఉండేవారు. పూర్ణయ్య గారి సతీమణి అయిన శ్రీమతి నాగమణి అమ్మ కూడా బాబా భక్తుల పట్ల చాలా దయతో వ్యవహరించేవారు. బాబా అక్కడ ఉన్నన్ని రోజులు ఈ ఇల్లు భక్తుల కోసం తెరువబడి ఉండేది. బాబా అక్కడి నుండి పుట్టపర్తిగాని మరే ప్రదేశమైనా కాని వెళ్లిపోయినప్పటికీ ఆమె భక్తులతో గంటల కొద్దీ, స్వామి అక్కడ ఉన్నప్పుడు ఆయన చూపిన అద్భుతాల గురించి, గొప్ప సంఘటనల గురించి చాలా ఉత్సాహంతో తరచుగా చెప్తూ ఉండేది. బాబా దివ్యత్వాన్ని గురించిన సంఘటనలు ఆవిడ వివరిస్తూ ఉంటే వినాలని ఉత్సాహంతో మేము తరచూ వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాళ్లం. ఆ అద్భుతమూర్తి లీలలు ఆయన పట్ల మాకున్న భక్తి విశ్వాసాలను ఇంకా ప్రగాఢంగా చేసేవి. అలా ఎన్ని విన్నా తనివి తీరేది కాదు. మనసంతా ఆనందంతో నిండిపోయి ఇంకా ఇంకా వినాలి అనే కుతూహలం కలుగుతూ ఉండేది. ఒకసారి బాబా బెంగుళూరులో చించోలీరాణి సోదరీమణుల ఇంటికి వచ్చారు. బాబా మమ్మల్ని వాళ్ల డ్రాయింగ్ రూంలోకి ఆహ్వానించారు. చిన్న సోదరి సీతమ్మ మైసూర్ మహారాణి కాలేజీలో బీఏ డిగ్రీ పరీక్ష రాసినప్పుడు నాకు శిష్యురాలు. బాబా వాళ్లతో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల వారి సంభాషణ నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ల భర్తలు చనిపోయారు. పెద్ద సోదరి రాజమ్మ ఒక కూతుర్ని పోగొట్టుకుంది. ఇంకా ఆవిడికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఈ అక్క చెల్లెళ్లకు వృద్ధురాలైన ఒక తల్లి ఉంది. హైదరాబాద్లో రజాకర్ల ఉద్యమం ఉన్మత్తంగా చెలరేగి ఉన్నప్పుడు బాబా తాను పెద్ద సోదరి అయిన చించోలీరాణి ఇంట్లో గడిపిన కాలం గుర్తు చేసుకున్నారు. రాణిని ఆయన తన సంకల్పంతో కాపాడిన ఎన్నో సంఘటనల్ని వివరించారు. ఆయన షిరిడీలో ఉన్నప్పుడు చించోలీ రాజాకు ఆయన పట్ల ఉన్న ప్రగాఢమైన భక్తిని గురించి వివరించారు. మానవతా దృష్టితో పేద ప్రజానీకానికి, ఆర్తులకు సేవ చేస్తూ అతను వెలుగుచ్చిన భక్తి విశ్వాసాలను వివరించారు. తరువాత సంభాషణ శరణాగతి పొందటాన్ని గురించి, భగవంతునికి అంకితమవడం గురించి మళ్ళింది. భగవంతుని శరణాగతి పొందటం గురించి మాట్లాడటం తేలికే, కాని మీరు నిజంగా సర్వస్వ శరణాగతిని చేస్తున్నారా? ఇంద్రియాలకు వశమైపోయిన మీరు ఇంకా ఉన్నతమైన ఆదర్శానికి అంకితమయ్యే స్థితిలో లేరు అన్నారు బాబా. మీ మనసును మీరు స్వాధీనపరుచుకోలేదు. అది మిమ్మల్ని పరిపరి విధాలుగా పరిభ్రమించేటట్లు చేస్తుంది. రావణునకు 10 తలకాయలున్నాయి. ఒక్కొక్క తల ఒక్కొక్క విధంగా పనిచేస్తున్నప్పుడు పరమేశ్వరుణ్ణి శరణాగతి వేడటం ఎలా సాధ్యమవుతుంది? శివుడిని అతను స్థానభ్రంశం చెయ్యడానికి ప్రయత్నించాడు అంటే అందులో ఆశ్చర్యమేముంది అంటూ బాబా నా వైపుకి తిరిగి, రావణుడు చేసిన పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా అని అడిగారు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. తన ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ బాబా ఇంకా ఇలా అన్నారు, ప్రకృతి యజమాని నుండి ప్రకృతిని దొంగిలించటమే అతను చేసిన పెద్ద పొరపాటు. ఈనాడు మీ శాస్త్రజ్ఞులు చేస్తున్న తప్పు ఇదే. భూమి నుండి నాగటి చాలులో దొరికిన భూజాత సీత. సీత అంటే ప్రకృతి. రావణుడు ఈ ప్రకృతిని దొంగిలించాడు. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా ప్రకృతిని తమ స్వార్థం కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ప్రకృతిని తాము లొంగదీసుకోగలిగామని, జయించగలిగామని గర్వపడుతున్నారు. రావణుడు ప్రకృతికి ప్రభువైన రాముణ్ణి గౌరవించలేదు. అలాగే నేటి విజ్ఞానం కూడా ప్రకృతిని గాయపరచటానికి, అవమానించడానికి భయపడటం లేదు. ప్రకృతి భర్తయైన యజమానిని గుర్తించడం లేదు. ఈ మాటలు వింటుంటే నాకు బాబా వ్యక్తిత్వం యొక్క మరోవైపు చూస్తున్నట్టు అనిపించింది. సమకాలీన మానవజాతి పరిస్థితిని అర్థం చేసుకోవటంలో ఆయన చూపే అరుదైన, స్పష్టమైన, న్యాయమైన పద్ధతి నాకు గోచరించినట్లయింది. చించోలీరాణి పెద్ద సోదరి కుమారునితో బాబా మాట్లాడారు. అతను భారత రక్షక భట దళంలో ఆఫీసరుగా సెలెక్టై మౌంట్ అబూలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అతనికి విద్యుక్త ధర్మాన్ని బోధిస్తూ బాబా ఎన్నో గీతాశ్లోకాలను ఉదహరించారు. మార్గదర్శియై
సరైన బాటలో నడిచేలా చెయ్యమని, తనను ఎల్లవేళలా కాపాడుతూ ఉండమని అతను బాబాను ప్రార్థించినప్పుడు బాబా ఇలా అన్నారు, "అది నా కర్తవ్యం. శరణు కోరిన వారినందరినీ కాపాడటం నా విధ్యుక్త ధర్మం. మానవునికి ఆకలిని ఏర్పరిచిన నాకు అతని ఆకలి తీర్చి కడుపు నింపటం ధర్మం. మొక్కను నాటిన నాకు నీరు పోసి పోషించడం కూడా కర్తవ్యమే కదా." బాబా యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించే ఈ సందేశాన్ని విని నేను నిర్ఘాంతపోయాను. తన ఖజానా నిండుగా ఉన్నదని, ఎవరేది కోరినప్పటికీ ఇవ్వటానికి తాను సిద్ధమని షిరిడీసాయి అన్నారని నేను సాయి సచ్చరిత్రలో చదివాను. అప్పట్లో నా స్నేహితులతో అదంతా అబద్ధం, మోసం అన్నాను. కాని బాబా నా యొక్క సిద్ధాంతాలు ఎంత తప్పో రుజువు చేస్తున్నారు. అలా మిగతా భక్తుల ఇళ్లలో స్వామితో గడిపినప్పుడల్లా నాకు బాబాను మా ఇంటికి ఆహ్వానించాలనే కోరిక తీవ్రతరం అవుతూ ఉండేది. కాని బాబా మన ప్రార్థనకు కరిగిపోయి అనుగ్రహించవలసిన వరమే కాని ఊరికే మన ఇళ్లకు రారు అని నేను గ్రహించాను. ఒకసారి బసవనగుడిలో ఒకరింట్లో స్వామి బస చేసినప్పుడు అమ్మ ధైర్యం చేసి బాబాను మా ఇంటికి తప్పక రావాలని ఆహ్వానించింది. "తప్పక వస్తాను, తప్పక వస్తాను" అని 3 సార్లు ఆశీర్వదించి అనుగ్రహించారు. కాని ఎప్పుడూ ఆయన సంకల్పం ఎప్పుడో అప్పుడు, కాని వస్తానని స్వామి అనుగ్రహించటం మాకు ఓదార్పుగా అనిపించింది. 1948లో బాబా జన్మదినోత్సవానికి, 1949లో ఫిబ్రవరి నెలలో శివరాత్రికి మేము పుట్టపర్తి వెళ్లాము. సుమారు 100 మంది భక్తుల సమక్షంలో ఈ ఉత్సవాలు నిరాడంబరంగా జరుపబడేవి. బాబా గ్రామ ప్రజలందరినీ అనుగ్రహించి దీవిస్తూ ఉండేవారు. జన్మదినన్నాడు ఘనంగా ఇవ్వబడే విందు ముఖ్యభాగమైతే, శివరాత్రి నాడు రాత్రి జాగరణ, భజన ముఖ్యంగా ఉండేది. మరికొద్దిసేపటిలో లింగం ఆవిర్భవిస్తుంది అనగా బాబా పగటివేళ తాను గడిపే గదిలోకి వచ్చేశారు. ఆ పవిత్రమైన సందర్భంలో అక్కడ కొద్దిమంది ముఖ్యులతో పాటు ఆ అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. బెల్లం తయారీకి శివరాత్రి ప్రారంభోత్సవం కాబట్టి గ్రామస్థులంతా బళ్ల నిండా చెరకు వేసుకుని వచ్చి ఉన్నారు. వారంతా తాము తయారు చెయ్యబోయే బెల్లంకు ఎక్కువ ధర పలకాలని, దిగుబడి బాగా ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థించడం కోసం వేచి ఉన్నారు. బెంగళూరు నగర పొలిమేర ప్రాంతంలో ఒక మూల ఊరికి దూరంగా చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసించడం ప్రారంభించాం. నేను పనిచేసే కాలేజీకి చేరాలంటే 3 మైళ్లు ఎండనక వాననక నడవాల్సి వచ్చేది. 1949 జూలైలో ఒకసారి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చేటప్పటికీ చెవులు చిల్లులు పడేలా ధ్వనిచేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. అప్పటికే స్థలం లేకుండా ఆవులు, కుక్కలు, గాడిదలు, మనుషులు అంతా గుమిగూడి ఉన్న ఒక ప్రదేశంలో నేను కూడా తలదాచుకున్నాను. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఆయన్ను కలిసి ఎలాగైనా, ఎంత దూరమైనా సరే యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీకి నేను ఉండే చోటుకు దగ్గర్లో ఉండేలా బదిలీ చెయ్యమని అభ్యర్థించడానికి గట్టిగా నిర్ణయించుకున్నాను. అక్కడ నుండి వానజల్లులో తడుస్తూ గబగబా కాలేజీకి నడక ప్రారంభించాను. ఆ రోడ్డు దాటగానే ఉన్న సెంట్రల్ కాలేజీలోనే ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నారని తెలిసినా నాకు క్లాసు ఉండడంతో గబగబా కాలేజీకి వెళ్లాను. ప్రిన్సిపల్ అయిన డాక్టర్ తిరుమలాచారి గుమ్మంలోనే నా కోసం ఎదురుచూస్తూ నిల్చుని, "కంగ్రాట్స్, బాబా నిన్ను అనుగ్రహించారు. యూనివర్సిటీ నుండి ఆర్డర్ ఇప్పుడే వచ్చింది. దావణగేరే ఇంటర్మీడియట్ కాలేజీకి నిన్ను ప్రిన్సిపల్గా చేశారు. రేపు గురువారమే చేరాలి. అది కూడా గురువారం అంటే స్వామి ప్రత్యేకంగా అనుగ్రహించే రోజు" అని అభినందించారు. ఇప్పుడే అక్కడికి ఒక తంతిని పంపి రాత్రి రైల్లో 9 గంటలకు బయలుదేరితే రేపు ఉదయం 7 గంటలకల్లా అక్కడికి చేరుకోవచ్చు అని చెప్పారు. మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే నా ఉద్యోగం, హోదా, అంతస్తు, జీతం అంతా పెరుగుతాయని బాబా ఇచ్చిన హామీ ఇప్పుడు నిజమైంది. బాబా సంకల్పం వల్లే ఇదంతా జరిగింది. బాబాకు ప్రత్యేకంగా ప్రీతికరమైన గురువారం నాడే
నేను దావణగేరే వెళ్లి ఓకే నంబియార్ నుండి పదవీ బాధ్యత స్వీకరించాను. ఆయన తల నుండి ఆనందంగా దింపేసుకున్న ముళ్ల కిరీటాన్ని నేను ధరించాను. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉన్నదని, అప్పటికే వైస్ ఛాన్సలర్ ఆ కాలేజీ వాతావరణాన్ని చక్కబరిచేందుకు నలుగురిని వరుసగా అక్కడికి ప్రిన్సిపల్ పదవికి బదిలీ చేశారని, వారు ఆ ప్రయత్నంలో విఫలం కావడం చేత ఏడాదికి ఒకరిని మార్చాల్సి వచ్చిందని, ఒకవేళ నేను వెళ్లాక కూడా ఇదే పరిస్థితి కొనసాగితే నన్ను కూడా అక్కడి నుండి బదిలీ చేసి ఇక ఆ కాలేజీని శాశ్వతంగా మూసెయ్యదలుచుకున్నారని తెలిసింది. ఇదేమంత ఆహ్లాదకరమైన విషయం కాకపోయినా బాబా స్వయంగా పంపించి ఉండటం చేత ఈ ముళ్లన్నీ కూడా పూలరేకులుగా మారుతాయనే విశ్వాసంతో ఉన్నాను. నా కార్యాలయంలో బాబా పటాన్ని పెట్టుకున్నాను. ఏ సంతకం పెట్టాల్సి వచ్చినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆర్డరు జారీ చేసినా ముందుగా వెయ్యబోయే ప్రతి అడుగు కూడా బాబా పటం ముందు నిలబడి ప్రార్థించి వారి అనుగ్రహంతోనే ప్రారంభించేవాడిని. సాయి ప్రేమమంత్రం ప్రభావంతో ఒక వర్గం విద్యార్థులకు విద్య పట్ల ఉన్న ద్వేషాన్ని పోగొట్టగలిగాను. ఆ మంత్రంతోనే దావణగేరే హరిజన క్వార్టర్స్లో సేవా బీజాన్ని నాటగలిగాను. ఆ పట్టణంలో ఒక వెజిటబుల్ ఆయిల్ కర్మాగారం ఉంది. ఎందుకంటే అక్కడ వేరుశనగ పంట అధికం, పత్తి బాగా పండే నల్లరేగడి నేల కావడం చేత పత్తి పంట కూడా అధికం. అందువల్ల అక్కడ 3 కాటన్ మిల్స్ కూడా ఉన్నాయి. ఒక పెద్ద హరిజనవాడ ఉండేది. 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఒక గుడిసె హరిజనులచే రామమందిరంగా మలచబడింది. ఆ గుడిని మా కళాశాల సేవా కేంద్రంగా ఎన్నుకున్నాం. అక్కడే స్తంభాలను పాతి ఒక నెట్ కట్టి ఒక వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి మా కాలేజీ కుర్రాళ్లు హరిజన బాలురు చేయి చేయి కలిపి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేవారు. సంఘంలోని ఒక ఛాందస వర్గం వారు గోలపెట్టిన మా కాలేజీ పిల్లల ఆదర్శం, ఐక్యత ముందు వారి వాదన నిలవలేదు. మేము రామమందిరం గోడలపై బొమ్మలతో సహా వార్తా విశేషాలను అంటించేవాళ్లం. అక్కడి వృద్ధులకు ఆ వార్తలన్నీ వివరించి చెప్పేవాళ్లం. భజనలు, సంగీత కచేరీలు, చర్చలు, నాటకాలు ఇలా అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుని ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్లం. ఎవరైనా ప్రముఖులుగాని మంత్రివర్యులుగాని కాలేజీకి వచ్చినప్పుడు వారి చేత ఆ మందిరం వద్ద ఉపన్యాసం ఇప్పించేవాళ్లం. కొంతమంది మున్సిపాలిటీ కౌన్సిలర్లకు ఈ కార్యక్రమాలు నచ్చలేదు. ఇదంతా వట్టి ప్రదర్శన అని, బూటకమని, కాలేజీ మ్యాగజైన్స్ కోసం కేటాయించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామని దుష్ప్రచారం చేసేవారు. కాని మా విద్యార్థులు వాళ్ల దుర్బుద్ధికి నవ్వుకొని వారి మీద కూడా కొన్ని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్లు. మున్సిపాలిటీ కౌన్సిలర్ల పిల్లలే కొంతమంది మా జట్టులో ఉండటం వల్ల పెద్ద పెద్ద ఉన్నతాధికారులను ఆ ప్రదర్శనకు ఆహ్వానితులుగా రావటం వల్ల మున్సిపాలిటీ వాళ్లు తప్పనిసరిగా ఆ హరిజన కాలనీ రోడ్లన్నీ వెడల్పు చేయించి మురుగునీటి పారుదల ఏర్పాట్లు చేసి ఆ కాలనీ వాళ్లకు వాళ్లు చేసిన అన్యాయాలకు బదులుగా ప్రత్యేక శ్రద్ధ వహించి కాలనీ అంతా బాగు చేయించవలసి వచ్చింది. దావణగేరే కేంద్రంలోనూ, దగ్గరే ఉన్న మల్లదహల్లి గ్రామాల్లో కూడా నేను నా హరికథా కాలక్షేపాలు కొనసాగించాను. కాలేజీ ప్రిన్సిపల్గా నా అధికారం ఆఖరి రోజున ఆ హరిజన కాలనీలో నందనార్ కథాకాలక్షేపం ఏర్పాటు చేయించాను. నందనార్ అంటే 15వ శతాబ్దికి చెందిన ఒక హరిజన భక్తుడు. బ్రాహ్మణ పూజారుల చేత స్వయంగా చిదంబరంలోని శివాలయంలోనికి ఆహ్వానించబడిన గొప్ప భక్తుడు. ఈ కార్యక్రమం మైసూరు ప్రభుత్వ విద్యాశాఖామాచ్యుల అధ్యక్షతన రామమందిరం వద్ద నిర్వహింపబడింది. నేను మరొక నూతన గ్రామీణ పథకాన్ని కూడా తయారు చేశాను. కాలేజీ విద్యార్థి బృందం దానికి నాయకత్వం వహించింది. సంచార విద్యా విషయక ప్రదర్శనను ఏర్పాటు చేశాం. పెద్దవాళ్ల కోసం 150, పిల్లల కోసం 150 చిత్రపటాలను తయారు చేసి ఆ బొమ్మల ద్వారా ఎన్నో వైజ్ఞానిక విషయాలను తెలియజెప్పేవాళ్లం. అలాగే ప్రయోగశాలకు సంబంధించిన 120 భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను వాళ్లకు చేసి చూపించడం ద్వారా వాళ్లలో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించగలిగేవాళ్లం. ఆల్చిప్పలు, నత్తగుళ్లలు, శంఖాలు, పగడపు శాఖలు, పక్షిగూళ్లు, నెమలి ఈకలు ఇలాంటివన్నీ మేము పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టుకుని
బస్సులోనో ఎడ్లబళ్లలోనో ప్రయాణిస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్లం. పాఠశాల హాలులో ప్రదర్శన ఏర్పాటు చేయటం, సరైన ఎత్తులో పటాలను వేలాడదీయటం, విద్యార్థులతో ప్రయోగాలు చేయించటం, అంతేకాకుండా తోవ పొడవునా తోరణాలు జెండాలు కట్టి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి అలంకరించేవాళ్లు. మాతో పాటు తీసుకువెళ్లిన ఒక డప్పు వాయిద్యాన్ని ఒక స్కౌటు విద్యార్థి గేటు దగ్గర నిలబడి వాయిస్తూ ఉంటే గ్రామంలోని స్త్రీ పురుషులు పిల్లలు అంతా వేరువేరు వరుసల్లో వచ్చి హాల్లో వినోద విజ్ఞాన ప్రదర్శన్ని తిలకించి ఆనందించేవాళ్లు. ఉపాధ్యాయులను కూడా విద్యా వ్యతిరేక కార్యకలాపాల నుండి మళ్లించవలసి వచ్చింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉద్యోగులంతా తమ తమ కుటుంబాలతో కలిసి సరదాగా ఒక దగ్గర గడిపే ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నించాను. వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరింట్లో ఈ విందులు ఏర్పాటు చేయబడుతూ ఉండేవి. ఈ విధానం వారిలో సోదరభావాన్ని పెంపొందింపజేసేందుకు దోహదం చేసింది. అతి త్వరలోని ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా ఒకరితో ఒకరు పోటీ పడుతూ రకరకాల వంటకాలు చేసుకువచ్చి సరదాగా విందులు ఏర్పాటు చేసుకునేవాళ్లం. దావణిగేరేకి 10 మైళ్ల దూరంలో బొంబాయి ప్రెసిడెన్సీ, సుమారు 30 మైళ్ల దూరంలో మద్రాసు ప్రెసిడెన్సీ ఉండేవి. ఈ 2 ప్రెసిడెన్సీలు కూడా బాగా జనసమ్మర్దం కలిగి మైసూరు రాష్ట్రంతో వాణిజ్యపరంగానూ సాంస్కృతిక పరంగానూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవి. బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీల పరిధిలో వచ్చే దావణగేరేకి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కన్నడ భాష మాట్లాడే ప్రజల సంఖ్య చెప్పుకోదగ్గదిగా ఉండేది. నేను మా ఉపాధ్యాయ బృందంతో ఈ గ్రామాల్లో పర్యటించి కన్నడ కళలు సంస్కృతికి భాషాభివృద్దికి కృషి చెలిపిన పండితులు సాహితీవేత్తలు గొప్ప గొప్ప మహాపురుషుల జీవితాలపై కన్నడ భాషలో ప్రసంగించేవాళ్లం. ఈ పథకాన్ని మరింతగా విస్తృతం చెయ్యాలని మా ఉపాధ్యాయ బృందం ఉత్సాహపడటం గమనించాను. మేమంతా కలిసి సాంస్కృతిక సంఘాలుగా ఏర్పడి దావణగేరే నుండి హుబ్లీ వరకు గల రైలు మార్గంలో ఉన్న ప్రతి పట్టణంలోనూ, గదగ్ హోస్పేట్ రహదారిలో ఉన్న ప్రతి పట్టణంలోనూ కూడా విస్తృతంగా పర్యటించాం. 1954 ఏప్రిల్ నెలలో ప్రభుత్వ శాసనం ప్రకారం నేను 55 సంవత్సరాలు నిండగానే పదవీ విరమణ చేసి దావణగేరే నుండి బాబా వద్దకు వచ్చినప్పుడు బాబాతో, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం. నేను వచ్చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఎందరో విద్యార్థులు హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో ఉక్కిరిబిక్కిరి చేశారు అని చెప్తుంటే బాబా వెంటనే, చాలా సంతోషం, బాగుంది అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించారు. అది చూడడానికి 4 అంగుళాలు పొట్టిగా అనిపించినా స్వామి నా మెడలో ఆ మాలను వేసినప్పుడు అది సరిగ్గా సరిపోయింది. మన ప్రతి అడుగు బాబా గమనిస్తూ తన సహాయాన్ని మనకు అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగాని కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షం వల్లనే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వల్లనే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ పదవీ బాధ్యత నుండి విరమించటానికి ముందు ఇంకా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. స్వామి బెంగుళూరు వస్తారు అనగానే మా అమ్మాయి ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉండటం వల్ల బాబా ఎక్కడ బస చేసినప్పటికీ దర్శించుకోవటానికి, వారిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించటానికి అవకాశం కలిగేది. నాకు గుర్తున్నంత వరకు స్వామితో అహంభావపూరితంగా ఉపయోగించిన మొదటి మాట అదే, మా ఇల్లు. ఓహో, అది మీ ఇల్లా, అలాగా అన్నారు ఆశ్చర్యంగా స్వామి. వెంటనే, కాదు కాదు స్వామి, అది నీ ఇల్లే. ఆ ఇంటిలోని అణువణువు, అందులోని వ్యక్తులు అంతా నీవే అని మొరపెట్టుకున్నాను. అప్పుడు స్వామి గట్టిగా, నా ఇంటికి ఆహ్వానించడానికి నువ్వెవరు? నేను నీ ఇంటా బయట నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఉంటాను, నువ్వెవరు అడగడానికి అన్నారు. ఒకానొక సందర్భంలో అంతా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. నేను, నా భార్య, మా అమ్మ అంతా కలిసి బెంగుళూరులో ఉన్నాం. స్వామి మా ఇంటికి రావటానికి అంగీకరించారు. అలాగే మరికొంతమంది ఇళ్లకు కూడా వస్తానని స్వామి చెప్పినట్లు తెలిసింది.
బాగా పొద్దెక్కేదాకా స్వామికోసం హృదయపూర్వకంగా నిరీక్షిస్తూ ఉండి సుమారు 5 గంటల సమయంలో మేమంతా 1 డజను మందిమి నిరాశతో, దుఃఖంతో, ఎర్రబడ్డ కళ్లతో, తడారిపోయిన గొంతుకలతో స్వామి వద్దకు వెళ్లి వారి పాదాలపై పడ్డాం. స్వామి ఈ దృశ్యాన్నంతా వినోదంగా తిలకిస్తూ, నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను. నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి ఇళ్లకు వచ్చాను. మీ అందరికీ 1 సూచన కూడా ఇచ్చాను. మీ ఇళ్లలో నా పటానికి వేసిన దండ 2 ముక్కలై కింద పడిందా లేదా చెప్పండి అన్నారు. నిజమే, అందరి ఇళ్లల్లోనూ ఒకే సమయంలో ఈ సంఘటన జరిగింది. మా ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. కృతజ్ఞతతో స్వామి పాదాలంటి నమస్కరించుకున్నాం. 1950లో పుట్టపర్తిలో దసరా ఉత్సవాలు జరగలేదు. అందుకు కారణం, స్వామి సూచనలకు అనుగుణంగా 2 సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటున్న ప్రశాంతి నిలయం స్వామివారి 25వ జన్మదినోత్సవం నవంబర్ 23, 1950 పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. స్వామి అవతార కార్యక్రమాల్లో ప్రశాంతి నిలయ నిర్మాణం ఒక ముఖ్యమైన ఘట్టం. నేను ఉత్సవాలకు 1 రోజుల ముందుగానే పుట్టపర్తి చేరుకుని హైదరాబాదు, వెంకటగిరి, మద్రాసు, సేలం, ఇంకా బెంగుళూరు మొదలైన ప్రాంతాల నుండి వచ్చిన సోదరులతో కలిసి గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ, మందిరం నుండి ప్రశాంతి నిలయానికి మధ్య ఊరేగింపు కొనసాగే 2 ఫర్లాంగుల తోవు పొడుగున స్వాగత తోరణాలు కట్టే ఏర్పాట్లు చెయ్యటంలోనూ పాలు పంచుకున్నాను. ఆ మార్గం చిన్న కాలువ, పచ్చని పొలాలు, పొదలగుండా సాగింది. ఆ నిర్మాణ కార్యక్రమంలో భాగం వహించిన బెంగుళూరుకు చెందిన 1 ఇంజనీరు అక్కడ ఉన్న 1 పొదను చూపిస్తూ, అందునుండి బాబా బొత్తాయిలు, యాపిల్స్ కోసి భక్తులకు ఇస్తూ ఉండేవారని చెప్పాడు. అంటే నిర్మాణ కార్యక్రమ పర్యవేక్షణకు భక్తులతో కలిసి ప్రశాంతి నిలయానికి వెళ్లినప్పుడు తనకు ఇష్టమైన విస్కీ స్వామి ఆ పొదలో నుండి తీసి ఇస్తే బాగుండునని తాను అనుకునేవాడినని ఏమాత్రం సిగ్గుపడకుండా అతను చెప్పాడు. ఆ ఉదయం అక్కడ వేలాది మంది ప్రజలు చేరారు. బెంగుళూరు నుండి వచ్చిన పువ్వుల కళాకారులు అద్భుతంగా, అతి సుందరంగా స్వామి పల్లకీని అలంకరించి సిద్ధం చేశారు. దట్టంగా గులాబీలు, మల్లెలు కూర్చిన దండల వరుసలతో ఆ పల్లకీ అత్యద్భుతంగా అలంకరించబడింది. బంగారు జరీపనితో నగిషీలు చెక్కబడ్డ పట్టు బాలీసులపై స్వామి ఆసీనులు కాగానే భక్తులు పల్లకీని భుజంపై ఎక్కించుకుని ఊరేగింపుగా బయలుదేరారు. బాబా అపూర్వమైన రీతిలో నిలయం వైపుకు తరలారు. ఒకవైపు బ్యాండు వాయిద్యాలు మోగుతుండగా మరొకవైపు భక్తులు ఎలుగెత్తి చేసే భజన పాటలతో ఊరేగింపు కొనసాగింది. అందరి కళ్లు భూమిపై శాంతిని స్థాపించి సత్సంకల్పాలను నెలకొల్పడానికి అవతరించిన ఆ దివ్య సుందరమూర్తిపై నిలిచి ఉన్నాయి. పరమశివుని త్రినేత్రాన్ని సూచిస్తూ అద్భుతంగా వెలుగుతున్న 1 కాంతివంతమైన గుర్తును బాబా నొసటిపై చాలామంది చూడగలిగారు. పూలమాలల నుండి పూరేకులు తెంపి అరచేతి నిండా నింపుకుని స్వామి పల్లకీ ఇరువైపులా విలాసంగా జల్లుతుండటం గమనించాను. కాని ఆ పూరేకులు భూమిపైకి లేదా భక్తుల శిరస్సుపైకి చేరగాని అవి పూలరేకుల్లా కాకుండా ఒకవైపు బాబా, మరొకవైపు షిరిడీబాబా చిత్రపటాలున్న వెండి బిళ్లలుగా మారిపోతున్నాయి. కేవలం వెండి బిళ్లలే కాదు, లాకెట్లే కాదు, అవి ఉంగరాలు, చాక్లెట్లు, జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు, ఇలా అవి ఏరుకున్న ప్రతి వ్యక్తికి ఎన్నో రకాలుగా అద్భుతము, ఆశ్చర్యకరమూ అయిన కానుకలుగా లభించాయి. ఆ విధంగా ఉత్తరం నుండి దక్షిణం దాకా దివ్యత్వాన్ని వర్షిస్తూ ఆ ఊరేగింపు కొనసాగింది. పల్లకీ భూమిని తాకబోయే ముందు భక్తుల హర్షధ్వానాల మధ్య బాబా పల్లకీ మోస్తున్నవారిని కొద్దిగా ఆగమని 1 పెద్ద కుప్పలాగా ఉన్న పూరేకులను బయటకు వెదజల్లారు. ఆశ్చర్యం, అవి గులాబీ పూరేకులు కావు, మల్లెపూరేకులూ కావు. వృక్షశాస్త్రానికి అందని ఏ పూజాతి రేకులో స్వర్గం నుండి ముద్రించబడినవా అన్నట్లు మెరిసిపోతూ ఉన్న వెండి నాణాలుగా అవన్నీ కింద పడ్డాయి. వాటన్నిటిమీద బాబా రూపం స్పష్టంగా ముద్రించబడి ఉంది. అంతేకాక, భయం ఎందుకింకా, నేనుండగా మీ చెత్త, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అన్న అక్షరాలు స్పష్టంగా ఎన్నో భారతీయ భాషల్లోనూ
ఆంగ్లంలోనూ చెక్కబడి ఉన్నాయి. భయం నుండి విముక్తిని కలిగించి శాంతి ప్రసాదిస్తానని హామీ ఇస్తూ సాయి శకం ఉదయించినట్లు మాకు తెలియవచ్చింది. ప్రత్యేకంగా ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవ సమారోహాన్ని వీక్షించటానికై వచ్చిన ఇంజనీర్లు ఆ సామూహిక సమ్మోహన ప్రభావంలో పడటం ఇష్టంలేక వారి తర్కాన్నే సమర్థించుకుంటూ ఆ నాణాలను ఏరుకోవడానికి సందేహించారు. నేను ఏరుకున్న రెండు నాణాలను వారి చేతికిచ్చి పరీక్షించి నిజం తెలుసుకోమని చెప్పాను. కాని వారు తమ శుష్క సిద్ధాంతాల మాయలోనే ఉండి స్వామి దివ్యత్వాన్ని గుర్తించే అదృష్టానికి నోచుకోలేకపోయారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి యొక్క పుస్తక పఠనం కార్యక్రమంలో 11వ భాగాన్ని విన్నారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయికృష్ణుని భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: హే నందలాల, గోపాల, శ్యామగోపాల్, సాయి గోపాల్, ఘన శ్యామగోపాల్, సాయి గోపాల్, హే నందలాల గోపాల, గిరిధర గోపాల, సాయి గోపాల, శ్యామగోపాల్, సాయి గోపాల్.
0: ఈ భజన కర్ణాటక సంగీతంలోని బెహాగ్ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం, చతుర్షతి దైవతం, చతుర్షతి రిషభం. ఈ భజనను పోలిన మరికొన్ని సాయి భజనలు

0: ఈ భజన మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4, 1, 2.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక ఇప్పుడు దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. అందుకై మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా వింటూ రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకై ప్రతి పంక్తిలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇందులోని మొదటి పంక్తి

నందుని ముద్దుల కుమారుడు గోపాలుడు. గోపాల అంటే గోవులను రక్షించేవాడు అని ఒక అర్థం. గో అన్న అక్షరం మానవునిలోని పశులక్షణాలను కూడా సూచిస్తుంది. గో అంటే జీవి అని, భూమి అని కూడా అర్థాలున్నాయి. గోపాలుడు గోవులకు ప్రమాదం లేకుండా కాపాడినట్లు గోపాలుడు గోవిందుడు అనగా మన ఆత్మలను రక్షించేవాడని అర్థం. 1990లో ఒక బాలుడు ప్రైమరీ స్కూల్లో చేరాడు. ఆ పిల్లవాని పేరు సాయికృష్ణ. బాగా పాడేవాడు. సాయికృష్ణ నామకరణానికి సంబంధించిన ఒక ఉదంతం ఉంది. ఇతని తల్లికి మొదటి సంతానం కలిగినప్పుడు ఆ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ పుట్టిన బిడ్డకు ఏదో ఇన్ఫెక్షన్ సోకింది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ బిడ్డ వారికి దక్కలేదు. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తన ప్రాణమే పోయినంతగా ఆమె బాధపడసాగింది. ఆమెను ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత కొందరు భక్తులు ఆ ఊరి నుండి పుట్టపర్తికి వెళ్తున్నారని తెలిసి ఈ భార్యాభర్తలు ఆ గ్రూప్తో కలిసి పుట్టపర్తికి వచ్చారు. అదృష్టం కొద్దీ వారిని స్వామి ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ రూములో అడుగుపెట్టిన వెంటనే ఆ తల్లి తన బాధను స్వామి వద్ద వెళ్లబోసుకుంది. ఆమె దుఃఖం కట్టలు త్రెంచుకుంది. స్వామి, మీరెందుకు నా బిడ్డను నాకు దూరం చేశారు? నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను ఏం పాపం చేశాను? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే స్వామి ఏమీ మాట్లాడకుండా ఆమె వంక ప్రేమగా జాలిగా చూస్తూ ఉండిపోయారు. ఆమె తన గోడు వెళ్లబోసుకుంటూ ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. స్వామి మరో డివోటీతో ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక ఆమె చేసేది లేక కన్నీరు కారుస్తూ కూర్చుండిపోయింది. ఇక కొంతసేపటిలో ఇంటర్వ్యూ ముగిసిపోతుందనగా ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదని భావించి ఆ తల్లి స్వామిని మరీ మరీ ప్రార్థించింది. తన ప్రశ్నలకు సమాధానమివ్వమని, తన మనస్సుకు శాంతినందీయమని. స్వామి మందహాసంతో కరుణ నిండిన కన్నులతో ఆమె వంక చూస్తూ, సరే, నీకు మరో సంతానాన్ని ప్రసాదిస్తాను అన్నారు. ఆ దంపతులు స్వామి మాటలకు ఎంతో ఆనందించారు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. ఒక్కొక్కరూ బయటికి వెళ్తున్నారు. చివరిగా ఆ దంపతులు గడప దాటుతుండగా స్వామి ఆమె చెవిలో, నేను నీకు తిరిగి ఆ కుమారుడినే అందిస్తాను అన్నారు. ఆ తరువాత ఈ సాయికృష్ణ అనే అబ్బాయి జన్మించాడు. స్వామి అతని తల్లి కలలో కనిపించి, నీకు పుట్టబోయే కుమారుడికి సాయికృష్ణ అని పేరు పెట్టమని చెప్పారు. కనుక స్వామి అన్ని ఆత్మలకు అధినేత, రక్షకుడు, పోషకుడు. కట్టకడపటికి జీవాత్మలన్నీ పరమాత్మలో లీనం కావలసిందే. అందుకే ఆయన గోపాలుడు.

శ్యామ అన్నది కృష్ణనామాలలో ఒకటి. అంటే నీలపు శరీరఛాయ కలవాడని అర్థం. మేఘశ్యామల వర్ణం కలవాడు. ఘన అంటే మేఘం. దైవం నీలవర్ణంలో ఉన్నట్లుగా ఎందుకు వర్ణిస్తారు? భగవంతుని తత్వం ఎవ్వరికీ అర్థం కాదు, అది నిగూఢం. సముద్రాన్ని ఆకాశాన్ని నీలవర్ణంలో సూచిస్తారు. అంటే అవి ఎంతో విశాలమైనవి, అగాధమైనవి. సముద్రపు లోతు కొలవడానికి సాధ్యమవుతుందా? ఆకాశం యొక్క వైశాల్యాన్ని ఇంత అని చెప్పగలమా? అనంతత్వాన్ని, అగాధత్వాన్ని, అప్రమేయత్వాన్ని తెలిపేదే నీలవర్ణం. నిజంగా కృష్ణుడు నీలవర్ణపు చర్మంతో జన్మించలేదు. ఆయనను ఆ విధంగా వర్ణించారు. ఎందుకంటే దైవం అప్రమేయుడు, అనంతుడు. ఎంత లోతుగా పరిశీలించినా పరీక్షించినా మానవ మాత్రులకు అర్థం కానివాడు అంటారు బాబావారు. మరొక సందర్భంలో స్వామి ఇలా వివరించారు. శ్రీకృష్ణుడు మానవుల హృదయాలను భౌతికమైన ఇంద్రియముల వెంట పరిగెత్తనీయకుండా అదుపులో ఉంచుతాడు. వారి మనస్సులను దైవోన్ముఖం చేస్తాడు. ఏమాత్రమూ విలువలేని లౌకిక భోగాల నుండి మనస్సులను మరల్చి మానవ హృదయాంతరాలలోని తృష్ణను చల్లార్చుతాడు. ప్రతి మానవ హృదయము అలమటించేది శాంతి కోసమే కదా. మేఘశ్యామ అంటే వర్షాకాలపు మేఘం వంటి నల్లని వర్ణం కలవాడని అర్థం. వర్షించబోయే మేఘం సర్వులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకే అతడు ఘనశ్యాముడు, మేఘశ్యాముడు. ఆనాటి శ్యామ గోపాలుడే నేడు సాయిగోపాలునిగా అవతరించాడు. శ్రీ కృష్ణదాస ఇరాడి సోదరులు ప్రశాంతి నిలయంలో 1960 దశకం నుండి భజనలు పాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రశాంతి మందిర భజనంలో ఆయన కంఠం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన స్వామివారితో ఇంతటి గాఢమైన అనుబంధాన్ని ఎలా పెంపొందించుకున్నారు అంటే, ఆయన మొట్టమొదట స్వామివారిని దర్శించుకున్నది భజన మందిరంలో. భజన జరుగుతూ ఉండగా సింహాసనంలో ఆయన దర్శించినది సాయిబాబాను కాదు, తాను బాల్యం నుండి ఆరాధిస్తున్న తన శ్రీకృష్ణుణ్ణే. ఆ కృష్ణుని ప్రకాశవంతమైన దేహఛాయ మనస్సును మరులుగొలిపే మందహాసం, సుందర వదనారవిందం తిలకించి తన్మయత్వంలో మునిగిపోయారాయన. ఆనాటి నుండి ఆయన గమ్యం ప్రశాంతి నిలయమే అయ్యింది. నేటికీ భజనలో కృష్ణ భజనలు పాడుతున్నప్పుడు ఆయన హృదయం ఆనంద తాండవం చేస్తుంది. ఆ శ్యామగోపాలుడే మన హృదయాలను సమ్మోహపరిచే సాయిగోపాలుడు.

గోవర్ధన గిరిని చిటికెన వేలిపై ఎత్తి గోవులను గోపి గోపాలకులను రక్షించాడు శ్రీకృష్ణుడు. గోకుల బృందావన వాసులు మేఘాధిపతి అయిన ఇంద్రుని ఆరాధించేవారు. బాలకృష్ణుడు ఇంద్రుని పూజించేదానికి బదులుగా గోవర్ధన పర్వతానికి పూజలు చేయమని నందాదులను ఆదేశించాడు. అందరూ గోపాలుడు చెప్పినట్లే చేశారు. దీనితో ఇంద్రుడు కోపగించి గోకులంపై 7 రోజులు రాళ్లవాన కురిపించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను గోపీ గోపాలకులను కాపాడాడు. 7 రోజులు గోవర్ధన గిరిని మోశాడు శ్రీకృష్ణుడు. భాగవత వాహినిలో స్వామి ఇలా వర్ణించారు, శ్రీకృష్ణుడు భగవదవతారమే అని లోకానికి చాటే నిమిత్తమే ఈ నాటకమాడాడు ఇంద్రుడు. ఇంద్రునికి కృష్ణునిపై గాని గోకుల వాసులపై గాని పగ ఏమాత్రమూ లేదు. తమతో ఆడుతూ పాడుతూ బాలరూపంలో ఉన్న కృష్ణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అన్న ఎరుక గోకుల వాసులకు కలిగించే నిమిత్తమే ఈ గోవర్ధనోద్ధరణ జరిగింది. ఏ కార్యమూ కారణం లేకుండా జరగదు. 1961లో ఈ విషయాన్నే స్వామి ఇలా చెప్పారు, కృష్ణుడు గోవర్ధన గిరిని ఎందుకెత్తాడు? తన దివ్యత్వాన్ని గోపీ గోపాలులకు తెలిపే కొరకు, వారిలో ధైర్య సాహసాలు పెంపొందించడానికి, దివ్యత్వంపై ప్రగాఢ విశ్వాసం కలిగించడానికే. నేను చేయలేని కార్యము ఈ జగత్తునందు లేదు, నేను ఎత్తలేనంత బరువు ఏదీ లేదు అన్నారు భగవాన్. శ్రీమతి విజయకుమారి అన్యథాశరణం నాస్తి గ్రంథంలో ఇలా రాశారు, స్వామి బాల్యంలో వారి అవసరాలను చూసే వ్యక్తి ఒకామె ఉండేవారు. ఆమె పేరు బాయమ్మ. వయస్సు 60 పైననే ఉంటుంది. స్వామి లేడిపిల్లలా పరుగెత్తి వచ్చి బాయమ్మ ఒడిలో కూర్చొని ఆమె బుగ్గలులాగి నవ్వించేవారు. మెల్లగా చప్పుడు చేయకుండా వెనక నుండి వచ్చి ఆమె కన్నులు మూసి భయపెట్టేవారు. బాయమ్మ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేది. పారాయణం పూర్తి అయిన తరువాత కళ్లజోడు పక్కన పెట్టుకుని కన్నులు మూసి ధ్యానం చేసేది. స్వామి మెల్లగా వచ్చి ఆ కళ్లజోడు తీసుకుని పరుగెత్తేవారు. ఆమె ధ్యానం ముగించి కళ్లు తెరిచి కళ్లజోడు కోసం వెతికితే ఆ జోడు కనిపించేది కాదు. ఈ సాయిదేవుడో ఏదో చిలిపి చేష్ట చేశాడని భావించి, ఎందుకు బాబా ఇట్లా చేస్తావు, నా కళ్లజోడు ఇవ్వమ్మా, నా బంగారు కొండవు కదా, నాకెంత పని ఉంటుంది, నీవిట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నన్నెందుకు ఏడిపిస్తావు అంటూ బ్రతిమలాడుతుంది. స్వామి మౌనంగా నిలబడి ఈ డ్రామా అంతా చూసి ఆనందించేవారు. బాలకృష్ణునికి ఏమాత్రమూ తీసిపోని అల్లరి చేసేవారు బాలసాయి. ఒకనాడు బాయమ్మ దగ్గరకు పరుగున వచ్చి స్వామి ఆమెను ఆలింగనం చేసుకుని, బాయమ్మ నువ్వు రోజూ భగవద్గీత ఎందుకు చదువుతావు, దానివల్ల నీకేమి లాభం ఉంది అని అమాయకంగా అడిగారు. అందుకామె, అది నాకొక అలవాటు స్వామి, గీత నాకు మోక్షం ప్రసాదిస్తుంది అంది. స్వామి ఆమె పక్కన నిలబడి, బాయమ్మ శ్రీకృష్ణుణ్ణి నేనే, నేను నీ ఎదురుగా ఉండగా నీకీ పారాయణ ఎందుకు అన్నారు. భగవంతుడు మన ప్రక్కనే ఉండగా మనం ఆ దైవం కోసం ఎక్కడో అన్వేషిస్తుంటాము. ఆయన మనతో ఆటలాడుతున్నా మనం గ్రహించలేము. మనలో ఒకడుగా మసలుకునే దైవాన్ని మనం మానవునిగానే భావించి మాయలో పడిపోతుంటాము. మానవుడు మూర్ఖత్వంతో దైవాన్ని గుర్తించలేని తరుణంలో ఆ కరుణామయుడు తనను తాను ప్రకటించుకుంటాడు. మీరెంత కష్టనష్టాలలో కొట్టుమిట్టాడుతున్నా దైవాన్ని మాత్రం మరువవద్దు, దైవ ప్రేమకు దూరం కావద్దు. ఆ పాద పద్మాలను ఆశ్రయించుకుంటే పర్వతాల వంటి పాపకర్మలైన దూది పింజల వలె ఎగిరిపోతాయి. పర్వతాల వంటి సమస్యలను తన చిటికెన వ్రేలితో మోసి భక్తుల భారాలను తొలగిస్తాడు అన్నారు భగవాన్ ఒక సందర్భంలో. అన్యథాశరణం నాస్తి గ్రంథంలోని విషయమే మరొకటి. శ్రీమతి విజయకుమారి గారి తల్లిదండ్రులు 1945లో స్వామి వద్దకు వచ్చారు. అంతకు ముందు 4-5 సంవత్సరముల నుండి ఆమె తండ్రి రాధాకృష్ణయ్య గారి ఆరోగ్యం బాగాలేదు. ఆయనకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. మధ్య మధ్య భయంకరమైన కడుపు నొప్పి, వాంతులు, ఆయన ఆరోగ్యం పాడయిందని ఆయన భార్య కన్నీరు పెట్టుకుంటూ ఉండటం చూసి స్వామి చెలించిపోయారు. ఆమె 2 చేతులు పట్టుకుని, ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతావు, నేను లేనా, అంతా నాకు వదిలిపెట్టు, ఇక ఏ మందులతో పనిలేదు,
నేనుండగా భయమెందుకు? మిమ్మల్ని కంటిరెప్పలా కాపాడే బాధ్యత నాది. మరొకటి, శ్రీమతి విజయకుమారి గారి తల్లిదండ్రులు 1945లో స్వామి వద్దకు వచ్చారు. అంతకుముందు 4-5 సంవత్సరముల నుండి ఆమె

నేనుండగా భయమెందుకు? మిమ్మల్ని కంటిరెప్పలా కాపాడే బాధ్యత నాది. ఇటువంటి చిన్న విషయాలకు తలక్రిందులు కాకూడదు, ధైర్యంగా ఉండు అని ఆమెను ఓదార్చారు. స్వామివారి పలుకులు కరుణతో ప్రేమతో నిండి అదే సమయంలో దృఢంగా ఉండి ఆ కుటుంబ సభ్యులందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చాయి. 1000 తల్లుల ప్రేమ అంటే ఇదే కదా. స్వామివారు భక్తుల పాలిటి కామధేనువు, కల్పవృక్షం. ఈ విషయం తెలిసినా ఏదైనా చిన్న కష్టం రాగానే కన్నుల వెంట కన్నీరు వస్తుంది. స్వామి దయతో ధైర్యపు వచనాలు పలికినప్పుడు చేతులు జోడించి నమస్కరించేవారం. దైవం మన అండగా ఉన్నప్పుడు పర్వతాల వంటి కష్టాలు కూడా మంచులా కరిగిపోతాయి. అందుకే ఆయన గిరిధారి, గిరిధర గోపాలుడు. కాలక్రమంలో స్వామి రాధాకృష్ణయ్యను పునర్జీవితుని చేశారు. కనుక మనం దైవ విశ్వాసాన్ని కోల్పోకూడదు. భక్తులను రక్షించే నిమిత్తం భగవంతుడు ఒక్క గోవర్ధనగిరినే కాదు, అవసరమైతే పర్వత శ్రేణులనే లేపగలడు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాము.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ హేనందలాల గోపాల అన్న ఈనాటి మన భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: శ్రీ సాయిరాం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బడుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబడుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేను బ్రహ్మమునట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయిమీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవచమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యం గుణం గుండి

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

సత్యమహిమలేని తళమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే శుద్ధ సత్వమదియే చూడరండి ప్రేమస్వరూపులైన విద్యార్థులారా విద్యాబోధకులారా విద్యాభిమానులారా పుడమని అవతరించిన ప్రతి మానవులకు సత్యమే ప్రత్యక్ష దైవము ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ సత్యమే అనంతమైనది సత్యము ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు ప్రతి మానవుడు కూడా సత్యధర్మములకు వారసులే సహృదయులు శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి లోకహితమే భారతీయుల యొక్క అభిమతము అది ఏ యువకుల యొక్క వ్రతము అది ఏ మన మతము కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం సత్యము ధర్మము దేనికి నీ లొంగదు భుజబలము బుద్ధిబలము అధికార బలము ఆయుధ బలముకు వలము సత్యధర్మమునకే లొంగవలసినది కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటాది మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం ఎన్ని విద్యను నేర్చినా ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు భారతీయ సంస్కృతి అనుపమానమైనది అత్యద్భుతమైనటువంటిది అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వస్తుంది ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే కాని పారలౌకికము నిస్వార్థము దివ్యత్వము ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది కనుకనే ఈనాటి యువతీ యువకులు తమ యొక్క తత్వాన్ని తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు దీనికి తగినట్టుగా ఆడంబరాలు వాచాలత్వము అహంకారము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తున్నది సమాజమునందు ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ అక్రమ అనాచార అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం చలుపుతూ ఉన్నవి ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు సత్యధర్మమును మాత్రమే రక్షించాలి సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి కేవలం సత్యధర్మములను విస్మరించి దేశరక్షణ దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి గొప్ప చదువులుండి గుణము లేకున్నను
విలువ ఏమి వాణి ఫలమదేమి. పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెం

0: కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలోబడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కాని ఈనాటి యువతీ యువకుల యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుడు ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడాను ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసము కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణము. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల ఎందే కాక ఆచార విచారములు ఎందే కాక అడుగడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశమునందు. ఈ యొక్క సంస్కృతియే లేకుండినా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము సుఖమనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖమంటే ఏమిటో అనేటువంటి కూడాను వారు గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజను లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము త్రాగటము నిద్రించడము ప్రపంచాన్ని మరచటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? మృగాదులు కూడాను తినటం లేదా నిద్రించటం లేదా ప్రపంచాన్ని మరచటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి ఎందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచమునందు సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉండేటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము, ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించడానికి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? కత్తిగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదే విధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విదక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతల ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధం గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు దురదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మిక ఆశాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ ద్వేషమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంత కారణం ఏమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అడగే మానవులందున విశ్వశాంతికి విప్లవము.
0: ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలము మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినోపవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఈ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయులకు ప్రధాన గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. దృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేటువంటిది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మనస్సేకం వచస్ ఏకం కర్మం ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. మన ధర్మం ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర
2: చెప్పాయి.
0: సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము అని, ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు.
1: యత్ర యోగీశ్వర కృష్ణ

0: वो महाराजा यत्र योगीश्वर कृष्ण एक्कड़ सर्वशक्तिमैनटुवंटि भगवंतुडु एक्कड़ सर्वधर्म परायणुडैनटुवंटि ओक अर्जुनुडु निर्मलुडु उंटुन्नो अक्कड़े विजयं ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైన యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏం చెప్తూ వచ్చాయి? పురాణములు కూడా ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యం నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ
1: పలికి బొంకుట కన్న పాపమున్న పలికి బొంకుట కన్నా పాపమున్నా,
0: మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చదివి తాల వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

0: లేడు.
1: చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు.
0: అది ఏ సత్య చదువు, అది ఏ ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి ఎందే ఉంటుంటుంది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే. విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి. అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమిగా. మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనం చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానం అత్యవసరం. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది, ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, ఎంతటి విశాలమైన దేశము. దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. భారతదేశం ఒక చెత్త భూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు. భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వం.

0: వాట్
1: గ్రేటర్ కంటే నువ్వు దౌర్భాగ్యమేమీ కలదు.
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినిలారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారం ప్రధానం కాదు, అధికారం కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.

0: సర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలమునకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని 5 యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట. ధనుజుల దుష్కృతుడు నెల్లా పొగడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థి విద్యార్థినిలందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం. దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటారు నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి

పాంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోని కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు. మెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశాలు తిరిగాను, నేను ధన ధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్దమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడిపాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన ఎంబీఏ చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు, అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి, ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారన్నమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏం రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
0: కరెక్ట్. యాక్చువల్గా ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100,000,000 డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100,000,000 డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
1: ఓహో సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తు ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతుంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభా మండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతూ దాదాపు గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొకవైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరి ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాము అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
0: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది. ఆసక్తి ఉండాలే తప్ప సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలిస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తులిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తుంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకో తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకో తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావనుడవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొంతులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాం.

0: ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది, ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవు ఇచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమీ పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలో తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు, అలా 7 రోజులు తాగు, చివరికి అది వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేప్పటికీ ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి, ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయ అని గబుక్కున్న స్వామి దగ్గరికి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
2: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాలని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబరుచుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబరుచుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ని ఏం చేస్తావు? దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కాని అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కాని ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు, వాసు, అమ్మ వాసంతి ఎక్కడున్నావు? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. త్రిషకు బాగాలేదు, ఇంటికి పంపిస్తున్నామని. స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదినా. కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డు తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను. కానీ చూస్తే చాలు, తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క. ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను. ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దాని మీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగివేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్యా?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు, పులుసులు, మసాలాలు అత్యంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని, మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు, సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచిగాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్యా?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పాయి కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవ నామస్మరణతో పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్న ఆత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే ఆ స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోండోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలెలాగో మనిషి చేసే కార్యాలలాగా, కార్యాలెలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగి వేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సుని అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చెయ్యాలి?
1: స్వామి అంటారు జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటెంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవా కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జపతపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలుగేనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి నోమిత? మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకేమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యింటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కొని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగుతల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను వదినా.
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను, మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను. అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కూడా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను. బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
5: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
1: టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలె డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చు అయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి, ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదాని వినోమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
5: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
1: కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు, కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
1: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదిన, కళ్ళు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
1: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలన్నమాట. ఇది ప్రవృత్తి. అంటే
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే
1: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొండితనం, ఇలా ఏదో ఒక దానికి లోబడి పాపకూపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
1: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమే అనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
1: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజ జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదను పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక ఆకార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవ కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
1: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. An idle man's brain is a devil's workshop అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవును అదిన, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
1: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలపులు, ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
1: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
1: లేడు ప్రభ. ఘర్షణలకు, కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరనో మెతుకులనో కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
1: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలన్నీ మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
1: అవునమ్మా, భగవద్గీతలో కాళీ మర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
1: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా.
1: సరే, ఇద్దరు చెరి సగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
1: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం. అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చేయడమంటే మమకారం, అహంకారం, విషయవాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
4: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణమేమిటి, దానికి అర్థమేమిటి?
1: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నెరసెనుగా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అంటారు స్వామి.
5: అర్థమైందక్క. యవ్వనం, అందం, ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు, అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
1: బాగా చెప్పావమ్మా.
4: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
1: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించటానికి మార్గం.
4: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను. దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
1: నీకే కాదమ్మా, నాకు అంతే. నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
1: నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
3: ఏది పెద్దు?
1: రాజుగారు, అమ్మాయి, మేక, ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
1: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ళ మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్ళలో ఒకరు అనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు, మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని, బెత్తాన్ని, ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
1: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
5: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్య. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
1: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
5: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
1: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈవేళ పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
6: సరే సరే.
7: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలను బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత 7 ఏళ్లుగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్ళు సార్థకం చేసుకోగలుగుతున్నారో అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ళ చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించాం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు, పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ రెండు రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం. దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ రెండు రోజు ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మేము చేస్తున్నామని చెప్పి మీరంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే, ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి. ఏ విధంగా అపార్థం చేసుకో. ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంటో వంట జంట ఉంటారని చెప్పి అన్నారు. అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
7: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. సాయి భక్తుల జీవితం సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విందాము.

0: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు అందరికీ జై సాయిరామ్. 85 సంవత్సరాలుగా జరిగిన మహాప్రస్థానం, ఇందులో ఎన్నో ఘట్టాలు అసత్తరమైనవి. దగ్గరికి పిలిచి, స్వామి బంగారు ఇప్పుడే వచ్చావా అని అడిగిన సన్నివేశాలు, ఏమిటి ఇంతవరకు రాలేదు ఎక్కడ ఉన్నావు అని అడిగిన సన్నివేశాలు, అప్పుడే వెళ్ళిపోతావా, వచ్చే పండుగకి ఆగచ్చులే, అప్పుడు వెళ్ళొచ్చులే, ఇంకో పండుగకి ఆగచ్చులే అని తన దగ్గరే పెట్టేసుకుని ఆపేసిన భక్తుల విషయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి నిజంగా చెప్పినట్టు ఒక ఆదిశేషువు హస్తాలు కలిగిన ఏ వ్యక్తి పట్టుకుని ఎన్ని పేజీల మీద రాసినా కూడా ఆగని సంపూర్తిగానే భాగవతం ఇది. ఇటువంటి భాగవతంలో భాగవతోత్తములుగా స్వామికి దగ్గరగా కొన్ని రోజులు ఉండే అదృష్టం కలిగిన సాయి విద్యార్థుల్లాగా మీకందరికీ ఒక చక్కని అనుభవాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ అనుభవాల్లో ఏదైనా మత్సుక్తి ఒకటి మీకు ఇప్పుడు గుర్తుకు వస్తున్న ఒక అనుభవం మీరు గనక శ్రోతలందరికీ పంచితే ఆ భావాన్ని తీసుకుని మనం ముందరికి వెళ్దాం అని అనుకుంటున్నాను. సో మొట్టమొదట సర్వోత్తముడు గారు, మీరేమన్నా అనుభవం మీరు?
1: మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ముందుగా స్వామి దగ్గరికి వచ్చింది 1948 అండి. అయితే అప్పుడు మా నాన్నగారికి టాన్సిలిటిస్ అయ్యి బాగా సివియర్ గా ఉండడం వల్ల మద్రాసులో ఆయన ఆపరేషన్ చేయాలని చెప్పారు వారికి. ఈ లోపల వీరు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి మద్రాసు వెళ్ళాలి. బెంగళూరులో ఎవరో చెప్పారు, ఇట్లా బాల సాయిబాబా అని ఉన్నారు, వైట్ ఫీల్డ్ లో ఉంటారు వారు, వారు ఇట్లాంటి మిరకల్స్ ఎన్నో చేశారు, ఆపరేషన్స్ లేకుండా కూడా ఇది క్యూర్ కావచ్చు, మీరు వెళ్ళండి అని చెప్పి. అయితే వీళ్ళకి నమ్మకం లేకపోయినా కూడా సరే ఇంతమంది చెప్తున్నారు కదా చూద్దామని చెప్పి మా నాన్నగారు మా తాతయ్య గారు ఇద్దరు కలిసి బృందావన్ వెళ్ళడం జరిగింది అప్పట్లో. అయితే స్వామి దర్శనంకి వచ్చి వీళ్ళని చూసి పలకరించి తప్పకుండా మీతో మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. గంట, 2 గంటలు 3 గంటలైంది, ఎంతకీ స్వామి రాలేదు. రాకపోతే తర్వాత వీళ్ళు వెళ్ళి అడిగారట, ఇదేంటి స్వామి వచ్చి మాట్లాడతా ఉన్నారు, స్వామి ఉన్నారా లోపల అని. అంటే లేదు, స్వామి ఆల్రెడీ పుట్టపట్టి వెళ్ళిపోయారని చెప్పారు వాళ్ళు. అంటే స్వామి ముందు వీళ్ళకి చెప్పేసేసి వెనక మార్గం ద్వారా స్వామి ఆల్రెడీ పుట్టపట్టి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అయితే సరే అని వీళ్ళు నిరుత్సాహపడి రిటర్న్ వెళ్ళిపోయి సరే నెక్స్ట్ డే చెన్నై వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మళ్ళీ తిరిగి శ్రీయోగిలాషులు చెప్పారు, స్వామి చెప్పారు కదా చూస్తా అని చెప్పి, మీరు ఎందుకు డిజార్టన్ అవుతారు, పుట్టపర్తి వెళ్ళండి, మీరు పుట్టపర్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ మద్రాసు వెళ్తారు అని. సరే అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ పుట్టపర్తి రావడం జరిగింది. వీళ్ళు జస్ట్ వచ్చే కొద్దిసేపు ముందు స్వామి భక్తులతో ప్రసంగిస్తూ 2 ఆపిల్ పళ్ళు పక్కకి తీసిపెట్టి, కొద్దిసేపట్లో ఒక తండ్రి కొడుకులు వస్తారు వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి పక్కకు పెట్టారు స్వామి. స్వామి చెప్పిన కొద్దిసేపు తర్వాత వీళ్ళు రావడం, అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం, స్వామి ఇంతకుముందే చెప్పారు ఒక తండ్రి కొడుకులు వస్తారని చెప్పి మీ గురించి ఉంచారు స్వామి. ఇది వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు మా తాతయ్య గారు స్వామిని అడిగారు, స్వామి మీరు బృందావనంలో తప్పకుండా మాట్లాడతాను చూస్తా అన్నారు, కాకపోతే ఆయన కవి అనమాట అందుకని దొడ్డిదారిని పారిపోయిచ్చారు స్వామి అన్నారు. అంటే వెంటనే స్వామి చెప్పారట, దొడ్డిదారి పారిపోయి రావడం కాదు ఆయన, పుట్టపర్తి రోడ్లు నీకు చూపిద్దామని వచ్చాను, ఎందుకంటే నువ్వు కొన్ని 100 సార్లు రావాల్సింది ఫ్యూచర్ లోపల, అందుకని పుట్టపర్తి ఎలా ఉంటుందని నేను చూపించడానికి నేను ఇక్కడికి పంపించాను నేను అని చెప్పి తర్వాత వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూ ఇవ్వడం, నాన్నగారికి తాతయ్య గారికి విభూతి క్రియేట్ చేసి ట్రాన్సెస్ ప్లేస్ లోపల స్వామి అవి రాయడంతో నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ట్రేస్ అంటూ లేదు. సో దట్ వాజ్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ దే హ్యాడ్ గాట్ విత్ భగవాన్. సో ఆ తర్వాత నుంచి ఇంకా వాళ్ళు రెగ్యులర్ గా రావడం, ఇందాక మీరు చెప్పారు స్వామి వస్తే భక్తుల్ని కొన్ని నెలల పాటు అలా ఉంచేసేవారని, యాక్చువల్గా ప్రత్యక్షంగా మా వాళ్ళ విషయంలో జరిగింది. మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఆగస్ట్ లో అట్లా రావడం, వచ్చిన తర్వాత దసరా అయిపోతుంది, దసరా అయిపోగానే స్వామి అప్పట్లో ఏంటంటే స్వామి సెలవు ఇస్తే తప్ప వీళ్ళు వెళ్ళేవాడు కాదు, సో అందుకని స్వామి సెలవు ఇవ్వడానికని సెలవు కొరకు వీళ్ళు కూర్చునేవారు. స్వామి ఉండి అదే ఆయన దసరా అయిపోయింది, స్వామి పుట్టిన పండుగ మీద చూసుకుని వెళ్తారు అని. స్వామి పుట్టినరోజు అయిపోయింది, అయిపోయిన వారం రోజులైనా మళ్ళీ స్వామి సెలవు ఇవ్వాలి, సో అందుకని మళ్ళీ వెళ్ళి స్వామి ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాం స్వామి అంటే, జనవరిలో నీ పుట్టిన పండుగ ఉంది కదా నాయన, నీ తండ్రిని దగ్గర పెట్టుకుని ఇంత పెద్ద పెద్ద బంగ్లాల దగ్గర పెట్టుకుని ఎక్కడో వెళ్ళి చేసుకోవడం ఎందుకు, నీ పుట్టిన పండుగ కూడా చేసుకున్న తర్వాత స్వామి నీకు అనుమతిస్తారు. సో ఆ విధంగా వీళ్ళని 3 నెలలు 4 నెలలు వచ్చారంటే 4-5 మంత్స్ స్వామి ఆ విధంగా ఉంచి వాళ్ళకి ప్రేమాందాగాలు అప్పట్లో, అంటే వీళ్లే కాదు అప్పట్లో ఉన్న భక్తులందరూ కూడా నిజంగా ధన్యులు. ఎందుకంటే ఈ రోజులో స్వామిని దేవుడు అని చెప్పి కొలవడం కానీ ఇది కానీ ఇది గొప్పతనం కాదు, ఎందుకంటే ప్రత్యక్షంగా కొన్ని 1000 మిరాకిల్స్ చూస్తున్నారు అందరు కూడా. బట్ ఆ రోజుల్లో ఇట్లాంటివేవీ లేకుండా స్వామిని భగవంతుడు అని నమ్మి నెలల పాటు స్వామి కొరకు ఉండడం అనేది నిజంగా అది స్వామి వాళ్ళ మీద చూపించిన అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో స్వామి మా నాన్నగారి కానీ మా గ్రాండ్ మదర్ కానీ మా బాబాయ్లు కానీ ఇంట్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఏదో విధమైన మిరాకిల్ ద్వారా వాళ్ళకి అనారోగ్యాన్ని క్యూర్ చేయడమో లేకపోతే తన సర్వాంతర్యత్వాన్ని నిరూపించడమో. ఒకసారి నాన్నగారు అనుకున్నారట, స్వామి మా ఇంటి వైపు సుబ్రహ్మణ్య స్వామి, సో అందుకని సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఒకసారి స్వామి దర్శనిస్తే బాగుంటుంది అని అనుకున్నారట. ఆ రోజుల్లో వీళ్ళు డైరెక్ట్ గా సామ్ రూమ్ లోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళి అంతా మాట్లాడి వచ్చేసిన తర్వాత ఈయన తిరిగి మళ్ళీ వెళ్తుంటే దారి మధ్యలో ఈ నైట్ చీకటి పడింది కొద్దిగా, వస్తుంటే ఒక పెద్ద సర్పం ఇలా పడగ విప్పి ఎదురుగా నిలబడింది. వెంటనే ఈయన భయపడి పారిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ స్వామి రూమ్ కి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయారు. మెట్ల మీదకి వెళ్ళగానే స్వామి తలుపు తెరిచి అన్నట్ట, ఏంటి భయపడ్డావు, నువ్వే కదా అడిగింది, దర్శనం ఇచ్చాను కదా నువ్వు అనుకున్నట్టు అని చెప్పి స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపంలో నేనే నీకు దర్శనం ఇచ్చింది అన్నట్టుగా. సో ఆ విధంగా ఎన్నో సందర్భాల్లో స్వామి తమ ప్రేమని, తమ సర్వాంతర్యత్వాన్ని, అదేవిధంగా తమ సర్వశక్తిమంతత్వాన్ని వీరికి ఈ విధంగా చూపిస్తూ వచ్చారు. వారికే కాదు మొత్తం త్రూ పబ్లిక్ ఎంత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అనుభవం. లక్షలాది కోట్లాది మంది భక్తులకి మీరు ఎవరినన్నా అడగండి వాళ్ళకి వస్తుంటే ఒక పెద్ద సర్పం ఇలా పడగ విప్పి ఎదురుగా నిలబడింది. వెంటనే ఈయన భయపడి పారిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ స్వామి రూమ్ కి మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోయారు మెట్ల మీదకి. వెళ్ళగానే స్వామి తలుపు తెరిచి

0: లక్షలాది కోట్లాది మంది భక్తులకి మీరు ఎవరినన్నా అడగండి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం ఉండి
1: తీరుతుంది.
0: నిజంగా చెప్పాలంటే స్వామి అందరితో ట్రాన్సాక్ట్ చేయలేదు, చాలా మంది అసలు స్వామిని చూడని వాళ్ళు కూడా ఉన్నారు, కోట్లాది భక్తులు స్వామిని చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, బట్ అయినప్పటికీ వాళ్ళు స్టాంచ్ భక్తులు. అంటే స్వామి డివైన్ డిస్కోర్సెస్ ద్వారా కావచ్చు, స్వామి లేదా వాళ్ళకి ఇచ్చిన స్వప్న దర్శనం వల్ల కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఇచ్చిన అనుభూతి వల్ల కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఎవరన్నా అడగండి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అనుభూతి ఉండి తీరుతుంది. దట్ ఈస్ భగవాన్. ఎందుకంటే బికాజ్ ఈజ్ ఇండ్వెల్లర్, మనలోనే అంతర్యామిగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధమైన అనుభవం చేయకూడడం అనేది అది దానికి స్వామి యొక్క ఇండ్వెల్లర్ అని స్వామి చెప్తారు. నేను దేహిని కాదు, దేహిని దేహాన్ని కాదు అని దానికి అది పర్ఫెక్ట్ గా అసూట్ అవుతుందని నేను అనుకుంటాను.
1: సర్వోత్తముడు గారు చాలా బాగుందండి. మీ ఫ్యామిలీకి జరిగిన ఎక్స్పీరియన్స్ ద్వారా చక్కని విషయం ఒకటి తెలిసింది, దర్శనమైన నిదర్శనమైన ఆత్మదర్శనం కోసమే స్వామి మనకి ఇస్తారని. ఈ ఆత్మదర్శనం చేసుకున్న వారు ఎప్పుడు ఎక్కడ జరగాలి ఎందుకు జరగాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు మనం వదిలేస్తే మనకి జరగాల్సిన అనుభవాలు మనకు జరుగుతాయి. ఇటువంటి అనుభవాలు లక్షలాది కోట్లాది భక్తులకి ఎన్నో ఉన్నాయి. ఇంకొక అనుభవం మనం స్వామిగారి ద్వారా విందాము.
2: స్వామి భక్తులందరికీ కూడా ఏనాడు తమ ఇంట వెంట జంట ఉండి కాపాడతానని సెలవిచ్చినట్లుగా నా జీవితంలో కూడా మళ్ళా పునర్జన్మ అయినటువంటి సంఘటన ఒకటి మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిసారిగా నా తల్లిదండ్రులు స్వామిని 1958 సంవత్సరంలో రాజమండ్రి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి మమ్మల్ని అందరినీ కూడా సాయి బాటలోనే నడిపారు. నాన్నగారు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తుండేవారు. 1965 సంవత్సరంలో తణుకులో ఉండగా ప్రతి ఆదివారం నాడు సత్సంగ కార్యక్రమాలు జరుగుతుండేవి. ఆ సత్సంగ కార్యక్రమాలు మా ఇంట్లో సాయంత్రం 4 గంటలకి మొదలై 5:30 దాకా కొనసాగి 5:30కి తణుకులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో భజన కార్యక్రమంతో పూర్తయ్యేవి. ముఖ్యంగా ఆ ఆదివారం నాడు సత్సంగ కార్యక్రమం జరుగుతుండగా నాన్నగారు బ్యాంకు పని మీద ఏలూరు వెళ్లడం జరిగింది. నాన్నగారు లేరు ఇంట్లో. సత్సంగ కార్యక్రమం యథావిధిగా జరుగుతోంది. నేను మా అక్కయ్య 2 అంతస్తు పైన ఒక మంచం వేసుకుని, చిన్న పట్టి మంచం అనేవారు, చిన్న మంచం అనేవారు, అది వేసుకుని గోడ మీద, పెట్టగోడ మీద వేసి, పెట్టగోడ వైపు నేను కూర్చున్నాను, మేడ వైపుగా అక్కయ్య కూర్చుంది. మీ ఇద్దరం అలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ లోపల మా అమ్మగారు మా అక్కయ్యని పిలిస్తే ఆ వస్తున్నా అంటూ అక్కయ్య లేచి కిందకు వెళ్లిపోవడం జరిగింది. వెంటనే పల్టీ కొట్టి పైనుంచి నేను కిందకు వచ్చి పడ్డాను. ఈ కిందకు పడుతున్నటువంటి శబ్దం విని లోపల సత్సంగంలో కూర్చున్నటువంటి పొదిలి విశ్వనాథ శర్మ గారు అనేటువంటి మహానుభావులు, షిర్డీ సాయిబాబా భక్తులు, వారు బాబా అని గట్టిగా అరిచి నా పేరు నరసింహం, నరసింహం పడిపోయాడని చెప్పి బయటకు వచ్చి అందరూ చూడడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అందరూ చూసింది ఏంటంటే, మెట్ట తామర మొక్కల్లో నేను బాలకృష్ణుడిలాగా, అంటే వాళ్ళు చెప్పినటువంటి విధానం తర్వాత చెప్పినటువంటిది ఏంటంటే, బాలకృష్ణుడిలాగా పడుకుని పడి ఉండడం జరిగిందని. అందరూ వచ్చారు, స్వామి విభూతి పెట్టారు, తీసుకుని లోపలికి తీసుకుని వెళ్లారు. మా ఇంటి ఓనర్ గారు డాక్టర్, ఆయన వచ్చి చెక్ చేశారు. చేసిన తర్వాత అంతా ఎక్కడా కూడా తలకి దెబ్బ తగలడం గాని, ఎక్కడ ఫ్రాక్చర్ గాని, చిన్న గీత గాని కూడా జరగలేదు. వెంటనే సాయంత్రం అందరితో కలిసి ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొని యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మర్నాడు నాన్నగారు వచ్చిన తర్వాత వారికి విషయం చెప్తే నాన్నగారు స్వామికి ఒక ఉత్తరం ద్వారా, స్వామి మీరు నా బిడ్డకి పునర్జన్మను ప్రసాదించారు అని చెప్పి స్వామికి ఆ వృత్తాంతం అంతా రాయడం జరిగింది. ఆ రోజుల్లో కస్తూరి గారు వచ్చిన ఉత్తరాలన్నీ కూడా దొంతరలో చేతిలో పెట్టుకుని స్వామి సన్నిధికి వెళ్లి చూపించడం, చదవడం అవన్నీ జరుగుతుండేవిట. ఆ రోజున కస్తూరి గారు తెచ్చినటువంటి ఉత్తరాల దొంతరని చూసి స్వామి అలా నా ఉత్తరం తీ బయటికి, మా నాన్నగారి పేరు సూర్యామూర్తి, సూర్యామూర్తి ఉత్తరం రాశాడు స్వామికి. స్వామి సూర్యామూర్తి కొడుకుని రక్షించాడు అనేటువంటి వృత్తాంతం దాంట్లో ఉంది. ఇది రాబోయే సనాతన సారథిలో ప్రింట్ చేయించు అని చెప్పి కస్తూరి గారికి చెప్పగా 1965 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో తంజావూరు తణుకు అనేటువంటి వ్యాసంలో నాన్నగారు రాసినటువంటి లేఖని యథావిధిగా పొందుపరచడం జరిగింది. స్వామి చేత పునర్జన్మని పొందినటువంటి నేను స్వామి సేవా కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచే నిరంతరం పాలు పంచుకుంటూ శ్రీ సత్యసాయి విజయం అనేటువంటి మాసపత్రిక కొవ్వూరు నుంచి సనాతన సారథిలాగా మొత్తం

0: దేశంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రింట్ చేసి పంపించడం జరుగుతుండేది. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ప్రతి ఆదివారం నాడు హాస్పిటల్కి తీసుకువెళ్లి సేవా కార్యక్రమాలు చేసేవారు. తర్వాత ఈ 65 తర్వాత నాన్నగారు 66-68 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వెళ్లడం జరిగింది ట్రాన్స్ఫర్ మీద. అక్కడ కూడా స్వామి అప్పటికే భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి అని స్థాపన చేయడం జరిగింది. స్వామి ఆ సమితులన్నీ కూడా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా భజన మండళ్లు, సేవా సమితులు ఇవన్నీ స్థాపన చేసి 68కి నాన్నగారు మళ్లీ కొవ్వూరు ట్రాన్స్ఫర్ అయిందండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ పశ్చిమ గోదావరి జిల్లా.
1: స్వామిగారు, ఈ మనం ముందరికి వెళ్లే ముందర ఒక విషయం, పునర్జన్మ వృత్తాంతము నాకు తెలిసి సత్యసాయి వ్రతాల్లో కథల్లో కూడా ఉన్నట్టు విన్నానండి, నిజమేనా?
0: అవును సార్, నా అదృష్టం ఏంటంటే పెద్దబొట్టమ్మ రాసినటువంటి శ్రీ సత్యసాయి వ్రతాల్లో మనకి 5 కాండలుంటాయండి. ఆ 5 కాండల్లో 3వ కాండ రక్షాకాండ. ఆ రక్షాకాండలో పెద్దబొట్టమ్మ గారు దాంట్లో పొందుపరచడం జరిగింది ఈ వృత్తాంతాన్ని. మేడమించి పడిపోయిన బాలుడు స్వామి రక్షించాడు అనేటువంటి వృత్తాంతాన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం అని. పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్యమో, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ భిక్ష, స్వామి విద్యార్థిగా చదువుకోవడానికి, తర్వాత స్వామి బాటలో నడవడానికి దోహదపడిందనేటువంటిదే నా భావన.
1: చాలా చక్కని భావన అండి. రామదాసు గారు అన్నారట, ఎవరు అడిగారట, మీకు ఒక హోదా ఇవ్వడానికి లేక మీకు అన్నము పెట్టడానికి సంపదలు ఇవ్వడానికి ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు కదా, మీరు బ్రహ్మాండమైన కవులు కదా అంటే ఆయన అన్నారట, ఆయురన్నం ప్రయచ్చతి అనుచు, ఊరకున్నాము నీవే మాకున్నావనుచు. అంటే ఆయువు నుంచి అన్నం పెట్టేంత వరకు ప్రతిదీ చూసుకునేది ఆయనే అన్న ఒక విధానంలో మీ జీవితాన్ని మలచారు స్వామి. చిన్నప్పుడే మెట్టతామరలో మిమ్మల్ని అక్కడ పెట్టి మీ జీవితమే ఒక ఆయన పాదాల దగ్గర ఒక తామర పువ్వులాగా అటువంటి విధంగా మలిచారు. అదేవిధంగా మీరు మసలుకుంటున్నారు ఆ స్వామి సేవలో. మీ దగ్గర నుంచి వినడానికి ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు, మళ్లీ ఒక ప్రస్తుతం మీ దగ్గరికి వస్తాను. అయితే ఎంఆర్కే ప్రసాద్ గారు ఎన్నో సార్లు వాళ్ల మిరాకిల్స్ అవి చెప్పడం నేను విన్నాను. మనకున్న కొద్ది సమయంలో ఆయన్ని ఒక మిరాకిల్ చెప్పండి అని అడగడం చాలా కష్టం. ఏదన్నా ఉదంతం చెప్పడం అని అడగడం చాలా కష్టం స్వామి ప్రసాద్ గారు. అయితే మీ ఆలోచనలు ఇప్పుడు వస్తున్న స్వామి ఉదంతం ఏమన్నా మనందరికీ శ్రోతలందరికీ స్వామిని మరొక్కసారి భావించుకుని ఆనందించే విధానంగా మీరు చెప్తే బాగుంటుంది.
2: నేను 1979 లో చేరాను ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో. హాస్టల్లో ఉండి అప్పటికే 3 నెలలు అయింది చేరిన తర్వాత. జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ టైంలో ఒకసారి నాకే అనిపించింది, ఇంత మంది ఉన్నాం, 200 పైన ఇక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, మనం ఉన్నట్టు స్వామికి తెలుస్తుందా, అసలు నేను ఒకడిని ఉన్నానని స్వామికి ఎలా తెలుస్తుంది, ఇంతమందిని చూస్తున్నారు, ఎంతో మందిని దర్శనమిస్తున్నారు, మనకి స్వామి మనసులో మనం ఉన్నామని ఎలా తెలుస్తుంది, దానికి నిదర్శనం ఉంటే బాగుండేదేమో అని అనుకున్నాను. అదే రోజు స్వామి సాయంత్రం హాస్టల్కి వచ్చారు. వచ్చి అందరి ముందు వచ్చి కూర్చున్నారు. స్వామితో పాటు ఆ రోజు ఒక కవి ఆయన పేరు ఇంకా గుర్తు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, ఆయన్ని తీసుకొచ్చారు. స్వామి తీసుకొచ్చి స్వామి హాస్టల్ చూపించి, మీ అందరం స్వామి ముందు కూర్చొని ఉంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని అందరిని చూసి మాట్లాడుతూ నన్ను చూసి ఆయనతో అన్నారు, పిచ్చయ్య శాస్త్రి నీకు బాబునాయుడు తెలుసా, నెల్లూరు అన్నారు. అంటే ఆయన అన్నారు, అదేంటి స్వామి నాకేం తెలియదు బాబునాయుడు, నెల్లూరు బాబునాయుడు బాగా తెలుసు స్వామి అంటే, స్వామి నన్ను చూపించి అడుగో, బాబునాయుడు మనోడు, రాంబాబు ఉన్నాయే రాంబాబు కొడుకు అని చెప్పారు. అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇదేంటి మనం ఉన్నామని పొద్దునే అసలు నేను ఉన్నాననేది తెలుస్తుందా స్వామికి అనుకున్నాను, అటువంటిది ఇంత క్లియర్ గా ఇంత నిదర్శనంగా స్వామి చూపించారంటే అది నిజంగా చాలా అదృష్టంగా భావించాను. అంటే మనం తప్పక స్వామి అనుగ్రహంలో ఉన్నాం అని ఒక నిదర్శనం క్లియర్ గా నాకు కలిగింది. ఇలాగే స్వామి ఎలాగా ఎంతమందిని ఎటువంటి ప్రదేశాల్లో ఎట్లాంటి సమయాల్లో అనుగ్రహిస్తారో అనేది ఒక 2-3 విషయాలు చెప్తాను.
1: శ్రోతలందరికీ ప్రసాద్ గారు ఆ మిగతా విషయాలు చెప్పే ముందర చెప్పవలసిన ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు మేము స్టూడియోలో కూర్చుని మాట్లాడుతున్న తరుణంలో ప్రసాద్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పంగానే చెప్తూ ఉండంగానే ఇక్కడ స్వామి ఫోటో మీద ఉన్న ఒక పుష్పం కింద పడడం జరిగింది. పువ్వు పడంగానే నిదర్శనం అన్న మాట రావడం జరిగింది. ఇదంతా స్వామి సర్వ వ్యాపకత్వాన్ని మళ్ళీ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మనకి నిరూపిస్తోంది. ప్రసాద్ గారు, మిమ్మల్ని నేను ఆపాను, సారీ, మీరు మళ్ళీ కంటిన్యూ.
2: అనుగ్రహం అండి. అయితే ఒకసారి మా నాన్నగారు స్వామి దగ్గర స్వామి పాదాల దగ్గర కూర్చుని పాసేవ చేసుకుంటున్నప్పుడు పుట్టుపర్తిలో స్వామికి బాగా అత్యంత ఆప్తులుగా మా నాన్నగారు రాంబాబు అంటారు, మా నాన్నగారిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్న టైంలో మా నాన్నగారికి అప్పుడు ఇంకా స్వామి పెద్ద నమ్మకం లేదు. అంత దగ్గరున్నా కూడా స్వామి నిజంగా దేవుడా, అసలు ఈయనేంటి ఇట్లా ఇంత పెద్ద జుట్టు పెట్టుకుని బుట్టతల్లలాగా పెట్టుకుని పైన మంచి లిప్స్టిక్ వేసుకుని పెదాలలాగా ఉన్నాయి ఈ పెదాలు, ఇట్లా ఆయన కూర్చుని ఉన్నారు, ఏదో మాట్లాడుతున్నారు, అందరికి ఏదో చెప్తూ ఉన్నారు, అది నేను దేవుడేనా, అసలు ఇదేమని విగ్గేమో ఈ పైన తల మీద పెట్టుకుని ఉండేది అని ఒక అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన క్షణంలో స్వామి మా నాన్నగారిని చూడడం జరిగింది. ఇలా చూసి వెంటనే అటు తిరిగి, రాజా నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం తల పడతారా అని అడగడం జరిగింది. అయితే రాజారెడ్డి స్వామి అత్యంత ప్రియ భక్తుడు, ఆయన మధుసూదన అతను ఇద్దరు కలిసి స్వామికి తల అంటడం మొదలెట్టారు. ఎంత గట్టిగా అంటారంటే మా నాన్నగారు చూస్తూ చూస్తూ ఇప్పుడు ఊడిపోద్ది విగ్ అనుకునేవారు. ఇంకా ఆ టైంలో స్వామి ఇంకా పీకండి, ఇంకా లాగండి, గట్టిగా అద్దండి, ఇంకా అంటండి అని చెప్తూనే ఉన్నారు స్వామి. స్వామి అంత కష్టాన్ని కూడా లోనయ్యి ఒక భక్తుడి కోరిక, ఒక భక్తుడి డౌట్ ని క్లియర్ చేయడానికి ఎటువంటి శ్రమ పడ్డారు అనేది ఇప్పుడు మాకు అవగతం అవుతుంది. కానీ అప్పుడు స్వామిని చూస్తే ఇంకా అది ఇప్పుడు ఊడిపోతుంది విగ్గు అనుకున్న మా నాన్నగారు చూసిన తర్వాత అది ఊడలేదు కదా స్వామి, కొంతసేపు కొంచెం అట్లాగా అనుభవించిన తర్వాత ఇంకా చాలే రాజా మీరు బయలుదేరండి భజన టైం అవుతుంది అని చెప్పి వాళ్ళు కింద పంపించి మా నాన్నగారు కూడా లేచి కిందకు వస్తుంటే రాంబాబు నువ్వు ఉండు అని చెప్పడం జరిగింది. స్వామి నన్ను చూశారు, విగ్గు పట్టించుకున్నారు, విగ్గు అనుకున్నాను తల పట్టించుకున్నారు, ఇప్పుడు నాకేదో ఉంది అని అనుకుంటూ మా నాన్నగారు స్వామి దగ్గర కూర్చుంటే స్వామి దగ్గరికి తిరిగితే స్వామి వెంటనే చూసి తరువు వోల్టేజ్ లాభకు వస్తూ ఇది విగ్గ అనుకుంటున్నావా ఇది అని చెప్పి దగ్గరకు వచ్చి గద్దించడం మొదలెట్టారు. లేదు స్వామి నాకు క్షమించండి, నేను తప్పు చేశాను స్వామి, నాకు అది అటువంటి డౌట్ రాకూడదు, అటువంటిది ఎట్లా వచ్చింది తెలియదు, నాకు క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుంటే స్వామి అప్పుడు చెప్పిన విషయం వింటే అసలు స్వామి ఎవరు అనేది తెలిసిపోతుంది. స్వామి ఆ టైంలో ఎట్లా చెప్పారంటే ముందుకి మీదకి వచ్చి స్వామి మా ఫాదర్ మీదకి మా నాన్నగారి ముందుకు వచ్చి నన్ను ఎవరనుకుంటున్నావు, ఒక లక్షాధికారిని బీదవాడిగా ఒక క్షణం ఒక్క సంకల్పంతో మార్చేయగలను, అదే బీదవాడిని మళ్లీ లక్షాధికారిగా ఒక్క సెకండ్ లో మార్చేయగలను, నన్ను ఎవరనుకుంటున్నావు నువ్వు, ఏమనుకుంటున్నాను చూసి నువ్వు అని చెప్పి గట్టిగా గద్దించడం వల్ల ఆ ఉన్నటువంటి డౌట్లు గాని అంత మొత్తం క్లియర్ అయిపోయింది ఒక్కసారిగా.
1: చాలా ఆశీర్వదిస్తుంది. అంటే స్వామి భగవతత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి కూడా ఈ నిదర్శనం చూపెట్టాలనుకుంటారు, ఎవరైతే ఆయనకి దగ్గర వారు ఆపుతులు అని అనుకుంటారో, ఎవరి మీద ఆయన అనుగ్రహం ఉందో వారికి మాత్రము నిదర్శనం చూపెట్టాలనుకుంటారు. ఎంత ఆశ్చర్యమేస్తుంది అంటే మీరు చూసిందే ఈ మధ్యకాలంలో ఆ స్వామి గురించి చిరువలు పొలవలు అన్ని టీవీ ఛానల్స్ లో వేయడము, ఇప్పటికీ కూడా స్వామి ఏదో కేరళకి వెళ్లారని ఏదో మలయాళ మంత్రాలు నేర్చుకున్నారని చెప్పేవారు ఉన్నారు. అయితే వారిని మనం తప్పు పట్టక్కల, ఎందుకో స్వామి అనుగ్రహం వారికి రాక వారికి ఆ క్లారిటీ రాలేదు. అయితే ఎవరో క్లారిటీ వచ్చిన ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఆ ముందర రోజుల్లోనే స్వామి సంకల్పం ఇంకా అందరూ ప్రపంచమంతా తన దగ్గరకు రావాలని కాకముందే కొంతమందికి తన దగ్గర ఉన్న వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ వాళ్ళ డౌట్ ఈ విధంగా తీసేసి వారిని తన దగ్గరికి చేర్చుకున్నారంటే ఎంత ప్రేమ తత్వం.
2: అంతేకాదు ఆకాశాన్ని భూమిగా, భూమిని ఆకాశంగా మార్చే ఒక్క సంకల్ప మాత్రాన మార్చే పరిస్థితి స్వామికి ఒక్కటికే ఉంది అని చెప్పడం, దాంతో అతను మా నాన్నగారు డౌట్ అంతా కంప్లీట్ గా పట్టాపంచలైపోయి కంప్లీట్ గా శరణాగతికి వచ్చేసారు. ఇట్లాగే మా తాతగారు అంటే మా నాన్నగారు ఆయన పేరు బాబునాయుడు, ఆయన మెడ్రాస్ లో కారు బాగా సెప్టిక్ అయిపోతే డాక్టర్స్ పండాల నర్సింగ్ హోమ్ లో డాక్టర్స్ ఈ కారు ఆంప్లిఫైడ్ చేయాలి, తీసేసేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలోనే స్వామి మెడ్రాస్ లో ఉన్నారు, దర్శనంకి వచ్చారు. అయితే ఎప్పుడైతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో డాక్టర్స్ చెప్పిన ప్రకారంగా వాళ్ళు కాలు తీసేయడం జరిగింది. బాగా సెప్టిక్ అయిపోయిన వల్ల షుగర్ ఉండి బాగా సెప్టిక్ అయిపోతే తీసేశారు. ఆ టైంలో ఆయన అది విని భరించలేక చనిపోవడం జరిగింది. పండాలి నర్సింగ్ హోమ్, టీ నగర్, చెన్నై, ఆ హాస్పిటల్లో.
1: ఏ సంవత్సరం అండి ఇది?
2: ఇది 1961 లో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆ వార్త విని మా నాన్నగారు వెంటనే గబగబా స్వామి ఉన్న ప్రదేశానికి వెళ్లి ఆ ఇంటికి వెళ్లి బయట నిలుచుకుని, అయ్యో స్వామి ఇంత జనం ఉన్నారు, నేను ఎలాగ స్వామికి వార్త కన్వే చేయాలి అని చెప్పాను. బయట నిలుచుకొని ఉంటే స్వామి వెంటనే బయట పోర్టుకోలోకి రావడం జరిగింది ఆ ఇంట్లో. అంత దూరంలో చూసి సైగ చేసి రమ్మని చెప్పడం, దగ్గర రమ్మని చెప్పడం విని చూసి గబగబా అంత జనాల్లోనూ వే చేసుకుని లోపలికెళ్లి, స్వామి నాన్నగారు చనిపోయినారు స్వామి అని చెప్తే, ఎవరు చెప్పారు అట్టా అని, స్వామి డాక్టర్ చెప్పారు స్వామి అంటే, లేదు నేను వస్తున్నాను పద అని చెప్పి వెంటనే కార్ తీసుకుని బయలుదేరి మా నాన్నగారు తీసుకుని పండార నరసింహంకి వస్తే అప్పటికే కొన్ని గంటలు అయిపోయింది చనిపోయి. డాక్టర్స్ డిక్లేర్ చేసేసి ఇంక తీసుకెళ్లిపోవచ్చు సేవ అని చెప్తే అటువంటి టైంలో స్వామి వచ్చి డాక్టర్స్ అందరిని చూసి, ఎక్కడ బాబు నేను ఎక్కడ అంటే వచ్చి లోపలికి వచ్చి కంప్లీట్ గా ఆప్రాన్ కవర్ చేసి ఉన్న బాడీని దగ్గరికి వచ్చి పైన గుడ్డ తీయండి అని చెప్పి స్వామి మా తాతగారిని చూసి గట్టిగా, బాబునాయుడు లే స్వామి వచ్చారు చూడు అని చెప్పడం. ఆ చెప్పిన వెంటనే ఆయన కళ్ళు తీసి చూడడం, చూసి వెంటనే స్వామి అన్న అన్నం, అందరు చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఆయన బతకడం ఎట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ జరగదు అటువంటిది. స్వామి తట్టి అతను లేపి, బాబునాయుడు లే స్వామి వచ్చారు చూడు, మీ స్వామి వచ్చారు చూడు అని చెప్పగానే వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూసి కన్నీని గార్చడం జరిగింది. అప్పుడు స్వామి, చెప్పు నీకేం కావాలి చెప్పు అంటే, అప్పుడు మా ఫాదర్ ఒక్కరు ఇంకా పెళ్లి కాలేదు మొత్తం ఆ ఫ్యామిలీలో లాస్ట్ సన్ అయితే అక్కడ ఎదురుగుండా ఉన్నప్పుడు చూసి స్వామికి వేలు పెట్టి చూపించారు ఎవరిని, మా ఫాదర్ని. ఓ రాంబాబా, రాంబాబు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే, స్వామి అతన్ని కంప్లీట్ గా ఒక ఫాదర్ గానే ఉంటూ మా ఫాదర్ పెళ్లి కూడా స్వామి చేశారు, ఆస్తి పంపకాలు కూడా స్వామి చేశారు, ఆ తర్వాత మా చదువులు కూడా స్వామి చూశారు. మా ఫాదర్ చనిపోయే ముందు కూడా స్వామి కళ్ళ కనిపించి, నువ్వు నాతో వెంటనే రా, నా వెంటనే రా, నా వెంటే రా అని, వస్తున్నావా లేదా అని చూసుకుంటూ తీసుకెళ్లిపోయారు. సో స్వామి వాగ్దానం చేసినట్టుగా, అది ఎటువంటి వాగ్దానం అంటే, ఎట్లయితే వచ్చే సంకల్పం అంటారో అటువంటి పవర్ఫుల్ వాగ్దానం స్వామిది కూడా. స్వామి చెప్పినట్టు చేస్తారు. అలాగే స్వామి కంప్లీట్ గా మా ఫాదర్ ని, మా గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా ఫాదర్ ని చూసుకుని అంత ఇంకా అంటే కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. అలా చూసుకుని తీసుకొచ్చి మమ్మల్ని మా చదువులు కూడా చూపించి, మా పిల్లల చదువులు కూడా చూపించుకుంటా స్వామి చేశారని ఇదొక చిన్న ఉదాహరణగా చెప్తున్నాం. ఇట్లాగే మా మదర్ సైడ్ నుంచి కూడా చూస్తే, మా మదర్కి ఒంట్లో బాగాలేక మా మదర్కి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే 8 ఇయర్స్ అంటే 1948 లో, ఆ టైంలో కూడా తనకి గోర్లు పుచ్చిపోయి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుగా అనిపించి, వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నెన్నో డాక్టర్ దగ్గర తిరిగితే కూడా ఎక్కడ కనిపించకపోతే, ఎక్కడ ఎక్కడ నయం కాకపోతే, ఎవరో చెప్పారట, సో ఇట్లా సత్యసాయి బాబా అని ఒక ఆయన ఉన్నారు పుట్టపర్తిలో ఉంటారు, అక్కడికి తీసుకెళ్లొచ్చు కదా అని చెప్తే, అక్కడి నుంచి చేబ్రోలు, వెస్ట్ గోదావరి చేబ్రోలు నుంచి బయలుదేరి, రోడ్లు కూడా లేని ప్రదేశం ఆ టైంలో ఉన్న ఆ టైంలోనే పుట్టపర్తికి రావడం, స్వామి వీళ్ళని ఎదురొచ్చి, వచ్చారా ఇప్పటికైనా వచ్చారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మీకోసం, ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను అని చెప్పి స్వామి వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళకి నమస్కారాలు ఇవ్వడం. వెంటనే స్వామి ఇట్లా అమ్మాయికి బాగలేదు, ఇలాగా గోర్లు పుచ్చిపోతున్నాయంటే, ఇది నేను క్రియేట్ చేస్తే వచ్చింది, నేను తీసేస్తాను దీన్ని అని చెప్పి వెంటనే విభూతి తీసి అంతా మొత్తం పూస్తే 2-3 రోజుల్లోనే మళ్ళీ కొత్త గోరు చిగురించి మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇట్లాంటి మా మదర్ కానీ, మా గ్రాండ్ మదర్ కానీ, మా గ్రాండ్ ఫాదర్ కానీ, ఇంకా ఎన్నెన్నో సంఘటనలు, అనుభవాలు ఇట్లాంటి జరిగినాయి.
1: సరే అండి, మీరు చెప్తూ ఉంటేనే ఎంత ఒళ్ళు జలధరిస్తుందంటే, ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, జన్మ వృద్ధి జననము మరణము అన్నిటి మీద సర్వహక్కులు స్వామివి. అందరి భక్తులకే కాకుండా సర్వజనానికానికి సర్వహక్కులు ఉన్న స్వామి తన దేహానికి మరణం అన్నది ఒకటి ఆపాదించుకుని మన మధ్య లేరు అంటే మనం నమ్మడం ఎట్లా? ఇది నమ్మదగ్గ విషయం కాదు, అయితే ఆయన ఆడే లీలలో ఇది ఒక అంశంగా మాత్రం మనకి తోస్తుంది. ఇలా భక్తుల అనుభవాలు చెప్పుకుంటూ పోతే ఎంతసేపన్నా మనం కాలం గడుపుకోవచ్చు, కానీ కల్లూరు సురేష్ గారి దగ్గర చక్కని అనుభవాలు ఉన్నాయని మాకు తెలుసు. ఆయన అనుభవం మనం చెప్పుకోకుండా ముందరికి వెళ్ళడం కష్టం. కల్లూరు సురేష్ గారు, మీకు ఉన్న ఒక అనుభవాల్లో ఒక చక్కని అనుభవం మీరు పంచుకుంటే.
3: సాయిరామండి, నేను పుట్టబర్త్లో జాయిన్ అయింది 1984 సంవత్సరం అండి స్వామి దగ్గర. 1984-85-86 లో మా స్టూడెంట్స్ అందరికి ఒక చిన్న పిచ్చి ఒకటి ఉండేది. ఆ పిచ్చి ఏంటంటే, రోజు స్వామికి ఒక లెటర్ రాసుకుని స్వామి చేతికి అందించాలి. స్వామి చేతికి అందించేటప్పుడు స్వామి దివ్యాస్త్రాలు మనకి తగులుతాయి, అలాగే స్వామి లెటర్ తీసుకోవడానికి మన దగ్గరకు వస్తారు, మనల్ని చూస్తారు అని. ఇది ఒక లవ్ అన్నమాట, స్వామి అంటే అదొక ప్రేమ మాకు. సో ఆయనని మా దగ్గరికి ఎట్లా రప్పించుకుంటాం, మన చేతిలో ఏదైనా ఉంటే ఆయన చూసి దగ్గరకు వచ్చి పట్టుకెళ్తారని ఒక ఆశతోటి రోజు లెటర్స్ రాసేవాళ్ళం స్వామికి. లెటర్స్ లో ఏముంటుంది, ఏదో ఒక ప్రేయర్, చిన్న ప్రేయర్ ఒకటి స్వామికి, స్వామి మీ అనుగ్రహం కావాలనో లేకపోతే అట్లా ఒక చిన్న ప్రేయర్స్ ఏవో రాసి ఇస్తూ ఉండేవాళ్ళం. స్వామి ఆయనకి తెలుసు రోజు ఒకటే ప్రేయర్ ఉండొచ్చు, లేకపోతే అయినా కూడా ఆయన బంగారు అని వచ్చి నవ్వుతూ లెటర్ పట్టుకెళ్లేవారు. ఆ రోజుల్లో ఒకసారి స్వామి లెటర్ తీసుకుని నేనేవో కొన్ని ఇంటి విషయాలు రాసుకున్నాను, దాంట్లో రాసుకుంటే స్వామి ఆ లెటర్ తీసుకుని ఈ లెటర్ నేను చదవాలా అని అడిగారు నన్ను. అంటే నేను ఒక్కసారి కంగు తిన్నాను, అంటే స్వామికి ఏంటి ఇలా అడుగుతున్నారు అంటే, స్వామికి అన్నీ తెలుసు, ఈ లెటర్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పారు స్వామి. అంటే చాలా థ్యాంక్స్ స్వామి, అంటే స్వామికి తెలుసు నేను రాయకపోయినా స్వామికి తెలిసిపోయిందని సంతోషించి ఆ లెటర్ స్వామి చేతిలో పెడితే స్వామి అది పుచ్చుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అలాగా మళ్ళీ ఇంకో సెకండ్ సన్నివేశంలో కూడా ఏదో ఇష్యూ ఒకటి రాసుకుంటే ఈ లెటర్లు ఏముంది నేను చదవాలా అని మళ్ళీ అడిగారు స్వామి. అనగానే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, సెకండ్ టైం అవుతుంది, హిస్టరీ రిపీటెడ్ అనమాట. మళ్ళీ అడుగుతున్నారు ఏంటి స్వామి, నేను ఏదో ప్రాబ్లం ఉండి రాసుకున్నాను కదా, ఏంటి స్వామి ఇలా అడుగుతున్నారంటే, నాకు తెలుసురా ఏముందో ఈ లెటర్లో, నువ్వు ఫలానా అడుగుతున్నావు అంటే, అవును స్వామి అన్నాను. అంటే పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. థర్డ్ టైం కూడా అలాగే జరిగిందండి. స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి రాగానే పిలిచారు, పిలిస్తే అక్కడే ఉన్న నేను లెటర్ పట్టుకుని స్వామి దగ్గరికి పరిగెత్తాను. స్వామి ఆ లెటర్ పట్టుకుని, పలానా ఇష్యూస్ అన్ని రాసావు కదా నాకు తెలుసు నేను చదవక్కర్లేదు అంటే, నేను మళ్ళీ అదొక స్టన్నింగ్ న్యూస్ లాగా అయిపోయి నేను అలాగే ఉంటే స్వామి అన్నారు అప్పుడు, ఒరే నేను లేనప్పుడు లెటర్ ఎవరికి ఇస్తావు, లెటర్ రాయాలి కదా, నువ్వు రాసి తీసుకొచ్చి నాకు ఇప్పుడు ఇస్తున్నావు, నేను లేనప్పుడు ఏం చేస్తావు, మనసులో ప్రే చేయి, ఎక్కడున్నా సరే మనసులో ప్రే చేయి, ప్రే చేయగానే అది ఇమీడియట్ గా నాకు వచ్చేస్తుంది, ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, నేను అట్లాగే రెస్పాండ్ చేస్తాను, హార్ట్ టు హార్ట్ అయితే నీ హార్ట్ లో నువ్వు ప్రే చేసుకోగానే ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అవుతాను. ఈ లెటర్స్ ఇవి ఒకవేళ నేను దగ్గర లేను అనుకో, దూరం ఉన్నాను అనుకో, లెటర్ తీసుకోలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, స్వామికి లెటర్ ఇవ్వలేదని బాధపడతావు, కానీ మనసులో తలుచుకోగానే అది నాకు వచ్చేస్తుంది కాబట్టి ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అవుతాను, సో కంటిన్యూ టు ప్రే ఇన్ యువర్ హార్ట్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. అప్పటి నుంచి కూడాను అంటే ఆ పిల్లతత్వం, స్వామికి లెటర్ ఇవ్వాలి అన్న ఒక పిల్లతత్వాన్ని తగ్గించుకుని హార్ట్ లో ప్రే చేసుకోవడం మొదలు పెట్టాను. అది ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ మై లైఫ్ నౌ, సో దట్ ఈస్ అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ.
1: మీరు చెప్పిన అనుభవం నా మనసులో కూడా ఒక చిన్న అనుభవం తీసుకొచ్చిందండి. ఇదే విధంగా మా తల్లిదండ్రులు నేను చదువుతున్నప్పుడు పుట్టపర్తికి రావడం జరిగింది. స్వామి వారికి ఇంటర్వ్యూ ఇవ్వాలని నేను ఒక లెటర్లో రాసుకుని పెట్టుకుంటే స్వామి రావడము, నేను ఏ చేతిలో అయితే లెటర్ పట్టుకున్నానో ఆ చేతిని అట్లా తన మొత్తం పట్టేసి తన చేతితో ఆ లెటర్ తీసుకోకుండా లెటర్తో పాటు నా చేయి కూడా పట్టుకుని, అమ్మా నాన్న వచ్చారు వారికి ఇంటర్వ్యూ ఇవ్వాలి రేపు రమ్మను అని నేను ఎట్లా రాశానో అదే విధానంగా చదివాను. అంటే ఈ సర్వజ్ఞత అనేది భగవంతుడికి ఒక్కటే ఉంది, అయితే ఆయన నిదర్శనం మనకి ప్రతిసారి చూపెట్టుకోగల, అయితే ఫ్లాషెస్ లాగా తన చుట్టూ ఉన్న వారికి అప్పుడప్పుడు చూపెట్టి నేను దివ్యత్వం ఇక్కడ ఉంది సుమా గుర్తు చేసినట్టుంటుంది, నేనుండగా మీకు ఎందుకు భయం, వైఫ్ హియర్ వెన్ ఐఎమ్ హియర్ అని చెప్పినట్టు అనిపిస్తుంది.
4: గారు ఇంకొకటి అండి, స్వామి అంటే మనకు చూపిస్తే స్వామి దేవుడు అనేది మనకు ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్మినా కూడా, ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా మనకు ఒక తృప్తి ఏంటంటే లెటర్ అంటూ స్వామికి ఇస్తే స్వామి దగ్గరికి వస్తారు, స్వామి చూస్తారు, స్వామి దగ్గరికి వస్తారు, స్వామి ఏదో మాట్లాడతారు. ఆ దీంతో ముఖ్యంగా స్టూడెంట్స్ సైకి ఏంటంటే అలా అదనమాట, మన విద్యార్థులు చాలా మంది మనకు ఉన్న ఇదేంటంటే స్వామికి అన్ని తెలుసు, స్వామి చెప్తారు నువ్వు రాయకముందే నాకు ఆల్రెడీ నాకు రీచ్ అయిందిరా అంటారు. బట్ అయినప్పటికీ మనం మానవత్వంలో ఏంటంటే అరే స్వామి దగ్గరికి వస్తారు కదా, స్వామి చూస్తారు కదా, స్వామి చేస్తారు కదా అని దీంతో మనం చాలా ఆ రోజుల్లో మనం ఆ విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. స్వామి కూడా పిల్లలు తన పిల్లలు కదా అదే ప్రేమతో స్వామి కూడా తీసుకుంటుండడం ఇవన్నీ కూడా
1: నిజమండి. మన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న లెక్చరర్ గా పనిచేస్తున్న గంగాధర శాస్త్రి గారు చెప్పిన విషయం, స్వామి అక్కడ ఇన్స్టిట్యూట్ లో ప్రొఫెసర్స్ గా ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ భార్యలకి స్వామి ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారట. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారట, ఏమ్మా మీ హస్బెండ్ పేరు ఏంటి, మీ హస్బెండ్ పేరు ఏమిటని అడుగుతున్నారట. అందరు చెప్తున్నారట, ఒక ఆమె మాత్రం చెప్పదట, ఆవిడ స్వామి మీకు తెలుసు కదా అందిట. అనేసరికి సరేలే మళ్ళీ చెప్పు పర్వాలేదు అన్నట్ట స్వామి, అంటే స్వామి మీకు తెలుసు కదా అందిట. అమ్మాయి అంటూనే ఉందిట ఆవిడ అట్లా స్వామి పేషెన్స్ టెస్ట్ చేస్తున్నట్టు. స్వామి చివరికి అన్నట్ట, చూడు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళని అడిగాను వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ పేర్లు నాకు తెలియక కాదు, అదేవిధంగా ఇప్పుడు మీ హస్బెండ్ పేరు కూడా నాకు తెలియక కాదు, నీ పేరు తెలియక కాదు. అడగడంలో అర్థం ఏమిటంటే నీకు నాతో మాట్లాడే ఒక సంభాషణకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఎందుకంటే అవతారం వచ్చినప్పుడే ఆయన కార్యకలాపాలు అన్ని తన కోసం ఏదీ కాదు కాబట్టి, వేరే వారి కోసమే కాబట్టి వారికి ఇచ్చే లైఫ్ అంతా జన్మంతా ఒక ఆపర్చునిటీ వేరే వారికి ఇచ్చింది. అటువంటి దాంట్లో ఇదొకటి, చిన్న చిన్న విషయాలను మీదకి అనిపించినా కూడా ఏది చిన్న విషయం లేదు, స్వామికి ఏది పెద్ద విషయం లేదు, అందులో సంపూర్ణంగా ఆనందం ఇస్తారు.
4: ప్రతి అవకాశం కూడా అనుగ్రహం ఇవ్వడానికి అని చెప్పి స్వామి పదే పదే గుర్తుండేవారు. మరి మీతో ఇవన్నీ ఎందుకు చేస్తా అంటే నేను చేసుకోలేదు కాదు, నేను వేరే వాళ్ళతో చేయించలేదు కాదు, మీకు నా అనుగ్రహం ఇవ్వాలంటే మీకు దానికి అర్హత సంపాదించాలి, ఆ అర్హత సంపాదించడానికి మీకు అవకాశం ఇస్తాను అని చెప్పి స్వామి పట్ల మన వరండాలో అంటుండేవారు.
1: అందువల్ల ఈ మనం ఒక అధ్యాయం తీసుకుంటే భక్తుల అనుభవాలు అని అది సమాప్తం అని ఉండే ఒక చాప్టర్ కాదు, వెళ్తూ ఉంటుంది. అయితే అనుభవం ఎందువల్ల ఇస్తారు, అనుభవం వల్ల మనకి ఏదో బోధిస్తున్నారు. స్వామి స్టూడెంట్స్ లాగా మీరు ఆయన దగ్గర ఉండి అందుకున్న బోధలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ నలుగురు మన స్టూడియోలో ఉన్న నలుగురులో వారు స్వామి దగ్గర అందుకున్న బోధ ఎటువంటిదో తెలుసుకోవడానికి మనం ముందు శీర్షికల్లో చాలా తెలుసుకుంటాము. అయితే ఈ అనుభవాలు అన్న ఘట్టం మనం సమాప్తి చేసే ముందర ఎమ్మెల్యే స్వామి గారు ఒక చిన్న విషయం చెప్తారు.
0: స్వామి ప్రతి చిన్న విషయాన్ని కూడా విపులంగా విశదీకరించి విద్యార్థులందరికీ నేర్పించేవారు. ఎవరికి ఏ విధాన వాళ్ళకి తరఫీది ఇవ్వాలో ఆ విధానంలో. అలాగే ఒక చిన్న ఉదంతం నేను చెప్తాను. నేను చదువుకున్న 3 సంవత్సరాలు 1978 సంవత్సరం నుంచి 81 3 సంవత్సరాలు స్వామి భక్తుల యొక్క అమ్మాయిల గాని అబ్బాయిలు గాని పెళ్లిళ్లు సుమారు ఒక 35 చేశారు ఆ 3 సంవత్సరాల్లో. పెళ్లిళ్లు జరిగినప్పుడల్లా లంచ్ కానీ డిన్నర్ కానీ మా డైనింగ్ హాల్లోనే ఏర్పాటు చేయించేవారు స్వామి. ఒకసారి అన్ని పెళ్లిళ్లు కూడా సాంప్రదాయబద్ధంగా జరుగుతుండేవి. కర్ణాటక వాళ్ల పెళ్లి అయితే కర్ణాటక వాళ్ల సాంప్రదాయం, ఆంధ్ర వాళ్ల పెళ్లి అయితే ఆంధ్ర వాళ్ల సాంప్రదాయం. సాంప్రదాయాలకి స్వామి పెద్దపీట వేస్తారు ఎప్పుడు కూడా. అలాగే ఒకసారి ఆంధ్ర వాళ్ల అమ్మాయో అబ్బాయో పెళ్లి జరిగింది. జరిగినప్పుడు డైనింగ్ హాల్లో మేమన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఏర్పాట్లు చేస్తుంటే ఆంధ్ర వాళ్ల పెళ్లిలో జరుగుతున్నప్పుడు ఏంటంటే అరిటాకులు వేసి అరటికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసి అరటి కాయల్ని అగరత్తులు వెలిగించి పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇంపార్టెంట్ వాళ్ళందరి దగ్గర రంగవల్లు ముగ్గులన్నీ వేసి అరిటాకు చుట్టూరా ఇలా అంతా చక్కగా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను అప్పటికే అయిపోయింది, వచ్చేసేస్తున్నారు పెళ్లివారు వచ్చేసేస్తున్నారు, స్వామి ఎప్పుడొచ్చారో డైనింగ్ హాల్లోకి వచ్చారు. నేను ఉప్పు సర్వ్ చేస్తున్నానండి, ఆకుల్లో ఉప్పు వేస్తున్నాను. నా చేతిలో ఉప్పు ప్యాకెట్ ఉంది, ఉప్పు సర్వ్ చేస్తున్నాను. గబగబగబా వెళ్ళిపోతున్నాను ఆకుల్లో వేసేస్తూ. ఎప్పుడొచ్చారునండి, స్వామి వచ్చారు. నా వీపు మీద ఒక్కటేశారండి, దున్నపోత ఉప్పొట్టిస్తున్నావా కూరొట్టిస్తున్నావా అన్నారండి. నా చేతిలో సాల్ట్ ప్యాకెట్ ఉంది, స్వామికే చూశాను, స్వామి సాల్టే ఉప్పే ఒట్టిస్తున్నాను స్వామి అన్నా. అంటే స్వామి నాకేసి చూసి, ఒక్కసారి ఆకుల్లో చూడరా, కూరలా ఒట్టించావు కాదురా, సాల్ట్ అంటే ఉప్పు అంటే చవి, రుచి కోసం మాత్రమే వేయాలి. ఆల్రెడీ పదార్థాల్లో వేస్తారు కదా, వేసిన దానికి ఎవరికైనా కొంచెం ఎక్కువ తక్కువలైతే వాళ్ళు కలుపుకోవడం కోసం వేయాలి, అంతేగాని కూరలా వడ్డించకూడదు, తీసేయ ముందరా అన్నా. ఏమండి ఆ రోజుల్లో సాల్ట్ ప్యాకెట్ విలువ 20 పైసలు 25 పైసలు, ఏమండి కొంచెం ఎక్కువ వేసుకోకూడదా? కాదు, ఏ వస్తువు ఎంత పరిమాణంలో వాడాలో, ఏ వస్తువు ఎక్కడ ఎక్కువ తక్కువలో కాకుండా వాడాలో, అంత చిన్న విషయం దగ్గర నుంచి కూడా స్వామి, సమస్తమైన విద్యార్థులు స్వామి దగ్గర చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా అన్ని రకాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా తర్ఫీదిచ్చి మమ్మల్ని అందరినీ కూడా మన అందరినీ కూడా ఈ సమాజంలో నడిచేలాగా స్వామి బాటలో నడిచేలాగా తర్ఫీదిచ్చినటువంటి స్వామికి ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోగలం?

సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీ కోటా శివకుమార్ గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి హైదరాబాద్ స్టూడియో వారి సమర్పణ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి సుప్రభాత ఆహ్వానం. ఈనాడు శ్రోతలందరికీ ఒక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. అసలు ఈ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు మన కార్యక్రమంలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాము. అంతకుముందుగా మన స్టూడియోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చారు. సాయిరాం అక్క.
1: సాయిరాం గణేష్.
0: అంటే ఎప్పుడు రాంది సడన్ గా ఇట్లాగా మన స్టూడియోలోకి సడన్ గా వచ్చేసారేంటి మీరు?
1: ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు కదా.
0: అవును,
1: టీచర్స్ డే. నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట. నా జీవితంలో చాలా విశేషమైన దినం ఈ రోజు. అందుకని జనరల్ గా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5వ తారీఖు పుట్టపర్తికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. స్వామి దయ వల్ల ఈ సంవత్సరం కూడా రాగలిగాను. సరే, మిమ్మల్ని ఒకసారి కలిసేసి వెళ్దామని చెప్పి ఇలా వచ్చానమాట.
0: మీరు టీచర్స్ అంటే నాకు ఏ రోజైతే గుర్తొస్తుందో, ఎవ్రీ కాన్వకేషన్ కి స్వామి మనందరి చేత, స్టూడెంట్స్ అందరి చేత అని శిక్షావల్లిలో ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఆ కాన్వకేషన్ ప్లెడ్జ్ లాగా చెప్పించేవారు అనమాట.
1: ఆ
0: ప్లెడ్జ్ ఏంటంటే, వేదమనోచ్యాచార్యో అంతే వాసిన మను శాస్తి, సత్యం వద ధర్మం చర. అలా వెళ్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం వేదాల్ని శాసనాలు అంటాం. అంటే అది రాజశాసనం కింద. అంటే దే డోంట్ రిక్వెస్ట్ ఎనీథింగ్, దే ఆర్డర్ యూ టు డూ. సో దాంట్లో ఆ విద్యార్థులకిచ్చే ఆ ఆర్డర్ ఏంటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో మీరు ఈరోజు టీచర్స్ డే అంటే నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చింది అదే. ఎందుకంటే స్వామి ఉపాధ్యాయులకి గాని, టీచర్స్ కి గాని, గురువులు గాని ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఆ రోజు ఒకసారి మేము నెమరు వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు స్వామి పునః మనకి గుర్తు చేస్తారనమాట ఆ రోజు. అదే కాకుండా స్వామి 85th బర్త్డేకి స్వామి మొత్తం లైఫ్ మీద ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ చేశారు మన స్టూడెంట్స్ అంతా. ఆ స్టూడెంట్స్ లో, ఆ స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్ లోని ఒక సాంగ్, అది 2వ సాంగ్ అనుకుంటా నాకు బాగా గుర్తున్నట్లయితే, అది గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అని ఆ పాట వెళ్తుంది. అది ఆ పాటలో మొట్టమొదటి లైన్స్ మన బ్రదర్ రవికుమార్ సార్ పాడారనమాట. ఆ లైన్స్ ని స్వామి గురించి ఏం చెప్తారంటే, లౌకిక విద్యలు తల్లిదండ్రులు చెప్తారు, నేర్పిస్తారు, వేరేస్ ఆధ్యాత్మిక విద్య అన్నిటికన్నా ఉత్తమమైన విద్య ఒక గురువు నేర్పిస్తాడు అని చెప్పి ఆ పాట తాలూకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సరే, అది గురువు గురించి మొత్తం పాట వెళ్తుంది, కానీ చివరిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక ఆచార్యుడు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దీంట్లో ఉంటుంది. అది మేబీ కొంచెం పోయిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటిగా నాకు ఈ సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్? అసలు ఎందుకు ఈ టీచర్స్ డే జరుపుతారు, దాని వెనకాతలున్న ఆంతర్యం ఏంటో కొంచెం చెప్తారా
1: గణేష్? మన మీరు చెప్పినట్టు మన అందరి జీవితాల్లో ఉపాధ్యాయులు చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తారు. మొట్టమొదటిసారిగా మనకి ఓనమాలు దిద్దించి, అల్ నేర్పించి విజ్ఞానాన్ని అందించేది ఉపాధ్యాయులే. మరి ఆ విజ్ఞానంతోనే మనం అంచెలంచెలుగా జీవితంలో పైకెదిగి జ్ఞాన సముపార్జనకు కూడా మనకి ఆ విజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. మరి అంత గొప్ప భూమికను మన జీవితాల్లో పోషిస్తున్న ఉపాధ్యాయులందరినీ ఒక్కసారి మనం ఆగి, ఒకరోజు సంవత్సరంలో ఒక్కరోజు వారందరినీ గుర్తు చేసుకుని వారికి మన కృతజ్ఞతలు సమర్పించుకునే అవకాశంకి ఈ రోజుని మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎంబీఏ దాకా ఎంత చదువుకున్నా చదువు నేర్పించడానికి ఒక ఉపాధ్యాయుడు అవసరం మనకి. సో అందుకని మనకి ఈ రోజున వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము మన ఉపాధ్యాయుల్ని. మరి సెప్టెంబర్ 5వ తారీఖు మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలా ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసా మీకు?
0: ఒకసారి మీరు మనందరికీ చెప్తే మన శ్రోతలు కూడా నాతో పాటు వింటారు.
1: మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. మన భారతదేశంలో అత్యున్నతమైన ఉపాధ్యాయుల్లో కూడా ఉత్తములు, చాలా గొప్ప పండితులు, గొప్ప తత్వవేత్త, మన దేశానికి ఉపాధ్యక్షునిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా సేవ చేసిన చాలా గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు. సో ఈ రోజున మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వారికి మనమిచ్చే గౌరవం కాదు, మనకి మనం ఇచ్చుకునే గౌరవం అంతే. అంత గొప్ప వ్యక్తికి మనం గుర్తు చేసుకుంటున్నామని. వారి గురించి కొన్ని విషయాలు చెప్తాను గణేష్.
0: తప్పకుండా తెలుసుకోవాలి.
1: వారు పుట్టినది 1888వ సంవత్సరంలో. ఆనాటి అవిభక్త మద్రాసు రాష్ట్రంలో పుట్టారనమాట. వారు పుట్టినప్పుడు వారి నాన్నగారికి ఆయన్ని పౌరోహిత్య వృత్తిలో ప్రవేశపెట్టాలని కోరుకుండేదిట. అందుకని ఆయనకి చాలా రోజులు స్కూల్కి పంపించడం, ఇంగ్లీష్ నేర్పించడం ఇటువంటివి కార్యక్రమాలు ఆయన ఏవి ఆయన తలపెట్టలేదు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఐ థింక్ తిరుత్తణిలో అనుకుంటాను ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళింది. అలా ఆయన మొదలైన ఆయన విద్యాభ్యాసం, ఆయన ఏది చదువుకున్నా అత్యున్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేవారట, అంటే ఈ డిస్టింక్షన్ లో పాస్ అయ్యేవారనమాట ప్రతి ఒక్కటి. అలా చదువుకుంటూ ఆయన మైసూరు యూనివర్సిటీలో, మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి అధ్యాపకులుగా మొదటిసారిగా ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు.
0: ఫిలాసఫీ,
1: లెక్చరర్ ఆఫ్ ఫిలాసఫీ అనుకుందాం. ఎంత గొప్పగా ఆయన చెప్పేవారంటే ఆ సబ్జెక్ట్ ని, స్టూడెంట్స్ అసలు అక్కడి నుంచి కదిలేవారు కాదుట. ఆ క్లాస్ కోసం ఎదురు చూసేవారట, ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందా అని. చూడండి మరి ఎంత బాగా ఆయన వివరించి చెప్పేవారు. ఎంత అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ డెడికేషన్ కమిట్మెంట్ లేకపోతే ఎక్సలెన్స్ రాదు గణేష్ ఎందులోనూ కూడా. ఇంకా అక్కడి నుంచి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనకి కలకత్తా యూనివర్సిటీలో ఫిలాసఫీకే సేమ్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్ కింద ప్రమోషన్ వచ్చిందనమాట. మరి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన మైసూరు నుండి బయలుదేరి వెళ్లినప్పుడు ఆయన విద్యార్థులందరూ కలిసి ఒక గుర్రపు బగ్గీని చక్కగా అలంకరించి దాన్ని వారు స్వయంగా లాగుతూ తీసుకొచ్చారట.
0: అంటే ఎంత గౌరవం ఇచ్చారో చూడండి.
1: చూడండి మరి ఆయన విద్యార్థుల దగ్గర నుంచి ఎంత గౌరవం, అభిమానం, ప్రేమ సంపాదించుకున్నారు. అలా లాగుతూ తీసుకొచ్చి మైసూరు రైల్వే స్టేషన్ లో ఆయన్ని ట్రైన్ ఎక్కించి వెళ్లారట ఆయన విద్యార్థులందరూ. మరి గురువుకి అంతకంటే గొప్ప గౌరవం ఏం దొరుకుతుంది గణేష్? విద్యార్థుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే గొప్ప గౌరవం ఒక గురువుకి ఏముంటుంది చెప్పండి. ఆ తర్వాత ఆయన ఇంగ్లండ్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి, అంటే ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్లేవారట ఆనరీ గెస్ట్ కింద అనమాట, గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి. 1926లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నీ 1927వ సంవత్సరంలో ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం కింద ప్రచురించడం జరిగింది. అలాగే 1929లో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలని An Idealist View of Life అని ఇంకొక పుస్తకం కింద పబ్లిష్ చేశారు. ఆ రెండు పుస్తకాలు ఇప్పటికి కూడా ఎంతో ఫేమస్. ఇక విద్యారంగంలో వారు చేసిన సేవలకు గుర్తింపు కింద జార్జ్ ఫైవ్ ఆయనకి 1931వ సంవత్సరంలో నైట్హుడ్ ఇచ్చారంట. అంటే ఆయనకి సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట.
0: చాలా అత్యుత్తమమైనటువంటి బిరుదు అనమాట.
1: ఇప్పటికి కూడా అదే, ఇప్పటికి కూడా యూకేలో, యునైటెడ్ కింగ్డమ్ లో అత్యున్నతమైన గౌరవం ఏమిటంటే నైట్హుడ్ అనమాట. కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947వ సంవత్సరం నుంచి ఆయన తమ దేశానికి ఇచ్చే గౌరవానికి సూచనగా ఆ సర్ అనే బిరుదుని తొలగించి విద్యారంగంలో తను సాధించిన విజయాలకు ప్రతీకగా తనకు లభించిన డాక్టర్ అనే బిరుదును తన పేరు ముందర ఉంచుకున్నారు.
0: చాలా బాగుంది.
1: అప్పటి నుంచి ఆయన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే మనందరికీ గుర్తుంటారు.
0: అయితే మరి బ్రిటిష్ వాళ్ళు రాధాకృష్ణన్ గారిని సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పిలుస్తారేమో.
1: అయి ఉండొచ్చు, ఇప్పటికి కూడా అలాగే పిలుస్తూ ఉండొచ్చు వారు. ఇంకా మీకు మన శ్రోతల్లో కూడా చాలా మందికి ఈయన తెలిసే ఉంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పి. ఆయన చాలా గొప్ప తత్వవేత్త, తార్కికవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు, చాలా ఫీల్డ్స్ లో ఆయన చాలా అనుభవజ్ఞులు అనమాట. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో ఎంతగా ప్రభావితం అయ్యారంటే ఆయన ఒకసారి అన్నారట, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గనక భారతదేశానికి అధ్యక్షులైతే అది తత్వశాస్త్రానికే ఒక గొప్ప గౌరవం అవుతుంది అని. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు ఫిలాసఫీ అని చెప్పారట. ఆయన కోరికకి తగినట్టే వారు 1952 నుంచి 62 దాకా వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే 62 నుంచి 1967 దాకా దేశాధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా తన దేశానికి సేవ చేసుకున్నారు. మరి ఇవి మన రాధాకృష్ణన్ గారిని గురించి చాలా కొన్ని విషయాలన్నమాట.
0: అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు రాధాకృష్ణన్ గారి గురించి ఇంకొన్ని పాయింట్స్ ఏమి గుర్తొస్తున్నాయంటే, వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణన్ గారు పౌరోహిత్యం చేయాలి అన్న ఉద్దేశం ఉండేదన్నమాట ఆయనకి. కానీ మనం జాగ్రత్తగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్క్స్ మనం ఎప్పుడైతే చదివామో, ఆయన వర్క్స్ అన్నీ కామెంటరీస్ ఆన్ ది వేదాస్, కామెంటరీస్ ఆన్ ది ఉపనిషద్స్. అంటే ఒక పురోహితుడు ఏమైతే చేయాలో అవన్నీ ఆయన యాజ్ అ ఫిలాసఫర్ అవన్నీ సంపూర్తి చేస్తారనమాట.
1: వారి నాన్నగారి కోరికను కూడా తీర్చారు,
0: అన్ని తప్పకుండా తీర్చారు, ఏమాత్రం డౌట్ లేకుండా. అండ్ ఇంకొక పాయింట్ నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి ఎప్పుడు చెప్తారు ఈ టీచర్ అనేది ఒక సెకండ్ రేటెడ్ జాబ్ కాకూడదు అని స్వామి ఎప్పుడు అనేవారు అనమాట. అంటే బై మిస్టేక్ ఇంకేమీ జాబ్స్ దొరకక నువ్వు టీచింగ్ లో టీచింగ్ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వకూడదు. ఆ టీచింగ్ కి ఒక ప్యాషన్ ఉండాలన్నమాట. ఆ పిల్లలకి ఏదన్నా మంచి నేర్పాలి అన్న ఒక సదుద్దేశం, ఒక ఫైర్ ఉండాలి లోపల అలా విద్యని ఇవ్వటానికి. సో అప్పుడే నువ్వు ఒక మంచి ఉపాధ్యాయుడు గాని టీచర్ అధ్యాపకుడు గాని కావచ్చని స్వామి చెప్పారు. సో మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే విద్యార్థులందరూ ఆయన్ని ఒక రథం పట్టి తీసుకొచ్చారు అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అనమాట. ఎంత ప్రభావితం చేసుకుంటారో ఆ విద్యార్థులని మనకి అర్థమవుతోంది ఇప్పుడు.
1: అవును అవును గణేష్, ఒక ఉపాధ్యాయుడి ప్రభావం విద్యార్థుల మీద కేవలం తాను ఆ విద్యార్థులకి టీచ్ చేసే సబ్జెక్ట్ దాకానే పరిమితం కాదు, ఆ ఒక్క 1-2 పరిమితం కాదు, జీవితాంతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ విద్యార్థుల మీద ఉంటుంది. ఒక రకంగా చూస్తే వారు పౌరుల్ని తీర్చిదిద్దుతున్నారు. మనం దేశ పౌరులను కూడా అనుకోకర్లా, ఎందుకంటే ఈ రోజుల్లో ద వరల్డ్ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. సో మనందరం ఈ ప్రపంచానికి పౌరులం. అటువంటి వారిని తీర్చిదిద్దే కెపాసిటీ కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పవర్ కానీ టీచర్స్ కి చాలా ఎక్కువగా ఉంటుంది.
0: అందుకే స్వామి తరచూ ఏం చెప్పేవారంటే, ఒక స్టూడెంట్ బాగాలేకపోతే ఒక స్టూడెంటే బాగోడు, కాకపోతే ఒక టీచర్ ఎప్పుడైతే బాగోలేడో అతని ప్రవర్తన గాని అతని నియమావళి గాని ఎప్పుడు బాగోదో, ఒక సిరీస్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక జనరేషన్ జనరేషన్ అంతా అది ఎఫెక్ట్ అవుతుందని స్వామి చెప్తారు. సో పాజిటివ్ గాని నెగటివ్ గాని టీచర్ అంత ప్రభావం చూపించగలనమాట ఈ పిల్లల మీద గాని ఒక జనరేషన్ మీద గాని.
1: మరి అందుకనే మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాము, వారందరినీ గుర్తు చేసుకుంటున్నాము.
0: మరి మన దేశంలో అయితే September 5th ని ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. కాకపోతే ఆబ్వియస్ గా మనం ప్రపంచం అంతటా మనకి టీచర్స్ ఉంటారు కాబట్టి మనం ఇలా పౌరులుగా తీర్చిదిద్దబడినటువంటి పౌరులుగా ఉండగలుగుతున్నాము. ఒక స్టూడెంటే ఒక పౌరుడిగా తయారవుతాడు కాబట్టి ప్రపంచం నలుమూలలు కూడా ఈ టీచర్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీచర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్ లో 9 May ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఆ దేశంలో చేస్తారనమాట. అది యునైటెడ్ స్టేట్స్ లోని టీచర్స్ అప్రిసియేషన్ వీక్ 1st week మొత్తం అంతా సరే మొత్తం అంతా ఈ టీచర్స్ ని రెస్పెక్ట్ చేయడము, వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పటము, వాళ్ళని ఇట్లాగా గెట్ టుగెదర్స్ కి పిలవటము, ఇట్లా ఆనర్ చేయటం అనమాట.
1: వారం అంతా
0: అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తర్వాత ఆస్ట్రేలియాలో మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్రైడే అక్టోబర్ లోని అది వాళ్ళకి టీచర్స్ డే. మనం చైనా అన్నిటికన్నా పెద్ద దేశం అది, దాంట్లోకి మనం వెళ్లి చూస్తే 10th September ఇంకొక 5 రోజులుంది ఇప్పటికి, 10th September ని టీచర్స్ డేగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
1: సో ప్రపంచం మొత్తం మీద ఏదో ఒక రోజు ఉపాధ్యాయులను గౌరవిస్తూ వారి కోసమని ఒక స్పెషల్ డేని కేటాయించడం,
0: తప్పకుండా
1: వాళ్ళని ఆనర్ చేయడం జరుగుతూ వస్తున్నది.
0: అవును, మరి ఆనర్ చేస్తున్నారు సరే, ఇలా ప్రపంచం అంతా ఆనర్ చేస్తున్నారు, మరి స్వామి ఎప్పుడు ఒకసారి నేను ఒక అనుభవం చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలోని, ఎందుకంటే వెంటనే స్ఫురిస్తుంది. మనం ఏం చేసినా ప్రపంచంలో ఏం ఆలోచించినా ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చివరికి రావాల్సింది స్వామి దగ్గరికి. ఎందుకంటే మేము 3rd year అండర్ గ్రాడ్యుయేషన్ లో మా స్టడీస్ ఫినిష్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంటర్ అవుతున్నాము. సో అవుట్ గోయింగ్ బ్యాచ్ అవుతుంది అనమాట. మేమంతా స్వామి దగ్గర గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. అది ఒక ఆనవాయితీ మాకు అవుట్ గోయింగ్ బ్యాచ్ చేయటము. సో మేము పాటలు దెన్ కొన్ని కార్డ్స్ తయారు చేయటము అవన్నీ చేసి స్వామికి ఆఫర్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ లో పాటు గాని దయచేత ధన్యులు కావాలరా అని ఒక పాట పాడుతున్నాం అనమాట. పాడుతుంటే స్వామి చక్కగా హాయిగా వింటున్నారు పాటంతని. ఆ చివరిలో ఒక లైన్ వస్తుంది, అది పుడమియంతయు తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అని. దాంట్లో ఒక లైన్
1: చాలా అద్భుతంగా ఉంటుంది.
0: ఇది స్వయంగా స్వామి రాసినటువంటి పాట ఇది. సో స్వామి ఆ పాట వింటున్నారు ఈ లైన్ వచ్చేసరికి పుడమియంతయో తిరిగిన కాని అనగానే స్వామి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళినట్టు ధ్యానంలోకి వెళ్లి ఇలా వేలు చుట్టూరా తిప్పుతున్నారనమాట. పుడమియంతయో తిరిగిన గాని కడకు నీ వద్దకు రావలే స్వామి అనగానే స్వామి తన పాదాల వైపు ఇట్లా చూపించి అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మా వైపు చూశారు. సో అది ఇప్పటికి కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందంటే ఆ మూమెంట్ ఎంత ప్రెషస్. ఒకసారి ఆలోచించండి స్వామి చెప్పినటువంటిది. సో ప్రపంచం అంతా ఇలా టీచర్స్ గురించి చెప్తుంటే మనం స్వామి టీచర్స్ గురించి తన టీచర్స్ గురించి ఎందుకు గొప్పగా చెప్పుకోరు అని ఆలోచన రావచ్చు. సో ఏమాత్రం తక్కువ తీసుకోలేదు స్వామి మనకి, ఎందుకంటే హీ లీడ్స్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. ఇది కొడైకెనాల్ 2005 లో స్వామి ఏదో పిల్లలందరితోని ఒక క్లోజ్డ్ సెషన్ లో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక కాన్వర్సేషన్ బాయ్స్ లెటర్స్ ఇస్తున్నారు స్వామికి, ఆబ్వియస్ గా హ్యాండ్ రిటన్ లెటర్స్ అన్నీ. చదువుతూ సమ్ రైటింగ్ గురించి కామెంట్ చేస్తున్నారు. స్వామి చెప్తున్నారు ఇలా రాయాలి అలా రాయాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఇది అంటుంటే నేను కరెక్ట్ గా స్వామి ముక్కు కింద కూర్చున్నాను అనమాట, రైట్ అట్ హిస్ ఫీట్. సో స్వామి లెటర్స్ చదివేది నేను చూడగలుగుతున్నాను. సో ఆ మూమెంట్ లో నాకు అడగాలనిపించింది, స్వామి మీ రైటింగ్ చాలా బాగుంటుంది స్వామి అని అడిగాను నేను. అడిగితే స్వామి అన్నారు నువ్వెప్పుడు చూసావరా అని అడిగారు. అప్పుడు నేను అన్నాను స్వామి అన్యదాశరణం నాస్తి పుస్తకం నేను చదివాను స్వామి, దాంట్లో స్వామి రాసిన ఉత్తరాలన్నీ హ్యాండ్ రిటన్ అయ్యి దాంట్లోంచి నేను చూశాను అని చెప్పాను. అయితే అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి హీ టుక్ ఓవర్ అనమాట. ఆ ఇంటరాక్షన్ లోనే మేము స్వామి టీచర్స్ గురించి కొంచెం అడిగాం. దెన్ స్వామి ఏమాత్రం సంకోచం లేకుండానే మెహబూబ్ ఖాన్ గారి గురించి, కొండప్ప మాస్టర్ గారి గురించి, వీళ్ళందరి గురించి స్వామి ఆ మూమెంట్ లో గుర్తు చేసుకుని. అప్పటికే స్వామి 2005 అంటే స్వామికి 80 ఇయర్స్. ఇమాజిన్ స్వామి 8-9 ఇయర్స్ టైంలో చదువుకున్న టీచర్స్ ని అప్పటిదాకా స్వామి ఎట్లా గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మనం అసలు అది మనకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట స్వామి. సో మెహబూబ్ ఖాన్ గారి గురించి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా కొండప్ప మాస్టర్ గారు ఒకసారి నన్ను పనిష్ చేశారు, పనిష్ చేస్తే నన్ను టేబుల్ ఎక్కి నిలబడమన్నారు. అప్పటికి పాపం బెల్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన లేవడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నిస్తుంటే లేవలేకపోతున్నారు పాపం. అప్పుడే పాస్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ ఏమో మెహబూబ్ ఖాన్ గారిది, ఆయన చాలా బాగా ఇంగ్లీష్ నేర్పించేవారు. ఆయన క్లాస్ లోకి వచ్చి కొండప్ప మాస్టర్ గారు చేసిన తప్పేంటో గ్రహించి ఆయనకి పక్కకు వచ్చి చెప్పారు. సత్యాన్ని కూర్చోమనగానే నేను కూర్చున్నాను, వెంటనే కొండప్ప మాస్టర్ గారు కుర్చీ నుంచి లేచారు అని స్వామి ఎంతో చక్కగా వివరించి ఇదంతా మెన్షన్ చేశారనమాట. సో అలాగా మనకి టీచర్స్ గురించి ఎందుకు స్వామి అంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ మూమెంట్ లో మాకు అర్థమైందనమాట.
1: బాగుంది గణేష్, మీరు చెప్తూ ఉంటే స్వామి చెప్తున్నది వింటున్నట్టే అనిపించింది. మరి మీరు అన్నట్టు స్వామికి 80 సంవత్సరాల వయసులో అంటే దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్ని స్వామి మీ దగ్గర చెప్పడం జరిగింది. అంటే ఆయన టీచర్స్ ని అన్ని సంవత్సరాలు స్వామి గుర్తుంచుకుని వాళ్ళని మెన్షన్ చేశారు. అలాగే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామా? మీరు చెప్పండి మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు?
0: నాకు ఫేవరెట్ టీచరు నానాజీ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మ్యాథ్స్ లెక్చర్ అనమాట. మాకు చాలా జోవియల్ గా చాలా ఫన్నీగా క్లాసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు అనమాట. అండ్ పిల్లలు ఎంత తప్పు చేసినా అదే భావాన్ని అదే కంపోజర్ ని క్లాస్ లో మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన ఫస్ట్. ఆ తర్వాత నాకు డాన్స్ నేర్పించిన గురువు గారు, నేను జన్మజన్మలకి ఆయనకి కృతార్థుడను. ఎందుకంటే ఆ విద్య నేర్పించడం వల్లే స్వామి దగ్గరికి చేరువగలిగాను అని ఆయనకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈనాడు గుర్తు చేసుకుంటున్నాను ఆయన్ని.
1: బాగుంది గణేష్. నా గురించి చెప్పాలంటే, నాకు నేను 9th స్టాండర్డ్ లో ఉండగా అనుకుంటాను, ఒక మేడం ఉండేవారు, కేసీ మేడం అని చెప్పి, ఆవిడ సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు గణేష్. సోషల్ స్టడీస్ అంటే సబ్జెక్ట్ మీకు తెలుసు, జియోగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, అవి పేజీలు చదువుకుంటూ ఉండాలి. సో అదేంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అనమాట. కానీ ఆవిడ టీచ్ చేసే విధానం ఎలా ఉండేదంటే, వాటన్నింటినీ కాంటెంపరీగా రిలేట్ చేస్తూ చెప్పేవారనమాట. సివిక్స్ అంటే ఇలాగూ గవర్నెన్స్, బేసిక్ గా గవర్నెన్స్ ఇదంతా. సో దాన్ని ఆ ప్రెసెంట్ డే గవర్నమెంట్ కి రిలేట్ చేస్తూ ఏది ఎలా ఉంటుంది, ఫలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే అతనికి ఏమేమి పవర్స్ ఉంటాయి, చూడండి ఇవాళ ఈ లా వచ్చింది అంటే దీని వెనకాల ఇది జరిగి ఉంటుంది, ఇలా చెప్పేవారనమాట. అలాగే జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది కాదు, కానీ ఆవిడ చూడండి ఎకనామిక్స్ చదువుకుంటే మీకు మీ డే టు డే లైఫ్ లో ఎంత ఉపయోగపడుతుంది, ఇలా చిన్న చిన్నగా మనం మీరు నేర్చుకుంటేనే పెద్దయ్యాక మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు అని మాకు ఉదాహరణలతో చెప్పేవారు అనమాట. ఇంకా జియోగ్రఫీ అయితే నేను ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాప్ పాయింటింగ్. మ్యాప్ పాయింటింగ్ అంటే అది ఎక్కడ ఢిల్లీ పెట్టమంటే మైసూర్ పెట్టేవాళ్ళం అనమాట, అలాగుండేది. అప్పుడు ఆవిడ చెప్పేవారు ఎలా గుర్తుంచుకోవాలి, ఎక్కడో ఉంటుంది కెనడా, ఎక్కడో ఉంటుంది ఆఫ్రికా, ఎక్కడో ఉంటుంది, అందులో ఉండే సిటీస్ మనం ఇప్పుడు చూసి ఉండమో దాన్ని పాయింట్ చేయాలంటే ఎలా గుర్తుంచుకోవాలి అని. సో ఆవిడ ఎంత బాగా చెప్పేవారంటే, ఒక షేప్ పెట్టుకోండి అమ్మా, ఇది ఇలాగైతే ఈ నాలుగైతే ఒక స్క్వేర్ అవుతుంది, ఇలాగైతే ఒక రాబిట్ షేప్ లో ఉంటుంది, చూడండి రివర్స్ అన్నిటికీ ఒక షేప్, సో ఏ రివర్ రాబిట్ ఇయర్ లో ఈ రివర్ ఉంటుంది, అలా చెప్పేవారు అనమాట. అలాగే సోషల్ స్టడీస్ మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి, ఎకనామిక్స్ యాక్చువల్లీ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, దాని మీద అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఆ మేడమే. ఎంతో ఓర్పుగా చెప్పేవారు, ఎలాగ మేము ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత ఇరిటేట్ చేసినా పాపం చాలా పేషెంట్ గా ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా అందుకనే ఆవిడ నాకు బాగా గుర్తుండిపోయారు. మరి ఇంకొంతమందిని కూడా అడిగితే బాగుంటుందేమో.
0: తప్పకుండా తప్పకుండా.
2: సాయిరామ్.
3: సాయిరామ్.
2: మీ పేరు?
3: సుబ్రహ్మణ్య వరప్రసాద్ రావు అండి.
2: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ గణేష్ గేట్ దగ్గర సర్వీస్ చేస్తున్నాను.
2: మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు, ఏ ఊరు నుంచి వచ్చారు?
3: నేను విజయనగరం నుంచి వచ్చాను, ఆర్టీసీ లో పనిచేస్తూ రిటైర్ అయ్యాను. మాది నేటివ్ ప్లేస్ అనకాపల్లి.
2: మరి మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు అత్యంత ప్రియమైన టీచర్ పేరు మాకు కొంచెం చెప్తారా? దాని ఎందుకు మీకు అంత ఫేవరెట్ అయ్యారో చెప్పండి.
3: నా విద్యాభ్యాసం అంతా కూడా అనకాపల్లిలో జరిగింది. మొట్టమొదట కొండ మాస్టర్ గారి స్కూల్ అని చాలా ఫేమస్ స్కూల్ మాట అనకాపల్లి టౌన్ కి. కె నారాయణరావు గారు అని చెప్పి దానికి ముందు టీచర్ గా ఉన్నారు, ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన నాకు అత్యంత నేను ఇష్టపడే గురువు గారు.
2: ఏ సంవత్సరంలో మీరు చదువుకున్నారు ఈయన దగ్గర?
3: 1960 నుంచి 66 వరకు చదివాను.
2: ఎందుకు మీకు ఆయన అంతే అంత అభిమానం?
3: ఆయన పిల్లలంటే చాలా అభిమానంగా చూసేవారు, ప్రేమతో పాఠాలు అవి చెప్పేవారు, పిల్లల్ని ప్రేమించేవారు స్టూడెంట్స్ అని. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగుండాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాడు. అందరి చేత హిందీ, తెలుగు, ఇంగ్లీషు మూడు కూడా కాపీ రైటింగ్ చేయించేవారు. రాసిన కాపీ రైటింగ్ బుక్స్ ని ప్రతిరోజు అందరివి కూడా కరెక్షన్స్ చేసి ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా సలహా ఇచ్చేవారు. అదే కాకుండా పిల్లలకి ప్రతి వారానికి ఒకరోజు ప్రత్యేక క్లాస్ పెట్టేవారు. అంటే సబ్జెక్ట్స్ ని పక్కన పెట్టి జనరల్ నాలెడ్జ్ అని, పాటలని, ఫైన్ ఆర్ట్స్ అని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయనంతటా ఆయనే పాటలు పాడి, మీరందరూ ఇలాగ పాటలు పాడడం నేర్చుకోవాలా, పాడాలా, బాగుండాలా, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఆయన. అదే కాకుండా టీచింగ్ విషయంలో చాలా శ్రద్ధ, స్టూడెంట్స్ కి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాఠాలు చెప్పేవారు. మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా చెప్పేవారు అన్నమాట. బ్లాక్ బోర్డు మీద ప్రతి విషయం కూడా మా వైపు చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బోర్డు వైపు చూస్తూ చాక్ పిస్తూ రాసి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు అన్నమాట. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సలెంట్ గా చెప్పేవారు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడి మాకు చెప్పేవారు అన్నమాట. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవారు, తెలుగు అంటే చాలా అభిమానం ఆయనకి.
2: మరి ఈరోజు టీచర్స్ డే రోజు మీరు ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు?
3: ఆయనకి మా చేతులు జోడించి మా నా తరపున మా కుటుంబ సభ్యులందరి తరపున టీచర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి కూడా.
2: సాయిరాం
3: సాయిరాం.
1: చూసారా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనకి టీచర్ గారు గుర్తుండిపోయారు, ఆ మాస్టర్ గారు.
0: అవును,
1: 64 అని చెప్పారు కదా.
0: అవును, 60 నుంచి 66
1: దాకా ఎన్ని ఏళ్ళు అయిందో చూడండి. అలాగే శ్రీదేవి గారు వాళ్ళ టీచర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. ఆవిడ కూడా పెద్ద పెద్దవారు, ఎప్పుడో చిన్నప్పుడు ఆవిడికి తెలుగు నేర్పించిన మాస్టర్ గారి గురించి ఆవిడ ఏం చెప్తున్నారో విందాం. సాయిరామమ్మ, అమ్మా మీరు చదువుకునే రోజుల్లో మీకు అందరికంటే నచ్చిన, అందరికంటే ఇష్టమైన టీచర్ గారు ఎవరు
4: ఉన్నారండి?
1: వారంటే మీకు అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీకు గుర్తున్నారంటే ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండి ఉంటుంది వారిలో. ఎందుకు మీకు వారు అంతగా నచ్చారు, ఈ విషయాలు చెప్తారా?
4: నాకు నచ్చింది తెలుగు మాస్టర్ అండి. ఆ మాస్టర్ పేరు డింగరి శ్రీ రంగాచార్యులు. చాలా పొడుగుగా పొట్టు పెట్టుకుని, మంచి ధోతి కట్టు, అంచు ధోతి కట్టు కట్టుకుని, కండువా వేసుకుని చక్కగా వచ్చేవారండి. స్కూల్కి వస్తూనే, ఎరా అందరు బాగున్నారా, ఏంటమ్మా, అయితే నా పేరు స్కూల్లో మా నాన్నగారు పెట్టిన పేరు త్రతుల్లై అండి, త్రతుల్లై. తర్వాత పేరు శ్రీదేవిగా మార్చబడింది. ఆ పేరుని ఎవరిని మా నాన్నగారిని అర్థం అడిగితే, ఏంటమ్మా గోదాదేవి త్రతుల్లై ఇద్దరు ఒకటే, అందుకని నేను గోదాదేవి కాబట్టి త్రతుల్లై అని పెట్టుకున్నాను. కృష్ణుని 16,000 మంది గోపికల్లో ఈవిడొక ఆవిడ, అందుకే ఆవిడ రాధ ఎలాగైతే కృష్ణుని ధ్యానించి ధ్యానించి జీవితం గడుపుతుందో, త్రతుల్లై కూడా అలాగే కృష్ణుని ధ్యానించి చివరి దశలో కృష్ణుని ఒడిలో ఊపిరి ఆగిపోతుంది ఆవిడది. అందుకే ఇష్టంగా నేను పెట్టుకున్నాను, ఇంకా ఇంతకంటే అర్థమేం కావాలి అనేవాడు. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, ఇది సుమతి అని ఇలా చెప్తాం కదా, అలా చెప్పేవారు కాదు మా నాన్నగారు. పెట్టుకున్నాను గోదాదేవి పేరు, ఇది కృష్ణుడి ప్రియురాలు 16,000 మందిలో ఈవిడ ఒక ఆవిడ, అలా చెప్పేవారు. నాకు ఒక అసంతృప్తి ఉండేది, నా పేరు ఎవరు అడిగినా ఇదేం పేరు, త్రతులయ్యం పేరు అని నేను చెప్పలేకపోయేదాన్ని. ఇక టీచర్స్ భరించలేక డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు అని పిలిచేవారు. త్రతులయ్యని పిలిచేవాళ్ళు కాదు వాళ్ళు, టీహెచ్ఆర్ఏ టీహెచ్ఎల్ఎల్ఏ ఇవన్నీ వాళ్లకు ఏదో ఆ పేరు చూస్తేనే భయపడేవారు. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ కాంచనపల్లి రామచంద్ర రాజు ఇలా, అది అసంతృప్తి ఉండేదండి. అయితే ఈ తెలుగు మాస్టారు కొత్త క్లాస్కి వచ్చారా, 7th నుంచి 8th కి వచ్చాం, 8th లో కూర్చున్నాం, సార్ చూస్తేనే బాగా ఏదో ఒక కల సారలో, నేను వీళ్ళకి పాఠాలు చెప్తాను, ఒక మంచి మార్గంలోకి వీళ్ళని పంపిస్తాను, సమాజంలోకి మంచి వ్యక్తులను తయారు చేస్తాను అనే ఆ ధైర్యమైన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్ చెప్పండి, అందరూ అలాగే చెప్తున్నారు. పల్లెటూరు స్కూలు పిల్లలు నా వంతు వచ్చేసింది. ఏమా చెప్పమ్మా, ఏంటి భారతదేశం అని కరెక్ట్ చెప్తున్నాం కదా సార్, మళ్ళీ కొందరు హిందూ దేశం సార్ అంటున్నారు, అది భారతదేశం కాదేమో అని. నా వంతు వచ్చేసరికి నేను చెప్పాను, భారతదేశం బానొత్తి పలికాను, వేగుడు ఇలా చెప్పాలి, తెలుగులో స్పష్టంగా పలకాలి, ఒత్తులు సున్నాలు జట్కలు ఇట్లాంటివి తప్పకూడదు. అది అలాగా అలాగా మాస్టర్ అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంతు అయిపోయాను, ఆయన ముఖంలో మాకు కనబడేది. అట్లాంటి మాస్టర్ చూస్తున్నాం, ఆయన చూస్తూ ఒకరొక్కరిని పిల్లల్ని పరిచయం చేసుకుంటున్నాడు. ఎరా మన దేశం పేరేంటి అన్నాడు. భారతదేశం సార్. ఏంటి భారతదేశం సార్

0: అంటే ఇష్టం ఏర్పడింది. ఏం పేరమ్మా అన్నారు. ఒకరొక్కరిని పరిచయం చేసుకుంటూ నా వంత అయిపోయాను నేను. ఇదేం పేరు అంటారు, నేనేం జవాబు చెప్పాలి? అందరు పిల్లలు నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు పేరు చెప్తుంది, ఇదేంటి అని మాస్టర్ అంటారు, మేము నవ్వుకుంటాము. ఇలాగా నేను చెప్పాను, త్రతుల్లయ్య, త్రతుల్లయ్య ఎంత మంచి పేరు పెట్టారమ్మా, త్రతుల్లయ్య. త్రతుల్లయ్యకి లక్ష్మి ఉంటుంది, లక్ష్మికి ప్రకృతి, దానికి లచ్చి వికృతి. అలాగే త్రతుల్లయ్య అనే పేరుకు త్రతుల్లయ్య ప్రకృతి, అత్తుల్లయ్య వికృతి. మాస్టర్ చెప్పారు అత్తుల్లయ్య అని కూడా పిలవచ్చమ్మా అని, లక్ష్మిని లచ్చి అని ఎలా పిలవచ్చో అలా. అత్తుల్లయ్య అంటే ఎవరు? వైష్ణవత్వంలో రామానుజ స్వామి, అందులో వైష్ణవత్వంలో చాలా గొప్ప భక్తురాలు అత్తుల్లయ్య. ఎంతో మందిని మార్చింది, ఎంతో మందిని మంచి మనుషులుగా తీర్చిదిద్దింది, ఎన్నో నియమాలు పాటించింది. రామానుజ స్వామి చాలా ఇష్టపడే అత్యంత శిష్యురాలు ఆవిడ. ఇంత మంచి పేరు పెట్టడానికి ఎవరు పెట్టారమ్మా? నాకేదో ధైర్యం వచ్చేసింది, మా నాన్నగారు పెట్టారు సార్. ఓ, మీ నాన్నగారు నాకు తెలుసు అమ్మా, కూర్చో కూర్చో. ఆయన బాగా తెలుగు బాగా తెలుసు, ఆయన చాలా మంచి పేరు. అలా అలా మాస్టర్ అంటే చాలా ఇష్టం ఏర్పడి పాఠాలు చెప్పేవాడు. సత్యభామ కృష్ణుణ్ణి కాలితో తన్నింది అలక. కృష్ణుని మీద అలిగి పారిజాత పుష్పం తీసుకురాకుంటే ఆవిడ కాలుతో తన్నినప్పుడు కృష్ణుడు, అయ్యో నన్ను కాలుతో తన్నవా, నా మోరటి శరీరం తాకి నీ కాలు ఎంత తన్నిపోయిందో అన్నాడట. ఏరా, మీరు అలాగే చేస్తారా? పిల్లని అడిగేవాడు. మీరు అలాగే భార్యతో తనించుకుంటారా కాలు? అలాగే నవ్వించేవారు, పిల్లలందరూ అలాగే చూసేవారు. లేదు, ఆయన లీలలో అర్థం ఉంది, చాలా గొప్పవాడు కృష్ణుడు, లీలలో అర్థం ఉంది, మీరు అలా చేయకూడదు. ఏమ్మా అలా చేయకూడదు, మీరు కూడా ముందు ముందు ఇదే కదా, తప్పు లేదు అని అనుకోకూడదు అని చెప్పింది. కానీ లీలలు అనంతము అని ఇలాంటి అనేక అనేక విషయాలు చెప్తూ నవ్వించేవాడు. దేశం గురించి చెప్పేవాడు, సాహిత్యం గురించి, సంగీతం గురించి, కళల గురించి అలా చెప్పినప్పుడు కాపీ కొట్టకూడదు పిల్లలు, ముఖ్యంగా చూసి రాయకూడదు. ఎగ్జామ్ అంటే అది ఎగ్జామే, కరెక్ట్ గా నిలబడి పరీక్ష రాయించేవాడు. అలా ఆ మాస్టర్ అలా గుర్తుండిపోయారు మాస్టర్ మాకు. ముఖ్యంగా ఆయన నా పేరుకు అర్థం చెప్పాడు కాబట్టి గుర్తుండిపోయారు.
1: అసలు ఎంత చక్కగా మన శ్రీదేవి ఆంటీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇది.
2: అవును అవును గణేష్, నా పేరుకి అర్థం చెప్పారు.
1: సో ఇప్పుడు శ్రీమతి అరుణ గారు ఏం చెప్తారు,
2: అరుణ ఏం చెప్తున్నారు కూడా విందాము.
3: సాయిరామ్, నా పేరు అరుణ అండి. నేను చెన్నైలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. నా ఫేవరెట్ టీచర్ నా స్కూల్లో 1993లో మా మ్యాథ్స్ టీచర్, ఆవిడ పేరు జయంతి మిస్. ఆవిడ ఇప్పటికీ నాకు గుర్తుండిపోవడానికి రీజన్, నాకు అప్పటి రోజుల్లో మిగతా సబ్జెక్ట్స్ లో వచ్చిన అన్ని మార్కులు మ్యాథ్స్ లో వచ్చేవి కాదు. నాకు చాలా భయంగా కూడా ఉండేది మ్యాథ్స్ అంటే, అందుకని నేను బట్టి పట్టి చేయడానికి ట్రై చేసేదాన్ని. జయంతి మిస్ వలన, కేవలం ఆవిడ వల్లనే మ్యాథ్స్ లో బ్రెయిన్ అప్లై చేసి చేయడం నేర్పించారు ఆవిడ నాకు. సోషల్ సైన్స్ లా కాకుండా చదువుకున్న దాన్ని వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ మార్చి ఇచ్చినా దానిలో అప్లై చేసి ఎలా వాడాలి, ఆ ప్రిన్సిపల్స్ ని ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనేది. 10 మందిలో ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా ఆవిడ ఎప్పుడూ చిన్నగా మాట్లాడడం గాని చిన్నగా చూడడం గాని చేసేవారు కాదు. మిగతా కొంతమంది టీచర్స్ ట్యూషన్స్ చెప్పేవారు ఆవిడకి. అయితే ట్యూషన్స్ చెప్పి ఉండొచ్చు మా అందరికీ, నాలాంటి వాళ్ళకి భయం ఉండి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి. కానీ ఆవిడ స్కూల్లోనే ఒక 1/2 అవర్ 1 అవర్ మా కోసం అని అదనంగా స్పెండ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ ఎక్కువ టైం కేటాయించి మాలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపి నేర్పించేవారు. ఆవిడకి ఇంట్లో పిల్లలు ఉండేవారు, కానీ మా కోసం అని ఆవిడ వెనకాల ఉండిపోయి మా అందరికీ స్పెషల్ క్లాసెస్ ఇచ్చేవారు. ఆవిడ వల్లనే కేవలం నేను 10th లో మంచి మార్క్స్, అంటే సైన్స్ సోషల్ లో వచ్చినంత మంచిగా మ్యాథ్స్ లో తెచ్చుకోగలిగాను. సార్,
1: మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సగం మందికి మ్యాథ్స్ టీచర్స్ నచ్చుతారు,
2: ఎందుకంటే సగం మందికి మ్యాథ్స్ పాపం కొంచెం టఫ్ సబ్జెక్ట్,
1: ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళ టీచర్స్ గురించి చెప్పడం విన్నాము. మన స్వామి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ యూనివర్సిటీలో పనిచేస్తున్న భార్గవ్ మా క్లోజ్ ఫ్రెండ్ అసోసియేట్, తను తను అసలు తన టీచర్స్ గురించి ఏం చెప్తాడో ఒకసారి తెలుసుకుంటే మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అబౌట్ టీచర్స్ వస్తుందని నా అభిప్రాయము. తన ఏం చెప్తాడో ఒకసారి విందాం.
4: ఓం శ్రీ సాయిరాం.

0: రేడు సాయి శ్రోతలకి సాయిరాం. నా పేరు కేవీఆర్కే భార్గవ్. నేను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని మన యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఇవాళ ఒక టాపిక్ ఏంటంటే టీచర్స్ అంటే టీచర్స్ విషయంలోని నా థాట్స్ షేర్ చేసుకోమన్నారు. మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం, చిన్నప్పుడు చదివాం టీచర్ అంటే ఎవరు అంటే, దాంట్లో ఒక చిన్న సేయింగ్ వస్తుంది ఇంగ్లీష్ లోనే, ఎ మీడియోకర్ టీచర్ టెల్స్, ఎ గుడ్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్, ఎ సుపీరియర్ టీచర్ డెమాన్స్ట్రేట్స్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఇన్స్పైర్స్. అంటే ఉత్తమమైన టీచర్ అంటే ఎవరంటే, గురువు అంటే ఎవరంటే, మనని మంచి మార్గం మీద ప్రయాణించడానికి ఇన్స్పైర్ చేస్తారు అలాంటి వాళ్ళు నిజమైన మంచి టీచర్లని. సో నా అభిప్రాయంలోని స్వామి చెప్పినట్లాగా మన ఫస్ట్ టీచర్స్ మన అమ్మా నాన్నే. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది, ఇది నాకు గుర్తున్నది ఇప్పుడు కూడాను, ఎందుకంటే నా 8th క్లాస్ లోని దగ్గర దగ్గర 15-20 ఇయర్స్ బ్యాక్ ఇట్ హ్యాపెండ్. నాకు ఇంకా గుర్తుందంటే ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఒకసారి నేను మా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురామన్నది, నేను మార్కెట్కి వెళ్ళి రిటర్న్ సరుకులు తీసుకొస్తుంటే రోడ్డు మీద ఒక కట్ట నోట్లు, 100 రూపాయల నోట్లు పడి కనిపించాయి నాకు. అది చూసి ఏ భావం లేకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆ నోట్లు చూసి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఊరికే చెప్తూ అమ్మ నాన్నకి ఇలాగా దొరికింది చూశాను, కానీ నేను దాన్ని తాకలేదు ముట్టుకోలేదు వచ్చేసాను అన్నాను. అంటే పేరెంట్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మంచి పని చేసావు, ఎందుకంటే మన డబ్బు కాకపోతే మనం ముట్టుకోకూడదు అనే ఒక భావం నాలోని వాళ్ళు ఇన్కల్గేట్ చేశారు ముందర నుంచి, చిన్నప్పటి నుంచి. కానీ మీకు తెలిసిన మంకీ మైండ్ అంటే ఎలా ఉంటుందో. అయితే అది దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ విషయం ఆలోచించేవాడిని, కరెక్టే కదా, దాన్ని తీసి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుందేమో, పక్కన ఎవడో బెగ్గర్ ఉన్నాడు వాడి చేతిలో పెట్టచ్చు, లేకపోతే పోలీసు వాడికి ఇవ్వచ్చు, అది ఎవరో చుట్టుపక్కల అడగొచ్చు, అడిగితే వాళ్ళు దాన్ని రియల్ ఓనర్ ఎవడో వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు అనే థాట్స్ వచ్చేవి. కానీ పుట్టపర్తిలోని నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ టైంలోని ఒకసారి ఒక శ్రీ రామకృష్ణ పరమహంసది ఒక పుస్తకం చదివాను, గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ అని. దాంట్లోని నాకు ఆన్సర్ దొరికింది దీని విషయంలో, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఆయన. ఒక భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నేను నా డబ్బులు నాకు కాకపోయి కింద పడి ఉంటే సేమ్ ఇన్సిడెంట్ ఇలాంటిదే, సందర్భం ఇలాగే ఉండేది, డబ్బులు నాది కావు కింద పడుండేవి, నేను దాన్ని తీసి ఎవరికైనా హెల్ప్ చేస్తే అది మంచా కాదా అంటే, రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, నువ్వు ప్యూర్ వెజిటేరియన్ అనుకో, నువ్వు మాంసాహారం చెయ్యవు, నువ్వు ప్యూర్ శాకాహారం తింటావు, అప్పుడు నువ్వు ఫిష్ మార్కెట్కి వెళ్ళి నేను ఫిష్ తిన్ను కానీ ఆ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం, ముట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తావా, చూడవు కదా, అలాగే నీ డబ్బు నీది కాకపోతే దాన్ని జోలికెళ్ళొద్దు, దాన్ని తాకొద్దు, అది నిజమైన త్యాగం అంటే, అంటే డబ్బు మీద మోహం లేదు అనే దానికి అది అది నిదర్శనం అని చెప్తారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే చిన్నప్పుడే ఆ భావం మా పేరెంట్స్ నాలోని ఆటోమేటికలీ ఇన్కల్కేట్ చేశారు, ఏంటంటే డబ్బు చూసినా కూడా దాని వైపు వెళ్లకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం. అందుకు వాట్ ఐ ఫీల్ ఇస్ ఫాదర్ మదర్ ఆర్ ద ఫస్ట్ గురూస్, వాళ్ళు స్వామి అస్టిల్స్, వాళ్ళు మీకు గురువు అంటే మీ శిక్షకుల వైపు చూపిస్తారు, అండ్ దెన్ స్వామి టెల్స్ దే ఇన్ టర్న్ టేక్ యూ టు దైవం. అందుకు అకార్డింగ్ టు మీ ద బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: అసలు ఎంత అద్భుతంగా భార్గవ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ యొక్క అనుభవం ద్వారానే.
2: చాలా బాగా చెప్పారు గణేష్, గురువుల గురించి చెప్పారు భార్గవ్. ఉపాధ్యాయులు అనేవాళ్ళు మనకి విజ్ఞానాన్ని అందిస్తే, గురువులు జ్ఞానాన్ని పెంపొందిస్తారు, జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. ఒకళ్ళు జీవించడానికి కావలసిన మార్గాన్ని చూపిస్తే, ఒకళ్ళు ఇంకొకళ్ళు జీవితం అంటే ఏమిటి అనేది తెలుపుతారనమాట. మనకి సంస్కృతంలో గురు అనే పదానికి, అఫ్కోర్స్ సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి ఎన్నో అర్థాలు ఉంటాయి. గు అంటే అజ్ఞానం లేక అంధకారం అని, రు అంటే దానిని రిమూవ్ చేసేవాడు అంటే హరించేవాడని, అటువంటి వాడే గురువు అని చెప్తారట. గురి చూపించేవాడే గురువు అని స్వామి కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం కదా. ఇంకా మనం స్వామి దగ్గరికి వస్తే, స్వామి ప్రతిక్షణం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మన జీవితంలో అనుక్షణం స్వామి మనకి గురువు కిందే ఉంటారు. కస్తూరి గారు అంటారు, స్వామి తన భక్తుల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే ఆధ్యాత్మిక గురువు. అసలు గురు అనే పదానికి అర్థమే స్వామి, ఆయనకు ఒక్కరికే ఆ పదం వర్తిస్తుంది అని కస్తూరి గారు చెప్పేవారట. ఆ సందర్భంలో కస్తూరి గారు కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారట భక్తులతో. ఏమని, స్వామి ఎలాగూ మనకి అనుక్షణం ఏదో ఒకటి నేర్పించడానికి శ్రమపడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారనమాట. ఈ సందర్భంలో వీళ్ళకి నేను ఏం నేర్పించగలను, ఏ విలువ అందించగలను? ఆయన ధ్యాసంతా ఎప్పుడు ధ్యాస ధ్యానం ఏదైనా దాని మీదే ఉంటుంది. ఆ విషయం చెప్తూ కస్తూరి గారి జీవితంలోంచి రెండు సందర్భాలని గుర్తు చేసుకుందాము. ఒకసారి మన ప్రశాంతి నిలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది రోజులు, అవి చాలా మంది భక్తులు ఆ కన్స్ట్రక్షన్ లో పాల్గొంటూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు సాయంకాలం అంత పని అంతా జరిగిపోయింది, అందరూ ఫ్రీ అయ్యారు. అప్పుడు ఈ కస్తూరి గారు, ఇంకొంత మంది పెద్దవారు భక్తులు అందరూ స్వామి చిత్రావతి తీరానికి తీసుకుని వెళ్తారు మనల్ని. అక్కడ ఇసుక పిన్నెల మీద కూర్చుని స్వామి మనకి బోల్డ్ అని అద్భుతాలు చూపిస్తారు, ఎన్నో మహిమలు చేస్తారు, మనందరం ఆనందించవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనమాట. కానీ ఆ రోజు చూస్తే స్వామి అసలు కదిలే ప్రయత్నమే చేయటం లేదట. ఆయన డిఫరెంట్ గా ఉంది. సో కొద్దిగా ధైర్యం చేసి కస్తూరి గారు వెళ్లి స్వామి దగ్గర స్వామికి ప్రే చేసుకున్నారట, ప్రార్థించారట, స్వామి మనం పనంతా అయిపోయింది, అందరూ రెడీగా ఉన్నారు, మనం ఇలా చిత్రావతి తీరానికి వెళ్దామా స్వామి అని. అంటే స్వామి ఒకసారి ఆయన వైపు సీరియస్ గా చూసి, ఏ చిత్రావతి తీరానికి వెళ్తే గానీ నేను మహిమలు చేయలేనా అన్నారట. అంటే అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న ఇంకొక పెద్దవారు భక్తులు ఆయన అన్నారట, లేదు స్వామి అలా కాదు, మీరు తలుచుకుంటే మనం ఈ నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ, చాలా ఇసుక అవన్నీ తెప్పించి ఉంచుతారనమాట, ఇక్కడే మనం ఈ ఇసుక మీదే కూర్చోవచ్చు, స్వామి తలుచుకుంటే స్వామివారి దివ్యలీలలు ఎక్కడైనా జరుగుతాయి స్వామి అని ఎంతో భక్తిగా వినమ్రంగా మనవి చేసుకున్నారు. చేసుకుంటే స్వామి ఆయన వైపు కూడా ఒకసారి సీరియస్ గా చూసి, ఎంతసేపటికి అద్భుతాలు మహిమలు లీలలు ఇక్కడే ఉండిపోతారా, నేను చేసే అద్భుతంలోకెల్లా పరమాద్భుతాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు, మీ ఉనికే నేను చేస్తున్న పరమాద్భుతం అని చెప్పారట. అది చెప్తూ కస్తూరి గారు అన్నారట, ఆ ఒక్క మాటతో స్వామి మా అందరికీ విశ్వానికి సృష్టికర్తను నేనే, విశ్వ సంధాతను నేనే అనే విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పేశారో చూడండి అని కస్తూరి గారు పంచుకున్నారనమాట ఈ విషయాన్ని. అలాగే మన కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు సెటిల్ అయిపోవడానికి, ఇక్కడికి వచ్చినప్పుడు స్వామివారు ఆయనకు ఒక గదిని కేటాయించడం జరిగింది. ఆ గది చాలా స్పెషల్ అనమాట, ఎందుకంటే ఆయన రూమ్ విండో ఓపెన్ చేస్తే స్వామి దర్శనానికి రావడం, అటు ఇటు తిరగడం కారిడార్ లో ఇవన్నీ కనిపించేవట. ఒకరోజు కస్తూరి గారిని పిలిచి స్వామి అడిగారట, కస్తూరి ఆ కిటికీ ఎంత విలువ చేస్తుంది అని. అంటే కస్తూరి గారు అన్నారట, స్వామి అది ఆ కర్ర టేకుది కూడా కాదు స్వామి, నార్మల్ కర్ర వాడారు, పెద్ద కొన్ని రూపాయలు విలువ చేస్తుంది స్వామి, పెద్దగా ఏమీ లేదు అంటే. అప్పుడు స్వామి చెప్పారట, తప్పు, ఆ కిటికీ విలువ నీకు తెలియటం లేదు, అది కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది, ఎందుకంటే ఆ కిటికీ తెరిచి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, భగవద్ దర్శనం కలుగుతుంది నీకు ఆ కిటికీలోంచి, మైసూరు మహారాజా వారు వచ్చి ఆయన ప్యాలెస్ నీకు రాసిస్తానన్నా కూడా నువ్వు ఈ కిటికీ వదలకూడదు అని చెప్పారట స్వామి. అది ఇది కనకనకిండి, కనకదాసు ఉడిపిలో కృష్ణుణ్ణి దర్శించుకున్న కిటికీతో సమానం ఇది అని చెప్పారట. అని చెప్తూ కస్తూరి గారు అంటారు, చూడండి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ మరుపు మాయ సహజం కాబట్టి ఒక్క క్షణం మనం మర్చిపోతామేమో అని స్వామి తమ డివినిటీని ఎప్పుడు మనకి ఇలా గుర్తు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మనల్ని ఆ డివైన్ పాత్ లో పెట్టడానికే ఆయన ట్రై చేస్తుంటారు. మరి చూడండి ప్రతి ఒక్క క్షణం స్వామి మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మనం నేర్చుకునే స్వామి ఇంకో మాట కూడా అంటారు గణేష్, మీకు నేర్చుకునే బుద్ధి కుశలత ఉండాలే కానీ ప్రకృతే మీకు పరమ గురువు అని చెప్తుంటారు, ప్రకృతిలో నుంచే మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అని. మరి మనకి జీవితానికి కావలసిన విషయాలని పాఠాలని నేర్పించేవారు ఎవరైనా కూడా వాళ్ళని మనం గురువుల కింద గౌరవించొచ్చేమో అనిపిస్తుంది ఆ ప్రకారం చూస్తే.
1: అంటే అనొచ్చు, కానీ మనం మొట్టమొదట దానికన్నా ముందర ఎవరైనా గురువులు కావచ్చు అనే ఒక అంశాన్ని తాకే ముందు అసలు తల్లి ఒడే మనకి ప్రథమ బడి అన్న అంశం మనం మర్చిపోతున్నాం ఒక, ఎందుకంటే ఇది ఎప్పుడూ మనం నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే స్వామి తల్లికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి స్వామివారి లైఫే తీసుకుందాం మనం. ఈశ్వరమ్మ గారికి ఆ రోజు ఒకరోజు సాయంకాలం పిల్లలందరూ వెళ్లి ఈశ్వరమ్మ గారి ముందు కూర్చునేవారంట ఆవిడ చుట్టూను. స్కూల్ అయిపోయిన తర్వాత స్వామి చిన్ననాటి విషయం ఇది సత్య అన్నప్పుడు, అయితే ఆ రోజు స్కూల్లో జరిగిన విశేషాలన్నీ ఈశ్వరమ్మ గారు అడుగుతుండేవారట. అడిగినప్పుడు ఈ కొండప్ప మాస్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ ని ఆ పిల్లలు ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లికి ఈశ్వరమ్మ గారికి. అప్పుడు ఈశ్వరమ్మ గారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ అనమాట. స్వామి స్వయంగా 2003లో స్వామి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట ఈశ్వరమ్మ డే నాడు. సో ఈశ్వరమ్మ గారు అన్నారు టీచర్ ఎప్పుడు తప్పు చేయడు, సత్యయ్య ఏదో తప్పు చేసుకుంటాడు అని చెప్పి మన స్వామిని బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. అప్పుడు స్వామి తమ తప్పు ఒప్పుకొని అవునమ్మా నాది తప్పు, నేను హోంవర్క్ క్లాస్లో నోట్స్ రాయలేదు నేను, అందుకే కొండప్ప మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద నించోబెట్టారు, అదే కాకుండా నేను ఇంకొక తప్పు చేశాను దానికి పైన. ఏంటి అంటే నేను టీచర్ కి ఎదురు ఒక సవాల్ విసిరాను, అంటే ఈ క్లాస్ లో ఉన్న ఎవరైనా మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పగలరా, నేను చెప్పగలను అని స్వామి చెప్తున్నారనమాట ఇట్లాగా. అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు మరి టీచర్ గారు కుర్చీ కట్టుకుంటూ కదా, అది పాపం ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టే కదా, విషింగ్లీ ఆర్ అన్విలింగ్లీ అనమాట. అది అయిపోయింది అది ప్రోగ్రాము స్వామి ప్లాన్. ఈశ్వరమ్మ గారు మరీ మరీ చెప్పారు ఎప్పుడు టీచర్స్ ని అట్లాగా హర్ట్ చేయకూడదు, ఇన్సల్ట్ చేయకూడదు అని. టీచర్స్ అనే కాదు ఎవరిని కూడా ఎప్పుడు ఇన్సల్ట్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు అని స్వామికి స్వయంగా ఈశ్వరమ్మ గారు చెప్పిన ఆ లెసన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా స్వామి ఎవరిని హర్ట్ చేశాను అన్న దాఖలాలు మనకి ఎక్కడికి కనిపించవు. ఆ పనిష్మెంట్ కూడా అది ప్రేమతో ఇచ్చేదే గాని ఎప్పుడు ఇట్లాగా రివెంజ్ తీసుకోవడం అట్లాంటి ఏ కోసైనా మనకి స్వామిలో కనిపించవు. అది ఒక తల్లి నేర్పించినటువంటి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి కూడా ఎన్నోసార్లు మదాలస ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. మదాలస తన పిల్లలందరికీ డివైన్ నేమ్స్ పెట్టేవారట. అయితే రాజుకి పాపం చాలా కోపం కలిగింది, నలుగురు కుమారులు కలుగుతారు, నలుగురు కుమారులకి ఏవేవో పేర్లు పెడుతుందంట ఆవిడ. ఐదోసారి ఆవిడ కన్సీవ్ అయినప్పుడు కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ హస్బెండ్ కింగ్ రాజు అడుగుతాడు, నువ్వు ఎందుకు వీళ్ళందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెడుతున్నావు, నేనే పెడతాను ఈసారి అంటే, సరే పేరు ఏంటి అని అడిగితే వీడికి అలర్కుడు అని పేరు పెడతానన్నట. మదాలస అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని. అంటే కేవలం రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే రాజ్యాధికారిని ఇవ్వాలి అనే వెంపర్లాట ఉండటం చాలా తప్పు ఒక రాజుకి. ఎలాగుండాలంటే తన సబ్జెక్ట్స్ తాలూకా ప్లేస్ లో తాను ఉండి వాళ్ళు పడుతున్న బాధ ఏంటో అర్థం చేసుకుని రాజ్యాన్ని ఒక ఆధ్యాత్మికమైన పథంలో నడిపించగలిగేవాడే అసలైన రాజు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు రాజు తన తప్పు గ్రహించి ఆ కొడుకు కూడా నువ్వే నామకరణం చెయ్యి అని చెప్పి తన చేతిలో పెడతాడనమాట. ఈ విధంగా అప్పటి రోజుల్లో ఆ తల్లులు అట్లా ఉండేవారు. మరి తల్లి మన భార్గవ చెప్పినట్టు తండ్రిని చూపిస్తుంది, తనే మీ తండ్రి అని. తండ్రి మనల్ని గురువుకి పరిచయం చేస్తాడు, గురువు తిరిగి మనల్ని మంచి మార్గంలో నడిపించి భగవంతుణ్ణి చూపిస్తాడని మనకి స్వామి చెప్పే విషయము. చివరికి మనం మీరు ఇందాక చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మనకి టీచర్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అందరికీ మనకి నేర్పించేవాళ్లే. స్వామి ఒక 3-step ప్రాసెస్ చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది ఒక టీచర్ అధ్యాపకుడు, రెండవది ఆచార్యుడు, మూడవది గురువు. సో ఈ 3 కేటగిరీస్ లో ఎవరైనా పడొచ్చు అనమాట. సో ప్రపంచం అంతా మనకి ఇందాక మీరు చెప్పినట్టు ఈ ప్రకృతి అంతా మనకి ఒక పాఠశాల వంటిది, అండ్ భగవంతుడు మనకి గురువు వంటి వాడు. సో ఇది మనకి
2: చాలా బాగుంది గణేష్. మీరు చెప్పింది వింటే మన గురువుల్ని ఎలా గౌరవించాలి అనేది జగద్గురువుకి వారి తల్లిగారు నేర్పించారనమాట. సో ఆవిడే ప్రథమ గురువు స్వామికి. ఎవరికైనా ఆ మాటకొస్తే ఎవరికైనా కూడా తల్లే మొట్టమొదటి గురువు. మరి మన చుట్టూతా ఉండే ప్రపంచంలో నుంచి, మన చుట్టుపక్కల ఉండే సమాజం నుంచి, మన చుట్టూతా ఉండే మనుషుల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునేవి ఒక్కొక్కసారి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవచ్చు, ఇంకొకసారి ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు.
1: ఎక్కువగా అదే నేర్చుకోవాలి మనం, ఎలా ఉండకూడదు అనేది.
2: అవును, అది నేర్పించేవారు కూడా ఎంతో మంది ఉంటారు. ఖలీల్ గిబ్రాన్ అని ఒక గొప్ప తత్వవేత్త గణేష్, మనకందరికి తెలిసిన వారే. ఆయన పోయిట్ కూడా. ఆయన ఒకసారి అన్నారట, నేను ఎక్కువగా మాట్లాడే వారి నుంచి నిశ్శబ్దాన్ని, అసహనుల నుండి సహనాన్ని, నిర్దయుల నుండి దయను నేర్చుకున్నాను. అయినా అదేమిటో, అదేమి విచిత్రమో, ఈ గురువులకి నేను కృతజ్ఞత చూపించడం లేదు అని. సో మనము ఎలా ఉండకూడదు అనేది నేర్పించే వారి పట్ల కూడా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి. ఇంకొక విషయం ఆలోచిస్తే, ఈ నేర్పించేవారు గురువులు అనుకోండి, ఆచార్యులనండి, అధ్యాపకులనండి, ఎవరైనా కానీ, వారు చేస్తున్న పని ఏమిటి, వారు ఉన్న పదవి ఏమిటి, వారి ప్రొఫైల్ ఏమిటి, వాళ్ళ స్టేటస్ ఏమిటి, దీంతో సంబంధం లేకుండా ఎవరైనా మనకి ఏదైనా నేర్పించగలిగే పొజిషన్ లోనే ఉంటారు. అది మనం నేర్చుకోగలగాలన్నమాట. అది ఏమిటి అనేది తెలుసుకుని నేర్చుకోగలగాలే గాని మనం ఎవరి నుంచైనా ఏదైనా నేర్చుకోవచ్చు అని. అంటే జ్ఞానాన్ని అందించడానికి విద్యతో, పదవితో, నువ్వు చేసే పనితో సంబంధం లేదు అని మనకి మన పురాణాల్లో ఎప్పటి నుంచో చెప్తున్నదే.
1: అదే కాదు, చిన్న పెద్ద అన్న తారతమ్యం కూడా లేదు.
2: అంటే నిరక్షరాస్యుడు లేదు, విద్యావేత్త, వీటి అసలు ఏ ఫిల్టర్స్ లేవు. అక్కడ ధర్మవ్యాధుడి కథ మనకి భారతంలో వినిపిస్తుంది. ఆ కథను ఒక్కసారి గుర్తు చేసుకుందామా?
1: తప్పకుండా.
2: కౌశికుడు మహా ఎంతో గొప్ప ఋషి, ఆయనకి ఈ వేద విజ్ఞానాన్ని సంపాదించాలని ఒక కోరిక బయలుదేరిందట. మరి వేదాల్ని అభ్యసించాలన్నా, వేద విజ్ఞానాన్ని సాధించాలన్నా దానికి ఎంతో సాధన తపస్సు అవసరం అవుతుంది. అందుకని ఒకరోజు వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అడిగారట, నేను ఇలాగూ ఈ సాధన కోసం బయలుదేరుతున్నాను, నాకు అనుమతినివ్వండి అంటే, ఆయన తల్లి అన్నారట, మరి నువ్వు వెళ్లిపోతే మమ్మల్ని ఇద్దరిని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరమే ఒంటరిగా ఉండాలి ఇక్కడ, ఉండరాదా మాతో అని. అంటే ఆయన, నేను ఇలాగూ ఈ బంధాలన్నీ పెట్టుకుంటే నా సాధన ఏమైపోతుంది, నా ఆధ్యాత్మిక ప్రగతి నేను చూసుకోవాలి, ఈ భవబంధాలు నాకు వద్దు అని చెప్పి ఆయన వెళ్లి ఆయన తపస్సు ఆయన మొదలు పెట్టుకున్నారు. ఎంతో గొప్ప తపస్సు చేశారు, ఎంతో సాధించారు కూడా. సరే, ఒకరోజు ఆ తపస్సు వల్ల ఆయనకి ఎన్నో దివ్య శక్తులు కూడా కలిగాయట. ఒకరోజు ఇలాగే ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఒక చెట్టు మీద ఒక కొంగ వాలి ఉందంట. ఆ కొంగ పాపం ఒక తన కాలకృత్యాలు అది తీర్చుకుంటోంది. ఆ కొంగ వేసిన రెట్ట వచ్చి ఈయన మీద పడిందంట. ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి కోపంగా చూశారట ఆ పక్షి వైపు. వెంటనే ఆ పక్షి కాలి బూడిదైపోయింది. అది జరిగింది తర్వాత ఆయన, మరి వారు సన్యాసులు ఋషులు కాబట్టి ఆయనకి వెళ్లి భిక్ష తెచ్చుకుని భోజనం చేయాలి, అలాగే భిక్ష కోసమని పక్కనున్న గ్రామానికి వెళ్లారట. వెళ్లి ఒక ఇంటి ముందర నుంచి భౌతిక భిక్షాందేహి అంటే ఆ ఇంటి ఇల్లాలొచ్చి, స్వామి నేను ఇప్పుడే తీసుకొస్తున్నాను మీకు కావాల్సిన సంభారాలన్నీ, ఒక్క క్షణం ఎదురు చూడండి అని చెప్పి లోపలికి వెళ్ళింది. అప్పుడే కరెక్ట్ గా అదే టైంలో ఆమె భర్త కూడా వచ్చారట. రాగానే ఆమె తన భర్తని సేవించుకోవడంలో మునిగిపోయిందనమాట. ఆయనకి కాళ్లు కడుక్కోవడానికి నీరిచ్చి, ఆయనకి కావలసిన అవసరాలన్నీ తీర్చి, ఇవన్నీ చేసి ఆవిడ బయటికి వచ్చింది. మళ్ళీ ఈ భిక్ష తీసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఈయనకు మళ్ళీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఆవిడవైపు మళ్ళీ కోపంగా చూశారట, ఇంత ఆలస్యమా అని చెప్పి. అతిథి సేవ చేయడం నీకు తెలీదా, ఇంత ఆలస్యం చేస్తావా అని కోపడ్డారట. అంటే ఆవిడ ఆయనకి నమస్కరించి, స్వామి మీరు కోపంగా చూస్తే కాలి బూడిదైపోవడానికి నేను పక్షిని కాదు కదా అన్నారట. అంటే అప్పుడు ఈయనకి ఆశ్చర్యం వేసిందట, ఎక్కడో జరిగిన సంగతి, ఎప్పుడో జరిగిన సంగతి ఈవిడికి ఎలా తెలిసింది అని అడిగారట. అమ్మ నీకెలా తెలిసి ఈ విషయం? అంటే ఆవిడ చెప్పిందిట, తపస్సులు సాధనలే అక్కర్లేదు స్వామి, మన బాధ్యతని మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అదే దైవ పూజతో సమానము. ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించుకోలేకపోతున్నారు, మీకు ఈ విషయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగే ఒక గురువు ఉన్నారు, మీరు వెళ్తానంటే చెప్తాను అని చెప్పమ్మా. అంటే మథురలో ధర్మవ్యాధుడనే ఒక వ్యక్తి ఉన్నారు, మీరు మథురకి వెళ్లి ఎవరిని అడిగినా అతను ఎక్కడున్నారో చెప్తారు, ఆయన్ని కలవండి స్వామి అని. ఈయన మరి బయలుదేరి మథురకి చేరుకున్నారు. చేరుకుని ధర్మవ్యాధుడు, ఈయన అనుకున్నారు, ఓ ఎన్ని శాస్త్రాలు చదివారో ఆయన, ఎంత వేదాలను అభ్యసించారో, ఎంత సాధన చేశారో, ఇంత దూరంలో ఉన్న ఈ ఇల్లాలు ఆయన గురించి చెప్పి నన్ను అక్కడికి పంపిస్తోంది అని. వెళ్లేసరికి ధర్మవ్యాధుడు ఎక్కడా అని అడిగితే వాళ్ళు దారి చెప్పారట. వెళ్లి చూసేసరికి అక్కడ ఒక చిన్న కొట్టు ఉందన్నమాట, అది కసాయి కొట్టు. ధర్మవ్యాధుడు ఒక కసాయి అనమాట. అతన్ని చూసి ఈయన చాలా ఆశ్చర్యపోయారట, ఇదేంటి నన్ను నీ దగ్గరికి ఆవిడని ఈయన దగ్గరికి ఎందుకు పంపించింది అని. ఈయన చూడంగానే ధర్మవ్యాధుడు లేచి వచ్చి, రండి మహానుభావ లోపలికి రండి అని, మిమ్మల్ని ఆ తల్లి నా దగ్గరికి పంపించింది, నాకు తెలుసు, మనం మా ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అని ఇంటికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఆ దారిలో ఈయన అడిగారట, నువ్వు చూస్తే కసాయి వాడివి, జీవహింస నీ వృత్తి, అటువంటి నిన్ను నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపించింది, నేనేమో గొప్ప ఋషిని, నాకు ఆ విషయం అర్థం కావటం లేదు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ వృత్తి నాకు తరతరాల నుంచి సంక్రమిస్తూ వస్తున్నది, ఇది నా కుటుంబం చేస్తున్న వృత్తి, అందుకని నేను నా కుటుంబ వృత్తిలోకి నేను వెళ్ళాలి, వెళ్ళాను, ఆ వృత్తి నేను ధర్మంగా చేస్తాను, కానీ ఏది చేసినా నిజాయితీగా నీతిగా చేస్తాను, చేసి నా కుటుంబ అవసరాలకి ఎంత కావాలో అంతే సంపాదిస్తాను, అంతకు మించి నేను ఒక రూపాయి కూడా హింస చేసి సంపాదించట్లేదు, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, అంతేగాని నేను చెడు మార్గాల్లో సంపాదన చేయటం లేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తే, నీతితో నిజాయితీతో వ్యవహరిస్తే అది ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళని కష్టపెట్టి కానీ మోసం చేసి కానీ సంపాదించడం కాదు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటారు, ఈయన్ని ఆయనకి పరిచయం చేస్తారనమాట వాళ్ళకి, ఇలాగో ఈయన గొప్ప ఋషి, ఈయన వచ్చారు మన దగ్గరికి, వాళ్ళు కూడా ఈయన ఎంతో గౌరవిస్తారు, భార్య పిల్లలు అందరు. వాళ్ళని చూపించి ధర్మవ్యాధుడు మళ్ళీ కౌశికునికి చెప్తున్నారు, నా తల్లిదండ్రులే నాకు దైవాలు, నాకు వేరే దేవుడు తెలీదు, వారి సేవే నాకు పూజ, రోజు పొద్దున్న లేచి వాళ్ళకి నేను సేవించుకుని నా పనికి నేను వెళ్లి నాకు కావలసింది సంపాదించుకుని తెచ్చి మళ్లీ నా తల్లిదండ్రుల సేవలో మునిగిపోతాను, నేనే కాదు నా భార్య నా పిల్లలు కూడా వారిని ఎంతో గౌరవంగా ఆదరంగా ప్రేమగా చూసుకుంటారు, ఇంతకు మించి నాకేమీ తెలియదు స్వామి మీకు చెప్పడానికి, మన బంధాలు అనుకుని భవబంధాలు అనుకుని మనం మన బాధ్యతల నుంచి పారిపోకూడదు అని చెప్తారట. మరి నీ తల్లి మిమ్మల్ని అడిగినప్పుడు ఉండు నా మమ్మల్ని చూసుకొని, మీరు వచ్చేశారు నాకు బంధాలు వద్దు అని మీరు వచ్చేశారు బయటికి, అది కరెక్టా లేదు, ముసలివారైన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ దైవధ్యానం చేసుకోవడం కరెక్టా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈయనకు తెలుస్తుంది, ఇంత సాధన చేసినా నాకు వేద విజ్ఞానం అయితే తెలిసింది కానీ ఆ వేద రహస్యం తెలియలేదు, పరమాత్ముని తత్వం అర్థం అవ్వలేదు, ఎందుకంటే నేను నా బాధ్యత నుంచి వచ్చేసాను అని చెప్పి మళ్లీ వెనక్కి వెళ్లి తన తల్లిదండ్రుల్ని సేవించుకుంటూ ఆయన ఎంతో గొప్ప మహర్షిగా పేరు సంపాదించుకుంటారు. మరి చూసారా, ఋషి ఎక్కడ, కసాయి వాడు ఎక్కడ, ధర్మవ్యాధుడు తన వృత్తితో సంబంధం లేకుండా తన ప్రవృత్తి మీద ఆధారపడి ఇంత గొప్ప ఋషికి కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందించగలిగారు అని చెప్తూ మనకి కథ చెప్తారనమాట.
1: మీరు ఇలా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, చూడండి ఈ చిన్న చిన్న కథలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ కథల నుండే మనం ఎన్నో అంతరార్థాలని గ్రహించగలం అనమాట. ఇప్పుడు ఎన్ని వేద పఠనాలు చేసినా, ఎన్ని వేద మంత్రాలు మనం బల్లి వేసినా సరే మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, దాంట్లో ఉన్న అంతరార్థం తెలియలేకపోవచ్చు, కానీ ఉపనిషత్తుల యొక్క సారం, ఆ ఉపనిషత్తుల్లో ఎన్నో ఎండ్ ఆఫ్ వేదాస్ ఉపనిషత్స్ వస్తాయన్నమాట. ఆ ఉపనిషత్తుల్లో చిన్న చిన్న కథలుంటాయి, మన నచికేతుడి కథ ఇలాంటి కథలు, ఆ కథల్లోంచే మొత్తం అంతరార్థం అంతా గ్రహించగలం మనం. సో ఇప్పుడు కూడా మీరు ధర్మవ్యాధుడి కథ చెప్పినప్పుడు కౌశికుడు పాపం దైవ ధ్యానం చేయాలి, ఇలాగా వేదాలు పఠించాలి ఇది అని ఆ ఉద్దేశంతో వెళ్ళాడు, కాకపోతే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అనే చిన్న చిన్న పాయింట్స్ మన జీవితంలో ఎక్కువ ప్రభావం చూపిస్తాయన్నమాట. సో మీరు ఈ ధర్మవ్యాధుడు కసాయవాడు అని చెప్పారు కదా, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నాడు, అందుకే ఒక కౌశికుడికే గురువు కాగలిగాడు. ఈ కాంటెంపరీ వరల్డ్ లో మనం చూసినట్లయితే ఇలాగా మనకి ఎంతో మంది కళ్ళకు కనిపిస్తారు. మీకు చక్కని ఉదాహరణ చెప్తాను, మనందరం వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంతో మంది ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లోని వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా ప్రబలమైనటువంటి ఒక డిస్కషన్,
2: మంచి పెద్ద డిబేట్. అది
1: డిబేట్ అంటే శాకాహారం తినాలా మాంసాహారం తినాలా, మాంసాహారం తినని వాళ్ళకి కొన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అవి లోపించడము, ఈ ప్రాబ్లమ్స్ రావటము, ఈ సైంటిఫిక్ గా ఎంతో మంది ఇట్లాగ డిస్కషన్స్ చేసుకుంటున్నారు. స్వామి ఏం చెప్తారు, శాకాహారం మాత్రమే తినండి, మాంసాహారం సాయి భక్తుడు కావాలి అంటే మాంసాహారాన్ని త్యజించాలి, మద్యపానాన్ని త్యజించాలి, ధూమపానాన్ని త్యజించాలి. ఈ మూడు కంపల్సరీ పాయింట్స్ స్వామి చెప్పినవి. అంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ ఉంటే దానికి ఇంకొక సెకండ్ థాట్ ఉండదు, దానికి ఆలోచన రాదు, ఎందుకు క్వశ్చనింగ్ అనేది రాదు అక్కడ. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మనకి అసలైన టీచర్స్, గురువులు మనకి. మార్కండి అని ఒక గ్రామం ఉంది, అది ఒరిస్సా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది అనమాట, శ్రీకాకుళంకి కొంచెం దగ్గరలో ఉంటుంది. అది కోస్టల్ ఏరియా, దాంట్లో ఒక మేబీ ఒక 300 to 500 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ మొత్తం ఫ్యామిలీస్ అన్ని జాలర్లు వాళ్ళంతని, మత్స్యం పట్టుకుని అది వాళ్ళ వృత్తి. వాళ్ళు ఎప్పుడైతే మన సాయి సంస్థల వాళ్ళు వెళ్లి వాళ్ళ గ్రామంలో కొంచెం సర్వీస్ చేశారో, మొదటిసారి వాళ్ళంతా కలిసి పర్తి యాత్రకి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారనమాట. వచ్చారు, స్వామి చెప్పినటువంటి ఈ విలువల్ని మన సాయి సంస్థల వాళ్ళు వాళ్ళకి బోధిస్తుంటారనమాట, ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదని కొంచెం అవేర్నెస్ అనమాట. దాంట్లో వీళ్ళు ఈ పాయింట్ ని పట్టుకున్నారు, స్వామి దగ్గరికి వెళ్లాలంటే ఆ ప్యూరిటీ రావాలంటే మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ మూడు స్వామి ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ మూడు చెప్తారో ఆ మూడింటిని పట్టుకున్నారక. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెకండ్ థాట్ లేకుండా మొత్తం గ్రామం అంతా ది గేవ్ అప్ ఈటింగ్ ఫిష్.
2: వాళ్ళు ఫిషర్మెన్,
1: వాళ్ళు
2: సో మేబీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్డే ఫిష్
1: అయ్యేదే చేపలు. వాళ్ళకి ఈ రోజు ఆ రోజు అని తేడా లేదు వాళ్ళకి, వాళ్ళు వేటాడి తెచ్చుకున్నదే వాళ్ళు తింటారు. అలాంటిది మొత్తం మాంసాహారం భక్షణే మానేశారు వాళ్ళు. అంటే చూడండి వాళ్ళకున్నటువంటి ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ విశ్వాసం ఎటువంటివి, ఇది నాకు మంచిది కాదు స్వామి చెప్పారు అంటే దట్స్ ఆల్.
2: తర్వాత నేను ఏం తినాలి, అయ్యో ఇంత ఎదురుగుండా ఇన్ని ఉంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని తినాలా, ఇవి ఆలోచనలే లేవు అక్కడ.
1: అండ్ వాళ్ళంతా ఒక గ్రూప్ గా ప్రతి జనవరిలోని ఒక యాత్రకు వస్తారు, అఖండ దీప యాత్ర అని. వాళ్ళ ఊర్లోని ఆ జ్యోతి, స్వామికి సంబంధించిన జ్యోతి 24/7 వెలుగుతా ఉంటుంది అనమాట, 365 డేస్. ఆ జ్యోతిని ఒక యాత్రగా తీసుకొని వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ మొహంలోని ఆ పవిత్రత, ఆ తేజస్సు చూస్తే మనపై మనకే సిగ్గేస్తుంది. ఇలాగ ఒక నిరక్షరాస్యులు, వాళ్ళకి చదువు కూడా రాదు, వాళ్ళ దగ్గర నుంచి స్వామి మనల్ని భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి నేర్చుకోమని అలా పంపిస్తున్నారు. అండ్ ఇంతకన్నా మంచి ఉదాహరణ మనకి విద్య అక్కర్లేదు అక్క. మనకి స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మనలో ఆ విశ్వాసము, భక్తి, ఆ వినయ విధేయతలు చాలా ముఖ్యం. అవి ఎప్పుడైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. సో అది నేను చెప్పాలనుకున్న విషయము.
2: చాలా బాగుంది గణేష్. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు కదా, చదివి చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువరాదే అని. భగవంతుని తెలుసుకోవడానికి డిగ్రీలతో సంబంధం లేదు, దానికి మన ప్రేమ, ఆ మనసులో ప్రేమ ఉంటే చాలు. చాలా బాగా చెప్పారు.
1: అండ్ తర్వాత వీళ్ళంతా ఏంటి, వాళ్ళ జీవితాల్లో ప్రతి నిత్యం ఆచరించి చూపిస్తున్నారు మనకి. ఇటీవల గుర్తుందక్క, మనం ఆదిలాబాద్ వెళ్ళాము. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు పార్పల్లి అని ఒక గ్రామం నుంచి ఒక ఇద్దరు మహిళలు మనతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవడం జరిగింది. మనం అంతా ఏంటి, ఒక ఇంటర్వ్యూ చేయాలి, ఒక క్వశ్చన్ అడగాలి, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి, ఇది ఈ కేటగిరీలోకి రావాలి, ఇది మనం వేసుకున్న ప్రణాళిక. వాళ్ళు మన ముందుకి వచ్చి కూర్చుని రెండు చేతులు ఇలా జోడించి స్వామితో వాళ్ళకున్న అనుబంధం మొదలు పెట్టేసరికి మనకు ఏం ప్రశ్న వేయాలో అన్న ఆలోచన పోయింది మనకి.
2: అసలు ప్రశ్న వేసే అవసరము రాలా, అవకాశం రాలా, ఆలోచన కూడా రాదు.
1: ఆలోచన అసలు రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పే విషయాలు అటువంటివి. వాళ్ళు చేతులు జోడించుకొని, ఏమండి మేము స్వామిని ఎక్కడో రామగుండంలో ఒకసారి చూసామండి, మేము భజనకి వెళ్తున్నామండి, వెళ్తూ ఉంటే భజన కాదు, మేము రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక ఇంట్లో భజన వినిపించింది, ఆ ఇంట్లోకి వెళ్లంగానే స్వామివారి చిత్రపటం కనిపించింది, అది వాళ్ళ ఇంట్రొడక్షన్ టు స్వామి. పర్సనల్ గా కూడా వాళ్ళకి కాంటాక్ట్ లేదు స్వామితోటి.
2: వాళ్ళలో చాలా మంది స్వామిని ఫిజికల్ గా చూసి ఉండలేదు,
1: చూడలేదు. సో అలాంటి వాళ్ళు భక్తి విశ్వాసాలతో స్వామి నామాన్నే నమ్ముకుని అలా జీవిస్తున్నారంటే వీళ్ళు అసలైన మనకి ఆచార్యులు. ఎందుకంటే దే లివ్ బై ఎగ్జాంపుల్. వాళ్ళు పెద్ద మాట్లాడ, వాళ్ళు మనం 1 అవర్ ఈ ఆచార్యుల గురించి ప్రిపేర్ అవుతున్నామంటే మనం ఏదో లోపించి ఉన్నాం అనమాట. వాళ్ళు ఒక సెంటెన్స్ లో చెప్తారు, మేము ఇది చేసామండి, స్వామి చాలా సంతోషంగా ఉన్నారండి అంతే. దేర్ ఇస్ ది మ్యాటర్. మరి అసలు స్వామి ఈ ఆచార్యుల గురించి ఏం చెప్తున్నారో అది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. హౌ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది.
3: అధ్యాపకులు ఆదర్శమూర్తులు. అధ్యాపకులు ఆచరించి విద్యార్థులకు అందించుటకు ప్రయత్నించాలి. ఎట్టి అధ్యాపకులు అట్టి విద్యార్థులుగా రూపొందుతారు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు, విద్యార్థులు కేవలము ట్యాప్స్ వంటి వాళ్ళు. ట్యాంక్ లో ఎట్టి వాటర్ మనం ఫిలప్ చేసుకుందామో ట్యాప్స్ లో అట్టి వాటరే వస్తుంటాది. కనుక అధ్యాపకుల యొక్క హృదయం అనేటువంటి యొక్క ట్యాంకులలో పవిత్రమైనటువంటి యొక్క భావములు, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తములు అందులో చేర్చుకున్నప్పుడే ఈ విద్యార్థుల యొక్క ట్యాప్స్ ఎందుకు కూడాను అట్టి పవిత్రమైనటువంటి భావములే రూపొందించటం కానీ ప్రకటించటం కానీ వికసించటం కానీ ప్రచారించటం కానీ అవకాశం ఏర్పడుతుంది.

0: స్వామి ఎంత బాగా మనందరికీ అర్థమయ్యేలాగా చాలా చిన్న చిన్న పదాలతో సులభంగా చెప్పేశారు. ఇంకా అర్థం చేసుకోవడం మన పని మరి.
1: ఇప్పుడు స్వామి అధ్యాపకుడు ఎట్లా ఉండాలి అన్న ఒక డెఫినేషన్ ఇచ్చారు స్వామి. ఈ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ డెఫినేషన్ ని సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అసంప్షన్స్ లాగా. సో ఏంటి అవి అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్వామి ఇప్పుడు 5 Ds గురించి మాట్లాడతారు.
0: 5 Ds
1: గురించి అంటే ఒక టీచర్ అనే కాదు, తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించగలిగినప్పుడు ఏదైనా చేయొచ్చు. సో హీ బికమ్స్ టీచర్ ఆచార్య మనకి నేర్చుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ప్రతి మనిషికి ఈ 5 Ds ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. మొట్టమొదటిది డ్యూటీ, అంటే బాధ్యతను నిర్వర్తించడం అనమాట. రెండవది డిసిప్లిన్, అది క్రమశిక్షణ. మూడవది డివోషన్, భక్తి ఉండాలి చేసే పని పట్ల. తర్వాత డెడికేషన్, నిబద్ధత ఉండాలి. లాస్ట్ ఇది డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ ఉండాలని స్వామి ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే ఈ డ్యూటీ. ఇందాక మీకు ఫస్ట్ లో మనం అనుకున్నాం కదా, టీచర్ జాబ్ షుడ్ నాట్ బికమ్ అ సెకండ్ రేటెడ్ ప్రొఫెషన్ అని. అంటే ఏమీ దొరకలేదు కాబట్టి నేను ఒక టీచర్ని అయ్యాను, అది కాదు కావాల్సింది. ఒక ప్రేమ భావంతో, ఒక అంకిత భావంతో నేను పిల్లలకి నేర్పించాలి అన్న బాధ్యతతో ఉపాధ్యాయులు అవ్వాలని స్వామి చెప్తున్నారు. దానికి ఒక 3-step ప్రాసెస్ ఈ డ్యూటీ అంటే ఏంటో చెప్తున్నారు స్వామి. అంటే ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనేది, డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్ అనమాట. అంటే అది జనరల్ టర్మ్ అనమాట. నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెళ్ళిపోతావు. నేను ఒక టీచర్ని, క్లాస్కి వచ్చాను, లెసన్స్ చెప్పాను, వెళ్ళిపోయాను.
0: సో ఒక రకంగా నా పని అయిపోయింది,
1: అంతే మెకానికల్.
0: దానివల్ల ఏమి జరుగుతోంది, దానివల్ల ఎఫెక్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఏమిటనే దాంతో నాకు సంబంధం
1: లేదు. రెండవది డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్ అంటారు స్వామి. అంటే ఇది మంచిది, సరే నా స్టూడెంట్ కి ఏం ప్రాబ్లము అని ప్రేమగా వెళ్ళటము, వాళ్ళని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే తీర్చడం. ఇందాక మనకి శ్రీదేవి అంటే చెప్పినట్టు తన పేరుని కరెక్ట్ చేసి అందరికీ వినిపించి అది ఇది మంచిది అని చెప్పటము, అది ప్రేమని చూపించడం, వ్యక్తం చేయటము. ఇది 2nd stage అనమాట. మూడవది చెప్తారు స్వామి, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అంటారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, స్వామి మనకి అన్నిటికీ ఎగ్జాంపుల్. సో ఏ అవకాశం దొరికినా స్వామి ఆచరించి మనకి చూపించారు. ఈ సందర్భంలోని నాకు ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ప్రసూన మేడం అని మన ప్రైమరీ స్కూల్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఆవిడ నరేట్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట. స్వామి ఎట్లాగా పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ లీడ్ చేసి, స్వామి మాట్లాడక్కర్లేదు, స్వామి జీవితం, స్వామి గమనం ప్రతి ఒక్కటి ఒక ఆచరణాత్మకంగా చూపిస్తారు కాబట్టి అది మనకి లెసన్ అయిపోతుంది ఆటోమేటిక్ గాని. ప్రైమరీ స్కూల్లో పిల్లలకి టీచర్స్ కి అందరికీ స్వామి ఒకసారి ఉపన్యాసం ఇస్తూను, మీరంతా కరెంటు ఇవన్నీ వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్, టైం, ఎనర్జీ, పవరు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయిలో అర్థమయ్యేటట్టు. సో టీచర్స్ కూడా ఇదొక లెసన్ అనమాట. సో ఆ సందర్భంలోని స్వామి చెప్పారు, మీరంతా ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేస్తున్నారు, అది జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనకందరికీ తెలిసిందే స్వామి ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లోకి ఎంటర్ అయినా సరే తనే లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా వీరందరికీ ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. లాస్ట్ పర్సన్ వెళ్లేంత వరకు స్వామి వెయిట్ చేసి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆఫ్ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసి స్వామి బయటకు వచ్చేవారు అనమాట.
0: మీరు చెప్తుండే ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. మనం ఒక ప్రోగ్రామ్ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఈ పాయింట్ దొరికింది మనకి. ఒకసారి స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన కన్ను ఒకటి ఎర్రగా ఉందంట. అడిగారట స్టూడెంట్స్, మరి అనిల్ కుమార్ సార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, స్వామి కన్ను ఎర్రగా ఉంది ఏమైంది అని. అంటే స్వామి చెప్పారట, నేను మొహం కడుక్కునేటప్పుడు మీలాగా నీళ్లు వేస్ట్ చేయను, ట్యాప్ తిప్పేసి సబ్బు రుద్దుకుని ఆ తర్వాత నీళ్లు తీసుకునేది కాదు, నేను సబ్బు రుద్దుకుని కరెక్ట్ గా ఆ టైంకి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకుంటాను, ఇవాళ కొద్దిగా ఒక క్షణం ఆలస్యమే సబ్బు కంట్లోకి వెళ్ళింది అని చెప్పారట. సృష్టికర్త చూడండి, సృష్టించిందంతా ఆయనే, ఆయనే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ప్రతిదీ ఎంత జాగ్రత్తగా వాడుకుంటారో.
1: సో ఆ రోజు డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, ఒక 15-20 డేస్ తర్వాత స్వామి సీనియర్ బాయ్స్ హాస్టల్ కి ఏదో పని మీద వెళ్లారనమాట. చాలా రాత్రి అయిపోయింది. స్వామి రిటర్న్ అయ్యేసరికి మనకు తెలిసిందే పిల్లలు, చిన్నపిల్లలంతా 9 o'clock కల్లా పడుకుని పోతారు. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తారు ఆ టైంకి, స్వామి చెప్పిన రూల్ అనుకుంటది. సో స్వామి కార్లో వెళ్తున్నారు ప్రైమరీ స్కూల్ గుండాని. స్వామి ఇట్లాగా తిరిగి చూసేసరికి లోపల ఏదో ఒక కార్నర్ లో ఒక చిన్న బల్బు వెలుగుతుందంట. స్వామి కారులోంచి అది గమనించి కారు ప్రైమరీ స్కూల్లోకి పోనివని డ్రైవర్ కి చెప్పి ప్రైమరీ స్కూల్ గేట్ దగ్గర దిగి సైలెంట్ గా చడి చప్పుడు లేకుండా టక టక టక టకమని మెట్లెక్కి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లైట్ ఎక్కడ వెలుగుతుందో స్విచ్ ఆఫ్ చేసేసి స్వామి కార్ ఎక్కి వచ్చేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళందరికీ స్వామి వెళ్ళిపోయిన తర్వాత కార్ సౌండ్ అయింది. అప్పుడు టీచర్స్ లేసి చూస్తే స్వామి ఇక్కడికి వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పి నెక్స్ట్ డే ఇట్లాగా స్వామి మీరు ఎందుకు వచ్చారు ఇది అంటే మీ రూమ్ లో ఒక లైట్ ఆఫ్ చేసలేదు అది ఆఫ్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాంటి మిస్టేక్ ఎప్పుడు ప్రైమరీ స్కూల్లో జరగలేదు. అంటే ఇట్లాగ స్వామి మాట్లాడకుండా నేర్పించే ఎగ్జాంపుల్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్తారు కదా, ఇది దానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత క్రమశిక్షణ మనకి అందరికి తెలిసిందే, స్వామి దానికి పెట్టిన పేరు. ఆ తర్వాత భక్తి, నువ్వు చేసేటటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తి తాలూకా భక్తి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. ఆ తర్వాత డెడికేషన్ ఉండాలి, ఏదో చెప్పేసి వెళ్ళిపోదాం అన్న భావం ఎప్పుడు రాకూడదు. కొంతమంది ఏంటంటే బెల్ అయిన తర్వాత కూడా క్లాస్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కొంత పర్ఫెక్ట్ టీచర్స్, మనకి భార్గవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ పర్ఫెక్ట్ టీచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ ఈజ్ అ వన్ హూ ఇన్స్పైర్స్. సో పంక్చువాలిటీలో గానీ ఈ డిసిప్లిన్, ఈ ఫస్ట్ మూడు ఎప్పుడైతే ఫాలో అయ్యామో ఆటోమేటిక్ గా ఆ డెడికేషన్ అనేది వచ్చేస్తుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్, ఏది మంచి ఏది చెడు, పిల్లలకి ఏది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అన్న భావం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. సో ఇది నేను అనుకున్న ఈ 5 Ds, గురు ఆచార్యుడు అనే దానికి ఇవి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలని.
0: బాగా చెప్పారు గణేష్. 5D మనకి ఈ 5Ds లో ఏది తీసుకున్నా అన్నింటికి పెద్ద ఎగ్జాంపుల్, అత్యున్నతమైన ఉదాహరణ స్వామి ప్రతిదానికి కూడా. తాను ఏం చేయబోతున్నారో స్వామి ఎప్పుడు ఎక్కువగా ప్రచారం చేసుకోరు, ఎక్కువ మాట్లాడరు దాని గురించి, కానీ తను చెప్పింది మటుకు తప్పక చేస్తారు. ఇంకా అందులో మళ్లీ అటు ఇటు ఆలోచన ఉండదు, ఆ వేవరింగ్ ఉండదు అనమాట. ముందుగా తాను ఆచరించి ఆ తర్వాత మనకి చెప్తారు, కానీ ఇలా చేసాయి అని చెప్పరు. తాను చేసి ఎలా చెయ్యాలో చూపించి మరీ ఇలా చెయ్యి బాబు అని చెప్తారు. అందుకనే స్వామి అంత ఘంటాపథంగా చెప్పగలుగుతారు, నా జీవితమే నా సందేశం అని అంత క్లియర్ గా స్ట్రాంగ్ గా మనకి మెసేజ్ ఇచ్చారంటే ఆ స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన అలా చేస్తున్నారు కాబట్టి. ఆచరణ లేకుండా ప్రచారం మనకి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఎవరికైనా.
1: అంటే ఇది నా జీవితమే నా సందేశం అని స్వామి చెప్తారు. సెకండ్ స్టేజ్ కి మనం ఎప్పుడు వెళ్తామంటే మన జీవితం స్వామి సందేశంగా ఎప్పుడు మారుతుందని. ఒక చక్కని ఉదాహరణ స్వామి చైల్డ్హుడ్ లో తీసుకున్నట్లయితే, మనం స్వామి చిన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. ఉండే టైంలోని వాళ్ళకి ఇంట్లో కష్టంగా వాళ్ళ శేషమరాజు గారు వాళ్ళ వైఫ్ క్యారింగ్, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో నీళ్లు చేదడానికి స్వామి 6 kilometers నడిచేవారు.
0: 6 kilometers చిన్న వయసు కూడా ఉంటుంది స్వామి,
1: చిన్న వయసు. స్వామికి 8 to 9 years ఉంటాయేమో ఆ టైంలోని, కావలతో మోసుకుని వెళ్లారనమాట. అదే కాకుండా అద్భుతం ఏంటంటే వెళ్ళొచ్చిన తర్వాత మిగతా పక్కింటి వాళ్ళు కూడా అడిగేవారు అనమాట, బాబు మాకు కూడా తీసుకొని రా అని. సో అందరూ పెద్దవాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి స్వామి మళ్లీ వెళ్లి మళ్లీ తీసుకొని వచ్చేవారు. సో ఇట్లాగా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం లైవ్ ఈ సమయంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. వైజాగ్ లో అనంతగిరి అని కొండ ప్రాంతాలు ఉన్నాయి, గణేష్ అని ఒక ఉన్నారు అండ్ వాళ్ళ బ్రదర్ మూర్తి, వీళ్ళిద్దరూ ఒకే ఒక టాస్క్ టేకప్ చేశారు. 2007 లోని ఒక ఉగాదికి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒక గ్రూప్ ఆఫ్ విలేజర్స్ ని తీసుకుని పుట్టబర్తికొచ్చారు ఉగాది రోజు. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇస్తూ మీరు విలేజర్స్ కి కావలసిన అవసరాలేంటో తెలుసుకుని ఏది అవసరమో అది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని ఒక స్టేట్మెంట్ చెప్పారు.
0: అది డిస్క్రిమినేషన్,
1: ఏది అవసరమో అది. దట్ హిట్ దెమ్ సో స్ట్రాంగ్లీ. వెంటనే వీళ్ళిద్దరికి వచ్చిన ఒకేసారి వీళ్ళిద్దరికి వచ్చిన ఆలోచన, ఆ గ్రామంలో వీళ్ళకి మంచినీళ్లు లేవు, మంచినీళ్లు తప్పకుండా వీళ్ళకి అందించాలి, మంచినీళ్లు తాగే మంచినీళ్లు. సో అదే ఒక ఆలోచన. వెంటనే సాయంకాలం వాళ్ళకి ఆలోచన వచ్చిందో లేదో, స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరినీ బ్లెస్ చేశారు ఆ గ్రామస్తులతో ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు 270 వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు అంత కొండ ప్రాంతాల్లోని. అంటే వీళ్ళు అపర భగీరథులు అంటారు కదా, వీళ్ళు వాళ్ళతో సమానం అనమాట. ఎందుకంటే దాహంతో అలమటిస్తున్న వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది.
0: చాలా బాగా చెప్పారు గణేష్. మరి అలాగే మీరు ఇందాక స్వామి నీరు తీసుకురావడం గురించి చెప్తుంటే ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది స్వామి లైఫ్ లో నుంచి. స్వామి అందరికీ, స్వామి కుకింగ్ లో స్పెషలిస్ట్ కదా, రసం చాలా బాగా చేసేవారట, దాని గురించి చెప్తారా?
1: అది దానికి రెండు ఇన్సిడెంట్స్ కలిపి ఉన్నాయన్నమాట. కొండమరాజు గారు తాతగారు ఒకసారి ఫ్యామిలీ అంతటిని, అప్పటికి వాళ్ళది ఉమ్మడి కుటుంబం, వాళ్ళని పిలిచి ఒకరోజు ఇంకా నేను మీ అందరితో ఉండటం మంచిది కాదు, నేను వేరేగా ఉంటాను, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా మీకు పనిచేసి నాకు ఒకే ఒక ఆస్తి నాకు సత్యాన్ని ఇవ్వండి, నేను నాతో పాటు తను ఉంచుకుంటాను అని స్వామి వైపు చూసి, ఏం సత్యం నువ్వు నాతో ఉంటావా అని, ఉంటాను తాత అని ఎంతో చాలా ఉత్సాహంగా, అంటే వెరీ వెరీ కాంట్రడిక్టరీ ఫ్రమ్ కరెంట్ డే సిచ్యువేషన్. తాతలో అమ్మములతో ఉండాలంటే చాలా
0: కష్టమవుతుంది.
1: ఇప్పుడు తప్పకుండా ఉంటాను తాత అని కొండమరాజు గారి పాటుతో ఒక చిన్న రూమ్ లో ఉంటారు అన్నమాట. స్వయంగా స్వామి ఆ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తాతగారికి వండి పెట్టిన తర్వాత స్కూల్ కి వెళ్లేవారు స్వామి, బుక్కపట్నంలో చదువుకునేవారు అప్పుడు. సో రిటర్న్ కూడా లంచ్ టైంలో స్వామి రాగి సంకటి తినేవారు, తిరిగి కాలినడకన పరిగెట్టుకుంటూ వచ్చేవారు అనమాట. లంచ్ తినేసి మళ్ళీ పరిగెట్టుకుని స్కూల్కి వెళ్లేవారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఆ డిస్టెన్స్ ఎంతో, క్యాల్కులేట్ చేసుకోండి మీరు ఎన్నిసార్లు స్వామి ట్రిప్పులు వేస్తున్నారు. సో ఒకసారి కొండమరాజు గారు ఆపి రాజుని, రాజు నువ్వు ఇంత దూరం లంచ్ టైంలో వెళ్లి రావడం అవసరమా, నువ్వు బాక్స్ తీసుకెళ్లిపోవచ్చు కదా లంచ్కి అంటే, అప్పుడు స్వామి చెప్పిన ఆన్సర్ మనకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. తాత నేను ఇలా రాగి సంకటి తింటూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నారు, మన ఫ్యామిలీ కండిషన్ అంత బాగోలేదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది, అది చాలా తప్పు, మనం వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు, అందుకే నేను ఇంటికి వచ్చి తింటాను, ఇది నాకు కష్టమైనా నాకు చాలా ఇష్టం అని చెప్పి స్వామి వచ్చేవారనమాట. సో ఎప్పుడు ఊర్లో వాళ్ళకి స్వామి రసం అంటే మొత్తం ఊర్లో ఫేమస్. ఎవరికైనా దగ్గు గాని జలుబు గాని వస్తే ఒక లైన్ లో అందరూ నించునేవారు, స్వామి రసం చేసి అందరికీ గ్లాసుల్లో పోసిచ్చేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఒక డాక్టర్ గా కూడా ఆ ఊర్లో దివ్య వైద్యుడు అంటారు కదా, సో ఇలాగిచ్చేవారు.
0: చూసారా మరి కొండమరాజు గారిది పుట్టపర్తి గ్రామస్తులది ఎంత అదృష్టం, భగవంతుడు వండి పెడితే తిన్నారు వాళ్ళు. బాగుంది గణేష్. ఇంకా డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు అన్నట్టు స్వామి తర్వాత ఎవరైనా పాటించడానికి పాటింపు చేయడానికి కూడా.
1: అవును, మీరు డిసిప్లిన్ అంటే నాకు గుర్తొస్తుంది, మా హాస్టల్లోని ఫస్ట్ డే నేను హాస్టల్లో 99 జాయిన్ అయ్యాను జూన్ 1. వార్డెన్ సార్ రూమ్ కి వెళ్లి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసుకోవాలి హాస్టల్లోని. ఆయన ముందర కూర్చుని ఇలా పైకి ఎత్తగానే వెనకాతల స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటోలో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, డిసిప్లిన్ ఈజ్ ద మీడియం ఆఫ్ మై ఎడ్యుకేషన్. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. సో స్వయంగా స్వామి మొత్తం హాస్టల్ షెడ్యూల్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసి, 5 గంటలకి లేవాలి, సుప్రభాతం చేయాలి, తర్వాత జాగింగ్ కి వెళ్ళాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళాలి, లంచ్ బ్రేక్ ఎప్పుడు చేయాలి. ఒకసారి ఒక స్టూడెంట్స్ గ్రూప్ స్వామితో ఇంటర్వ్యూలో ఉంటే, స్వామి మాకు స్పిరిచువల్ సాధన చేయాలి స్వామి, మీరు ఏదైనా డైరెక్షన్ ఇస్తే మేము తప్పకుండా చేస్తాం, ఏ జపం చేయాలి, ఏ మంత్రం జపించాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్వామి అందరినీ ఆపి, మీకు నేను ఇచ్చిన హాస్టల్ షెడ్యూల్ ని తూచా తప్పకుండా పాటిస్తే అదే మీకు అన్నిటికన్నా పెద్ద యోగం అన్నారట. అంటే ఒకసారి ఆ డిసిప్లిన్ మన లైఫ్ లో అలవర్చుకుంటే ఎంత మంచి ప్రభావం చూపిస్తుందో అది మనకి అర్థమవుతుంది కదా.
0: మరి మీరు ఎన్నో సంవత్సరాలు హాస్టల్లో స్టూడెంట్ కింద ఉన్నారు స్వామి దగ్గర, ఎన్నో అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మీరు అనుభవించి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుసుకుని ఉంటారు. ఈ డిసిప్లిన్ కి సంబంధించి స్వామితో ఏమైనా అనుభవం లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది ఏమైనా జరిగిందా?
1: తప్పకుండా ఉంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ అది ఫస్ట్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ అనమాట స్వామి దగ్గర. కానీ నేను చెప్పేదానికన్నా ముందు, మీరు బృందావన్ కి దగ్గరలో ఉంటారు కదా, ప్రతి సంవత్సరం మీరు బృందావన్ వెళ్లేవారు, మరి స్వామి ఈ డిసిప్లిన్ యాక్టివిటీ గురించి బృందావన్లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే పంచుకోండి.
0: ఉంది గణేష్, మీరు చెప్తూ ఉంటేనే నాకు గుర్తొస్తోంది. ఇది నేను కాకపోతే స్వయంగా చూసింది కాదు, కానీ బృందావనంలో జరిగింది అని నేను విన్నది చదివింది. దాని గురించి మన శ్రోతలకు కూడా తెలిసి ఉంటుంది, ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ స్పెసిఫిక్ గా ఈ ఇన్సిడెంట్ ఎన్నిసార్లు నాకు గుర్తు చేసుకున్నా, నేను ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పినా నాకు తనివి తీరదన్నమాట, చాలా సంతోషంగా ఉంటుంది. ఒకసారి బృందావనంలో స్వామి ఉన్నప్పుడు, త్రయి బృందావనం స్వామి రెసిడెన్స్, అక్కడి నుంచి ఒక గుప్పెట్లో గ్రౌండ్ నట్స్ అంటే వేసనగ గింజలు తీసుకుని స్వామి బయటకు వచ్చారట. అక్కడ బృందావనంలో మీకు మీరు చూసే ఉంటారు, మన భక్తులకు కూడా చాలా మంది తెలుసు, కోతులు చాలా ఎక్కువ,
1: విపరీతంగా
0: చాలా ఎక్కువ. ఇక్కడ మన భక్తులతో సమానంగా వానర భక్తులు కూడా ఉంటారనమాట, చాలా కోతులు ఉంటాయి. అలాగే స్వామి రెసిడెన్స్ దగ్గర చుట్టూతా తోట ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఆ చెట్ల మీద అంతా కోతులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. స్వామి ఇలాగూ బయటికి వచ్చి నుంచున్నారట, చేతిలో పల్లీలు వేసిన గింజలు ఉన్నాయి, స్వామి గుప్పెట్ తెరిచి అలా నుంచున్నారు. కోతలు ఉన్నవన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ చెట్ల మీద నుంచి కిందకి దిగి ఒక లైన్ ఫామ్ చేశాయన్నమాట. చేసి అన్ని కోతులు ఒకదాని తర్వాత ఒకటి డిసిప్లిన్డ్ గా, అన్ని ఒకేసారి గుంపుగా రాకుండా, మనం పాద నమస్కారం కోసం వెళ్ళినట్టు కాకుండా, అన్ని ఒకదాని తర్వాత ఒకటి లైన్ లో వచ్చి స్వామి చేతిలోంచి ఒక్క వేసునగ గింజని, ఒకే ఒక్కటి, రెండు కాదు మూడు కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క గింజని తీసుకుని మళ్ళీ అలాగే చెట్లెక్కి వెళ్ళిపోయేట. ఒక్కసారి ఆలోచించండి, కోతి బుద్ధి అంటారు, మరి ఏంటి కోతి బుద్ధి అనేది నాకు అర్థమవుది కదా, ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా. భగవంతుడు క్రమశిక్షణ గురించి మాట్లాడినా, దాని గురించి మనకి నేర్పించాలని తలుచుకున్నా, మానవులకే కాదు పశుపక్ష్యాలకు మృగాలకు ఇంక ప్రతి జీవికి ఆయన నేర్పించగలరన్నమాట. ఆయన అలా ఎదురుగుండా నుంచుంటే ఆయన ఎదురుగుండా ఉన్న జీవి ఏదైనా కూడా క్రమశిక్షణ పాటించాల్సిందే, దానికి మళ్ళీ తిరుగులేదు.
1: అదే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటంటే, మనం ఒక యాపిల్ పట్టుకుని బయట నుంచుంటే 100 మంకీస్ ఒకేసారి వస్తాయి మన దగ్గరికి. సో రెండు వైపులా మనం అర్థం చేసుకోవాలన్నమాట, అక్కడ ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్ నించుని ఉన్నారు అని.
0: ఎందుకంటే ఆయన ఆచరిస్తారు కాబట్టి ఆయన ఎదురుకుండా అందరూ ఆచరించాలి, మనం మాట్లాడతాం మాట్లాడి ప్రయోజనం లేదు.
1: మీరు ఈ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కదా, ఇది సమ్వేర్ 90s ఎప్పుడో జరిగింది. మాకు దర్శన్లో వెళ్ళటానికి కాలేజ్ 2:30 అయిపోతుంది అనమాట. అప్పట్లో స్వామి మేము దర్శన్కి వచ్చే ముందరే ఒక రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసేసి రెడీగా ఉండేవారు అనమాట, సెకండ్ రౌండ్ ఆఫ్ దర్శన్కి. సో ఇది ఒక స్టూడెంట్ తాలూకా ఎగ్జాంపుల్, స్వామి డిసిప్లిన్ మీద ఎంత స్ట్రెస్ చేస్తారనేది తెలియటానికి. ఆ అబ్బాయికి పాపం స్వామి దగ్గరికి వెళ్ళాలి, స్వామిని తొందరగా చూడాలి అన్న ఆతృత ఉన్నది, ఆతృత ఉండొచ్చు కానీ డిసిప్లిన్ మానకూడదు కదా. సో కంటిన్యూస్ గా ఒక 10 డేస్, లాస్ట్ అవర్ బంక్ కొట్టేసి అబ్బాయి త్వరగా మందిరికి వెళ్ళి ఫ్రంట్ లైన్ లో కూర్చుని స్వామి ఫస్ట్ దర్శనకే స్వామిని చూస్తూ ఒక 1 వీక్ 10 డేస్ గడిపాడు అనమాట. విచిత్రం ఏంటంటే, వార్డెన్ గారికి తెలుసు ఇట్లా జరుగుతుందని, అది వెరీ అవే ఫ్రమ్ డిసిప్లిన్ అది, సో హీ హాస్ టు కరెక్ట్ హిమ్. కానీ ఎలా చెప్పాలి, ఎందుకంటే స్వామి ప్రతిరోజు ఆ 10 డేస్ లోని ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి మాట్లాడి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నారు. సో స్వామితో సన్నిహితంగా ఉన్న వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం చాలా ట్రిక్కీ విషయం, అంటే స్వామి కూడా ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళు విచక్షణ ఉపయోగించి వాళ్ళు మూవ్ తీసుకోవాలన్నమాట. సో ఆ 10 డేస్ అంటే స్వామి కూడా మనకి శిశుపాలుడికి ఇస్తారు కదా, 100 తప్పులు చేసేంత వరకు ఒప్పుకుంటారు, ఆ తర్వాత లెసన్ హ్యాస్ టు బి లెర్న్డ్. సో స్వామి ఆ విధంగా చేశారు. ఆ 10th డే ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి, అయిన తర్వాత లోపలికి వెళ్లారు. వెళ్లి 2:30 మనం క్లాసెస్ అంతా అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకసారి వచ్చారు, వార్డెన్ సార్ని లోపలికి పిలిచారు అనమాట స్వామి, ఓన్లీ వార్డెన్ సార్ని. మాట్లాడారు, ఎందుకు ఈ అబ్బాయి ఇట్లాగా బిఫోర్ టైం వస్తున్నాడు అని అడిగారు అనమాట. అదొక్కటే అనువుగా తీసుకుని ద వార్డెన్ వాంటెడ్ టు టేక్ యాక్షన్. బ్యూటీ ఏంటంటే స్వామి ప్యారలల్ గా ఇద్దరికి ఒక లెసన్ నేర్పుతున్నారు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి, పిలిచి ఇట్లా రావడం మంచి. ఆ 10th డే ఈ అబ్బాయి యథావిధిగా లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసి దర్శన్కి వచ్చాడు. స్వామి ఒక లుక్ ఇచ్చారు ఆ అబ్బాయికి. అయిన తర్వాత లోపలికి వెళ్లారు.

0: ఈ అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు స్వామి. పిలిచి ఇట్లా రావడం మంచిది కాదు అని చెప్పి పంపించారు. అంతే, అంతవరకే. పంపిస్తే హాస్టల్కి వెళ్ళంగానే వార్డెన్ సార్ ఆయన రూమ్ లోకి ఈ అబ్బాయిని పిలిచి, చూడు బాబు, నువ్వు చేస్తున్నది చాలా తప్పు, డిసిప్లిన్ ప్రకారం లేదు ఇది, దర్శన్కి అందరూ కలిసి వెళ్ళాలి, సో యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్ అని చెప్పి, ఈ రోజు నుంచి అన్ని లైన్లు వెళ్లేదాకా నువ్వు వెయిట్ చేసి లాస్ట్ లో వెళ్ళాలి అని. సో అది తనకిచ్చిన గ్రేటెస్ట్ పనిష్మెంట్ అనమాట. అంటే పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, స్వామి నుంచి దూరం చేస్తున్నారు అనమాట ఆ అబ్బాయిని. సో అప్పుడు కలిగే ఆ భావం పర్మనెంట్ గా మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. స్వామి ఆ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. సో అబ్బాయి ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి ఒక 1 వీక్ 10 డేస్ చాలా బాధపడతాడు, స్వామి ఎందుకు ఇట్లా చేశారు, మాట్లాడి కూడా స్వామి నన్ను ఇలా దూరం చేసేస్తున్నారు, స్వామి నా వైపు కూడా చుట్టం లేదు, వార్డెన్ సార్ ని పిలిచి నా గురించి అడగటం లేదు అన్న ఆలోచన వచ్చింది. 1 వీక్ అయింది, ఇంకా అబ్బాయి నేను ఏదో చేయాలి అని చెప్పి లాస్ట్ పీరియడ్ అయిపోతుంది కదా, అయిపోగానే ఆ అబ్బాయి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, టీ స్నాక్స్ ఉంటాయి మాకు తర్వాత, నేను టీ స్నాక్స్ స్కిప్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే వెంటనే నా మ్యాట్ అక్కడ వేసుకుని ఫ్రెషప్ అయి ఇమీడియట్ గా వచ్చేస్తాను, ఐ డోంట్ వాంట్ టీ అండ్ స్నాక్స్. సో హీ స్కిప్డ్ టీ అండ్ స్నాక్స్ అనమాట. అలాగా ఒక 15-20 డేస్ చేశాడు ఆ అబ్బాయి. 21st డే ఆ అబ్బాయికి మళ్లీ ఫస్ట్ లైన్ లో ఆపర్చునిటీ వచ్చింది. మీన్స్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అనమాట ఈ ట్రైనింగ్ అంతా అయ్యింది అప్పటికి. అయితే హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ వాజ్ ఇన్ ఫస్ట్ లైన్. సో ఆ మాట్లాడాలి అన్న ఆలోచన కూడా లేదు అబ్బాయికి. ఆ రోజు స్వామి అబ్బాయిని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి దగ్గరికి పిలిచి, బాధపడ్డావా నువ్వు అని అడిగారట. అడిగి, అవును స్వామి, కానీ నువ్వు డిసిప్లిన్ ఫాలో చేయాలి అన్న ఆలోచనతో నేను ఇలా చేశాను, దాంతోపాటు ఈ 15 రోజులు బట్టి నువ్వు చేసిన సాధన నాకు చాలా నచ్చిందన్నారు. భగవంతుణ్ణి చేరాలి అన్న కోరిక ఉండాలి, తపన ఉండాలి, దానికి ఒక సాధన చేయాలి, అంతేగాని తప్పుతో పట్టి మనం భగవంతుని చేరాలని ఆలోచించకూడదు అని స్వామి ఆ టైంలో వార్డెన్ కి లెసన్ నేర్పించారు, మీరెందుకు ఈ అబ్బాయిని వదులుతున్నారు తొందరగాని, అట్ ది సేమ్ టైం ఈ స్టూడెంట్ కూడా నువ్వు డిసిప్లిన్ ఫాలో చేసి స్వామి దగ్గరికి రా అని కూడా నేర్పించారు అనమాట. సో ఇది ఆ అబ్బాయికి జరిగిన ఎగ్జాంపుల్.
1: చాలా బాగుంది గణేష్. అంటే క్రమశిక్షణని పాటిస్తే భగవంతుడే దక్కుతాడు అనే లెసన్ నేర్చుకున్న ఒక విద్యార్థి ఇంకా క్రమశిక్షణని పాటించకపోవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే స్వయంగా భగవంతుడే దొరుకుతున్నప్పుడు ఇంక ఏదైనా దొరుకుతుంది జీవితంలో ఆ క్రమశిక్షణ గనక మనం పాటించగలిగితే. చూసారా స్వామి ఒక జీవితానికి సరిపడ పాఠాన్ని ఎలా నేర్పించారు.
0: సో మరి ఇప్పుడు స్వామి అసలు ఈ క్రమశిక్షణ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక డిస్కోర్స్ విందాం.

ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా నువ్వు ఒక పరిమితమై ఉంటున్నది. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో

0: రాజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు, ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు, క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయం ఉన్నప్పుడు దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందములో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజులు ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజులు ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజులు కూడా కేర్ చేయకుండా ఆటలాడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతల ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారమును ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు, మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటమునందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్ పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
1: స్వామి ఇట్లాగా క్రమశిక్షణ గురించి చెప్తుంటే మన లైఫ్ స్టైల్ మీద, మన బిహేవియర్ ప్యాటర్న్స్ మీద మనకు మనకే డౌట్ వస్తుంది. ఒకసారి
2: మనం ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంటుంది.
1: తప్పకుండా అనిపిస్తుంది.
2: వీ హ్యావ్ టు రీథింక్ అవర్ రొటీన్ అన్నమాట.
1: అండ్ స్వామి ది గ్రేటెస్ట్ లెసన్ స్వామి ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, ఆ పాటలోని లాస్ట్ వర్డ్ ఏంటంటే లౌకిక విద్యలన్నీ చెప్పేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులైతే, భగవంతుడు వచ్చింది ఒక సద్గురువుగా వచ్చి మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తాడనమాట. సో దాంట్లో స్వామిని ఒక ఆచార్యుడిగా ఒక సద్గురువుగా మనం భావిస్తూ మనం కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాము, ఎందుకంటే ఇవి చాలా మన ఆధ్యాత్మిక పురోగతికి అవసరము. స్వామి ఇప్పుడు చెప్తారు 3 sentences, గాడ్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, ఐ లాస్ట్ అంటారు స్వామి. అంటే దాన్ని కూడా స్వామి తన లైఫ్ లో ఆచరించి చూపించారు. అండ్ హైయెస్ట్ స్పిరిచువాలిటీ మనకి చెప్తున్నారు స్వామి, ఈ బాడీ అటాచ్మెంట్ అనేది తగ్గించుకోవాలి అని ఎక్కువగా చెప్పారనమాట. మనం స్వామిని చూసే అది నేర్చుకోవచ్చు, ఎందుకంటే నిన్న ఓనం సందర్భంగా మన వేదనారాయణ సార్ ఒక చక్కని ఇన్సిడెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1989 ఓనం టైంలోని స్వామి గణేష్ చతుర్థికి ఒక 2 రోజుల ముందర, అప్పుడు ప్రశాంతి మందిర్ భజన్ హాల్ పైన ఉండేవారు స్వామి, సోప్ మీద కాలు వేసి స్వామి జారి పడిపోయారనమాట. అప్పుడు స్వామికి ఒక ఫ్రాక్చర్ అయింది. సో డాక్టర్స్ అంతా స్వామిని బెడ్ రెస్ట్ తీసుకోవాలి, మీరు లెగ్గకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. 2 days తర్వాత ఓనంకి ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు. సో స్వామి దగ్గర అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా చెప్పారు స్వామి వాళ్ళందరినీ ఈసారి చెప్దాం ఓనం సెలబ్రేషన్స్ అవ్వవు అని. అంటే స్వామి వాళ్ళని వారించి, లేదు ఓనం రోజు మార్నింగ్ నేను తప్పకుండా వస్తాను, నేను వాళ్ళందరితో మాట్లాడతాను అని ఇన్స్ట్రక్షన్ పంపించారు, అనౌన్స్ చేశారట. ఆ రోజు ఓనం రోజు స్వామి వీల్ చైర్ లో పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చి మైక్ స్వామి వీల్ చైర్ కి దగ్గరగా స్వామి దగ్గరగా పెడుతున్నారట. స్వామి వద్దు అని చెప్పి 2 handles పట్టుకుని స్వామి స్వయంగా లేచారంట. లేచి 1.5 hours స్వామి డిస్కోర్స్ ఇచ్చారు
2: నించుని.
1: అది చెప్తూ మీకు డివైన్ పవర్ అంటే ఏంటో చూపించడానికి నేను ఈరోజు ఇట్లా చేశాను, నేను ఇట్లా లేచి నించోగానే ప్రతి నర్వ్ లో కూడా షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు, మీరు నా పట్ల చూపించిన ప్రేమ నన్ను ఈ విధంగా చేసేటట్టు చేసింది. అంటే దేహం స్వామికి లాస్ట్ అనమాట, తన గురించి తాను ఎప్పుడు స్వామి ఆలోచించలేదు. మనం ఎప్పుడైతే ఈ బాడీ అటాచ్మెంట్ కి దూరం అవుతామో ఆటోమేటిక్ గా మనం స్వామికి దగ్గర అవుతామని ఆ ఇన్సిడెంట్ ద్వారా స్వామి చెప్పారు. మనలో ఉన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ ని మనం రియలైజ్ అవ్వాలి. బాడీ మన కంట్రోల్లో తీసుకోవాలి కానీ బాడీకి మనం కంట్రోల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామి. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఒక రొటీన్ లో పెట్టి, ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ లో పెట్టి చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దుకోగలుగుతామో దీనికి ఒక చక్కని ఉదాహరణ అని చెప్తా అన్నమాట.
2: మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది గణేష్. ఇటువంటిదే అఫ్కోర్స్ మన స్వామి జీవితంలో చూస్తే ప్రతిరోజు మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఎన్నో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయేమో. ఇది కూడా స్వామి దగ్గర ఒక చిన్న బాబు ఉండేవాడు, ఐ మీన్ భక్తుల బిడ్డలు. ఒక బిడ్డకి మమ్స్ అంటారు చూడండి, గవద బిళ్ళలు అంటారు తెలుగులో. ఒకసారి పాపం అది దానివల్ల బాబు చాలా కష్టపడుతున్నట్ట, చిన్నవాడు అనమాట. అందుకని డాక్టర్స్ కి చూపించారట, వాళ్ళేమో ఒక 20-25 days పడుతుంది ఇది ఫుల్ గా తగ్గడానికి, పూర్తిగా తగ్గడానికి అని చెప్పారట. బాగా నొప్పి ఉంటుందన్నమాట, 2 దవడలు వాచిపోతాయి, మధ్యలో గొంతు ఉంటుంది కాబట్టి తినడానికి అవ్వదు అలాగ. ఒకరోజు పిల్లవాడు ఏడుస్తున్నట్ట బాగా, అప్పుడు స్వామి ఆ బాబు దగ్గరికి వచ్చి అడిగారట, నీతోనే స్వామి ఉన్నారు నువ్వెందుకు ఏడవాలి అని చెప్పి వాడిని బ్లెస్ చేసి ఏడుపు మానిపించి ఒక స్వీట్ ఇచ్చి తినమన్నారట. పిల్లవాడు తిన్నాడు, వాడు మర్చిపోయాడు అనమాట, ఏడుపు మానేశాడు. ఆ తర్వాత స్వామి ఆ మమ్స్ ని అంటే ఆ డిసీజ్ ని తను తీసుకున్నారు ఆ బిడ్డ నుంచి. మన్నాడు చూస్తే స్వామికి దవడలు 2 బాగా వాచిపోయి కష్టపడుతున్నారట, మింగటానికి రావటం లేదు, మాట్లాడటానికి కష్టంగా ఉంది స్వామికి. ఆ రోజేమో ఒక కాన్ఫరెన్స్ ఉంది, అందులో స్వామి ప్రారంభోపన్యాసం ఇవ్వాలి, ఇనాగురల్ అడ్రస్. సో శ్రీనివాసన్ గారు వచ్చి అడిగారట, స్వామి పోనీ ఇది కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందామా, లేదంటే మీరు మాట్లాడటం కుదరదని చెప్పమంటారా? మీకు ఇలా కష్టంగా ఉంది కదా, ఎలా మాట్లాడతారు స్వామి ఇలాగూ అంటే, స్వామి అన్నారట, లేదు లేదు నేను మాట్లాడతాను, అందరూ భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు, సో నేను మాట్లాడతాను అంటే, ఎలా మాట్లాడతారు ఇంత నొప్పిలో అని ఆయన అడిగారట. అప్పుడు స్వామి సమాధానం చెప్పారట, ఈ శరీరం నాది అనుకుంటేనే కదా నాకు నొప్పి బాధ, ఈ శరీరం నాది కాదు మీ అందరిది, మీ అందరూ నావారు, అందుకనే మీకు వచ్చిన కష్టాన్ని బాధని నేను ఇంత ఆనందంగా తీసుకుంటాను, ప్రేమతో భరిస్తాను, ఎటువంటి కష్టానికైనా ఎప్పుడైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను చెప్పిందే చేసి చూపుతాను, అందుకే నా జీవితమే నా సందేశం అని చెప్తాను అని ఆ రోజు స్వామి చెప్పారట. మరి చూసారా, మనకి తెలిసిన కొన్ని సందర్భాలు ఇవి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో.
1: ఎన్ని ఉన్నాయి, మీరు ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మేము యాక్చువల్గా ఆ టైంలో చదువుకుంటున్నాము. ఆ అబ్బాయి 3-4 డేస్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. కొన్ని రోజులు వాడు దర్శనానికి రాకపోయేసరికి స్వామి ఈ అబ్బాయి ఎక్కడున్నాడని మున్ని అంటే అడిగితే, స్వామి ఇట్లాగా అవుతుంది అంటే రేపు దర్శనానికి తీసుకుని రండి అని సండే స్వామిని వాడిని పిలిచారనమాట. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లాడు ఆ అబ్బాయి స్వామితో పాటును, బయటికి వాడు హాయిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ రోజు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మాత్రం ఇట్లాగా వాచిపోయి ఉన్నదనమాట. సో అంత ఇమీడియట్ ట్రాన్సిషన్. మీరు ఇది చెప్తుంటే ఈ సెకండ్ పాయింట్, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఉన్నాం కదా, స్వామి ఎప్పుడు అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు నిరంతరం ఎంత ప్రాబ్లం లో ఉన్నా సరే. స్వామి ఇది సెకండ్ టైం స్వామి పడిపోయారు బృందావన్లోని. ఆ టైంలో స్వామికి సర్జరీ చేయడానికని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్తున్నారంట. తీసుకువెళ్తుంటే ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి ఆ డాక్టర్ చేయి పట్టుకుని, నీకు నీ ఫ్యామిలీకి నేను ఇంటర్వ్యూ ఇస్తానన్నాను కదా, ఆపరేషన్ అయ్యి రాగానే నీకు ఫస్ట్ అదే చేస్తాను అని. ఆ మూమెంట్ లో స్వామి ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే
2: ఒకసారి
1: అంత బాధలోని. సో ద హైట్స్ ఆఫ్ లవ్ కానీ థింకింగ్ అబౌట్ అదర్స్ కానీ స్వామి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అక్క
2: ప్రశాంతి నిలయంలో కూడా మనకి చూడండి ఎన్ని కంఫర్ట్స్. భక్తుల కోసం స్వామి ఏదైనా చేస్తారు, పెద్ద పెద్ద రూములు అన్ని, మనకి ఏది కావాలంటే అది. మరి స్వామి మటుకు మనందరం కూర్చుని ఉంటే స్వామి మటుకు నడిచి వస్తారు మన దగ్గరికి, భక్తుల్ని హాయిగా కంఫర్టబుల్ గా కూర్చోబెడతారు, ఇంత పెద్ద హాల్ కట్టారు, ఆయన మటుకు నడిచి వస్తారు. అలా కాకుండా స్వామి నేను దగ్గర కూర్చుంటా మీరందరూ నడిచిండి అంటే మనం వెళ్ళమా, వెళ్తాం కదా, అలా చేయలేదు. చూడండి నడిచి వస్తారు, ఆ ఉత్తరం తీసుకోవడం కూడా ఎంతో శ్రద్ధతో తీసుకుంటారు స్వామి. ఆయన ప్రేమ అంటే మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క మనిషి ఇతని దగ్గర ఉన్న ఈ ఉత్తరం తీసుకోవడమే నా పని అన్నట్టు వస్తారనమాట. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద స్వామికి అంత ప్రేమ అంత శ్రద్ధ. నో వన్ ఈజ్ యునో ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: మనం ప్రతిరోజు స్వామి ముందర కూర్చుంటాం సాయి కుల్వంత్ హాల్లోని, మనకి అంత పెద్ద ప్రాంగణం ఇచ్చారు కూర్చోటానికి. అండ్ మనం ఒకసారి తలెత్తి చూస్తే మన పైన అంతా గోల్డ్ ప్లేటింగ్ చేసి ఉన్నదన్నమాట.
2: ఆ గోల్డ్ ప్లేటింగ్ చేసేటప్పుడు గణేష్, కొంతమంది అప్పుడు నేను రాలేకపోయాను పుట్టపర్తి, పని వర్క్ జరుగుతున్న టైంలో అనమాట, భక్తులందరూ దర్శనానికి వచ్చి వెళ్లేవారు బృందావన్ బెంగళూరు నుంచి. వాళ్ళు చెప్పేవారు స్వామి తన భక్తులకి కనకాభిషేకం చేస్తున్నారు అని చెప్పేవారు అనమాట.
1: సో ఇంత పెద్ద హాల్ వీళ్ళందరికీ ఇచ్చి స్వామి మాత్రం పూర్ణచంద్రాలో ఒక చిన్న రూమ్ లో ఉండేవారు. స్వామికి స్వామి రూమ్ లో ఏముంటుందంటే ఒక చిన్న బెడ్, ఒక రైటింగ్ టేబుల్, వార్డ్రోబ్, ఇంతే. అది కూడా స్వామి మార్నింగ్ లేచిన వెంటనే ఇటు అటు వాక్ చేసేదానికి స్పేస్. సో స్వామి తాలూకా లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట స్వామి. గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ అండ్ ఐ లాస్ట్ అని ఆలోచించడానికి
2: అది కరెక్ట్. మరి ఆచరించి చూపేవారే ఆచార్యులు అంటారు కదా, మన స్వామిని మించిన ఆచార్యులు ఎవరు లేరు ఆ రకంగా చూసుకుంటే. అందరికంటే అత్యున్నతమైన ఆచార్యుడు మన స్వామివారే. తన ఆదర్శం ద్వారా ఇంకొక విషయం గణేష్, ఇప్పుడు మన భార్గవ చెప్పారు చూడండి, ఇందాక మీరు కూడా మెన్షన్ చేశారు, అ గ్రేట్ టీచర్ ఇస్ సమ్మన్ హూ కెన్ ఇన్స్పైర్ అదర్స్ అని. ఆ రకంగా చూస్తే గ్రేటెస్ట్ టీచర్ మరి స్వామినేమో, ఎందుకంటే తాను ఆచరించి మనకి ఆదర్శాన్ని అందించడమే కాదు, తన ఆచరణ ద్వారా ఎంతో మందిని మోటివేట్ చేసి స్ఫూర్తినిచ్చి వారందరినీ కూడా ఆచార్యుల కింద మారుస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్వామికే సాధ్యమేమో, మరి ఆయన ప్రేమ వల్లే అది సాధ్యమవుతుందేమో తెలీదు. గొప్ప వాళ్ళని చూసి మనం సంతోషించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా వాళ్ళని అనుసరించి ఆ మంచితనాన్ని నేర్చుకుని మనం కూడా వారిలాగా మారే ప్రయత్నంలో కొద్దిగా అయినా ఒక అడుగైనా ముందరికి వేయగలిగితే అదే మనం వారికి చూపించే గౌరవం. ఆ రకంగా మనం మన కృతజ్ఞత గౌరవాన్ని తెలుపుకోగలం. మరి ఆ విధంగా చూస్తే మన స్వామికి మనం ఏ విధంగా వారిని గౌరవించగలం, ఏ విధంగా స్వామికి మన గ్రాటిట్యూడ్ ని చూపించగలం అంటే, ఆయన చూపించిన మార్గంలో ఆయన ఆచరణ ద్వారా నేర్చుకున్న ఒకటి రెండైనా కనీసం మనం ప్రాక్టీస్ చేయగలిగితే, మన జీవితాల్లో ఆచరించగలిగితే, అంతకు మించి మనం చూపించుకోగలిగే భక్తి శ్రద్దలు ఏమి అంటే, అది మేబీ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ షోయింగ్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ స్వామి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండి ఉండొచ్చు కూడా స్వామి భక్తుల్లో,
1: అన్ని ఫీల్డ్స్ లోనే ఉన్నారు,
2: తమ జీవితంలో వాటిని అనేక మార్పుల్ని చేసి, ఎందుకంటే మనం మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్స్, మన రొటీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి స్వామి ఎక్స్పెక్టేషన్స్ కంటే, స్వామి చెప్పిన గైడ్ లైన్స్ కంటే. అందులో ఎన్నో మార్పులు చేసుకుని తమ జీవితాల్ని మార్చుకోవడమే కాకుండా తమ ఆచరణతో ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళందరూ. అలాంటి భక్తులు స్వామికి ఎంతమందో, మరి వాళ్ళలో కొంతమంది ఉదాహరణలైనా మనం కొద్దిగా ఇవాళ మాట్లాడుకుని వాళ్ళ గురించి వినగలిగితే కొంచెమైనా మనలో కూడా మార్పు వస్తుందేమో చూద్దామా.
1: ముందుగా మనం శ్రీ హెచ్జీ దొర గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన చెప్పే అనుభవం విందాము. ఒక పోలీస్ ఆఫీసర్ గా స్వామి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చేయి, అది ఆయన ప్రొఫెషన్ కి ఎట్లా హెల్ప్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆయన నుండి విని.
3: మీరు కెరియర్ ఫార్మేటివ్ ఇయర్స్ లోనే స్వామి దగ్గరికి రావటం అది యాదృచ్ఛికం కాదు, స్వామి సంకల్పమే. దానివల్ల మీ కెరియర్ గ్రాఫ్ లో కూడా చాలా గొప్ప గౌరవాలు తర్వాత.
4: కెరియర్ గ్రాఫ్ లో ఏంటంటే, ఇప్పుడు యాటిట్యూడ్ మారినప్పుడు అండి, స్వామి ఇన్ఫ్లుయెన్స్ మనం మీద పడి మన యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు కొన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ పోతాయి. అంటే మనకి ఈగో అది ఉండదు, మనమే చాలా గొప్పవాడు అనుకున్నాం, లేదా మనకే అన్ని విషయాలు తెలుసాను అలాగ ఉండదు. దాని స్వామిని మనం నిరంతరం చూస్తుంటాం కదా,
3: అది
4: స్వామి బిహేవియర్ విత్ అదర్స్. ఎంత హంబుల్ గా ఉంటారు, ఎంత మధ్యగా మాట్లాడుతుంటారు, స్వీట్ గా. సో అవి మనకి ఆటోమేటిక్ గా కొన్ని వచ్చేస్తాయి, మనకి
3: పార్ట్ ఆఫ్ నేచర్
4: ఇన్వాలంటరీ గా వచ్చేసి మనం కూడా ఆ విధంగా సాఫ్ట్ గా మాట్లాడడం, స్వీట్ గా మాట్లాడడం, ఎవరికి మనసు నొప్పించకపోవడం, ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనార్మస్ గుడ్ విల్ యూ డెవలప్. అరే మంచివాడు, చాలా బాగా మాట్లాడు, అన్ని వింటాడు. ఒక ఆఫీసర్ కి అటువంటి రెప్యుటేషన్ వస్తే ఇట్ అట్ యాడ్స్, అంటే హాఫ్ ది బ్యాటిల్ ఇస్ వన్. సో అలాగే నాకు నా కెరీర్ లో ఈ యాటిట్యూడల్ చేంజెస్ వల్ల ఐ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నోబడి వుడ్ సే అతను లావలేదండి అనో, లేకపోతే అతను వద్దండి అనో, అలాగే అనేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యాక్సెప్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి సెడ్ యా వీ కెన్ సెండ్ హిమ్, ఏదైనా ఇబ్బంది అయినా ప్రాబ్లం ఉంటే నన్ను పంపించడం, పెద్ద పెద్ద బందోబస్తు ఉంటే నన్ను పంపించడం, అతనికి ఇస్తే అతను చేసుకుంటాడు అనడం, ఇలాంటివి బాగా మా డిపార్ట్మెంట్ లో చిన్న వయసులోనే నాకు ఎస్టాబ్లిష్ అయినాయి.
3: ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మెరిట్ హార్డ్ వర్క్ అదొక పక్కన పెట్టగా, ప్రజలు కూడా దొరగారు అంటే రియల్ పోలీస్ ఆఫీసర్, ఆయన మన అప్రోచ్ ఎప్పుడైనా కావచ్చు,
4: వెరీ
3: అది ప్రజల అభిమానం,
4: ఎంతమంది
3: విపరీతం.
4: మామూలుగా ఐడియా ఈజ్ యూనో ఓవర్ కమ్స్ టు యూ, అతనికి న్యాయం చేయాలి, అతని ఆనందపరచాలి, అతని ప్రాబ్లమ్స్ ఉంటే అది సార్ట్అవుట్ చేయాలి మన శక్తి కొలది అనే యాటిట్యూడ్ భావన ఉంటే ఉండేటప్పుడు, సో మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్. సో అది వర్డ్ ఆఫ్ మౌత్ లో కూడా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరికి వెళ్తే ఆయన సాల్వ్ చేస్తాడని, అలాగే చాలా మంది రావడం, అది ఆల్మోస్ట్ ఈవెన్ డీజే అయినా కూడా 30-40 మంది నేను చూసేవాడు రోజు. ఒకప్పుడు లంచ్ కూడా లేట్ అయినా అందరిని చూశాక నేను ఆ యూస్ అది ఎందుకు, అవన్నీ ప్రభావ స్వామి
3: స్వామి
4: దట్ ఇంపాక్ట్ ఆఫ్ స్వామీస్ పర్సనాలిటీ సో సో గ్రేట్ ప్లస్ స్వామి అనుగ్రహం.
3: ఇప్పుడు మీ ప్రొఫెషన్ లో కొన్ని టఫెస్ట్ డెసిషన్స్, అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, క్రైసిస్ ఇన్ ది సొసైటీ అనండి, లా అండ్ ఆర్డర్ అనండి, ఆ లోపలేమో చాలా పరిపక్వం చెందినటువంటి ఒక కాన్షియస్ లెవెల్ ఒకటి ఎప్పుడు ఉంది. బట్ ఎక్స్టర్నల్ వరల్డ్ అలా లేదు, కానీ మధ్యలో స్వామి ఉన్నారు. ఈ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఫ్రిక్షన్ పోయిందన్నారు, కానీ డెఫినెట్ గా ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు మీరు దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు? స్పిరిచువాలిటీని మీ పోలీస్ రిక్వైర్మెంట్ కి మీరు ఎలా దాన్ని సాఫ్ట్వేర్ చేసుకున్నారు, ట్యూన్ చేసుకున్నారు?
4: స్వామి సేయింగ్స్ లో ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండవు కదా?
3: లేదు.
4: స్వామి సేయింగ్స్ లో డ్యూటీ అన్నప్పుడు యూ హావ్ టు డూ యువర్ డ్యూటీ, అండ్ ఆ డ్యూటీ ఇఫ్ ఇట్ మీన్స్ డిసిప్లినింగ్ సంబడి ఆర్ ట్రైంగ్ టు బి టఫ్ విత్ సంబడి, యూ హావ్ టు బి లైక్ దట్. ఇప్పుడు ఒక అల్లరి గుంపు చదరగొట్టాలనుకోండి, ఒక లాతి చార్జ్ చేయాలి,
3: తప్పదు.
4: లాతి చార్జ్ ఆ టైంలో చేయకపోతే అది ఇంకా సీరియస్ సిచ్యువేషన్ అయిపోద్ది.
3: అది
4: కొన్ని ప్రాపర్టీస్ పోతాయి, కొన్ని లైఫ్స్ పోతాయి, ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. సో విద్యుత్ ధర్మం చేసినప్పుడు నువ్వు చేయవలసి నువ్వు చేయాలి. బట్ వాళ్ళ మీద ఏమి ద్వేషభావం కానీ కోపం కానీ అలాంటివి ఉండవు.
3: అది ఆ రిక్వైర్మెంట్, ఆ సన్నివేశానికి
4: కావాల్సినది. సో ఇప్పుడు అది చేయాలి కదా. మరి శ్రీకృష్ణుడు గీత చెప్పాక అర్జున్ యుద్ధం చేయించాడు కదా,
3: తప్పదు.
4: సో అది మరి తప్పదు, ఆ ధర్మం అది. అందులోకి అర్జున్ డైలమా ఇంకా ఎక్కువ మనకంటే.
3: ఇస్
4: ఓన్ అంకిల్స్, ఇస్ ఓన్ బ్రదర్స్, యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. సో అలాగా స్వామి చెప్పినవి మనం అవగాహన చేసుకుంటే కాంట్రడిక్షన్స్ గానీ కన్ఫ్యూజన్ గానీ ఉండదు,
3: కన్ఫ్యూజన్ ఉండదు.
4: సో వెన్ యూ డూ యూర్ డ్యూటీ, యూ హ్యావ్ టు బి రుత్లెస్ వేర్ ఇట్ రిక్వైర్స్ టు బి రుత్లెస్. దట్ బికమ్స్ ధర్మ. రుత్లెస్నెస్ బికమ్స్ ధర్మ అట్ దట్ మూమెంట్. కానీ ఎవరి మీద కూడా ద్వేషభావం ఉండదు.
3: అవును.
4: ఏదో వాడిని చంపించాలనో, అణిచేయాలనో, లేదా వాడిని తుదుముట్టించాలనో అలాంటిది ఉండదు. ఆ రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, అలాగా నేను ప్రవర్తించాను అంతే. ఆ లా ప్రకారం నేను ఆ వర్క్ చేయాలో చేశాను, అంతవరకే నాకు. అంతేగాని అతని మీద ఇది లేదు,
3: ఏ రకమైన పర్సనల్ యానిమాసిటీస్.
4: బట్ ఒకటి, బట్ స్వామి వల్ల ఎక్కడ ఎక్కువ బెనిఫిట్ అయ్యానంటే, మా ఓన్ సిబ్బంది, పీపుల్ వర్క్ విత్ యూ, టీమ్ బిల్డింగ్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, ఇవన్నీ మేనేజ్మెంట్ చెప్తారే, అవి మనకి ఉగ్గు పాలతో పోసినట్టు వచ్చేస్తాయి స్వామి డివోట్ అయితే.
3: స్పెషల్ కోర్సెస్ లేకుండా
4: బికాస్ యు నో యు ఆటోమేటికల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ పీపుల్, ది కన్సర్న్ యూ షో ఫర్ దెమ్, ది రిగార్డ్ యూ షో ఫర్ దెమ్,
3: అండ్ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్.
4: సో లాయల్టీస్, టీమ్ బిల్డింగ్, ఇవన్నీ నాకు విపరీతంగా నాకు పనికొచ్చాయి. దానివల్ల నేను చాలా సక్సెస్ కూడా అవడానికి కారణం అది, బికాస్ ఆఫ్ ది హ్యూజ్ లాయల్టీస్ దట్ ఐ హ్యాడ్. బికాస్ అక్కడ ఇండివిజువల్ మనం చూడం కదా, యూనిఫామ్ డీజీ ఒక కాన్స్టేబుల్ వచ్చినా ఐ విల్ సీ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: హ్యూమన్ బీయింగ్ కరెక్ట్.
4: స్వామి దగ్గర మనం నేర్చుకున్నది అదే కదా. తారతమ్యాలు మనకు ఏదో అఫీషియల్ గా కొన్ని ఉండాలి కనుక ఉంటాయి తప్ప, మనిషిలో మనిషికి మన స్వామి ఇది వచ్చాక, ఐ మీన్ ది స్పిరిట్ దట్ ఈస్ దేర్ ఎవరి సేమ్ సేమ్ ఆత్మ సేమ్ ఇది, అది బాగా మనకు మనసులో అంటే మనకు వంటి పట్టినాక వీ డోంట్ ఫైండ్, అంటే మన డే టు డే డీలింగ్స్ లో మనం చూడం అవి.
2: ఐపీఎస్ అంటే చాలా బాధ్యతాయుతమైన పదవి, అందులోనూ కొద్దిగా స్వామి ప్రిన్సిపల్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్ వచ్చే ఫీల్డ్ కూడా ఐపీఎస్. కొంచెం వైలెన్స్ అది అంటే క్రిమినల్స్ తో ఎక్కువగా డీల్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి వృత్తిలో, ఇటువంటి ఫీల్డ్ లో ఉంటూ కూడా స్వామి చెప్పిన గైడ్ లైన్స్ వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలిగారు, ఆ గైడ్ లైన్స్ ఆయనకి ఎంతగా ఉపయోగపడ్డాయని దొరగారు ఎంత అద్భుతంగా వివరించి చెప్పారో కదా గణేష్. ఏమక్కర్లా స్వామి చెప్పింది వినండి చాలని చెప్తున్నారంతే. మరి అలాగే అంతే బాధ్యతాయుతమైన ఇంకొక ఫీల్డ్ మనం చూస్తే వైద్య వృత్తి. వైద్యో నారాయణో హరి అంటారు. భగవంతుడు జీవితాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని చక్కదిద్దేది వైద్యులు. మరి ఈ వైద్య వృత్తిలో స్వామి చెప్పిన, స్వామిని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాల్లో దాన్ని ఆచరిస్తున్న ఒక ఇద్దరు వైద్యుల గురించి విందాం. మొదటగా మనం లక్ష్మీ సురేష్ కుమార్ గారని, వారు చెన్నైలో ఉంటారు, ఆవిడేం చెప్తున్నారో విందాం.
5: మీరు వృత్తిరీత్యా డాక్టర్ కదండి?
6: అవునండి.
5: మీ వైద్య సేవల్లోని స్వామి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ సేవకి, మరి స్వామి చెప్పిన బోధలు మీరు ఏ విధంగా మీ వైద్య సేవలో అమలు చేస్తున్నారో అది కొంచెం చెప్తారా?
6: అసలు ముఖ్యంగా స్వామికి నేను ఆకర్షితురాలని కావడమే ఈ సేవాధర్మం. రెండోది ఆయన ఉపన్యాసాలు ఎక్కువ నన్ను ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రేమతత్వం లేకపోతే సేవా తత్పరతో ఈ రెండే ప్రాధాన్యంగా కనబడేవి ఆయన ఉపన్యాసాలన్నిటి. ఆ రెండు మా వృత్తికి చాలా ముఖ్యం. ఒకటి ప్రేమ, రెండు సేవ. ఈ రెండు చాలా అవసరం. అంతకు ముందర ఒక యాంత్రికంగా డాక్టర్ గా ఉండేదాన్ని. అంటే ఏమిటి, మన డ్యూటీ. ఒక పేషెంట్ వచ్చాడు, రోగం చూసాం, మనం అతనికి సేవ అంతే కానీ ఒక విధమైన అనుబంధం అనేది నాకు. అంటే చాలా మంది పేషెంట్లు వస్తారు, ఏదో మా డ్యూటీ చేసేయడం, వాళ్ళని బాగు చేసేయడం, మా ధర్మం తీరిపోయింది అనుకోవడం, అదే అలాంటి పద్ధతే ఉండేది. కానీ స్వామి ఉపన్యాసాలు విన్నాక ఇంతకన్నా కొంచెం హయ్యర్ లెవెల్ ఒకటి ఉంది. కేవలం వాళ్ల రోగం కుదిర్చేయడమే మన ధర్మం కాదు, వారి మానసిక ఆనందం ఆరోగ్యం కూడా మనకి సంబంధించింది. వాళ్లని ఎంత ప్రేమగా మనం ఆదరిస్తే ఆ ప్రేమ వల్ల వాళ్లు త్వరగా కోలుకుంటారేమో మన మందులు కంటే అన్న భావం ఏదో నాకు దృఢపడింది. అంటే అది ఎందుకో నాకు చాలా, అది ఒక విధంగా ట్రై చెయ్యాలి. ప్రేమగా పలకరించడం, వాళ్లతో కొంచెంసేపు మాట్లాడడం, ఈ రోగం మర్చిపోదాం. అంతకన్నా వాళ్ల పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఆ పర్సనల్ కాంటాక్ట్ అది ఎక్కువ మనకి క్యూర్ చేస్తుందేమో అనేదో ఒక భావన వచ్చింది. స్వామి ఉపన్యాసాలు విన్నాక అది బాగా దృఢపడింది. తర్వాత నేను మారిపోయి వెళ్లానండి. మొట్టమొదటి స్వామిని దర్శనం అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాలో తత్వమే మార్పి, ఆ అప్రోచే చాలా డిఫరెంట్ గా ఉండేది. ఓ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఏదో మనకు ఒక ఆత్మబంధువు అన్న భావన వచ్చేసింది స్వామి ఉపన్యాసాలు వినేసి. అంటే అందరూ మనవాళ్లే, అందరిలోనూ స్వామిని చూడు అని కదా స్వామి చెప్పారు. అదేమిటో నిజమే, వీళ్ళంతా మనవాళ్లే అన్న భావన నాకు నిజంగానే కలిగింది. సో వాళ్ల ఎందు ఒక విధమైన ప్రేమ, ఒక అభిమానం. మన సొంత వాళ్ళని మనం ఎలా చూస్తామో అలాగే అప్రోచ్ అయినప్పుడు, ఒక అబ్బాయి చాలా అమీబిక్ డిసెంట్రీ, ఎక్కడ కుదరలేదు అతనికి, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చివరికి మాకు తోసారు. ఆ అబ్బాయి స్వామి భక్తుడు, అతనికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు, అలాగ విరోచనాలు పెడుతూనే ఉన్నాయి. నేను పుటపడుతున్నప్పుడు ఈ స్వామి రింగ్ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అబ్బాయిని చూసినప్పుడు, ఆ తెలుగు అబ్బాయి లక్ష్మీనారాయణ, ఇంకా నాకు ఆ పేరు జ్ఞాపకం ఉంది, ఈ ముంగరం చూశాడండి. అమ్మా మీరు స్వామి భక్తులా అని అడిగాడు. అవును బాబు అన్నాను. అయితే నా రోగం తీరిపోతుంది అన్నాడు. అంటే అవును దాందే ఉంది, నువ్వు కూడా స్వామి భక్తువు అవును, కానీ ఏమండి పెద్ద గొప్పగా ట్రీట్మెంట్ మనం ఇవ్వలేదు, కానీ నా ఉంగరాన్ని చూసి నేను భక్తురాలు అని తెలియగానే క్యూర్ అయిపోయింది. పరీక్ష రాశాడు, వాళ్ళకి ఫాదర్ లేడు, తల్లి చాలా బీదవాళ్లు, మెట్రికులేషన్ ఏదో డబ్బు రాశాడు. తర్వాత ఆఫీసర్ అయి నన్ను చూడడానికి వచ్చాడు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి, ఒక్క ఉంగరానికే మన ప్రేమ కూడా చూపించక్కర్లేదు, మనం స్వామి భక్తులని తెలిస్తేనే వాళ్లలో అంత విశ్వాసం. ఆ విశ్వాసం స్వామి కూడా అదే కదండి చెప్తారు, నీ విశ్వాసమే నిన్ను క్యూర్ చేస్తుంది, మేము ఇచ్చే మందులు కాదని. అది నాకు చాలా గొప్ప అనుభవం. అంటే ఏమిటి, మన స్వామి భక్తులని తెలిస్తే కాదు, తెలియకుండా కూడా వాళ్ళు క్యూర్ కావాలి. అప్పుడు మనం ఎక్కువ ప్రేమ చూపించాలి, ఇద్దరిలో ఇంటరాక్షన్ ఉన్నప్పుడు
7: రెస్పాన్సిబిలిటీ ఎక్కువ.
6: ఆ విధంగా నేను స్వామి ప్రేమతత్వం చాలా అనుభవాలు, అవి ఒకటి కాదు రెండు కాదు, ఇది ఒకటి. ఇలాగా నేనేమో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, సేవాధర్మం మా డ్యూటీ. మీరు చేయకపోతే కుదరదు, చేసి తీరాలి, డబ్బిస్తారు వాళ్ళు, మనం చెయ్యాలి. కానీ అది ప్రాముఖ్యత కాదు, వాళ్ళని మన వాళ్లకి మన ఎందు ఒక ప్రేమ పుట్టాలి, మన వాళ్ళు అన్న విశ్వాసం వాళ్ళకి కలగాలి. దాంతోపాటు నేనేం చేశానంటే దైవ భక్తి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను, అది ఒక ఆస్పెక్ట్.
5: అది పేషెంట్స్ లో ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చిందండి?
6: చాలా మార్పు వచ్చిందండి.
5: కొన్ని ఉదాహరణ
6: చాలా మాత్రం. ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకుండా ఏదో నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది ఇలా వచ్చింది అని చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఉన్నాడు, ఆయన నమ్మితే అన్ని సరిగ్గా పోతాయి. అందువల్ల అందులో కొంతమంది పేషెంట్స్ కి అంత భగవద్విశ్వాసం లేదు, వాళ్ళు ఎక్కువ డాక్టర్లనే నమ్మేవారు. ఏదో డాక్టర్ చేతిలోనే ప్రాణం ఉంది, అది చాలా అవసరం. డాక్టర్ ఎందు విశ్వాసం లేకపోతే ఏ జబ్బు కుదరదు. కానీ డాక్టర్ కి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి కదా. ఈ డాక్టర్ ఏ దేవుడు కాదు కదా. అంచేత ఈ డాక్టర్ ఏ భగవంతుడిని విశ్వసిస్తున్నాడో మరి ఆ పేషెంట్లకు కూడా ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది నేను చాలా చెప్పాను. చాలా గడ్డు కేసులన్నీ కూడా చాలా క్యూర్ అయ్యాయి. వాళ్లకి నేను వాళ్ళు ఏదో నాకు నమస్కారాలు పెట్టేసి నేనే ఏదో చాలా వాళ్ళని బాగు చేశాను అనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, నేను నమ్మే దేవుడు, ఆ దేవుడు కృప వల్ల మీరు బాగుపడుతున్నారు, నేను కేవలం ఒక నిమిత్తం మాత్రం. మీరైనా నేనైనా మన చేతిలో లేదు, కానీ మన ధర్మం మనం చెయ్యాలి. ఆ నమ్మకం లేకపోతే ఏమి మందు అమృతం పోసినా అది పని చెయ్యదు. నేనేదో చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను నమ్మిన దేవుడు నా చేత చేయిస్తున్నాడు కాబట్టి మీరందరూ పైకి వచ్చారు. అప్పుడు మీరు ఏదో దేవుడిని నమ్ముతారు
5: అని అడిగారు.
6: అప్పుడు చెప్పాను, నాకు ఆయనే దేవుడు.
7: ఓం శ్రీ సాయిరాం. బాబావారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ రేడియో సాయి శ్రోతులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో గత 7 సంవత్సరాలుగా పిల్లల విభాగంలో డాక్టర్గా పనిచేస్తున్నాను. స్వామి యొక్క దయతోనే ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి మనందరికీ, భగవంతుడే కాకుండా ముఖ్యంగా డాక్టర్స్ కి, ఈజ్ ఎ డివైన్ డాక్టర్. స్వామి అంటుండేవారు నేను డాక్టర్స్ కే డాక్టర్స్ అని. రోగులకు కానీ జబ్బున్న వాళ్ళందరూ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వామి అనేవారు అటువంటి డాక్టర్స్ అందరికీ వైద్యం చేసేది నేనే అని. ముఖ్యంగా మనము వైద్య విద్యని మెడికల్ కాలేజెస్ లో నేర్చుకుంటున్నప్పుడు ఎలా పేషెంట్ని చూడాలి, ఎలా వైద్యం చేయాలి, ఏ విధంగా చూడాలని నేర్చుకుంటాం. కానీ స్వామి దగ్గర ఆ వైద్యాన్ని మనం హ్యుమానిటేరియన్ గా ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్కి ఏ విధంగా హ్యాపీనెస్ అందించాలనేది ముఖ్యంగా ఇక్కడ నేర్చుకుంటామన్నమాట. అంటే స్వామి మాటలో చెప్పాలంటే, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖ్యంగా నవ్వుతూ ఉండటము, ప్రేమగా పలకరించటం అనేది ముఖ్యమని స్వామి చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. ఒకసారి ఉపన్యాసంలో అన్నారు, ఒక వైద్యుడు ఒక పేషెంట్ చేపట్టుకుని అంతా అయిపోయింది అని మొహం చిట్లిస్తే ఆ పేషెంట్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా అతను చెప్పేది ఓర్పుగా వింటూ, అతన్ని భయపెట్టకుండా, కఠినమైన మాటలు మాట్లాడకుండా, కఠినమైనటువంటి గొంతుతో కానీ మనము బిహేవియర్లో లేకుండా చక్కగా అతను చెప్పేది వింటే అతనికి ఆటోమేటిక్గా సగం జబ్బు వెళ్లిపోతుందని చాలాసార్లు స్వామి చెప్పడం జరిగింది. స్వామి అన్నారు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మందు సానుభూతి అని, అంటే సింపతి అని అర్థం. ఇది మన ముఖ్యంగా డాక్టర్స్ అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం అన్నమాట. అలాగే కాకుండా మనం స్వామి యొక్క జీవితంలో చూస్తే స్వామి ఎప్పుడు కూడా తమ యొక్క భక్తులకి ఎప్పుడూ అవైలబిలిటీ, అందుబాటులో ఉండేటువంటి వారు. రాత్రి అయినా పగలైనటువంటి కూడా స్వామి యొక్క ఆ సిద్ధాంతానికి అనుగుణంగా డాక్టర్స్ కూడా ఎప్పుడూ పేషెంట్స్ కి అవైలబిలిటీ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోయినా కూడా, డైరెక్ట్ గా కాకపోయినా మాట సాయం కూడా డాక్టర్ది కూడా కొన్నిసార్లు పేషెంట్ కి ప్రాణాన్ని కాపాడేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా స్వామి అంటుండేవారు, ఒక రోగికి ఒక్క రోగానికి ఏ లక్షణాలతోనైతే అతను వచ్చాడో అదొక్కటే ట్రీట్ చేయడం సరిపోదు, మొత్తం పేషెంట్ ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయడం అనేది డాక్టర్ యొక్క బాధ్యత అని చెప్తుండేవారు. ఎలాగంటే ఒక పేషెంట్ జ్వరంతో వచ్చారనుకోండి, అతనికి ఉట్టి పారాసెటమాల్ ఇచ్చి పంపిస్తే సరిపోదు, అక్కడితో ఆ డాక్టర్ బాధ్యత తీరిపోదు. ఆ జబ్బు ఎందుకు వచ్చింది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి ముఖ్యంగా ఆ పేషెంట్ కి విడమర్చి అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటుండేవారు. మరి దానివల్ల ఇమీడియట్ ఇంపాక్ట్ అనేది మనం చూడకపోయినా కూడా మనం మళ్లీ మళ్లీ ప్రయత్నం అలా చెప్తూనే ఉండాలని స్వామి మనకి సందేశం ఇచ్చారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి హాస్పిటల్స్ లో ఇవన్నీ చేయటం, స్వామి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయటం అనేది గమనిస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోయినా చాలాసార్లు స్వామి యొక్క దయతోని పేషెంట్స్ యొక్క బిహేవియర్ లో మనం మార్పు గమనించడం జరిగింది. కొన్ని మీతో షేర్ చేసుకోవాలంటే, ఈ పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ జాండీస్ వస్తే కాల్చుకోవటము, ఫిట్స్ వస్తే మెడక మీద కాల్చుకోవడం, పొట్ట మీద కాల్చుకోవడం లాంటి మూఢనమ్మకాలు ఉండేవన్నమాట. ఇది రిపీటెడ్ గా చెప్పటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, ఇలా చేయటం అనేది మంచి కాదు, ఇది మూఢనమ్మకము అనేది చెప్పటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాలంటీర్స్ కానీ, సేవదల్స్ కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ. ఇప్పుడు మనం స్వామి దయతో గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే, చాలా వరకు ఈ కాల్చడం అనేది తగ్గింది. ముఖ్యంగా కొన్నిసార్లు వచ్చి అమాయకంగా అడుగుతారు, మా ఊర్లో కాల్చాలని అంటున్నారు సార్, కాల్చుకోవాలా వద్దా అని. కనీసం ఇప్పుడు అడగడానికైనా వస్తున్నారు. సో వాళ్ళకి మళ్ళీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయటం అనేది, అలా చేయటం కరెక్ట్ కాదని చేయటం అనేది జరుగుతుంది. అలాగే తల్లిపాలు అనేది తాగించడం కూడా బాగా ఎక్కువగా అయింది. 6 నెలలు లేదా 2 సంవత్సరాల వరకు అందరి పిల్లలకి ఇక్కడ తల్లులు వాళ్ళ బిడ్డలకు పాలు తాగించడం వల్ల ఆ బిడ్డలకి ప్రాణాంతకమైన డయేరియా, నిమోనియా, మరి వేరేటువంటి జాండీస్ లాంటి జబ్బులు చాలా వరకు స్టాటిస్టికల్ గా తగ్గిపోవడం మనమే మన హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో చూడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా క్లీన్లీనెస్, శుభ్రత అన్నట్టు, వీటి గురించి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి గైడ్ లైన్స్ ఇస్తూనే ఉన్నారు, వీరికి మళ్లీ మళ్లీ చెప్తూనే ఉండాలని. ఈ పళ్ళు తోముకోవడము, గోర్లు కత్తిరించుకోవటము, స్నానం చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, ఇవి చాలా వరకు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ ఫుడ్, స్వామి యొక్క ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ళు, స్వామి యొక్క ప్రేమకు అనుభూతి పొందినటువంటి పేషెంట్స్ కూడా కొంతమంది, ముఖ్యంగా పిల్లలకు నేను గమనించేది ఏంటంటే, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ బంద్ చేసి వెజిటేరియన్ ఫుడ్ కి కన్వర్ట్ అవ్వటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఇలా మనం చెప్పుకుంటే ఈ యొక్క మహిమ అనేది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కాకుండా పేషెంట్స్ కే కాకుండా డాక్టర్స్ కూడా ఈ విధంగా స్వామి చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ప్రకారము, ఆయన చెప్పినటువంటి ఈ విధంగా మనం వైద్యం చేస్తే ఎన్నో విధాలుగా డాక్టర్స్ కూడా లాభాలున్నాయి. ఏది మన స్వామి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కి ఇది బహుశా అనుభవపూర్వకంగా వారికి తెలుసుంటుంది. ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆనందం, హ్యాపీనెస్ అనేది డాక్టర్స్ కి రోజంతా కష్టపడచ్చు, మనం ఎంతో మంది పేషెంట్స్ చూడొచ్చు, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఒక రకమైన ఆనందము, తృప్తి, మనశ్శాంతి, ప్రశాంతంగా వెళ్లి నిద్రపోవటము, హ్యాపీగా ఉండటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డాక్టర్స్ కి అది అనుభవం జరుగుతుంది. అదే కాకుండా పర్సెప్షన్ లో కూడా మనకి మార్పు వస్తుంది. అంటే పేషెంట్ ని కేవలం ఒక డబ్బు తీసుకునే, ఒక డబ్బులు లాగే ఒక మెషిన్ లాగా కాకుండా వారిని ఒక వాళ్ళు కూడా ఒక మనసు బాధ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము గ్రహించడం అనేది చూస్తున్నాం. ఇది హ్యుమానిటేరియన్ వాల్యూస్ అనేది మనకి మెడికల్ కాలేజెస్ లో కరికులం లో ఇక్కడ ఉండవు. ఇది ట్రీట్ చేయడం అనేది కేవలం ఎంతసేపు ఒక పేషెంట్ ని వస్తువులాగా తీసుకొని డిస్కస్ చేయడం అది జరుగుతుంది. కానీ ఇదే కాకుండా ఏ విధంగా ఒక ఆబ్జెక్టివ్ ని సబ్జెక్టివ్ గా కన్వర్ట్ చేయడం అనేది మనం స్వామి యొక్క టీచింగ్స్ లో మనం చూడడం జరుగుతుంది. మనందరికీ, డాక్టర్స్ అందరికీ తెలుసు, కేవలం మనం నిమిత్త మాత్రులమని. పేషెంట్స్ మనల్ని, వైద్యుల్ని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ అందరు వైద్యులు ఒప్పుకునేది ఏంటంటే, మనం కేవలం ట్రీట్ చేయగలుగుతాం, ఆర్ వీ కెన్ కేర్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ గాడ్ హూ క్యూర్స్. స్వామి యొక్క దయతోని వాళ్ళు క్యూర్ కావటం అనేది మనము అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నటువంటి విషయం. కనుక ఈ స్టేట్మెంట్ ని మనం డాక్టర్స్ అందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనము ఈ సత్యసాయి ఉద్యమంలో మనందరము చిన్న చిన్న పాత్రలను మనం సమర్థవంతంగా నిర్వర్తించాలని మనం మనసారా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ జై సాయిరాం.
2: మన గోపీకృష్ణ గారు ఎంత చక్కగా చెప్పారు కదా, స్వామి చెప్పిన దాన్ని ఎలా పాటిస్తున్నారు, ఆ పాటించడం వల్ల ఆయన కలిగిన ఆనందం, అలాగే ఆయన చుట్టూతా ఉన్న సమాజంలో వస్తున్న మార్పులు అన్ని చక్కగా వివరించి చెప్పారు.
5: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన చెప్పిన లాస్ట్ స్టేట్మెంట్, మనం కేవలం పేషెంట్స్ ని ట్రీట్ చేయగలం కానీ క్యూర్ చేసేది మాత్రం భగవంతుడు ఒక్కడే అని చెప్పారు.
2: ఒక వైద్య వృత్తిలో అంత ఎక్స్పీరియన్స్, 7 ఏళ్ల బట్టి పీడియాట్రిషియన్ గా ఆయన పనిచేస్తున్నారు, అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన భక్తికి అలాగే మన స్వామి ప్రేమకి రెండిటికి నిదర్శనం అనిపిస్తుంది. మరి ఇంకొక ఫీల్డ్ చూద్దాం గణేష్, లా, న్యాయవాద వృత్తి. ప్రస్తుత సమకాలీన సమాజంలో బహుశా పాపం ఎవరు నమ్మని వారు అనే వృత్తి ఉందంటే అది న్యాయవాద వృత్తి అనిపిస్తుంది.
1: స్వయంగా స్వామి లాయర్స్ ఆర్ లయర్స్ అని ఎన్నోసార్లు పాపం ప్రస్తావించారు.
2: అవును, మరి అటువంటి న్యాయవాద వృత్తిలో ఉంటూ స్వామి చెప్పిన మాటల్ని పాటించడం ద్వారా ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతున్నాను అనే విషయాన్ని చిదానంద కుమారి గారు మనతో ఒకసారి పంచుకున్నారు, మీకు గుర్తుందో లేదో. మనం ఆ విషయాన్ని మన శ్రోతలకు వినిపిద్దామా?
1: తప్పకుండా.
8: నా పేరు కెవి చిదానంద కుమారి అండి. వృత్తి న్యాయవాద వృత్తి. నేను ప్రస్తుతం చేస్తున్న పని కౌన్సిలింగ్ అండి. స్వచ్ఛందంగా కౌన్సిలింగ్ చేస్తుంటాను. కోర్టుకి వెళ్లి జడ్జి గారు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి వాళ్లు రిఫర్ చేసిన కేసెస్ చేస్తుంటాను. ఇంటి దగ్గర ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చిన వాళ్లకు కూడా కౌన్సిలింగ్స్ చేస్తుంటాను. జనరల్ గా కౌన్సిలింగ్ అంటే ఎవరికైనా చేయొచ్చండి, కానీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రం భార్యాభర్తలు వస్తున్నారు. వాళ్లకి తెలియకుండానే చిన్న చిన్న విషయాల్లో వాళ్ల యొక్క అహం ఆర్ ఈగో ప్రాబ్లమ్స్ తోటి పెద్దవిగా చేసుకుని విడాకుల వరకు అనవసరంగా వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వారికి వారి జీవన విధానం గురించి, భర్త ప్రాధాన్యత, భార్య ప్రాధాన్యత, లైఫ్ లో వారి బాధ్యతల గురించి వారికి వివరించి, వారి సమస్యను వారికి వివరించినప్పుడు, దానికి పరిష్కారాలు కూడా వివరించినప్పుడు వాళ్లు ఆనందంగా ఆ పరిష్కారాలను స్వీకరిస్తూ కలిసిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా ప్రభావితమైంది. చెప్పడానికి చాలా తేలికగా చిన్న పదాలుగా ఉంటాయి, కానీ ఆచరిస్తుంటే దానిలోని మధురిమను, దానివల్ల మనకు జరిగే ప్రశాంతతను, మన మాట యొక్క శక్తి ఇతరుల మీద ఎలా పడుతుందనేది నాకు జీవితంలో నిరూపణ అయిందండి. చాలా విషయాల్లో నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఆ విధంగా ప్రవర్తించినప్పుడు. ఇద్దరు భార్యాభర్తలు చిన్న కారణం వల్ల విపరీతంగా వాళ్ళు గొడవ పెట్టుకొని వివాహ బంధాన్ని తెంచుకునే వరకు వస్తారు. వచ్చినప్పుడు నేను చాలా ఓపిక్గా వాళ్ల మాటలు వింటున్నప్పుడు, జనరల్ గా కోర్టుకి పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి ఫెయిల్యూర్ అయినవే వస్తుంటాయి. నేను పర్సీవ్ చేసి లవాల్ సర్వాల్ అనే భావనతో నేను వాళ్లతో మాట్లాడే విధానానికే వాళ్లు చాలా సంతృప్తి పడతారు. నేను అసలు ఏ పరిష్కారం చెప్పకముందే, అమ్మ మీతో మాట్లాడితే మా మనసులో చాలా భారం దిగింది, జస్ట్ మీరు వినండి నా బాధ అని గంటలు గంటలు చెప్పుకున్న వాళ్ళున్నారు. అంటే మనం మనుషులతో ప్రేమగా ప్రశాంతంగా ఏ ద్వేషభావం లేకుండా మాట్లాడితే వాళ్లలో ఇంత రియాక్షన్ ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ అది నిజం, మనం చాలా సాధించగలుగుతాము. ఈ స్వామి సిద్ధాంతాలని మన జీవిత ఆచరణలో పెట్టగలిగితే మాత్రం మనం ధన్యులమే.
2: బాగుందమ్మా. ఇంకొక చిన్న విషయం అమ్మా, డైవోర్స్ దాకా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటూ మొదలు పెడితే మీలాంటి వారు ఉంటారు, 10 జంటలు విడిపోయే ప్లేస్ లో 9 జంటలు కలిసి ఉండొచ్చు, కలిసి ఉండే అవకాశం ఉంది, ఇంకా 1 జంటను మనం మన చేతిలో లేదు. అది అసలు ఈ కౌన్సిలింగ్ దాకా, డైవోర్స్ దాకా రాకుండా ఉండాలంటే బహుశా మన ఆలోచన దృక్పథంలో ఏవో చిన్న చిన్న మార్పులు మనం చేసుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందేమో. ఎందుకంటే ఎవరి జీవితంలోనూ ఒడిదొడుకులు లేకుండా అయితే ఉండో, ఇవాళ ఇది రేపు ఇంకొకటి రావచ్చు. సో అటువంటి ఆ మార్పు ఎటువంటిదై ఉండాలి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా స్పెసిఫిక్ చేంజ్ ఎటువంటిది రావాలి, వాళ్ల లైన్ ఆఫ్ థాట్ అంటే వాళ్ల ఆలోచనల్లో ఎలాంటి మార్పు వస్తే ఈ పరిస్థితిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ రోజు అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నవారు రేపు భార్యాభర్తలు అవుతారు, సో వాళ్లకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏంటి?
8: చాలా బాగా అడిగారండి. మన సత్యసాయి సంస్థల ద్వారా తప్పకుండా మనం ఈ సమాజానికి ఈ సేవను, ఈ జ్ఞానాన్ని అందించగలుగుతాము. ఆ జ్ఞానంతో నేను ఈ రోజు ఈ వృత్తిలో ఉన్నాను. తప్పకుండా స్కూల్స్ కి వెళ్లి, కాలేజీలకు వెళ్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దాని ధర్మం ఏంటి, జీవితంలో మనం పోషించే పాత్రల యొక్క విలువ ఏంటి, సమాజంలో మన పాత్ర ఏంటి, దాని ధర్మం ఏంటి అని చెప్పగలిగితే, ఆ పరిపక్వత ఉన్నప్పుడు ఆ విద్యార్థినులు గాని విద్యార్థులు గాని సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన పంతాలో నడుస్తారనేది నా దృఢమైన విశ్వాసం అండి. మన ఆధ్యాత్మికత పరిణతి అనేది, ప్రభావం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్లనే ప్రతిబింబిస్తుంది. అయితే ఆ ప్రవర్తన పరిణతి చెందినప్పుడు ఎన్నో సమస్యలని చాలా తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు, తన అపురూపమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా అనుభవించగలుగుతాడు. ఈ పరిణతికి ఈ సత్యసాయి చెప్పిన సిద్ధాంతాలనేవి ఆచరణలో చేసినప్పుడు తప్పకుండా ఆ పరిణతి అనేది చెందడం అనేది జరుగుతుంది. ఇది సంకల్పంతో మనందరం చేపడితే బాబా ఆశీస్సులతోటి ఈ సమాజం అంతా ప్రేమమయంగా మారి ఎటువంటి సంఘర్షణలకు తావులేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిరాం.
1: సో మరి ఇప్పటిదాకా చిదానంద కుమారి గారు, ఈవిడ లాయర్, ఈవిడ చెప్పిన విషయాలు విన్నాము. ఈరోజు మొత్తం మన రోజంతా ప్రారంభించుకున్నది టీచర్స్ డే ఎట్లా ఉండాలి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక ఆచార్యుడు ఎలా ఉండాలి, ఇలాంటి డిస్కషన్స్ అన్ని నడిచాయి ఈ రోజంతా. చివరికి వీల్ కమ్ బ్యాక్ టు ది ఎండ్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్స్ వచ్చి, అసలు టీచర్ ఎట్లా ఉండాలి, స్వామి వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అ టీచర్, ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వామి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది స్వామి ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నటువంటి శివ కుమార్ సార్ అని బృందావన్ లో లెక్చరర్ ఆయన, ఆయన పంచుకున్న అభిప్రాయాలు మనం ఇప్పుడు విందాము. అది ఈనాటి మన కార్యక్రమానికి చివరి అంశం అన్నమాట.
9: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు. ఈరోజు అన్ని స్కూల్స్ లో కాలేజీలో టీచర్స్ డే, విద్యార్థులు టీచర్స్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఆరాధిస్తారు. ఎందుకు టీచర్స్కి ఈరోజు స్టూడెంట్స్ విద్యార్థులు ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థుల జీవితంలో టీచర్స్ ఒక ముఖ్యమైన భాగము వేసినారు. వాళ్ళు స్టూడెంట్స్కి ఒక మంచి బోధనాలు చెప్పి వాళ్ళకి క్లాసెస్ బాగా తీసి వాళ్ళకి విద్యను ఇచ్చి వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకుపోయినారు. దానికోసమే టీచర్స్కి ఒక సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కానీ స్వామి వాళ్ళకి టీచర్స్ మూడు రకంగా ఉంటారు. మొదటి రకము కంప్లైనింగ్ టీచర్స్, రెండో రకము ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్, అది తర్వాత ఇన్స్పైరింగ్ టీచర్స్. కంప్లైనింగ్ టీచర్స్ వాళ్ళు ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తప్పుగా ఉంది అని ఎప్పుడూ కంప్లైన్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్లెయినింగ్ టీచర్స్ క్లాస్ లో పిల్లలకి బాగా పాఠాలు నేర్పించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇన్స్పైరింగ్ టీచర్స్ వాళ్ళే ఒక మంచి బోధనాలు ఇచ్చి ఒక మంచి ఐడియల్ చూపి పిల్లలకి వాళ్ళ లైఫ్ లో ఒక బాగా మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు. వాళ్లే స్వామి చెప్తారు టీచర్స్ అందరూ పిల్లలకి రోల్ మోడల్ గా ఉండాలని చెప్తారు. వాళ్లే అటువంటి టీచర్సే మంచి ఉదాహరణగా ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి. ఇటువంటి టీచర్సే బాబా వారికి చాలా ప్రియమైన వాళ్ళు. అటువంటి ఐడియల్ టీచర్ గా ఉండాలంటే ముఖ్యముగా టీచర్స్ వాళ్ళకి అహంకారం, ఈగో ఉండకూడదు. నేను బాబా గారు ఇన్స్టిట్యూట్ లో 30 సంవత్సరంగా టీచర్ గా బాబా నాకు ఉండడానికి ఆశీర్వాదం ఇచ్చినారు. కానీ ప్రముఖంగా ఫస్ట్ బాబా గారు నాకు ఈగో ఉండకూడదని నాకు ఒక మంచి లెసన్ నేర్పించారు. అది ఎట్లంటే ఆగస్ట్ 21 ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయంలో MBA డేని మేము సెలబ్రేట్ చేస్తాము. ఆ రోజే స్వామి MBA ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆ రోజు స్వామి అన్ని MBA స్టూడెంట్స్ మరి టీచర్స్ కి స్వామి అందరినీ పిలిచి మంచి పాద నమస్కారం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. ఒక ఆగస్ట్ 21 రోజు నేను అప్పుడు టీచర్ గా ఉండేటప్పుడు పిల్లలందరూ మంచి లైన్ లో నిల్చుకుని స్వామి దగ్గర వెళ్లి మంచి పాద నమస్కారం తీసుకుని ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నేను ఆ రోజు కొద్దిగా అహంకారంగా, నేను టీచరే కాదా, ఎందుకు పిల్లలతో లైన్లో నిలుచుకోవాలి, నేను సపరేట్ గా వెళ్లి స్వామి పాదనమస్కారం తీసుకుంటానని ప్లాన్ చేసుకుని ముందు వెళ్లాను. కాని స్వామి చెప్పారు కదా, టీచర్స్ వాళ్ళకి అహంకారం ఎప్పుడూ ఉండకూడదు. నేను స్వామి దగ్గర వెళ్లేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీకు ఎందుకు రా స్పెషల్, నువ్వు కూడా అందరితో లైన్లో నిలుచుకుని వచ్చి పాదనమస్కారం తీసుకోమని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, ఒక టీచర్ గా ఉండాలంటే ప్రప్రథముగా ఈగో అహంకారం ఉండకూడదు. అప్పుడే ఆ టీచర్ మంచి ఐడియల్ టీచర్ గా, ఇన్స్పైరింగ్ టీచర్ గా ఉండొచ్చు. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా వస్తే నేను స్వామితో మంచి ప్రార్థన చేసుకుని, స్వామి నాకు ఎప్పుడును అహంకారం రాకూడదు, ఎప్పుడును ఈగో ముందు రాకూడదని ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను. ఈ 30 సంవత్సరం పైన స్వామి నాకు మంచిగా ఆశీర్వాదం చేసినారు. టీచర్ గా స్వామి ఇన్స్టిట్యూట్ లోనే ఉండడానికి మంచి ఆశీర్వాదం చేసినారు. దానికి నేను బాగా మంచి కృతజ్ఞతగా ఉన్నాను. స్వామి మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి, ఈ జీవితం పూర్తి మీకే, మీ ఇన్స్టిట్యూట్ లోనే మీకే సేవ చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కోరుతున్నాను స్వామి. దీంతో ఈ టీచర్ డే రోజు మేము టీచర్స్ అందరూ పిల్లలకి మంచి ఉదాహరణగా, ఐడియల్ గా ఉండాలని మేము స్వామితో ప్రార్థన చేస్తున్నాము. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జై సాయిరాం.
1: సో మరి ఈ మొత్తం కార్యక్రమాన్ని సార్ చక్కగా సమరైజ్ చేశారు. మనం మొట్టమొదట ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు గురు బ్రహ్మ నీవే, పరంజ్యోతి నీవే అన్న పాట నుంచి మనం ప్రారంభించుకున్నాం అంతా. దాంట్లో ఆఖరి లైన్ లో విద్యార్థులకే కాదు ఈ విశ్వమునకే ఆచార్యుడవు అని ఆ పాటలో తెలుపుతుంది అన్నమాట. సో ఆ ప్రోత్సాహం తీసుకుని ఈ కార్యక్రమం అంతా మనం రూపొందించుకోవడం జరిగింది.
2: అది మనకి కంటే ఎదురుగుండా కనిపిస్తోంది కూడా కదా గణేష్, విశ్వానికే ఆచార్యుడు నీవే అని పాటలో ఉన్నట్టు. ఆచార్యులంటే ఆచరించి చూపించడమే కాక ఎంతో మంది ఆచార్యులను తయారు చేశారు స్వామి. చూడండి, వీళ్ళందరూ ఆచార్యులే, వీరు కూడా ఆచరించి చూపిస్తున్న వాళ్ళు. అండ్ వీళ్ళందరికీ ఐడియల్, ఎగ్జాంపుల్, ఆదర్శం ఎవరంటే మన స్వామి.
1: అప్పుడు స్వామి చెప్పినట్టు అప్పట్లో అందరినీ ఆచార్యులు అనిపించేవారట, అలా కాలం గడుస్తున్న కొద్దీ అది మారిపోయి టీచర్స్ కింద అయిపోయిందంట. సో అసలు గురువు అంటే ఎవరు, ఆచరించి ఎట్లా చూపించాలి అనేది స్వామి దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. మరి శ్రోతలందరికీ స్వామి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి సదా కృతజ్ఞతలు ఉంటామని భావిస్తూ స్వామికి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత సమర్పించుకుంటూ స్వామి ఉపన్యాసం వింటూ ఆ తర్వాత ఒక చక్కని పాట మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టు ఆ గురు బ్రహ్మ నీవే పరంజ్యోతి నీవే అన్న పాట వింటూ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం లలితక్క,
2: సాయిరాం గణేష్, ఈ రోజున ఇన్ని మంచి విషయాల్ని మనిద్దరం కూర్చుని మాట్లాడుకోగలిగే అవకాశాన్ని స్వామి మనకిచ్చినందుకు మన స్వామికి, ఆ ఆచార్యుడి నుంచి నేర్చుకుని ఆచరిస్తున్న ఎందరో మహానుభావులకి, వారిని అలా తయారు చేసిన వారి గురువులకి అందరికీ కూడా మనం కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటూ మన శ్రోతల దగ్గర సెలవు తీసుకుందామా.
1: సాయిరాం.
2: సాయిరాం.
10: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి. వనరుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగును నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించటం లోపల నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను జరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసములు ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులు, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వమే క్షీణించిపోయింది.

ఇంతవరకు మీరు 2017 సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆచార్య దేవోభవ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను